0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్ ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలిసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: When once you repent, you'll be atoning your sins.
0: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: And it is said that human life is rarest.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: It is not so easy to be born as a human being.
0: మనిషి మనిషి కాదు.
1: In fact, he is no true human in reality.
0: దైవం మనిషి రూపేణ.
1: God is in a human form.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: God comes down in a human form.
0: నేను ఏ చెడ్డ చేసినా గాని నేను దైవముని కాదు.
1: Therefore, whatever you may do, you are divine.
0: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవముని కాదు.
1: When once you entertain bad, you cease to be divine.
0: కనుకనే నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
1: First, be good.
0: Be good, do good and see good.
1: So be good, do good and see good is the message of Bhagavan.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, first we have to recognize our own self.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: చాలా గుణవంతులే.
1: They are virtuous.
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: There are at times they may be losing those virtues.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
1: అర్జున ఫాట్ on several occasions.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: He could also demonstrate the world what chivalry is.
0: కాండవనాన్ని దహించాడు.
1: And he could also get a flame the whole Kandavana.
0: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
1: that Arjuna the mighty,
0: చిన్న విషయంలోను లోబడిపోయాడు.
1: In a small matter, he has lost himself control.
0: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: You have arrested my body, but not the reality.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: In fact, you will be victor if only arrest my mind and not the body.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side, started praying to Krishna.
0: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
1: And Krishna stood in between the two.
0: Arjuna,
1: అర్జున,
0: ఈమె సామాన్యురాలు కాదు.
1: You are not ordinary one.
0: ప్రమీళ మహాబలవంతురాలు.
1: Pramila is highly powerful.
0: మహాగుణవంతురాలు.
1: She is highly virtuous.
0: సరి అయినటువంటి యొక్క గుణము ఆమె అందే ఉంటుంది.
1: She has got the perfect nobility.
0: కనుక ఆమె నీవు పెండాలు.
1: And you marry her.
0: అని ఇరువురు చేతులు పట్టి,
1: and he brought both the hands together.
0: చేర్చాడు కృష్ణుడు.
1: And then he joined the hands of the both.
0: అప్పటి నుంచి,
1: since then,
0: అర్జునుడు ప్రమీళ,
1: అర్జునా అండ్ ప్రమీళ
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: The husband and wife, right from that time.
0: అదే విధంగా ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
1: Both of them can be devotees.
0: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నము చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore, first,
0: ప్రపంచమే హస్తం గతమైపోతుంది.
1: Then everything will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదటి మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కేవలం ఒక భగవంతునికి మాత్రమే సమర్పితం చేయండి.
1: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
0: అన్ని తానే చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: ఏదైనా చేయగలడు.
1: హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక
1: దేర్ఫోర్
0: భగవద్భక్తితో
1: ఆల్ ద డివోషన్
0: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
1: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్
0: ఎందుకంటే అందుడే అని సందేహం వరదు.
1: Never doubt that God is here and doesn't exist over there.
0: సర్వోపకతుండ ముందు వెతుకుతున్న అందందే కనడు.
1: God is present everywhere, wherever you search, you will find him there.
0: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
1: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learned and get a good name.
0: మీరు చదువుకూడదు అని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ.
0: చదవచ్చుండే.
1: యూ షుడ్
0: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
1: That's all amount to secular knowledge.
0: ఆధ్యాత్మికము అలౌకికమైనటువంటి బోధింది.
1: But the spiritual knowledge is transcendental.
0: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్ స్టడీనెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
1: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యూ విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
0: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
1: బట్ టుమారో ఆన్వర్డ్స్ యూ విల్ బి going through the papers.
0: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
1: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్ రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
0: కానీ నంబర్ చూసుకుంటుపోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్.
0: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫుల్.
0: నీ యొక్క హృదయాన్ని విచారించి
1: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నేను సరిగా రాశానా లేదా,
1: హ్యావ్ యూ రిటర్న్ వెల్ ఆర్ నాట్.
0: నేను సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
1: ఇఫ్ ఐ హావ్ రిటర్న్ వెరీ వెల్ ఐఎమ్ బౌండ్ టు పాస్.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: ఇఫ్ యూ ఆర్ నాట్ రిటర్న్ వెల్ ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ నంబర్ దేర్ ఆన్ ద రిజల్ట్స్ షీట్ యూ షుడ్ నాట్ బి డిలైటెడ్.
0: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: దేర్ఫోర్ డు నాట్ థింక్ ఆఫ్ ద నంబర్.
0: మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: ఇట్స్ నాట్ ద నంబర్, యూ షుడ్ బి నంబర్ వన్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని రెండు విధాలు పాడారు.
1: దే సింగ్ ఏ సాంగ్ దట్ దిస్ హ్యాస్ ఎ సన్ లైక్ రామ.
0: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
1: వన్ షుడ్ హ్యావ్ ఎ డాటర్ లైక్ సీత.
0: నిజమే, బిడ్డ వస్తుంది.
1: ఎస్ యు మే హ్యావ్ ఇట్.
0: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
1: యూ విల్ ఆల్సో హ్యావ్ సన్ లైక్ రామ.
0: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు శూర్పణక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ శూర్పణక సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
0: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి గుణములో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
0: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
0: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి రాక్షసి శూర్పణక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో శూర్పణక, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత.
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్
1: పీస్
0: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
1: వెన్ డు యూ గెట్ పీస్?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
0: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
0: ఎవరేమన్నను ఎవరేమి చెట్టినను ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
0: ఎవరైనా నేను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టలేదు వాడు నోరు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెడ్ ఇట్, దే డోంట్ రిలేట్ టు యూ.
0: నేను సపరేట్, తిట్టు సపరేట్.
1: I am separate from you, you are separate from me.
0: నీవే ఆ తిట్టు నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
1: On the other hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
0: ఒకరు వచ్చి నిన్ను కొడతాడు.
1: One comes and beats you.
0: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
1: That body has beaten this body.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: He has beaten my body but not
0: నన్ను కొట్టేకి ఎవరు తలము కాదు.
1: None can ever assault me.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారి పైన ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
1: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
0: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ, షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
0: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ, ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
0: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
1: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
0: ఎందుకు నన్ను దయచూపు?
1: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
0: కనుక నాపై దయచూపు అని చెప్పింది.
1: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణా షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
0: త్యాగరాజ చెప్పాడు,
1: త్యాగరాజ సెడ్,
0: రామా
1: రామా,
0: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నా పైన దయ రాదు.
1: ఐ హావ్ బీన్ ప్రేయింగ్ టు యు మై లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బట్ యు హావ్ నాట్ బీన్ కంపాషనేట్ టు మీ.
0: ఎందుకోసం నీకు దయ రాదు?
1: వై షుడ్ ఇట్ హ్యాపన్?
0: నేను ఏమి అర్పితం చేయలేదు.
1: వాట్ ఈస్ దట్ ఐ హావ్ నాట్?
0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనధనాది సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతమి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
0: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంటే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: Though it is said verbally, he is yet to offer his heart.
0: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
1: Many students have many doubts.
0: మనిషికి రూపం ఉంటుందది, నామం ఉంటుందది.
1: Man has a name and form.
0: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
0: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
1: Then why should it exist?
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటాయి.
1: Each person has a different name and form.
0: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
1: But in respect of ఆత్మ, everybody will develop faith.
0: నా ఆత్మనే నాకు సాక్షి.
1: Myself, Atma is the witness.
0: Atma ane daniki roopam ledu, tappaga danni visheshistaru.
1: Though it has no form, everyone has got faith in it.
0: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamlaku aneka namamlu untuntayi.
1: దర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ కృష్ణ.
0: కానీ ఇక్కడ రూపమే లేదు.
1: బట్ ఆత్మ హ్యాస్ నో ఫామ్,
0: నామమే లేదు.
1: ఇట్ హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
0: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామం లేనటువంటి ఒక దైవత్వం.
1: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
0: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
1: దెర్ఫోర్ వెన్ వి వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ వి కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ రామ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్పౌండ్స్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ కాయా బాడీ, కర్మ వర్క్ అండ్ ధర్మ రైటియస్నెస్. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: కర్మాను వందీని మనుష్యలోకి జగత్తు బ్రహ్మమయము.
2: The world is full of Brahman.
1: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయము.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: సృష్టి అనునది కర్మ.
2: Creation itself is associated with action.
1: కనుక దేహమే కర్మ.
2: Therefore body itself is as good as action.
1: కర్మ అనగా జీవశక్తియే.
2: Action refers to the power of life.
1: జీవశక్తి ఉపాధులే దేహములు.
2: The manifestations of this power of life is bodies.
1: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
2: As it has worn these bodies, it has been described as action.
1: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
2: Bodies are forming on the basis of action performed.
1: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: కనుకని కర్మాను బంధిని మనుష్యలోకి.
2: Therefore it is said that I am bound binding human beings by action.
1: మనుష్యత్వం అనగా కేవలము ముముచ్చోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
1: body. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
2: The sum and substance of this is action means body.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశకాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
1: మంచి కాని చెడ్డ కాని,
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్,
1: పాపం కాని పుణ్యం కాని,
2: బి ఇట్ సిన్ ఆర్ వర్చ్యూ,
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: గెటింగ్ శాంక్టిఫైయింగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రైజ్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: mantra. Na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగం నందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీ హస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
2: This particular offering I like.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
2: Without having love of the Lord, no devotee would be able to reach
1: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
2: The most important goal of a devotee is to please the Lord.
1: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, Daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced yagna.
1: Ee ahankara tattvam anetunte idu oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్చర్,
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddhamugane marutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatundi okka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi okka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aaradugulu ettugaliginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudavu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడైనటువంటి ఆత్మవే నీవు.
2: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునికే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Inte samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attribute.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
2: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య,
1: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఇస్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ
1: వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which

0: అని
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
0: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
0: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
0: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
0: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
0: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
0: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
0: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
0: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
0: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి ఆరోగ్య సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
0: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
0: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: హీ సెట్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున, ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
0: నా నేను అజుడు.
1: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
0: సర్వంతర్యామి.
1: ఐఎమ్ ఆమ్నిషియంట్.
0: సర్వజ్ఞుడను.
1: ఐఎమ్ ఆమ్నిప్రెసెంట్.
0: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
1: ఐ ట్రాన్సెండ్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్.
0: సర్వకాలములు ఎందుకు కూడాను నేనున్నాను.
1: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
0: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
0: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
0: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
0: కాయము మారుతుండవచ్చు.
1: బాడీ మే బి చేంజింగ్.
0: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
0: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
0: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
0: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
0: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
0: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
0: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాయి.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
0: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదం యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the

0: ఫీలింగ్స్ అండ్ ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
1: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
1: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
1: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
0: గ్రాడ్యువలీ హీ మెన్షన్ సంఘం శరణం గచ్చామి.
1: కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
0: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రంలో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
1: సంఘమునకు రూపము లేదు.
0: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
0: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
0: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
0: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
0: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
0: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
0: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
0: ఎ సొసైటీ బై ఎ పర్టికులర్ నేమ్ మే హావ్ ఎనీథింగ్ టు డూ విత్ సొసైటీ బై అనదర్ నేమ్.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ లిమిట్స్ ఈవెన్ ఫర్ సొసైటీ.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
0: డూ నాట్ కన్సిడర్ ది సొసైటీ విచ్ హ్యాస్ లిమిట్స్ యాజ్ వెరీ గ్రేట్.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ టేక్ షెల్టర్ ఇన్ ధర్మం విచ్ హ్యాస్ గాట్ ఎ వెరీ బ్రాడ్ కనోటేషన్.
1: ధారయతీతి ధర్మ, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
0: ధర్మం రెఫర్స్ టు ద వన్ విచ్ హ్యాస్ బోర్న్ ద ఎంటైర్ వరల్డ్.
1: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
0: వెన్ వీ ట్రై టు ఫైండ్ అవుట్ ది మీనింగ్ ఆఫ్ ధర్మం,
1: ఏ పదార్థం యొక్క గుణము.
0: ధర్మం రెఫర్స్ టు ది నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. విచ్ ఆబ్జెక్ట్?
1: పదార్థం యొక్క గుణమే ఇది యొక్క యథార్థము.
0: ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మం ఈస్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ పరమాత్మ.
1: పదార్థమే ఈ యొక్క వస్తువు.
0: పరార్థం రెఫర్స్ టు దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: అదే పరబ్రహ్మతత్వము.
0: దిస్ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మన్.
1: పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
0: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
1: మాయోపాధి, మాయోపాధి భగవంతుడని అంటారు కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ. కనుకనే
1: కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు.
0: Dharma is the body of God and therefore he has just said for establishing Dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
0: God is the very form of dharman.
1: Kanuka dharma managa vishalamainatundi oka daivatvanni nirupinchetundi dharmam.
0: Dharmam is one which proves broad nature and aspects of divinity.
1: Kana neevu ee vyaktitvam nundi kontha varaku kudanu divyamainatundi bhavamulo praveshinchamani cheppadu Krishnudu.
0: Krishna has commanded from this particular feeling of personal individuality
1: ee dehamulo maatrame nee lakshyam nanduchukoku.
0: Do not keep this body as the entire basis.
1: Idi kevalamu nee drishyamulaku kanipinchetundi okka upadhi.
0: This is only a upadhi which you can see through your mortal eye.
1: Nee drushtini vishalamu gavinchukomannadu.
0: Broaden your vision he commanded.
1: Drushti brahmamayamainappude jagattu sarvamayamaipothundi.
0: When the vision becomes full of Brahman and the entire creation becomes full of
1: Lekani drishti dharmamayamainappude brahmamu sarvamayamaipothundi.
0: When your vision is full of Dharma the entire creation becomes Brahma for you.
1: Jagattunu brahmamayanga neevu choodalani. ఉన్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్,
1: నీ ధర్మం ఏమిటి?
0: యువర్ విజన్ మస్ట్ బి,
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
0: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
0: Fighting and war, waging a war is...
1: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
0: You need not invite battle.
1: కౌరవులే నీ కాలం త్రుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
0: It is the Kauravas who have declared a war against you.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
0: My only command is you follow your duty.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
0: Even while performing your duty, obeying my command, you perform your duty.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
0: He has also proved the very form of dharma.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
0: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
0: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
0: Similarly, ice has the nature of
1: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
0: If it is not cold, you cannot call it ice.
1: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
0: In the same way, death is natural for every human body.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
0: When it takes its natural form and shape, why should one be worried about it?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మము.
0: It is natural taste and natural dharma for sugar.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
0: If it is
1: చక్కెర కాదు.
0: If sweetness is not there for sugar, it may be salt, but it's certainly not sugar.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
0: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
0: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ఏ విధంగా నీవు ప్రవేశించాలి. ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
0: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ,
1: నీ మోహములు నిర్మూలము గావించుకో.
0: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
1: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు అటైన్ పీస్, యు విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
0: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
0: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
0: All that is inherent in humanity is to destroy the maya.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
0: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా maya removed.
0: M stands for removal of maya.
1: A, atma see.
0: A stands for seeing of atman.
1: N, nirvanam attain.
0: N stands for attaining nirvana.
1: Maya nirmoolam gavinchi,
0: removing the ruining, I mean destroying maya.
1: Daivanni darshinchi,
0: take darshan of God.
1: Nirvanam ane atma anandamulo leenam kavatame manavattam yokka kartavyam.
0: Merging in the joy of atman, that is the very duty of man.
1: Deenini pade pade neevu chintistura.
0: Repeatedly, again and again, you should contemplate on this.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
0: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రజెంటేషన్ చేసేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
0: Peace is inherent and it is within you.
1: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
0: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
0: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
0: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: ఒకానొక సమయంలో,
0: once upon a time,
1: నారదుడు
0: నారద
1: ఎన్నో విద్యలను అభ్యసించి
0: ఆఫ్టర్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్
1: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
0: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 64 టైప్స్ ఆఫ్ లెర్నింగ్
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ
0: ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్ 64 స్కిల్స్
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
0: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్
1: దుఃఖమును కానీ ఈ అశాంతి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
0: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
0: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ది యూజ్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
0: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
1: దీనికి ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
0: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
0: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్.
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
0: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
0: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్.
0: He said so far so good. Well, have you learned Atma Vidya?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
0: He said accepting the Atman education.
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
0: You can get peace of mind only in the knowledge of Atman.
1: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
0: When you catch hold of that particular thing by holding which you held up,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
0: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఒక గ్రామంలో
0: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్
1: ఇరుగు పొరుగు ఇంటిలో
0: ఇన్ ద నైబర్హుడ్
1: పెళ్లి ప్రారంభమైంది.
0: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
0: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
0: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
0: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
0: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లెర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
0: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
0: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
0: Should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
0: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
0: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
0: And this lady said, well, that is not yet fixed.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
0: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తాడు?
0: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
0: ఇన్ ద సేమ్ వే వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ సో మెనీ
1: స్టడీస్. కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కాబట్టి
0: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్
1: మమకార అభిమానములతో కూడటం చేత
0: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏమి చేస్తున్నాడో
0: వాట్ హీఈస్ డూయింగ్
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో
0: ఇన్ వాట్ స్టేట్ హీఈస్
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
0: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
0: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
0: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
1: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
0: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
0: He thinks as if he has heard the entire world.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
0: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
0: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
0: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్,
1: ఎవరు దీనికి రక్షణకర్తనో,
0: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ఎవరు దీనికి యజమానుడో,
0: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్,
1: ఎవరు దీనికి నాథుడో,
0: హూ ఎవర్ ఈస్ ది ఎవరు దీనికి పితనో, హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: అతనికి ఈ అధికారం ఉండాలి.
0: ఓన్లీ హీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
1: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
0: వెన్ దెర్ ఆర్
1: నష్టములు,
0: సారోస్,
1: బాధలు,
0: పెయిన్,
1: విచారములు,
0: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు.
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
0: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
0: That is why Vemana has given a very good
1: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
0: It is the fools who not be able to recognize their own mind after learning all types.
1: Enta chadugu chadivi ee neeti unnanu heenuni gunambu manaledu.
0: Whatever learning one might have, a mean person will not be able to have good
1: knowledge. Tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: After learning a lot of education, there could be only arguments and counter arguments.
1: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu valiyu annadu.
0: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
1: Kanuka chaavuleni chaduvu emiti?
0: What is that education which does not have death?
1: Adi aatma chaduvu.
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
0: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
0: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
0: A particular person, a villager who was a little ignorant, he wanted
1: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
0: This particular person had not travelled by train earlier.
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
0: A train came with a number of bogies and wagons.
1: వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
1: మనిషి కూడాను ఆ రైలు పైన కమ్మీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
0: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్. అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు,
0: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని కూడా పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్,
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
0: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: ఎవరి పార్టీకి వారు సీటు పైన పండుకున్నారు.
0: They began relaxing in the seats.
1: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
0: How cruel these passengers are.
1: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante na baru daniki em mattham ivvakoodadu anukunnadu.
0: He kept the entire luggage on his own head thinking
1: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
0: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro pakkaru unnatvanti vyakti hetcharinchadu emitayya nee avastha ee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
0: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnan annadu.
0: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
1: Chivada ninnu nee samanu annitni mosetvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
0: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
1: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni endu.
0: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
1: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
0: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
0: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
0: The sense organs have no connection with you.
1: ఇంద్రియాలు దేహముతో కూడినటువంటివి.
0: They are associated with the body. Sense organs.
1: దేహము కర్మతో చేరినటువంటిది.
0: Body is associated with
1: కర్మ ఫలితమే ఈ దేహము.
0: Body is the result of action.
1: కర్మను ఆచరించుకున్న దేహము సార్థకం కాదు.
0: If body does not perform action, it is not
1: కర్మణ్యేవ అధికారస్య.
0: You
1: ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
0: You have every right to perform action.
1: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
0: All the rest you offer it to me.
1: లెమ్ము.
0: Get up, arise.
1: లెమ్ము ధనుంజయ.
0: Arise, O ధనుంజయ.
1: విధి బలీయము.
0: Fate is very powerful.
1: న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
0: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
1: నశించు స్వార్థము.
0: సెల్ఫిష్నెస్
1: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
0: దిస్ ఇస్ ది
1: ధర్మిక.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
0: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
1: అంత్యమున్న పిండమిను దిక్కుగలగరట ప్రారంభమని ఏమిటో.
0: అట్ ద ఎండ్ దేర్ ఇస్ నాట్.
1: నా యాజ్ఞను నీవు శిరసావహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
0: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
1: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
0: ఫర్ ఎ పర్సన్ లైక్ ధృతరాష్ట్ర హూ హ్యావ్ 100 సన్స్ ఇన్ ద ఎండ్, యూ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్.
1: కారణం ఏంటనగా,
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ధృతరాష్ట్రుని బిడ్డలు.
0: Because these are the children of
1: Dhritarashtram. Dhritarashtram. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రం.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిజ్ అస్ హిజ్.
1: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
0: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
1: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
1: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
0: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not in you.
1: అజ్ఞానము.
0: This is ignorance.
1: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
0: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
1: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
0: You have to develop discrimination and inquiry. The wisdom should enter you.
1: హృదయముందు దేహమందు.
0: Heart is within the body.
1: జీవుడుండు దేహమందు.
0: The indweller is also in the body.
1: హృదయమందు దేవుడుండు.
0: In the heart there is God.
1: రెండు కూడి ఆటలాడి
0: these two will be playing together.
1: ఒకరినొకరు వీడుచుందరు.
0: They will be living separate.
1: ఆటలాటలు బొమ్మలాటలు ఆడించే.
0: There is one who makes this play.
1: సూత్రధారి ఒకడు కలడు.
0: There is a director who conducts this play.
1: మంచి చెడ్డ బొమ్మలుండు.
0: There will be bad and good which will be.
1: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: Inside both good and bad there is only one entity.
1: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
0: There is the indweller jiva inside the body. There is God inside the heart. What is the heart in the body?
1: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నీవు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాడు సర్వాత్మక భావంతో ఉంటారు.
0: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
1: part of the dehaprantin duram chesi.
0: If you remove the delusion
1: jiva brahma ikyanu sandhanamulo,
0: if you want to bring about the unity of jiva
1: nityanandamu anubhavinchavannadu,
0: you have to enjoy the eternal bliss.
1: Brahmanandamulo cheravannadu,
0: enter into the ananda
1: advaita anandanni artham cheskovannadu,
0: understand the ananda of advaita.
1: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti chita pragna drishtini andinchadu.
0: After teaching in this particular way, he has been able to impart the
1: knowledge. Chitta prajnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame.
0: Feeling or a sense of same entity all over, this is the
1: indriyalaku ematram kudanu vasham kaaka,
0: not being subject to the senses,
1: samadhi chittudai,
0: having a heart of
1: sukha dukkhamulanu,
0: sorrow and
1: jana abhimanamulanu,
0: attack
1: ninda stitulanu,
0: censure and praise,
1: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
0: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
1: అన్ని కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
0: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
1: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
0: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
1: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు తిరసావహించమన్నాడు.
0: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువబోలు వజ్రమొకటి కలదా.
2: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
3: Premaswarupulara.
2: Embodiments of love.
3: Ananta jagattulo, akila pranikotilo, manavudu atyanta unnata sthitini pondinavadu.
2: In this vast universe of infinite number of living creatures, human being is noblest and highest.
3: Manavudu ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్ రీగెయిన్ బై స్ట్రగ్లింగ్ హార్డ్.
3: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుని అయిన కూడాను తాను సంపాదించుకోగలడు.
2: ఇఫ్ హీ లూజెస్ ఎ ఫ్రెండ్ హీ కెన్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఇన్ హిస్ ప్లేస్.
3: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహమాడి మరొక భార్య నేను కూడాను పొందగలడు.
2: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
3: ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
2: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
3: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
2: Man cannot recover, get back the body when once it is lost.
3: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
2: Human body is very precious.
3: జంతునాం నరజన్మ దుర్లభం.
2: Of all the living creatures, the human life is rarest of all.
3: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకోలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
2: Man is not able to realize how sacred his human life is and is misusing it.
3: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు.
2: Man is not making an attempt to understand the latent divinity and the sanctity behind his life.
3: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
2: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్. ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
3: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధముల ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
2: ద రివర్ యమునా, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
3: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలములుగా తాను పొందలేడు.
2: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
3: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
2: Under these circumstances, how do you expect him to know the human value?
3: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
2: Man has so many capacities.
3: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
2: The first gift of God to mankind is mati, the mind.
3: రెండవది స్థితి.
2: The second is sthiti, the position.
3: మూడవది పరిస్థితి.
2: Third one is circumstances, paristhiti.
3: నాలుగవది గతి.
2: The fourth one is destiny,
3: మతి,
2: గతి.
3: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
2: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
3: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
2: In fact, things happen, they come to us, depending on the destiny.
3: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
2: The mind is formed basing on our own conduct and
3: మతి
2: behavior.
3: మతి వలనే గతి, గతి వలనే స్థితి.
2: So is our mind that shapes our destiny.
3: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: Therefore, in the first instance, man should possess a sacred mind.
3: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
2: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
3: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
2: వెన్ వన్స్ హీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ క్యాన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
3: కాన ప్రతి గతి, గతి వలనే స్థితి.
2: So is our mind that shapes our destiny.
3: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి

0: ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
1: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన ప్రతి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు మెయింటైన్ ద మెంటల్ యాటిట్యూడ్ టెంపరమెంట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: చేతిలో ఒక కత్తి ఉంది.
0: యూ హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
1: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుపుకొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
0: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
1: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
0: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
1: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ అదర్ మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
1: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
0: We should know in what way we should make use of this material in this world.
1: Manavatvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
0: Human life is gifted with many potentialities.
1: Ee shaktulu yokka pavitrathanu kuda manam gurtinchadaniki prayatninchali.
0: We should also know the sanctity of these capacities.
1: Ee yokka shaktini anugraham chetane pondadaniki veedavutundi.
0: These are all the gifts of God, grace.
1: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
0: Human life is a very big clock.
1: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
0: This big clock of human life has got three pins representing year, month and the day.
1: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
0: The three pins are revolving in perfect precision.
1: దీనిని పరిష్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
0: The way how the pins move decide our lifespan.
1: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
0: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
1: ఈ గడియారం నున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
1: దినములు
0: days
1: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
0: 3 days constitute a month.
1: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
0: 12 months make an year.
1: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
0: Year comprises months.
1: నెలలు దినముతో కూడినటువంటివి.
0: A month comprises days.
1: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
0: For most important is the day.
1: కనుక మన నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
1: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
1: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the proper method.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
0: Everything in this world happens as per the will of God.
1: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even this truth is not understood by man.
1: కేవలం తన స్వార్థము సప్రయోజనమును గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
0: He conducts himself basing on selfishness and self-interest.
1: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
0: Basing on your own thoughts, God will never act.
1: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
0: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
0: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
1: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
0: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
1: ఓ భగవంతుడా.

0: నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
1: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I have got the auspicious occasion.
0: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాని యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
1: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
0: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
1: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
0: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
1: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
0: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
1: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
0: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: బట్ వీ హ్యావ్ టు రియలైజ్ వన్ పాయింట్,
0: ఈ ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
0: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
1: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
0: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
1: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
1: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
0: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
1: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
0: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్.
0: ఏమిటి ఈ రోగము?
1: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
0: అది అహంకారం అనే రోగము.
1: దట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు.
1: He is not able to understand the cause behind this disease and suffers from
0: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
1: Where is the scope to have ego?
0: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
1: Where is the need to be egoistic in this world?
0: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
1: He accepts it with all his happiness. He welcomes the disease.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make every attempt to know the secrets of this
0: నా
1: vast
0: ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
1: What are the cause for the ego?
0: ఇంత విశాలమైన ప్రపంచములో,
1: in this vast world,
0: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
1: in this world map,
0: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: Our Bharat is so small in the world map.
0: ఈ భారతదేశంలో,
1: in this Bharat,
0: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: Madras state is still smaller.
0: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
1: in this Madras state,
0: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: కొడైకెనాల్ is very tiny.
0: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
1: And in this కొడైకెనాల్ individually smallest creature.
0: ఇంత చిన్నటివాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకారపడటానికి ఏమి కారణం?
1: Such a tiny man as he is, what's the cause behind his ego?
0: ఈ అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
1: The ego is due to ignorance.
0: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
1: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
0: విచారం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
1: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
0: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
1: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యూఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
0: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
1: if you want to find out the reason,
0: sarvam vishtumayam jagattu anetundi tattvamu athani endu ledu.
1: He has no idea that the entire universe is divine.
0: Inta vishalamaitundi prapanchamlo nen entati vadanu anetundi okka bhavamu thani endu ledu.
1: He has no trace of a feeling as to know where he stands.
0: Bhavamulu lenetundi vyaktiye అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
1: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ టూ ఐడియాస్, టూ ఫీలింగ్స్, మ్యాన్ ఈజ్ ఇగ్నోరెంట్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ ఈగోయిస్టిక్.
0: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
0: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
1: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
0: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
1: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ది ఐడియాస్.
0: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
1: And it's the feeling that determines the character.
0: శీలము చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
1: It is your character that makes you earn the deservedness.
0: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
1: In order to deserve this divinity, we have to develop our character.
0: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
1: To develop character, sacred thoughts should be entertained.
0: ఈ భావమును అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Sacred feelings can be entertained by undertaking good deeds.
0: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
1: In order to good deeds, we should have good thoughts.
0: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
1: It's the thought that's the main cause for all.
0: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
1: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
1: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
0: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
1: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
0: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
1: The thoughts, the threads are interwoven.
0: పడుగు పేక అంటారు.
1: లెంగ్త్వైజ్ అండ్ ట్రాన్స్వర్స్.
0: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
1: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
0: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
1: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
0: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
0: సంకల్పము,
1: సంకల్పము
0: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
1: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
1: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
0: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
1: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ, ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
0: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
1: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్.
0: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
1: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
0: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
1: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
0: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటుంది.
1: అవర్ పొజిషన్, అవర్ డెస్టినీ వుడ్ బి ఈక్వలీ గుడ్.
0: ఇది సంపత్తి ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ సంపత్తి? వెల్త్.
0: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
1: సంపత్తి, ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
0: సంపత్తి,
1: సంపత్తి
0: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
1: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
0: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
1: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
0: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
1: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
0: అవతారం ఎత్తుతున్నాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
0: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
1: హ్యూమన్ బర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెరిట్ అక్రూడ్ ఇన్.
0: కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
1: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
0: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
1: What is it that makes us commit sins?
0: దీనికి తన యొక్క వాంఛలే.
1: Desires lead us to sinful acts.
0: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
1: Man watches the world with his eyes.
0: కానీ ప్రకృతిని చూడు.
1: See the world.
0: ఏ విధంగా చూడాలి?
1: How should you see?
0: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
1: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
0: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్, బట్ హీ లుక్స్ అట్ ఇట్.
0: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
1: He watches the world as such.
0: ఇది తనలో ఉన్నటువంటి దోషము.
1: That is his mistake.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole world is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: The universe is a manifestation of God.
0: కార్యము.
1: And the universe is the effect.
0: కార్యము కారణము.
1: God is the cause.
0: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్.
1: The world is the combination of cause and effect.
0: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: ఎ ఫూలిష్ మ్యాన్ సీస్ ఇట్ బట్ యట్ హీ సేస్ దట్ హీ సీస్ నాట్.
0: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
1: హీ హాస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్స్.
0: బయట దృష్టిని చూసేటువంటిది పశువు.
1: It is animal that has got the external looks.
0: విశ్వ రూపంతో చూసేటువంటిది పశువు.
1: It is the animal that has worldly looks.
0: విశ్వ రూపంతో చూసేటువంటిది మానవుడు.
1: Human being should watch with the divine prompting behind.
0: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
1: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ ఇన్ ఎ సేక్రెడ్ వే ఇన్ ఎ డివైన్
0: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్
0: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
1: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
0: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
0: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
1: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
0: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
1: when once we wear the glasses of love
0: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
1: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
0: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kadu.
1: So for this vision of love, nothing can come in the way.
0: Maravuniki pradhanamaitu pranam premane.
1: And the main life principle is
0: premane lekundina biddanaina talli preminchadu.
1: And if there's no love, the child and mother
0: bharyaina bharta preminchadu.
1: The husband will not love
0: mitrudaina maraku mitrudini preminchadu.
1: There will be no friendship between the two individuals.
0: Jeevudaina devunni preminchadu.
1: Individual can never be near God.
0: Kanukane premane jeevunni devuniga marustundadi.
1: It is love that makes the individual divine.
0: Kanuka manavatvanni daivatvanga marchadaniki ప్రేమ ఒక్కటే ప్రాణము.
1: హ్యూమన్నెస్ హ్యూమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
0: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
1: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
0: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
1: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్.
0: సింగిల్ సోఫా.
1: Human heart is single sofa.
0: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
1: When love is seated, no one else.
0: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
1: Hatred has no place there.
0: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
1: Jealousy has no place there.
0: This is not a musical chair.
1: Human heart is not a musical chair.
0: This
1: is single sofa.
0: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
1: God alone can sit there.
0: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
1: When once God sits in our heart, we'll have expansion love.
0: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
0: Prema tattvanni varu prarthistu vacharu.
1: They prayed to this principle of love.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land, bereft of love.
0: Premaankuramunu pempunda.
1: For the seeds of love to sprout up.
0: Premaveshamutu.
1: With all the emotion of love.
0: Prema.

0: గది.
1: యాజ్ దేర్ ఇస్ డౌన్ పోర్ రెయిన్ ఆఫ్ లవ్, యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో, ఓ కృష్ణ, ప్లే ఆన్ యువర్ ఫ్లూట్ అండ్ మేక్ అస్ లిసన్ టు యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
1: Let your melody be the cause for
0: the heavy
1: rain.
0: Chetane, prema mokkalu pandali.
1: Let this rain of love lead to the germination
0: prema mokkalu pondinappude vishwaku shantini andistagalam.
1: When we find the saplings of love sprouting up,
0: andaru premamayuli,
1: we will know the principle of love.
0: Dvesham ekkada undali?
1: Then where is the scope for hatred?
0: Madalasa.
1: Madalasa.
0: Tanaku janminchinatundi putrulandarni kudanu.
1: All the sons she begot.
0: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
1: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
0: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
0: నాయన, నీవు శరీరధారివి కాదు.
1: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
0: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
1: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
0: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
1: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
0: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
1: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
0: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
1: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
1: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
0: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
1: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బోర్న్. కానీ మదాలస
0: భర్త వచ్చాడు.
1: The husband of Madalasa came there.
0: Madalasa. Na tarvata ee rajyam neelitunte vaaru evaru?
1: Madalasa, who will rule this kingdom after me?
0: Rajuleni rajyam aneetundi guddi rajyamga untuntadi.
1: It is a blind kingdom without a king.
0: Kanuka veeni nee daggara pettukodaniki veelu kaadu.
1: You cannot keep him with you any longer.
0: Kanuka veeni ee maatram nee daggara pettanu. Ane aameto chaala potlaadi aa bidden taanu teeskunnadu.
1: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
0: Raja,
1: she also said, oh king,
0: nenu pillalku upakarame chestunnanu kaani apakaram kaadu.
1: The wife said, I am helping children, I am not harming them.
0: Pillalku evidamaina bodhalu chestunnanu.
1: What kind of teaching I am giving to them?
0: Nenu ee prapanchaku sambandhamainatundi bodhanu cheyatam ledhu.
1: I am not giving them worldly teaching.
0: Omkaram ani eti oka tottlalonu.
1: In this swing of omkara, the primordial sound,
0: tatamasi ani eti paruputa parachi,
1: I have laid down the bed of the principle of that thou
0: erukane
1: tatamasi,
0: marakamunachi,
1: I just make him aware of the principle of awareness.
0: Yedu jagamula varu ekamai ucha jo jo.
1: People, all the 7 worlds join together in singing lullaby to God.
0: ఇది పవిత్రమైన ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటిది.
1: It is related to the atmic wisdom.
0: కాని నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సార్ట్, ది వరల్డ్లీ నేచర్.
0: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
1: ఆల్ దీస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ సార్ట్ ఆర్ నెగటివ్.
0: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
1: ద లల్లబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్.
0: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది,
1: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్,
0: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది,
1: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్.
0: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
1: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్.
0: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
1: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్.
0: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
1: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి,
1: having been born a human,
0: inta kalamainappatikini inno samvatsaramainappatikini inno lakshala samvatsaramainappatikini,
1: in spite of lakhs of years by gone,
0: kaani manavuni manavude inka gurtinchaledu.
1: Man has not learned to lead the life of the man.
0: Manavu gurtinchukolenatti manavudu daivanni ee reetiga gurtinchagaladu.
1: Human being who cannot understand himself, how do you expect him to know God?
0: Kaani motta motta manavatvanni manam gurtinchali.
1: So we have to recognize the human quality.
0: Appude divyatvam anedundi sakshatkaristundi.
1: Then the divinity would manifest.
0: Kanuka manamu manavatvanni motta motta gurtinchadaniki మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ, వీ షుడ్ డెవలప్ ద
0: మానవతాగుణములు. ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: సత్యం,
1: ట్రూత్.
0: దీనిని వేదం చెప్పి సత్యం వద.
1: వేద
0: సత్యమనే పలుకు.
1: వేదాసే స్పీక్ ట్రూత్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
1: వాట్ హ్యాపెన్స్?
0: చంపుతున్నారు.
1: అన్ఫార్చునేట్లీ సత్యం
0: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
0: ఇంకా ధర్మం చెరా,
1: దెన్
0: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
1: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
0: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
1: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
0: ప్రేమ,
1: ప్రేమ లవ్,
0: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
1: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
0: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుంది.
1: పీస్ ఇస్ ఆల్సో నారో.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది రిఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్. ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రకాశం ఉంటుంది.
1: యూ ఫైండ్ ది ఇల్యూమినేషన్.
0: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్ ది లైట్?
0: బల్బు,
1: ద బల్బ్.
0: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
1: What is the principle behind?
0: Wire.
1: The wire.
0: Wire ku moola kaaranam enti?
1: What is the cause?
0: Current.
1: Is the current that flows?
0: Ee current anetundi wire dwara vachi bulb lo chernappudu prakasham manaku vastundadi.
1: The current flows through the wire and gets into the bulb and so is the light.
0: Satyame current.
1: Truth is the current.
0: Dharmame wire.
1: Dharma is the wire.
0: Shantiye bulb.
1: Peace is the bulb.
0: Premane light.
1: Love is the light.
0: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
1: in order to enjoy this love of light
0: chakramaina prithiga unchukovali,
1: we should have the bulb of peace in a proper condition.
0: Ee bulb chakkaga undinappudikini wire lo wire chakkaga lekapothe andulo current prasarinchadu.
1: Though the piece of bulb is well, but the wire also should be proper.
0: Prachina kalamunandu,
1: in ancient days,
0: annam brahma. Prachinulu bhojanam chese puramu annam brahma.
1: In ancient days, before partaking food, they say, food is God.
0: Raso vai Vishnu.
1: Raso vai Vishnu. Water is God.
0: Chusara. Annam Brahma. Raso Vishnu.
1: Food is God. Water is God.
0: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Vishnu. Idi Ishwarudu.
1: Ishwara symbolizes the power, the strength of the material.
0: Varu bhujinchetuvanti varu.
1: They offer prayers like that and start eating.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the significance behind this?
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
1: The grass part of the food sustains my body.
0: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
1: The body is sustained, taken care of by convenience and comfort.
0: సంచరించేటువంటి యొక్క రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
1: In fact, it is the mind that safeguards this body.
0: Sthoolamainati aaharamu dehanga tayaravutundadi.
1: The grass part of the food becomes the body.
0: Sushmamainati aaharamu manasuga maarutundadi.
1: The subtle part of the food becomes the mind.
0: Atyanta sushmamainati yokka rasamu,
1: subtlest part,
0: vaakkuga vastundadi.
1: Comes out by way of speech faculty.
0: Kanuka dehamu, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
0: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్, ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: సంకల్పము,
1: ద థాట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: కర్మ
1: అండ్ ద డీడ్,
0: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తుంది.
1: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
0: అనగా హృదయము,
1: ద హార్ట్,
0: అనగా సంకల్పము,
1: ద థాట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: క్రియ
1: అండ్ ది యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: షుడ్ వర్క్ టుగెదర్.
0: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
0: అన్యత్ వచస్, అన్యత్ కర్మ, అన్యత్ ఎవరు వాడు? దురాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
0: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
1: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
0: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
1: When these three at variance, that is wickedness.
0: Atma okkate ainappatikini,
1: though atma is
0: mahatma, duratma anetundi rendu peru vahistu untundi.
1: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
0: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
1: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
0: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్.
0: Current
1: failed totally.
0: Enni generators pettukune kani ee current raavatam ledhu.
1: In spite of many generators, we are not able to generate current.
0: Ee generation oka generation kavali.
1: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
1: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
0: మానవత్వం అనగా జనరేషన్.
1: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్.
0: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్.
1: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
0: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ అస్ స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
0: కరెంట్ ఫెయిల్ కాదు.
1: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
0: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
1: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
0: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
1: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అన్నింటికి మెయిన్ ఒకటే.
1: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
0: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
1: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
0: కానీ మెయిన్ స్విచ్ but main off chesthe anni roomulu chikati aipothayi.
1: If you switch off the main, all remain dark.
0: Kaani main rate switch on chesthe anni roomulona light vastundi.
1: If you switch on the main, you'll have light in all rooms.
0: Karukoni ee main aneetundi switch emtedi?
1: What is this main switch?
0: Adiye hrudayamu.
1: That is the heart.
0: Hrudayamulo mana premanu abhirudhi parichukunte anni hrudayallo kudanu prema abhirudhi avutundi.
1: When once we develop love in our heart,
0: అన్ని హృదయాలు love in all hearts,
1: all hearts shine.
0: కరుపు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the spiritual practice we should undertake?
0: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
1: We should pray not for our own selves and the family.
0: అనగా మన ప్రేమను మన ప్రేమను నిండుకు నింపుకోవాలి.
1: We should fill our hearts with love.
0: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
1: Having filled it so, we should share with everybody.
0: ఏ విధంగా నింపుకోవాలి?
1: How do you feel it?
0: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
1: We have to fill it up with truth and righteousness dharma.
0: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి.
1: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
0: మన దృష్టి ఒక ట్యాప్.
1: Our looks
0: are taps. మన ఇయర్ ఒక ట్యాప్.
1: Audition tap.
0: మన వాక్ ఒక ట్యాప్.
1: Speech.
0: మన హ్యాండ్ ఒక ట్యాప్.
1: Hand.
0: అన్ని మన ట్యాప్.
1: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆర్ టాప్స్.
0: ఇప్పుడు దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకు కూడాను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
1: When the heart is full of water of love, the same flows out.
0: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
1: Whatever you say, it is acceptable to society.
0: కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
1: We should keep the progress of the society.
0: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
1: You should never consider your selfishness that important.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self live by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: This truth we should know in the first instance.
0: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
1: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
0: సాధనలు చేసినా చేయకపోయినా,
1: వెదర్ యు డూ ఇట్ ఆర్ నాట్,
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
1: ది ప్రైమల్ బేసిస్ ఇస్
0: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
1: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
0: ఆర్టే ఆర్టే ఆర్టే.
1: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
0: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
1: దట్ విత్ లవ్ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఈస్ ఇన్సైడ్, ఆర్ట్ ఈస్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈస్ ఇన్సైడ్, ఆర్ట్ ఈస్ అవుట్ సైడ్.
0: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
0: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
1: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
0: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
1: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
0: ఈనాడు లోకం లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్, మెనీ టీచ్.
0: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
1: But their teaching satisfied them only.
0: ఆధ్యాత్మికములు ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
0: భజన చేయి,
1: డూ భజన,
0: జపములు చేయి, ధ్యానం చేయి,
1: మెడిటేషన్,
0: ఇవన్నీ చెప్తుంటారు.
1: యోగి
0: ఏంటో వారికే తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్.
0: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
1: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
0: అంటే అంత జీవితమే ఒక ధ్యానం.
1: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
0: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
1: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
1: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
0: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
1: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్ writing and reading,
0: walking and talking,
1: eating and sleeping,
0: everything is meditation. మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
1: if you want to go,
0: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
1: If you don't know the route and correct path, where do you go?
0: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
1: To know the actual route that takes you home is meditation.
0: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానం.
1: Meditation is that without any obstacles in your way.
0: ఇంకా కొంతమంది సుఖధ్యానము అంటారు.
1: Some say meditation a comfortable posture.
0: Comfortable. ఏమిటి కంఫర్ట్?
1: What is this comfort?
0: Physical comfort?
1: Physical?
0: Mental comfort?
1: Or mental?
0: Indian comfort?
1: Or sensual?
0: Buddhi comfort?
1: Or intellectual?
0: Comfort?
1: What?
0: కాదు.
1: Nothing whatsoever.
0: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
1: And our heart should be comfortable.
0: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
1: For this body there is no comfort.
0: స్థిరంగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
1: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
0: Slow and steady win the race.
1: Slow and steady wins the race.
0: ఏది రేసు?
1: What is
0: this? రేసు.
1: Life is a race.
0: ఏది slow?
1: What is slow?
0: తొందరపాటు పడవద్దు.
1: Never be in a hurry.
0: Haste makes worry, so do not be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Tondara paatu nu padavaddu.
1: Never be in haste.
0: Edo chikkinavanni nu asadhanala cheyagaddu.
1: Don't follow everything that is available on hand.
0: Edi chesina nenu daiva sadhane.
1: Whatever I do, that is divine.
0: Anta daiva swaroopame.
1: Everything is divine form.
0: Evarto nenu maatladna daivamto maatladnatte.
1: I may talk to anybody. I am talking to God.
0: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradarshane.
1: I may go around anywhere. It's a campaign.
0: Ee maata cheppina daiva mantrame.
1: Any word that I utter is Lord's name.
0: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
1: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
0: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం
1: పెట్టుకోవాలి. Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, సాధనమును అభ్యాసమును పెట్టుకోవాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
1: ప్రాక్టీస్ మెడిటేషన్.
0: ఎంతవరకు ఈ ధ్యానము?
1: హౌ లాంగ్?
0: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
1: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
0: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
1: The moment you get wisdom, you don't need to meditate.
0: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
1: Wisdom confers peace.
0: కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
1: To attain actual heights, love is essential.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
1: He has no steady mind even for a moment.
0: యోగం అంటే ఏమిటి?
1: What is yoga?
0: చిత్తవృత్తి నిరోధక.
1: What is
0: పతంజలి యోగము?
1: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
0: ఇది వీలు కాదు.
1: It's not possible.
0: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
1: Because it's quite a natural thing.
0: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
1: Even there is water on the mountain top, it falls down.
0: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
1: And even if you keep fire in a pit, it comes up.
0: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
1: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
0: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
1: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
0: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
1: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
0: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
1: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కానీ అది నెగటివ్.
1: ఆల్ ద డిజైర్స్
0: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంటలో పెట్టినా కానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
1: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
0: కనుకనే జ్ఞాన ధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్, వీ విల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
0: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
1: భగవాన్ సెడ్, యు
0: కెన్ ధనం పోతే సంపాదించుకోవచ్చును.
1: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
0: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
1: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
0: పిల్లలు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
1: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో. ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
0: దేనికోసమని?
1: why the body is given.
0: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
0: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: అంటిల్ వి రీచ్ గాడ్, నిద్రాహారములు మాని, బాడీ
0: నిద్రాహారములు మాని,
1: వి కెనాట్ సాక్రిఫైస్
0: ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
0: విచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
1: Food is for the sustenance of the body and the cloth for the protection.
0: కాలమునకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
1: We have to take food appropriately. వాతావరణానికి
0: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
1: As per the climate we should put on the dress.
0: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
1: What for these two? To protect our body. Why this body?
0: దైవత్వాన్ని అనుభవించే కోసం.
1: To experience the divinity body is given.
0: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
1: To experience the divinity we have to protect our body.
0: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
1: బాడీ ఈస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ సర్వీస్?
0: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
1: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
0: అదే భజన,
1: దట్ ఈస్ భజన.
0: అదే ధ్యానము,
1: మెడిటేషన్.
0: అదే యోగము,
1: యోగ.
0: అదే కర్మలు, అదే తపస్సు.
1: గుడ్ డీడ్స్,
0: తపస్సు.
1: పెనెన్స్,
0: తపస్సు.
1: వాట్ ఈస్ పెనెన్స్?
0: అనగా
1: మీనింగ్
0: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ఇఫ్ యు డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యు వర్క్ టు విత్ ఇఫ్ యు వర్క్ అండ్ స్పీక్ విత్ ద ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ, దట్స్ పెనెన్స్.
0: మనస్సు ఒకవైపున,
1: మైండ్ ఆన్ వన్ సైడ్,
0: ఒకవైపున
1: వర్డ్ డిఫరెంట్,
0: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
1: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
0: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్, డార్క్నెస్.
0: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
0: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
1: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
0: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
1: వాట్ ఎవర్ యూ మే డూ, టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: భజన ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన్.
0: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
0: ఎక్కడా లేదు.
1: నో వేర్.
0: ఒక పూజ రూమ్ కు పోయి
1: యూ గో టు పూజా
0: రూమ్, పటమును పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
1: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ ఎ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
0: దైవము విశ్వస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: విశ్వస్వరూపుడైన పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
1: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్
0: డౌన్. భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
1: నెవర్ లిమిట్ గాడ్.
0: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
1: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
0: అనంతమైన ప్రేమని పెంచుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
0: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
1: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నేర్.
0: అన్ని దేహములు దైవ స్వరూపములే.
1: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
0: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
1: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
0: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
1: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
0: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
1: Then if you just limit to the family, I plus you.
0: We అవుతుందంట.
1: I plus you come make come to we.
0: We plus you.
1: We plus you. We.
0: Not we plus you. We plus we.
1: We plus we. We.
0: అంతా ఒకటే అయిపోతా.
1: All are one.
0: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవ బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
1: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
0: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
1: This what Gita says, that you are ancient one.
0: Kaadu.
1: You are not new.
0: Prachinulu kaadu.
1: You are not ancient.
0: Sanatanule.
1: You are ancient.
0: Ee sanatanule entitte meeru దైవాంశ స్వరూపులే.
1: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: అందరూ దైవ స్వరూపమే.
1: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
0: ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
0: ఇక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
1: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
0: కనిపిస్తున్నాయి.
1: Bulbs are different.
0: కానీ కరెంట్ ఒక్కటే అన్నిటిలో.
1: బట్ కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విద్ ఇన్ అస్.
0: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: టు అటైన్ ది డివినిటీ భగవాన్ ఎక్స్పెక్షన్ వాంట్స్ us టు డెవలప్ లవ్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్
0: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
0: ఇంకా ఏదైనా వేరు వేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
1: ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
0: భగవంతుడు గుణరహితుడు.
1: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: సుఖదం,
1: సుప్రీం హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయలిజం,
0: సదృశ్యం,
1: ఎథీరియల్,
0: సమత్యాదిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
1: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
0: ప్రేమ గుణము కాదు.
1: Love is not an attribute.
0: Swabhavamu.
1: It is the nature.
0: Swabhavamu.
1: Swabhava.
0: Atma yokka bhavame prema.
1: Swatma. That is atmic feeling, love.
0: Kanuka ivanta gunamula kinda teesukoni satyavantudu, dharmavantudu, shantivantudu, ivanta gunalu.
1: We should not take them as attributes or qualities.
0: Annintikini premane pradhanamu.
1: Love is the most important
0: thing. Prematho neevu maatadu.
1: Speak with love.
0: Adhe satyam avutundi.
1: That is truth.
0: Premato neevu panulu cheyi.
1: Act with love.
0: Adhe dharmam avutundi.
1: That is dharma.
0: Prema chey neevu hrudayanni chintinchu.
1: Think of love.
0: Adhe shanti avutundi.
1: You will be in peace.
0: Prema chethe premane prakashinchuko.
1: And love shines through love by love.
0: Premane ayipothundi.
1: And everything gets unified into love.
0: Annintiki endu undinatvanti current vale premane.
1: Like the inner current, there is love.
0: Kanuka itti premanu prati manavudu kudanu దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, దెల్ బి నో యాంగర్, దెల్ బి నో డిఫరెన్సెస్, దెల్ బి నో హేట్రెడ్, దెల్ బి నో ఎజిటేషన్ ఆర్ డిస్టర్బెన్సెస్.

0: అనపేక్ష శుచిర్దక్ష అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ దోస్ విత్ దీస్ క్వాలిటీస్.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chaala pradhanamu.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chaala mukhyamu.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్నిటికన్నా అపేక్షరహితమైనటువంటివే అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kudanu bhagavad pritya thanga bhavinchali.
1: We should consider దట్ ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: దెన్ విల్ బి ఫుల్ఫిల్లింగ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనపేక్ష.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: రెండవది శుచి.
1: ద సెకండ్ క్వాలిటీ ఇస్ శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై దట్?
0: శుభ్రము అని.
1: క్లీన్లీనెస్.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమా లేక బహిర్శుభ్రమా?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ అవర్ ప్యూరిటీ?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: గాడ్ ఇస్

0: ఇమీడియట్లీ గెట్స్ స్పాయిల్డ్ అన్పాలెటబుల్
1: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది
0: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్
1: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది రివేజు
0: దిస్ ఇనామల్ వెసల్ ఈజ్ నాట్ అలాయిడ్ ఈజ్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్
1: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది
0: బికాస్ ఇట్ ఈస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్
1: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర
0: బాడీ ఈజ్ లైక్ ఎన్ ఇనామల్ వెసల్
1: బ్రాస్ వెసల్ ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి
0: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్
1: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు
0: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్ నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్
1: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి
0: Therefore, it has got to be clean and pure, both inside and also outside.
1: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లా అంటది
0: Outer cleanliness, what it is.
1: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ
0: While performing service activity,
1: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ
0: Worshipping God in every possible way,
1: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ
0: Rendering service to everybody,
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది
0: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్ లెస్ సర్వీస్ యాక్టివిటీస్ నేచురల్లీ ఇట్ వుడ్ ఎన్ష్యూర్
1: స్వార్థ ప్యూరిటీ చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది కాని పరిశుద్ధం ఏర్పడదు
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్ దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్
1: ఇంకా మూడవది దక్ష
0: థర్డ్ వన్ దక్ష
1: అనగా ఒక దీక్షను పట్టడం
0: దక్ష మీనింగ్ డిటర్మినేషన్
1: ఎట్టి దీక్షను పట్టాలి
0: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్
1: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడాను శాంతి లభించదు
0: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్ యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఇస్ అటైన్డ్ సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను
0: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెక్కెడిదాకా అట్టే ఉండు
0: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్
1: ఇది ఏ దీక్ష
0: దిస్ ఇస్ డిటర్మినేషన్
1: కోరినదేదియో కోరనే కోరితివి కోరికే చెల్లుడి దాకా పోవకుండు
0: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఈస్ ఫుల్ఫిల్డ్ డు నాట్ లీవ్
1: అది ఏ దీక్ష
0: That is determination.
1: అడిగినది ఏదియు అడగనే అడిగితివి అడిగినది విడుదాక విడువకుండు
0: You have asked finally until it is given, do not go.
1: ఇది ఏ దీక్ష
0: This is determination.
1: తలచినది ఏదియు తలచనే తలచితివి తలపు తీరుడుదాక పోవకుండు
0: One way or other you thought over and that thought is completely realized. Don't go.
1: ఇది దీక్ష
0: This is determination.
1: కట్టకడపడికి ఏమి జరగాలి
0: What should happen?
1: పోరు పడలేక తానైన ప్రభు వలయు
0: Out of disgust, he should bless you.
1: వడలు తెలియక నీవైన అడుగు వలయు
0: Or you may have to ask, having lost consciousness.
1: అంతియే కాని
0: Only that.
1: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు
0: If you return, it is not the quality of a devotee.
1: కనుకనే దీక్ష అనగా ఏమిటి
0: What is determination?
1: భగవంతుణ్ణి పొందాలి
0: I should have God.
1: భగవంతుని చూడాలి
0: I should see God.
1: అనుగ్రహాన్ని అందుకోవాలి
0: I should receive his grace.
1: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి
0: You should have strong determination in this direction of attaining God. Be with him.
1: పట్టినటువంటి భక్తుణ్ణి భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు
0: God loves such a devotee with that strong determination.
1: అనపేచ్ఛ శుచి దచ్ఛ ఉదాసీన
0: దెన్ కమ్స్ ఉదాసీన
1: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి
0: అన్అటాచ్డ్ ఉదాసీన
1: అన్ని పనులు చేయవచ్చును
0: యూ కెన్ డూ ఆల్
1: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు
0: బట్ యూ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్
1: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును
0: ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ దట్ యు మైట్ అండర్టేక్
1: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును
0: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ

0: కానీ దాని ఫలిత నిమిత్తమై నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆర్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైన యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వి హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో, నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైనటువంటి ఫలితం కోసం నీవు ప్రాకులాడేటప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగినా అపజయం జరిగినా కానీ రెండింటికి నీ సంతోషించే జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్ఛ సుచిదచ్చ ఉదాసీనో గతవ్యత
1: గతవ్యత.
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షణ పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: నోబడి కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
0: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ టుమారో, వేర్ ఈస్ ది గ్యారంటీ యూ వుడ్ లివ్?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: ఆర్ యూ షూర్ దట్ యుడ్ బి అలైవ్?
0: చెప్పుడుకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిక్లేర్.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్సర్టన్?
0: ఫ్యూచర్ కాలగర్భంలో నిండి ఉంటున్నది.
1: ఫ్యూచర్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది వూమ్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ దేర్ అహెడ్ ఆఫ్ యూ.
0: కాలగర్భంలో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నీవు ఎందుకు పరితపిస్తావు?
1: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ ది వూమ్బ్ ఆఫ్ టైమ్ కెన్ నాట్ బి ప్రిడిక్టెడ్ ఇన్ బిఫోర్.
0: పాస్ట్ జరిగిపోయింది, జరిగిపోయింది.
1: పాస్ట్ ఈస్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాసెడ్
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యూ కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: పాస్ట్ కెనాట్ బి రికవర్డ్ ఆర్ రీగెయిన్డ్.
0: వచ్చేటువంటిదా నీది కాదు.
1: ఫ్యూచర్ డస్ నాట్ బిలాంగ్ టు యూ.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ అండ్ థింక్ ఓవర్?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: హౌఎవర్ థింకింగ్ థాట్ ఈస్ నెసెసరీ ఫర్ మ్యాన్ కైండ్.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపు లేకుండా జీవించలేడు.
1: వీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ థాట్స్.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: You have, the thoughts should be centered around the present.
0: Past, future, rendu vartamanamlo leenavai unnavi.
1: Past and future are found in the present.
0: Past, oka chettu nunchi oka vittanam vachindi.
1: Out of the past tree we have a seed.
0: Aa vittaname tirigi future yuchanga maarutundi.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow, future, tree. Past, tree. Present, vittanamu.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore, present is the basis both for the past and the future.
0: Kaga neevu present neevu aadharanga teesko.
1: Go by the present now.
0: Eppatikayyedi prastutam appatika maatalaadu. Anjula manamu meppinchaka taanuvaka tappinchuku tiriguvaadu danyudu.
1: You have to concentrate on the present. యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ద టైమ్ ఆన్ హ్యాండ్.
0: కనుక నీవు ప్రజెంట్ నీవు లక్ష్యం నందించుకుని
1: కీప్ ఇన్ యూ ద ప్రజెంట్,
0: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: The future is bound to come depending on the present.
0: నీకు ఏ మాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి. ఎవడు ఈ సర్వారంభవాడు?
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడు అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్ రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఇస్ క్లోజ్ టు మీ.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే
1: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after all.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్ హీ నీడ్స్ ప్రొపగండా.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దీస్ టైటిల్స్ గివెన్ టు యూ? వై?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరములు ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బీ హ్యాపీ?
0: ఫలరహితమైనటువంటి ఒక కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ అండ్ బ్లిస్ ఇస్ ది ట్రూ రివార్డ్.
0: అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: ఇఫ్ యూ యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి
0: కాంట్రరీ.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు
1: when you want to
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your actions should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning
0: grace,
1: you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా కానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఎ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకు ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: you go to the shop in the market.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: You wanted a towel.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 rupees సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 rupees.
0: నీ పాకెట్ నుంచి 20 rupees అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: When you pay 20 rupees cost price for the towel, you will receive it.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: If you don't pay the price, you cannot have the towel.
0: కాబట్టి భగవంతుని దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: The same business in spiritual field also.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: What business is this? This is divine business.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: If you just wait for God's command full of love, you will get love in turn.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves you then.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువుకోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ అండ్
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాస్ ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్, డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on an envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andro atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamaineetundi dayanu chuptuntadu.
1: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his grace.
0: Udasino gatavyatah. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యు విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యు విల్ దట్ గెట్
0: తరువ తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఇంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: తరకు రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: When once the curd is churned well, you get the butter.
0: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: Repeated inquiry in our body will help us to know the spiritual quality.
0: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
1: తత్వం యు ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
0: యు ఆర్ దట్
1: తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: వితౌట్ చర్నింగ్ ద కర్డ్ హౌ డు యూ గెట్ ది బటర్?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: వెన్ టూ పీసెస్ ఆఫ్ వుడ్ ఆర్ నాట్ రబ్బింగ్ టుగెదర్ హౌ డు యు గెట్ ఫైర్? దేర్ ఇస్ ఫైర్ ఇన్సైడ్.
0: కానీ కంటికి కనిపించదు.
1: యు డోంట్ సీ దట్.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ ప్రాసెస్డ్ ప్రాపర్లీ యుల్ గెట్ ద ఫైర్.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ గాడ్స్ లవ్,
0: మనం సర్వం భగవద్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవద్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యు థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness you cannot have happiness.
0: Manaku sukham chikkutundi.
1: Out of difficulties only you can derive
0: happiness. Kashtam lekunda pothe sukham em manaku labhyam kaadu.
1: When there is no difficulty there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluga viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ke value ledu.
1: Or else food loses its value.
0: Kanaka manamu daniki taginatuvanti ruchini manam కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యు నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ద లవ్ విద్ ఇన్ యూ యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్ యూ విల్ రిసీవ్ గాడ్. ఎన్ని తప్పులు
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మే కమిట్,
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హావ్ టు సేఫ్ గాడ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటి పెట్టుకుని,
1: Gopika carrying the pots full of curd and milk.
0: బజారులో అమ్ముకుంటూ పోతుండాలి.
1: She was selling these milk
0: along the street.
1: She did not shout along the street saying curd
0: Govindo,
1: and
0: Damodara, milk. Madhaveti.
1: Instead she was selling Govinda Madhava.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: She went on repeating lots names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము,
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ?
0: ఏ విధంగా తలచగలము?
1: హౌ కెన్ వి థింక్ ఆఫ్ యూ?
0: సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు?
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు
0: విజువలైజ్. లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
1: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిన్ను కనుగొనగలమా?
1: కెన్ వి నో యు?
0: కృష్ణ నిన్ను కనుగొనగలమా?
1: కృష్ణ కెన్ వి సీ యు? కెన్ వి ఐడెంటిఫై యు?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
0: ఘనము కంటే మహా ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: In 84 lakhs of beings,
0: ambunaneda bayipunduvata.
1: You are always with them.
0: Anurenu trudakashtam modalugu akanda roopudavai velayuduvata. Ninu ganugunna galama.
1: Right from an atom to a macrocosm, you are there.
0: Ninu ganugunna galama.
1: You are in the minutest form, but you are in the largest gigantic form. And we know you.
0: Kaani 84 lakhs jeevarasu ekkada unnaru?
1: You are in 84 lakhs of beings. Where are they?
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాస్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది.
1: హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇక్కడ బట్ట ఉన్నది.
1: హియర్ ఇస్ క్లాత్.
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము.
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
0: బట్ట బట్ట.
1: సో ఆల్సో ద క్లాత్.
0: ప్యాక్ ప్యాక్.
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్.
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్.
0: ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
0: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదో అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: పరాక్రుతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు.
1: You believe all the worldly objects.
0: పరాక్రుతమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: But the spiritual content is not believed or accepted.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: Here lies our weakness, mistake.
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: All worldly objects have name and form.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: Warden spoke of Ramayana so long.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopane darinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
1: Rama Lakshmana Bharata Shatrughna, they symbolize
0: four Vedas.
1: They represent four Vedas. They were found playing there.
0: Rigveda me Ramudu.
1: Rama stands for Rigveda.
0: Yajurveda me Bharatudu.
1: Bharata is Yajurveda.
0: Samaveda me ఈ యొక్క లక్షణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ. దట్ రిప్రజెంట్ వేదాస్.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
0: సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
0: వచ్చాడు దశరథునింటికి.
1: హి కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు సీ.
0: స్వామి, మీ వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్, స్వామి, వాట్ బ్రాట్ యు హియర్?
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: టాస్క్? తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు సేయంగవలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులు కాకట్టి చింతలేక వేగిరించుచున్నది విషయం యగును అని.
1: When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, you put to danger.
0: చక్కగా విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి,
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్.
0: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
1: డూ నాట్ ప్రామిస్ బ్లైండ్లీ దట్ యూ డూ ఇట్.
0: కనుక ఇతని ఇచ్చాడు దశరథుడు.
1: దశరథ ప్రామిస్డ్.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: And that is faith in sages.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in all sages.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in godly people. So he promised.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా అగ్ని సంరక్షణకై పంపించమన్నాడు.
1: And then Vishwamitra said, Dasaratha, that you send Rama, your son, along with me to protect that yajna.
0: కూలిపోయాడు దశరథుడు.
1: Dasaratha fell down.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
1: He did all sacred rituals only to have
0: some. ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ టు ద ఫైర్.
0: నేను రాక్షసుల ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
1: వశిష్ఠకి,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: ఉండలేదు.
1: వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: కీర్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి,
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ some time with that boy and enjoy blissful state.
0: Tanakaraka vastu vahanadulu em matram aasinchi nen raledu.
1: I am not after money or wealth or affluence.
0: Kabatti meer enduku inka sandehisthunnaru?
1: Why do you still doubt?
0: Pampu annadu.
1: Oh, send him.
0: Kaani inka baadha padaleka baadhatone pampadu.
1: With great suffering he accepted.
0: Vishwamitrudu.
1: విశ్వామిత్ర
0: విశ్వమునికంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వడైనాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రం ఉపదేశించడం చేత విశ్వమునికంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
1: బీయింగ్ ఆల్ పవర్ఫుల్,
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హి సెడ్, మై బాయ్,
0: మీరు వాచుకోండి అన్నాడు.
1: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ.
0: చెప్పి
1: సేయింగ్, సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: రాక్షసులు కనపడతారు.
1: And you certainly come across the demons.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, బల అండ్ అబల.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి యొక్క తత్వం కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూజన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ అనగా కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూజన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku, is born Brahmaku inta vyatyasam untundadi
1: because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ee reethiga manam vishwasinchali.
1: In what
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetvante prema tattvame.
1: Divinity is love.
0: Keva manavattvam anetvante dharmame.
1: Humanity is righteousness.
0: Danavattvam anetvante kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యు నో దిస్.
0: సత్యభామ
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: She wanted to have Krishna all by herself.
0: ఇంకెవర ఇంటికి పోకూడదు.
1: He never wanted Krishna to go anywhere. సత్యభామ
0: గీతలోనే ఉండాలి.
1: And that he should be with her.
0: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా అవసరం అవుతుందని నారదుని పిలిపించింది.
1: He asked Narada to tell her the device as to possess Krishna.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
1: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హి ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హి వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ
1: సత్యభామ
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: Do you have the wealth that would balance the weight of Krishna?
0: Shamantakamani నా దగ్గరనే ఉంటుండాలి.
1: He says I got Shamantaka gem with me.
0: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
1: I can get any amount of wealth.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: Never doubt whether I will weigh him or I will do it, she said.
0: అయితే తేమని చెప్పాడు.
1: And then he asked me to be brought. And then Krishna came.
0: ఒకవైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: On one side Krishna
0: said. మరొకవైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: On other pan all the wealth brought by Satyabhama.
0: కదలలేదు, మెదలలేదు.
1: It did not move.
0: భయం ప్రారంభమైంది.
1: And there started fear.
0: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
1: In fact she has put all the wealth with her.
0: శమంతకమణిని కూడాను పెట్టింది.
1: Finally Shamantaka gem was also kept there.
0: కానీ తూగలేదు.
1: Well he did not weigh them.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: And then she ran to Rukmini.
0: అక్క అక్క అక్క అక్క.
1: She started calling.
0: అక్క ఈనాడు పుట్టింది పాపం.
1: She started calling her sister, sister.
0: She never
1: looked at her face till then.
0: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
0: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టు
0: అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
1: సిస్టర్ వై ఆర్ యు సాడ్? వాట్ హ్యాపెండ్?
0: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఈస్ మై ప్లైట్ షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
0: అక్కడే.
1: దేర్ వాజ్ నారద
0: చూస్తూ ఉన్నాడు.
1: ఒకవైపు
0: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: కృష్ణుడు
0: కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ వైపు ఉంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారద,
1: కృష్ణుని
0: ఏ రీతిగా తూర్చగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్?
0: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్
0: సమానమైనటువంటివి.
1: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా, సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటింది? అది
1: ఫర్ ఫార్మ్ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్, హౌ డస్ ఇట్ వెయి?
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్. వెల్,
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
0: నీ ఏమేస్తావు?
1: Then what is to be put now?
0: అప్పుడు చెప్పింది.
1: Then she said,
0: పత్రము,
1: a leaf,
0: గుదుగాక.
1: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
0: తూగాడు కృష్ణుడు.
1: The moment tulsi leaf is
0: kept there, కృష్ణుడు కంటే ఇంకా ఇది ఎక్కువ పోయింది.
1: And in fact the weight has been more now.
0: అప్పుడు చెప్పాడు నారదుడు.
1: Then Narada said,
0: amma, krishna roopamulo krishna naamam sariyaina thookamu,
1: and the name and the form balance.
0: Extra ga vesinatundi tulasi de ee pai thookamu annadu.
1: This tulsi leaf is extra weight now.
0: Bhagavantudu deniki thookutuntadu?
1: How can you balance?
0: Premake thookutunnadu.
1: And if for the love that you balance,
0: prema chethi ee neeti daramainavi chaalu.
1: With love whatever you can offer,
0: tulsi daramainavi chaalu.
1: Even the tulsi leaf is enough.
0: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాదులు కాదు.
1: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
0: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
1: దెన్ గాడ్ లవ్స్ యూ.
0: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
0: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
1: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
0: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
0: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
1: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హ్యావ్ టు నో ద గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 19th of November 1997 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ లేడీస్ డే.
1: సర్వరూపం ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానందరూపం

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: Gayatri is the mother of the Vedas.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఇస్ అ మదర్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపమైన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారణ చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్పుడూ మాన్ ఇచ్చా భవతి ఆత్మా భవతి రామో భవతి తప్తో భవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుతూనే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యం లేనటువంటి ఒక జీవుడు జగత్తులో కానరారు.
1: Without dynamism, there is absolutely no individual.
0: Ah, chaitanyame gayatri swarupamu.
1: This dynamic consciousness is the form of the gayatri.
0: Adi e sarvashaktimayamu.
1: This is so full of strength and power.
0: Atti yadartha tattvani ee naadu manavudu smarinchi laukikamaina bhautikamaina prakrutamaina tundi rupanamunu aadharam chesukoni kevalamu aneka dukkhamulaku guri avutunnadu.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: Kanukane prati manavunaku sulabha margamunu chupinchagori ee veda mata nalugu vidhamainaatvanti matrumutrunu srushtistu vachindi.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: Modatidi సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఈస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetvanti oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatvanti oka satya swaroopame ee matrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: ద డివినిటీ ఆఫ్ బటర్ ఇస్ దేర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్రి ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: Everything in the world is a form of God.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: Every individual is a form of God.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: Everything in this world is a form of God.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఇంకా రెండవది అన్యవతి అని.
1: ద సెకండ్ ఇస్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
0: అనగా పంచ బాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నవి?
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ యొక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ ఎనీథింగ్ దట్ కెన్ నాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: యూ మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్.
0: ఈ భేదములకు రూపమే కాని కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: దెర్ మైట్ బి డిఫరెన్సెస్ అవుట్వర్డ్ బట్ డివినిటీ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకు పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వులు ఎందుకు వ్యాపించి ఉంటున్నవి.
1: సో దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్ ఆల్ ఫర్ వేస్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ అన్యవతి.
0: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: అన్యవతి ఇస్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్.
0: కనుకనే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: అంగవతి కూడా ఉంటున్నది.
1: It's there in every body.
0: ఈ అంగవతి అనగా ఏమిటి? దీని అర్థము.
1: What is the meaning of అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: So every form has a kind of a sign.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: ఈశ్వరుడు పినాకపాణి.
1: ఈశ్వర has got the water.
0: విష్ణుడు వేణునాదము.
1: Krishna has got the flute.
0: Saraswati venunadamu.
1: Saraswati has got the sound of the veena.
0: Itta okkoka vyaktiki okka kutamulu cheta kudinatvantide anyavati.
1: So the conglomeration of these five elements is anyavati.
0: Inka nidanavati.
1: Nidanavati
0: angavati kudanu untunnadi.

0: కృష్ణ హెస్ గాట్ ద ఫ్లూట్,
1: సరస్వతి వేణునాదము,
0: సరస్వతి హెస్ గాట్ ద సౌండ్ ఆఫ్ ద
1: వీణ. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంగమును ఒక్కొక్క ఆధారం చేసుకుని నిరూపించినటువంటిది ఈ యొక్క నిధానవతి.
0: సో ఈచ్ ఆఫ్ దీస్ డివినిటీస్ హెస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్ అండ్ దిస్ ఇస్ నిధానవతి.
1: ఇక్కడ కృష్ణుని చూసినప్పుడు నెమలి పించంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
0: సో వెన్ దెర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హిస్ కృష్ణ.
1: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
0: విత్ ద త్రిశూల్ అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
1: శంఖచక్ర గదాధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
0: దెన్ ద శంఖచక్రధారి ఇస్ విష్ణు.
1: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
1: ఇంకా నిదానవతి,
0: నిదానవతి,
1: ఈ నిదానవతి అనేటువంటిది 9 మార్గముల చేత దైవత్వాన్ని విశ్లేషించవచ్చును.
0: సో త్రూ 9 వేస్ వీ క్యాన్ అటైన్ డివినిటీ,
1: దైవాన్ని పొందవచ్చును.
0: వీ క్యాన్ అటైన్ డివినిటీ.
1: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
0: దీస్ వేస్ ఆర్ 9 పాత్స్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, స్నేహం, ఆత్మనివేదనం.
0: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ in many ways and in these 9 ways of offering
1: a ye margamlo manavudu prayanam chesinappatikini sadhanam salipinappatikini gamyam okkati gaane koopichustundi.
0: Whatever path he may follow, man reaches the same goal.
1: Koruku ee vidhamuga vedamu aneka vidhamulu ainappatikini ananto vai vedaha vedamulu ananta swaroopam ainappatikini eka swaroopaniga nirupistu vachindi.
0: Vedas may be infinite but they show to us just one form.
1: సర్వ మానవుల యందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
0: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయీ అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
0: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అస్ శబ్ద బ్రహ్మమయీ.
1: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
0: సో దిస్ సౌండ్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
0: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
1: స్త్రీ,
0: స్త్రీ,
1: సకార, తకార, రకారములు.
0: దర్ ఇస్ సకార, తకార, రకార.
1: ఈ సకార, తకార, రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
0: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార, తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
1: ఎస్, మొట్టమొదటి సకారము.
0: ఫస్ట్ ఇస్ సకార.
1: సకారం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
1: సాత్విక గుణము?
0: ఇట్ ఇస్, ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
1: సాలోక్యము,
0: సాలోక్య,
1: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వములకే సకారం అని పేరు పెట్టారు.
0: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
1: కనుకనే స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
0: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
1: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
0: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
1: సామాన్యంగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యమంటే స్త్రీలకు చాలా ప్రీతి.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్ ల్యాండ్ బట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విమెన్ ఆర్ వెరీ ఫాండ్.
1: అయితే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని వారి పదములు మారుస్తూ ఉంటారు.
0: బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ దే మే చేంజ్.
1: కనుక మొట్టమొదటి వారి పేరు నుండి సకారమే ప్రారంభమవుతుంది.
0: సో ద ఫస్ట్ ఇన్ దర్ నేమ్ ఇస్ సకార.
1: ఇది సాత్వికమైనటువంటి గుణము.
0: ఇస్ ద క్వాలిటీ, సాత్విక.
1: స్త్రీలలో అనేకత్వం లోపల సాత్వికమైన గుణములు ఉంటున్నాయి.
0: సో ఇన్ ఆల్ ద డైవర్సిటీస్ ద ఉమెన్ హ్యాస్ ద సాత్విక్ క్వాలిటీ.
1: సత్యం,
0: ట్రూత్,
1: ధర్మం, న్యాయం, ప్రేమ, సదన, ఆదరణ ఇత్యాది అంతా కూడాను సాత్వికమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
0: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
1: ఇంకా రెండవది తకారము.
0: The second one is తకార.
1: ఈ తకారం అనగా ఏమిటి? తామసికము అన్నారు.
0: తకారం means the తామసిక quality.
1: కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమో గుణ సంపన్నులు అని పేరు పెట్టుతున్నారు.
0: It may be said that because of the తకారా that the woman is full
1: తమో గుణం అంటే నిద్రాహారంతో కూడినటువంటిది కాదు.
0: Tamoguna is not that which is full of
1: vidheyamu, vidheyata.
0: It is humility,
1: gauravamu, maryada ityadi sadgunamulato kudinatundi tamogunamu.
0: Modesty, humility and honor is the quality of a woman.
1: Vidheyatalu streelayindu adhikanga untuntai.
0: Humility and modesty

0: is those that are in women.
1: గౌరవం మర్యాదలు కూడాను గృహానికి కాపాడుతూ ఉండేది స్త్రీలే.
0: Protecting honor is the work of the woman.
1: ఇల్లాలను చూచి ఇల్లు చూడమంటారు.
0: See the woman of the home and then see the home they see.
1: కాబట్టి ఇంటి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వారు స్త్రీలే.
0: The woman it is that protects the honor of the house.
1: దేశం యొక్క గౌరవాన్ని కూడాను కాపాడేటువంటి స్త్రీలే.
0: They also protect the honor of the nation.
1: కనుకనే మాతృదేశం అంటున్నారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు.
0: That is why we say motherland, we never say fatherland.
1: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణంగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
0: పీపుల్ థింక్ ద తమోగుణ ఇస్ సంథింగ్ దట్ ఇస్ డిరోగేటరీ. దట్ ఇస్ నాట్ కరెక్ట్.
1: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
1: ఇంకా రజోగుణము రకారము.
0: ద రకార ఇస్ రజోగుణ.
1: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవల క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
0: Rajoga is not something that is ferocious and full of anger and hatred.
1: ఇది కేవలము త్యాగము.
0: This is full of sacrifice.
1: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగమునకు సిద్ధంగా ఉంటారు.
0: Women are always ready for sacrifice.
1: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
0: Sacrifice is something which is a part of them.
1: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమునైనప్పుడు త్యాగం చేస్తారు.
0: When the necessity arises, they are even ready to give up their lives.
1: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు.
0: ది ఓనర్ ఆఫ్ దే హౌస్, ది ఓనర్ ఆఫ్ దేర్ హస్బెండ్, ద విమెన్ థింక్ దాట్ ఈస్ పారామౌంట్ ఇన్ దేర్ లైఫ్స్.
1: కనుక త్యాగ భూములకి, త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
0: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
1: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
0: So woman is very pure who is a combination of the
1: sakara. ఎవరు సౌజన్యము సౌశీల్యంతో కూడినటువంటి వారు.
0: Who are women who are full of kind of friendliness and good behavior.
1: పవిత్రమైనటువంటి భావముతో నిండినటువంటి వారు.
0: They are full of holy virtues.
1: ఇట్టి స్త్రీ తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to recognize this quality of the woman.
1: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
0: They are thinking that she is abala, she is a weak person.
1: కాదు కాదు. వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకు లేదు.
0: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్ దట్ అ వుమన్ హ్యాస్.
1: వీరి ఎందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
0: వుమన్ హ్యాస్ సెవెన్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్.
1: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
0: మెన్ హ్యావ్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
0: మ్యాన్ అనేబుల్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్, హీ కన్సిడర్స్ వుమన్ యాజ్.
1: వారు మహాబలులు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్.
1: ధీరులు.
0: దే ఆర్ కరేజియస్. వారియర్స్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీల తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ డివైన్ క్వాలిటీ ఆఫ్ ద ఉమెన్.
1: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లా చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా who tried to quench the fire.
1: Kulata teetvamu agni gundana prakatinche sita bharata dharajata gade.
0: Is not Sita one of the greatest women who could just enter into the fire and come out?
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramani gade.
0: Is not Damayanti also one of those illustrious women of India who displayed such wonderful virtue?
1: Satva sagara vyasti tatmatalamuna bharata data pate urata prabhava bhava sampannata kugade panta bhumi.
0: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most chaste
1: women. Upadhyayikade.
0: For the whole world, is this not a teacher?
1: భారత దేశం అనేటువంటి ఒక స్త్రీ తత్వము సర్వ దేశమును కూడా ఉపాధ్యాయ స్థానంతో ఉండేటువంటిది.
0: The womanhood of Bharat is something like a teacher to the whole world.
1: ఆడ టీచర్స్ బోధించినటువంటి ఒక బోధనలే పిల్లలకు చాలా హృదయానికి అత్తుకుంటాయి.
0: It is such type of teaching that go right into the hearts of the children.
1: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
0: What the men teach, it doesn't touch the heart.
1: Karanam emiti?
0: What is the reason?
1: Sreelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta paathamulu nerputuntaru.
0: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
1: Kanuka మనం ఈనాడు స్త్రీల యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు చాలా మార్పు కలిగింది.
0: So lots of change can come about if we really recognize what the woman is.
1: Prachina kalam nundi undinatundi vedam hitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bedam yerpadindi.
0: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
1: Streelu chadukovatam manchide,
0: women should study.
1: కానీ ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది.
0: బట్ దే హావ్ గాట్ టు పుట్ దట్ స్టడీ ఇంటు ప్రాక్టీస్.
1: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
0: బట్ టుడే దేర్ ఇస్ నో ప్రాక్టీస్ వాట్సోఎవర్.
1: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
0: బట్ విమెన్ ఇట్ ఇస్ దట్ ప్రాక్టీస్ మోర్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ మెన్.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా,
0: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్,
1: పిల్లల పోషించు తల్లులేరి,
0: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్,
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా,
0: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్,
1: వంట ఇంటిని తిట్టు వలతలేరి,
0: వేర్ ఇస్ ద వుమన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్,
1: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: If she goes and teaches the other children, where is the mother to teach her own children?
1: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
0: So such type of differences have come today, changes.
1: ఉద్యోగములు చేసేటువంటి వనితకు ఏ మాత్రము సుఖం లేదు.
0: The woman who works, she has absolutely no happiness.
1: ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు.
0: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
1: సుఖము చూడ బోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతకెప్పుడు.
0: సీకింగ్ హ్యాపీనెస్ త్రూ దిస్ టైప్ ఆఫ్ వే ద ఉమెన్ ఫైండ్స్ నో హ్యాపీనెస్ వాట్సోఎవర్.
1: ఉద్యోగాలు చేస్తున్నారే కానీ ఇంటి లోపల చాలా అశాంతి కలుగుతుంటారు.
0: దే మే బి వర్కింగ్ విమెన్ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్
1: వర్క్ చేయవలసిందే, పని చేయవలసిందే.
0: దే హావ్ గాట్ టు డు ద వర్క్.
1: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
0: దే హావ్ గాట్ టు డు ద హౌస్ హోల్డ్ వర్క్ అండ్ దెన్ ఓన్లీ ద వర్క్ అవుట్ సైడ్.
1: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
0: This is their chief.
1: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
0: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
1: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏ మాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: But today one is not really making any effort for such type of activity.
1: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మ శ్రీ పద్మ విభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
0: But they crave after these titles like Padma Shri and Padma Bhushan etc.
1: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
0: These are not the thing, the titles that we should acquire.
1: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
0: We have got to first fulfill the title of ధర్మపత్ని.
1: గృహలక్ష్మి ఇంటిలో నిరంతరం కూడా నవ్వుతూ ఆనందంగా ఆనందంగా ఉంటుండాలి.
0: That you are the గృహలక్ష్మి who brings a lot of happiness and cheer to the home.
1: Ardhangi pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhagamga taanu nilchali.
0: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
1: Dharma patni.
0: She is a
1: dharmamulo ettri cheyiga untundali sthreeluku.
0: She is the one who steers the dharma in the house.
1: Ee vidhamainatundi prachina dharmamulu ee naadu manam kolpoyi,
0: we have forgotten these ancient ways of dharmic
1: ఆధునిక యుగం నందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.
0: అండ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఆర్ గోయింగ్ అబ్సల్యూట్లీ అట్ ఎ టాంజెంట్ అగైన్స్ట్.
1: కానీ ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
0: బట్ దేర్ ఆర్ మెనీ గుడ్ పీపుల్ ఈవెన్ టుడే.
1: పవిత్రమైన హృదయం ఇంకనూ ఉంటున్నారు.
0: దేర్ ఆర్ పీపుల్ విత్ ప్యూర్ హార్ట్.
1: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యం నందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
0: దో దే ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ దే ట్రై సో మచ్ దే ఆల్సో కీప్ దేర్ హోమ్స్ హ్యాపీ అండ్
1: ప్రాస్పరస్. స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
0: సో ద లైఫ్ ఆఫ్ ఎ వుమన్ ఇస్ ఎగ్జెంప్లరీ.
1: ప్రపంచం లోపల ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ, గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
0: ద ఉమెన్ ఇట్ ఇస్ హూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ హ్యాపీనెస్ అట్ హోమ్ నో మ్యాటర్ వాట్ ఆర్ ది అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఇట్ బీ ఫేమ్ అండ్ నేమ్.
1: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంటాడు.
0: ద హోమ్ విదౌట్ ద మదర్ ఇస్ అబ్సల్యూట్లీ అవాయిడ్.
1: కనుక ఒక చౌట్రీగా ఉంటుంటాడు.
0: ఇట్ బి లైక్ ఎ చౌట్రీ.
1: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
0: So the women are the foundation of
1: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
0: They've got to look after their children in
1: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
0: They've got to look after the welfare of their
1: తదుపరి నీవు ఏ పనినైనా చేసుకోవచ్చు.
0: Afterward they can do any work.
1: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
0: This is the old way tradition.
1: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
0: But today everything is going against such tradition.
1: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
0: They think they are only women who have to be confined to the kitchen.
1: కాదు కాదు.
0: Not at all.
1: ఇల్లునంతాగను వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ.
0: Woman is the one who lights the whole home.
1: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
0: It is when these women are all right that the children become
1: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటి నీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
0: So men should not make a woman shed even a tear.
1: కరుకనే కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
0: సో నో
1: అనగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటి నీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపద అంతా కూడా కూలిపోతుంది.
0: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
1: కరుకనే స్త్రీలకు ఆ కంటి నీరు రానికుండా చూసుకునేటువంటి బాధ్యత పురుషుల యందు ఉంటుండాలి.
0: So it is the responsibility of the man to see that the woman does not shed.
1: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But men today are unable to find out the truth of this.
1: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
0: They think men are important.
1: ఈ పురుషుడు అనేటువంటి పదంలో అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
0: They do not know the meaning of purusha.
1: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
0: They think if they wear a pant and a shirt,
1: కాదు కాదు.
0: Not at all.
1: పురుష అనేటువంటిది ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వంకే పురుషుడు అని పేరు.
0: పురుష ఇస్ దట్ వేరిన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
1: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
0: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదన్ ఇస్ ద పురుష.
1: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
0: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
1: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
0: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సీవ్ అ జాబ్?
1: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హ్యావ్ నో జాబ్స్?
1: కాబట్టి పురుష లక్షణం అంటే ఉద్యోగమే కాదు.
0: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
1: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
0: సో టు ఎస్టాబ్లిష్ happiness at home is a responsibility of both.
1: ఇంటి యొక్క గౌరవ మర్యాదలను మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
0: Both have the responsibility to protect and establish the honor and happiness.
1: ఇరువురి యందు కూడా సమత్వభావం ఉండాలి.
0: Both of them should feel equal.
1: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
0: If all these lights are burning today,
1: నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తూ ఉంటుంది.
0: The negative and the positive is combined and gives the light.
1: పురుషుల యొక్క తత్వం రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
0: It is only the women and men combined together then we find divinity.
1: స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వచ్చు రావాలి.
0: So women also should get the freedom today.
1: అనగా దేనికోసం?
0: Why? For what reason?
1: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
0: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
1: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
0: So every woman should show the ideal in her.
1: చక్కగా చదువుకోవచ్చును.
0: She can study.
1: డిగ్రీలు తీసుకోవచ్చును.
0: షీ కెన్ టేక్ డిగ్రీ.
1: ఉద్యోగాలు చేయవచ్చును.
0: షీ కెన్ ఆల్సో
1: దేశోద్ధారం తగినటువంటి ఒక అవకాశం అందించవచ్చును.
0: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
1: పాలిటిక్స్ లో చేరవచ్చును.
0: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: దాంట్లో తప్పు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్.
1: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
0: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ అ హోమ్ దట్ మస్ట్ బి పారమౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
1: ఈ గృహమే పెద్ద ఆధార సమస్యంటుంది.
0: The home is the one that is the very foundation.
1: Illunu vadali inki em chesinappudiki deento peru pettukole maatram undavu.
0: If you leave the home and work outside you will not get a name and honor.
1: Kanaka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantamainatunte jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
0: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
1: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంకు గురి అయిపోతుంది.
0: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
1: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
0: What is it that you should protect?
1: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
0: You've got to protect those good men and women today.
1: గుణవంతులైనటువంటి పిల్లలను పాపలను కనాలి.
0: So సో యు హవ్ గాట్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్ హు ఆర్ రియల్లీ
1: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
0: సో దే హవ్ గాట్ టు ఎన్హాన్స్ ద వర్చ్యూస్
1: ఎవరి కోసం?
0: ఫర్ హూస్ ఫర్ వాట్ రీజన్?
1: కాదు,
0: ఇట్స్ నాట్ ఫర్ us, ఇట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
1: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మందిని అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
0: సో మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టడింగ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్.
1: ఇది చాలా తెలివి తక్కువ.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ అబ్సల్యూట్లీ నో రీజన్ ఆర్ రైట్.
1: ధనం సంపాదించడానికి కోసం పంపడం?
0: ఆర్ యు సెండింగ్ దెమ్ మెర్లీ టు ఎర్న్ మనీ?
1: నాయన, నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
0: యు నీడ్ నాట్ బికమ్ ఎ బిగ్ మ్యాన్ బట్ బికమ్ ఎ గుడ్ మ్యాన్. దట్ షుడ్ బి
1: గుడ్ మ్యాన్ కావాలి, నాట్ గ్రేట్ మ్యాన్.
0: You've got to become a good man, but
1: ప్రతి తల్లిదండ్రులు కూడా నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
0: Every parent thinks that the son should study very hard.
1: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
0: He has got to get a great
1: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
0: He must get a good name, a great name.
1: ఎన్ని పేరు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of earning many names?
1: మంచి పేరు తేవాలి.
0: He has got to get a good name.
1: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? గ్రేట్ పర్సన్ అనే దానికంటే గుడ్ పర్సన్ అనేటువంటి తేవాలి.
0: What is it that we have got to do today? Not that we should become great persons, but good persons.
1: గుడ్ పర్సన్ కు గ్రేట్ పర్సన్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: What's the difference between a great and a good person?
1: Great person anetunte vaadu,
0: the great person
1: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
0: He sees narayana even in man.
1: Idi great person annaru.
0: He is a great person.
1: Kaadu kaadu, naruni yandu kudanu narayanu chudali. He is good person.
0: The good person is one who sees God in every man.
1: ఇది గొప్పతనం.
0: దిస్ ఇస్ ద గ్రేట్నెస్.
1: రాముడు చదువుకున్న చదివే రావణుడు కూడా చదివాడు.
0: రావణ అండ్ రామ బోత్ స్టడీ.
1: రాముడు 36 విద్యలు నేర్చాడు.
0: రావణ న్యూ 36 టైప్స్.
1: రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
0: రామ ఆల్సో న్యూ 36 టైప్స్.
1: కానీ రాముడు నేర్చినటువంటి విద్య ఆచరణలో పెట్టి దాన్ని జీర్ణించుకున్నాడు.
0: But Rama put into practice what he had studied and he assimilated.
1: Kani Ravanu nechinatundi aachanalo pettaka ajinna rogam teppinchukunnadu.
0: But Ravana did not put it into practice and it caused him indigestion.
1: Tana vidyanni kudunu kevalam marchipoyi durmargamlo praveshapettadu.
0: He forgot all the education and went in the wrong path.
1: Ramun anni kudunu tana nechina vidyanni kudunu samajamlo aacharimpu chuchadu.
0: But Rama put into practice in society all the education.
1: Ramudu good person, Ravanu great person.
0: Rama is a good person and Ravana is a great person.
1: Goppavade Ravanudu.
0: Ravana is a great man.
1: Kaani gunam lekapotadilli vaalu good person kaakapoyadu.
0: But because he has no virtues, he doesn't become a good man.
1: Gunam kaliginappude vaadu good person avutundi.
0: Only when he has virtues he becomes.
1: Enta dhanamunu sampadinchu.
0: You may
1: enni padamulu nenu enta medhavi ainaka neelo guname lekapothe neevu kevalam oka manchi vaade kaadu.
0: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest knowledgeable.
1: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
0: What's the use of this wealth?
1: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంత మంది లేరు ఈ లోకంలో?
0: There are so many in this world who yearn for money.
1: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
0: But when they go, they do not take even one naya paisa with them.
1: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of having such wealth?
1: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
0: What is the price or the status of a man who has studied so much but doesn't have virtue?
1: Kanaka motta motta manaku gunam kavali.
0: So first and foremost we must be virtuous.
1: Gunam kaligineetundi manushi nijamaina manushi.
0: The virtuous man is the one who is a true man.
1: Kanaka ee naadu gunam aneetundi ekkada kanipinchadam ledhu.
0: But we cannot see good qualities anywhere today.
1: Ye manavudu chusinappudiki dhanam dhanam dhanam dhanam.
0: Every man is after money and money.
1: ఈ మని వల్ల వచ్చేటువంటి ఒక మనసు చాలా విజృంభించిపోతుంది.
0: సో మైండ్ విచ్ ఇస్ జస్ట్ ఫిక్స్డ్ ఆన్ ద మైండ్ బికమ్స్ రియల్లీ డిస్టార్టెడ్.
1: మ్యాన్ అని చెప్పారు, ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
0: సో ఇట్ ఇస్ సెడ్ ఎంఏఎన్ మ్యాన్.
1: ఎం అనగా ఏమిటి?
0: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎం?
1: మాయా.
0: ఇట్స్ మాయా.
1: మాయను సాధించు.
0: యు హవ్ గాట్ టు గెట్ ఓవర్ ద మాయా.
1: ఏ ఆత్మను దర్శించు.
0: యు హవ్ గాట్ టు సీ ది ఆత్మ.
1: ఎం నిర్వాణం పొందు.
0: You've got to attain nirvana.
1: Mayanu sadinchi vasham chesukoni,
0: getting over the maya.
1: Atmanu darshinchi,
0: seeing the atma.
1: Nirvanam pondatamu ide maya.
0: You will have to attain nirvana. That is man.
1: Ante gani the proper study of mankind is man annaru.
0: So the proper study of mankind is man.
1: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
0: So your heart, your speech and your words should be in absolute harmony.
1: Kanaka manam great person kaanakkarledu.
0: We need not
1: naa kodugu great person kavalani meer korakoddu.
0: యూ షుడ్ నాట్ డిజైర్ దట్ యువర్ సన్ షుడ్ బికమ్ ఎ గ్రేట్
1: పర్సన్ మంచి కుమారుడు కావాలి
0: హీ మస్ట్ బికమ్ ఎ గుడ్ సన్
1: మంచి పేరును తేవాలి
0: హీ హస్ గాట్ టు గెట్ ఎ
1: మంచి పనులు చేయాలి
0: హీ హస్ గాట్ టు డు గుడ్ యాక్టివిటీ
1: మంచి సహాయంతో జగత్తును ఉద్ధరించాలి
0: హీ హస్ గాట్ టు హెల్ప్ ద వరల్డ్ అట్ ఆల్ టైమ్స్
1: ఈ మంచితనాన్ని పెంచడానికి ఈ కుమారుని పూజ అనేక విధములుగా ప్రోత్సహించాలి
0: సో యువ్ గాట్ టు ఎన్కరేజ్ యువర్ సన్ టు బికమ్ ఎ గుడ్ మ్యాన్
1: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి
0: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్
1: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో
0: సో మెనీ గ్రేట్ పర్సన్
1: ఎవరు చూచానందిస్తున్నారు
0: ఎనీబడీ
1: వాళ్ళకి నిరంతరము విచారమే
0: దే ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ
1: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు
0: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్ సో ఎవర్
1: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి
0: ద గుడ్ పర్సన్ హెస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్
1: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
0: Today you see the scientist
1: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు
0: He has attained a lot of knowledge
1: చంద్రుడిని కూడా ను చేరగలిగారు
0: He has even gone up to
1: కానీ ప్రయోజనం ఏమిటి
0: But what is the
1: use చంద్రుడు చేరగలిగి కూడాను చంద్రజాలము శాంతి సుఖములు
0: Although he has been able to go up to the moon he has no peace within
1: మూనుకు పోతున్నారు బాడీ అంత చల్లగైపోతుంది అది
0: When they go up the body becomes cold
1: మైండ్ హీట్ అయిపోతుంది
0: మైండ్ gets heated
1: ఇది గొప్పతనమా
0: This is a great thing
1: కాదు కాదు
0: Not at all
1: మంచితనమే కాదు ఇది
0: This is not at all a good thing.
1: నీవు మూనుకు పోయే బదులు నీ మనసులో ప్రభావించు.
0: Instead of going to the moon, go inside your mind.
1: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత. చంద్రుడు అనేటువంటి వాడు మనసే.
0: So the moon is the mind.
1: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు నీ మనసు లోపల ప్రవేశించు.
0: Going to the moon is not going anywhere.
1: అది నీవు మంచివాడు అవుతావు.
0: But going inside your mind, then you become a good
1: చంద్రుడి దగ్గరికి పోతే great person అవుతాడు.
0: If you go to the moon, you become a great person.
1: Kaani manchi person kaavali
0: nee. But you have got to become a good person.
1: Nee manasunu swadhinamlo unchuko.
0: You have got to hold your mind under control.
1: Manomoolam idam jagat. Jagat anta manasu yokka prabhavame.
0: The whole world is controlled by the mind.
1: Kaani itti maha prabhavamainatti manasattvani neevu arikattuko.
0: So this powerful mind, you have got to keep it under
1: control. Idi yokka good work.
0: This is the good work that you can do.
1: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
0: So you have got to attain goodness.
1: ఏంటి సార్ వద్దు.
0: Not greatness.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
0: So every man should desire that you should become a
1: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
0: Not even in your dream should you ever
1: ఏంటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
0: Even in your dream you should not feel you should be a great man.
1: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
0: If a person who doesn't know anything feels he must become great.
1: పది మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
0: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఇస్ గ్రేట్.
1: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
0: బట్ సొసైటీ డజంట్ డూ దట్ టుడే.
1: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
0: బట్ ఇన్ ద వరల్డ్ టుడే దే ఓన్లీ ఆనర్ సమ్ పర్సన్ హూ ఇస్ అ మినిస్టర్ ఆర్ సమ్ బాడీ.
1: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
0: బట్ ఇన్ సైడ్ దే డూ నాట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్.
1: వాడి హృదయం లోపల కూడా ఈ మంచితనం రావాలి.
0: He should get that goodness right from the heart.
1: Ayyo, adan chaala manchi vaadra.
0: Oh, he should feel, oh, he's a very good person.
1: Aa manchi peru samajamlo manam techukovali.
0: So we should earn that good name in society.
1: Adi ye nijamainatundi yokka jeevitamu.
0: That is real life.
1: Moodu dinamulu bratikina kaani hamsavale manam bratakali.
0: If you live even for 3 days, live like a swan.
1: Enduku 100 samvatsaram bratikina kaani kaaki vali enduku bratakali.
0: Why live for 100 years like a crow?
1: కాకి వలె కళ కాలం బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా ఒక క్షణముండినా మనం చాలు.
0: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
1: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
0: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
1: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
0: సో ద 19th ఆఫ్ నవంబర్ ఇస్ కన్సిడర్డ్ ద లేడీస్ డే.
1: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడా మంచితనమని భావించారు.
0: So November 7th is the day for the goodness of all mankind.
1: Russians anta kudunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
0: They think the 7th is a great day, the ladies.
1: Okkokka desham varu okkokka date nu ladies day ani ga pettukunnaru.
0: Each country has kept one particular day as a ladies day.
1: Endu kosam pettaru?
0: Why is it that it is so?
1: Deshaniki aadarshanga nirupinchali.
0: Because it's to hold a
1: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
0: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
1: కనుకన్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యుస్.
1: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
0: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
1: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
0: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
0: జస్ట్ అస్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్.
1: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
0: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
1: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్? ఇది
0: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
1: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
1: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
1: స్వాతంత్రం.
0: స్వాతంత్రం.
1: స్వ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వా?
1: ఆత్మనే.
0: ఇట్ ఇస్
1: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
0: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
1: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
0: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వేచ్ఛ?
1: ఇష్ట ప్రకారం సంచరించడం కాదు. స్వ ఆత్మ ఇచ్ఛ, ఆత్మ ఇచ్ఛనే స్వేచ్ఛ.
0: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
1: స్వార్థము అంటున్నారు.
0: It's called selfishness.
1: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
0: యూ థింక్ దట్ స్వార్థ.
1: ఇది కాదు స్వార్థము. స్వార్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
0: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
0: ద మదర్హుడ్, ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ఇన్ ది స్వార్థ. అండ్ దట్ ఈస్ ద సారూప్య.
1: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
0: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్.
1: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
0: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ది విమెన్ విల్ గో ద రైట్ పాత్.
1: స్త్రీలంతా కూడా నువ్వు మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
1: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
0: ఇఫ్ ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
1: ఈ మంచితనం స్త్రీల ఎందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల ఎందు లేదు.
0: దిస్ గుడ్నెస్ ఈజ్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
1: కానీ పురుషుల ఎందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
0: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
1: కానీ స్త్రీల ఎందు గుడ్నెస్ ఉంటుండాలి.
0: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
1: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తుంచుకోవాలి.
0: సో యూ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: పనులు చేయవచ్చు మగవారు.
0: మెన్ కెన్ డూ వర్క్.
1: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
0: దే మే డూ హార్డ్ వర్క్.
1: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించే వారు అవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్, దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
1: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: You've got to give respect to the woman.
1: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
0: Wherever woman is respected, there lives God.
1: కనుక స్త్రీలకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైన స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
1: Kausalya kanadam chetane Ramudu devuga maaripoyadu.
0: It's because Kausalya gave birth, we have Rama.
1: Chusara ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
0: హూ సో ఎవర్ హూమ్ బి సో ప్యూర్ దే గెట్ ప్యూర్ సన్స్.
1: సీత లవకుశలను సాకడం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
0: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
1: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
0: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
1: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
0: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
1: ఆ వయసు నుండే తల్లులు వారికి సరైన మార్గం నిరూపించాలి.
0: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: కనుక మంచి తల్లులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
0: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
1: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
0: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
1: కట్టగలిపిన రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణి ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
0: సో whichever kingdom I rule, the way that my own land is, that
1: నా
0: ఈ దేహం
1: కన్నా తల్లి నేను జీవించినటువంటి ఒక భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
0: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్లాండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
1: కనుక నేను మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్లాండ్.
1: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
0: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్లాండ్.
1: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
0: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
1: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
0: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
1: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
0: We have got to follow the culture of the land in which we are born.
1: ప్రతి వ్యక్తి కుటుంబం పుట్టిన తక్షణమే తల్లి తండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
0: So the child recognizes the father and mother.
1: అదే విధంగా ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటినీ కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: So in which our country we are born, we have got to recognize the tradition and the culture of that country.
1: ఈ నాడు ఏమీ లేదు.
0: Today there is nothing whatsoever.
1: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
0: So we do not mind whichever country. We think it's just enough to eke a
1: life.
0: Is this a life? Even all the animals live such a life.
1: It's not that.
0: Man's birth is something very, very rare.
1: ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
0: You've got to pray to God under whatever circumstances, loss or gain.
1: అది ఏ భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: కనుక ఎటువంటి పరిస్థితి అయినా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: సో వి గాట్ టు టేక్ గాడ్ యాస్ పారామౌంట్ అండ్ దెన్ లుక్ ఆఫ్టర్ యువర్ బాడీ.
1: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
0: ఇట్స్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ద బాడీ దట్ ఇస్ గ్రేట్.
1: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటారు.
0: యెస్ ఇఫ్ యు కీప్ ఈటింగ్ ద బాడీ ఆల్సో ఐ సపోజ్ గెట్స్ నైస్.
1: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటది.
0: ఇఫ్ యు పుట్ గార్బేజ్ ఇన్ ఎ బిన్ ఇట్ గెట్స్ ఫుల్.
1: కాబట్టి గుంట పెరిగిందనా?
0: It's because a heap of garbage is
1: full.
0: It's not the body that grows.
1: ఇస్తుంటే దేహం పెరుగుతూ ఉంటుంది.
0: If you give nourishment, the body grows.
1: కనుకనే ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
0: The body will get burnt one day.
1: ఇది శరీరము.
0: This is the body.
1: జీర్ణమయ్యేటువంటిది ఈ శరీరము.
0: This will just deteriorate.
1: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
0: You're not the one who will just.
1: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
0: You're not the person who just vanished.
1: నీవు ఆత్మస్వరూపుడవు.
0: You are the very form of the Atma.
1: ఈ దేహంలో ఉండి దీని అనేక రకములుగా పోషింపబడుతూ ఉండాలి.
0: It's the Atma which is within you and is nourishing you and looking after you.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
0: Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body.
1: ఏది పోషించేది?
0: What is it that he is nourishing?
1: ఏది కాదు.
0: ఇది
1: అజ్ఞానము.
0: This is ignorance.
1: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
0: Is he able to hold back the life that goes?
1: అది చేత కాదే.
0: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
1: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
0: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్, హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
1: పుట్టడానికి ఎవరు మూల కారణము?
0: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
1: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
1: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
0: We have got to take protection.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We have got to love God.
1: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
0: We have got to get into God. దైవమును
1: హృదయం నందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
0: You've got to have that full faith that God.
1: భగవంతుడు
0: ఏ
1: క్షేత్రవాసియో కాదు.
0: God is not anywhere else.
1: భగవంతుడు హృదయవాసి.
0: He is right within your heart.
1: అలాంటి హృదయం నందే భగవంతుడు ఉన్నాడు.
0: So God is within
1: your
0: heart.
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
0: He is so close to you, how can you forget him?
1: ఇది చాలా తప్పు.
0: This is a great fault.
1: అన్నింటికంటే మిత్రుడు.
0: He is your greatest friend.
1: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాలి. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
0: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
1: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
0: This is not greatness.
1: అన్నింటికంటే గొప్ప great friend God.
0: God is your greatest friend.
1: Greatest friend.
0: Greatest friend.
1: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్స్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
0: They are the friends of those who see the money in your pocket and then when they get
1: gone, భగవంతుడు ఇవేది చూడడు.
0: But God doesn't see anything.
1: మీ హృదయాన్ని చూస్తాడు.
0: He sees your heart.
1: హలో కమాన్ కమాన్ అంటాడు.
0: హలో కమాన్ కమాన్ హీ సేస్.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ అ బుక్.
1: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
0: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వేర్.
1: నేచర్ ఈజ్ ది బెస్ట్ టీచర్.
0: సో నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్.
1: హృదయమే మనకు గురువు.
0: Heart is our teacher.
1: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
0: సో ద హార్ట్ టీచర్స్ అస్ సో మెనీ థింగ్స్.
1: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
1: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడా సార్థకమవుతుంది.
0: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ అస్ ద వెరీ ఫౌండేషన్, ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
1: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: Make friendship with God.
1: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లా అవుతుంది?
0: What type of friendship?
1: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
0: Wealth is not the basis of friendship.
1: ఇంకేమి ధైర్యం కాదు.
0: ఇట్స్ నాట్ కరేజ్.
1: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
0: ఇట్స్ నో అదర్ టైప్ ఆఫ్ థింగ్.
1: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
0: లవ్ ఈజ్ ది ఓన్లీ ఫౌండేషన్ ఫర్ సచ్ ఫ్రెండ్షిప్.
1: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
0: ద బౌండ్ బిట్వీన్ యూ అండ్ ఐ ఈజ్ ఓన్లీ లవ్.
1: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
0: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వి కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
1: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వి కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
0: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
1: ప్రేమ చేతనే ఆనందము.
0: ఇట్స్ బ్లెస్ వెన్ వి
1: ఆనందం ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మనకు దాంట్లో లేదు.
0: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుండాలి, కానీ
0: it's when you plant the tree in the mud then it becomes a tree.
1: Tin lo petti neelu poste adi mokka raadu.
0: If you put it in a tin it doesn't grow.
1: Ade vidhangane nayana dharmikam anetundi mana hrudayam nande maatrame abhruddhi avutundi.
0: So righteousness emanates from the heart.
1: దాధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
0: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ
0: లవ్ లవ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
0: With love we have got to think of God.
1: ee prema chethane manam daivam yokka friendship nu pondali.
0: With this love we have got to make friendship with God.
1: Karuka prati manavuni endukodunu sahajanga untunnatundi prema nu manam sahajanga abhruddhi parchukovali.
0: So the natural love that is within us we have got to make it even much more and increase.
1: Aa prema ne manaku ramimpa chesetundi ramudu.
0: It is that prema which makes us so happy like Rama.
1: Ramati iti ramaha annadu. Ramincheetundi hrudayame.
0: It's the heart which makes you happy.
1: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 32nd డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 14th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ ద సీక్రెట్ బిహైండ్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్. శ్రీ భగవాన్ వాచ.
1: కర్మణ్యేవ అధికారస్తు మా ఫలేషు కదాచన. అర్జున, కర్మలయందే అధికారం కలదు కాని ఫలమునందు అధికారం వలదు అని పదే పదే బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్ బట్ యూ డు నాట్ aspire for the fruits thereof.
1: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కాని ఫలాపేక్షయ లేకుండా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
2: All actions are performed for the sake of fruits. If there are no fruits of action, no human being would undertake any action at all.
1: ప్రతి కర్మకు కూడాను ఫలం ఉన్నది.
2: For every action there is a fruit.
1: ఇట్టి ఉన్న ఫలమును ఆశించటలో ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి?
2: వాట్ అబ్జెక్షన్ డు యూ హ్యావ్ ఫర్ ఆస్పైరింగ్ ఫార్ ది ఫ్రూట్స్?
1: ఇట్టి ఫలాపేక్ష నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించున్న సమయమునందు ఈ అర్జునులకు కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
2: వెన్ all people perform actions for the sake of fruits thereof, what is the inner significance and meaning in Krishna asking Arjuna that, Arjuna, you have performed action without expecting fruits thereof?
1: ikkada arjunudu aacharinchetundi karma yogamuga maaralini krishna yokka abhiprayam.
2: The opinion of Krishna and his interest is to see that all the actions performed by Arjuna should be transformed into yoga.
1: Kevalam karma karmaga undaka karma yogamuga maarchalani Krishna yokka aadesamu.
2: His command is to see that the action should not remain as action. Action should be transformed into yoga.
1: Karma dehatma buddhi bhava dehatma bhavam che jaripinappudu idi karmaga yerpadutundi.
2: When you perform any action with the body consciousness or identifying yourself with body, it becomes action.
1: Idi ahankara mamakaramuto acharinchetundi bhavam.
2: This is an action performed with a feeling of egoism and attachment.
1: Ee ahankara mamakara bhavamuto acharinchetundi prati karma kudanu idi kevalamu oka vidhamainatundi dukkhamayamga roopondutundi.
2: All the actions performed with a feeling of egoism and attachment will bring only sorrow.
1: Idi bandha hetu avutundi.
2: It becomes bondage.
1: Deenini yogamuga maarchinappudu idi bandha rahitamai avutundi.
2: When you transform action into yoga, you are free from bondage.
1: Idi daivatma bhavam che daivarpita bhavam che చేసినటువంటి కర్మలన్ని కూడాను యోగముగా మారుతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
1: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
1: ఇది నేను చేసినటువంటి కర్మ.
2: This is the action performed by me.
1: ఈ కర్మ ఫలము నాకే దక్కాలి.
2: The fruits of this action I should reach.
1: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
2: I am entitled for the fruits thereof.
1: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
2: These feelings will strengthen the feeling of egoism.
1: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
2: As the egoism goes on increasing, the joy of atma will go on decreasing.
1: కనుక అహంకారం నిర్మూలము గావించే నిమిత్తమై ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
2: టు డిస్ట్రాయ్ ఈగోయిజం కంప్లీట్లీ కృష్ణ హాస్ ఆస్క్డ్ హిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ యాక్షన్ ఇంటు యోగ.
1: కర్మను యోగముగా మార్చుకునే విధానం ఏమిటి?
2: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ ఇంటు యోగ?
1: అనాసక్తి భావమును అలవర్చుకోవాలి.
2: డిస్ఇంట్రెస్టెడ్ ఫీలింగ్ విల్ హావ్ టు బి డెవలప్.
1: అనాసక్తి భావము చేత ఎంత ఘనకార్యమైన కూడా మనం సాధించవచ్చు.
2: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీ టాస్క్.
1: కర్మల ఆచరించుచు దాని ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
2: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: జనకుడు రాజ్యమును పాలించుచు
2: వైల్ రూలింగ్ ది కింగ్డమ్ జనక
1: సమస్త బాధ్యతలను కూడాను వహించి
2: బేరింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్
1: కాను సాక్షిభూతుడై ఉండిరాడు.
2: హీ వాజ్ పర్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ విట్నెస్.
1: ఇతను కేవలము ఒక విధమైనటువంటి కర్మాసక్తిని త్యజించినటువంటి యొక్క కర్మలు.
2: ఆల్ ది యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై హిమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ది.
1: ఇతను రాజయోగిగా మారాడు.
2: హీ బికేమ్ ఏ రాజయోగి.
1: కర్మాసక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముగా రూపొందుతుంది.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
1: అది ఏ యోగముగా మారుతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ యోగ.
1: కర్మాసక్తిని లక్ష్యం నందుంచుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలము రోగముల పాలవుతుంది.
2: కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: ఈ రోగములకు రాగమే మూల కారణము.
2: ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజ్ ఇస్ అటాచ్.
1: ఈ రాగముల చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
2: విత్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ యాంగర్.
1: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకును హతమార్చేటువంటి రాక్షసులు.
2: హేట్రెడ్ అండ్ ది అటాచ్మెంట్ ఆర్ డెమన్స్ ఫర్ ఎవ్రీ
1: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
2: దీస్ టు హైడ్ ది హ్యూమన్ నేచర్.
1: నిజముగా మానవుడు నవగ్రహములపై ఆధారపడలేదు.
2: రియల్ స్పీకింగ్ మ్యాన్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్
1: రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపై ఆధారపడి ఉంటున్నాడు.
2: హీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుకని మానవత్వంను కొంతవరకు మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
2: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్ మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
1: కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ పర్ఫార్మ్ యువర్ యాక్షన్ డిస్ఇంట్రెస్టెడ్లీ.
1: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ టచ్ యూ.
1: త్రీన్ లోకాన్ పాలయాత్మ్యం అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
2: హి సెడ్ దట్ ఐ యామ్ రూలింగ్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడా పాలించుతున్నాను.
2: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
2: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
1: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడా సాధించవచ్చుననేటువంటి యొక్క స్థిర విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్
1: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడా సంప్రాప్తం కావచ్చు.
2: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
1: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
2: ఇఫ్ యు గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
1: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు విచారించవచ్చు.
2: ఇఫ్ యూ డూ నాట్ సక్సీడ్ యు మే బి వరీ.
1: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు మానుకోమన్నాడు.
2: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యూ ట్రై టు కంట్రోల్.
1: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
2: యువర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
1: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
2: There is no human being who does not perform action.
1: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ కాయమును కాలము చేత సత్యం గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
2: టు శాంక్టిఫై ది బాడీ యూ విల్ హావ్ టు పర్ఫార్మ్ ది గుడ్ యాక్షన్.
1: ఈ కర్మలు ఎందు నీకే ఫలితం ఉంటుండాలి.
2: యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్.
1: కర్మ ఫలితము కంటే కర్మలు ఎందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితమునందు లేదన్నాడు.
2: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit thereof.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example.
1: ఏదైనా మన గృహమునందు ఒక మంగళ కార్యము చేస్తున్నాము.
2: In our family we are performing some auspicious function.
1: ఈ మంగళ కార్యము జరిగేంత వరకు కూడాను మనకి ఎట్టి శ్రమలు కూడాను అనిపించదు.
2: As long as we are in the process of performing that action, we will not be feeling the fatigue.
1: దేహమునకు ఒక 103 degrees జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
2: ఈవెన్ వెన్ యూఆర్ హ్యావింగ్ 103 degrees ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
1: ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
1: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకును నిరాశ గురి అయి కొంతవరకును అలసటతో తాము శ్రమపడి ఉండినట్టుగా గోచరిస్తారు.
2: When you go to and visit that particular family after the function is over, you will find them getting tired and wearing a weary look.
1: కర్మను ఆచరించే సమయంలో ఉన్నటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: The joy which one gets while performing action, you would not be able to get the same joy after the action is completed.
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ఇది కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
2: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ నో జాయ్ వాట్స్.
1: అయితే మనం కర్మ ఫలమునందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
2: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ జాయ్, you get a reflection of the joy.
1: ఈ సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: The joy which one gets while performing action, you would not be able to get the same joy after the action is complete.

0: యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దేర్ ఇస్ జాయ్, యు గెట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది జాయ్.
1: ఇది తాత్కాలికమైన ఆనందమే కానీ శాశ్వత ఆనందములు కావు.
0: దిస్ జాయ్ ఈజ్ ఓన్లీ టెంపరీ, ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
1: కర్మనే అనిత్యమైనటువంటి సమయం నందు, కర్మనే నశ్వరమైనటువంటి స్థితి ఎందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతం అవుతుంది?
0: వెన్ ది యాక్షన్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్, హౌ కెన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ బి పర్మనెంట్?
1: కనుకనే దాన యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
0: Therefore, our faith is that on account of charities, on account of yajna, on account of penance, we will be getting heaven.
1: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
0: Krishna has also demonstrated that the heaven itself is temporary.
1: Arjuna, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
0: He said, Arjuna, there is something which is greater than this.
1: ఇట్లని నేను యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
0: Therefore, I am not telling that you should not perform yajna yagadi.
1: యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించవలసినదే.
0: You have to perform yajna yaga and such other things.
1: ఇది లోక కళ్యాణం అనేటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
0: While performing, perform it for the welfare of the world.
1: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
0: Do not perform these things with a selfish motive.
1: అనాసక్తితో నీవు ఆచరించు.
0: With disinterestedness perform.
1: లోకస్థమస్తాశుభవంతు. ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
0: ఫర్ ది పీస్, వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
1: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి యొక్క దైవ సన్నిధి కూడాను నీకు లభించవచ్చు.
0: వెన్ యూ పర్ఫార్మ్ లైక్ దాట్ దేర్ విల్ బి వెల్ఫేర్ ఫర్ ది నేషన్ వరల్డ్ అట్ లార్జ్ అండ్ ఆల్సో యూ మే గెట్ బియాండ్ హెవెన్.
1: పుణ్యే మత్స్యలోకం చంతి, ఈ స్వర్గం కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
0: హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ వుడ్ లాస్ట్.
1: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మత్స్యలోకములకు రావాలి.
0: వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, యూ హావ్ టు కమ్ బ్యాక్ టు అర్త్.
1: కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
0: Therefore, you give up your love for heaven, which is temporary, transient and impermanent.
1: Daiva sannidhiye, daiva pennidhiye, nee yokka pradhanamainatundi gamyamani bhavinchu.
0: The nearness and the closeness to the Lord and his lotus feet, you
1: sargam kante minchinatundi shreshthamainatundi gamyamu daiva tattvam.
0: The principle of divinity is greater than heaven.
1: Ee yokka karmanu neevu sariga artham chesukunnappudu బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
0: వెన్ యూ అండర్స్టాండ్ ది సీక్రెట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ ది యాక్షన్ ఇన్ ది ప్రాపర్ సెన్స్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ ఇట్సెల్ఫ్.
1: కనుక భగవద్గీత కేవలం సర్వసంగ పరిత్యాగము గావించుకుని అరణ్యములకేగి తపస్సు ఆచరించమని బోధించలేదు.
0: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
1: అంతమంది భావించవచ్చును. ఈ చిన్న చిన్న పిల్లలకంతరికీ భగవద్గీత ఎందుకు? వీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
0: సమ్ పీపుల్ మే బి అండర్ ది ఇంప్రెషన్, వై షుడ్ భగవద్గీత బి టాట్ ఫర్ సచ్ యంగ్స్టర్స్, దే మే రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గో. సమ్ పీపుల్ మే బి అండర్ సచ్ రాంగ్ ఇల్యూజన్స్.
1: భగవద్గీతను బోధించేటువంటి పెద్దలు లోకంలో ఎంతమందో ఉంటున్నారు, వీరందరూ సన్యాసాన్ని స్వీకరించారా?
0: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
1: serious? Sarvasanga parityagulainara?
0: Have they renounced all the things in the world?
1: Sakshat Arjunude Krishnuni yokka deeni nundi vinnatundi vaadu taane emaina sanyasam swikarinchada?
0: Arjuna, who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasam?
1: Ledu ledu. Manavatvanni artham chesukune nimittamai Bhagavad Gita yokka antarathanni manu gurtinchali.
0: The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
1: Bhagavad Gita yokka pradhana lakshyamu vedantanni vyavaharam daggariki dimputundi.
0: The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
1: Vedantanni Bhagavad Gita varaku dimpadame kaakunda ee vedantanni Gita varaku hechistundi.
0: Not merely that, it also raises the level of philosophy
1: vyavaharanni vedantamulo dimputundi, it vedantamunu vyavaharamuloki marustundi,
0: it transforms vedanta into daily life and it elevates daily life to the level of vedanta.

0: కనుక కేవలము వేదాంతం అనేటువంటిది ఒక వ్యవహారంలో ప్రవేశించడమే కాకుండా వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
1: ఇట్ నాట్ మెర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
0: వేదాంత వ్యవహారం రెండింటినీ సమన్వయం చేస్తుంది.
1: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
1: హ్యుమానిటీ ఈజ్ నాట్ దట్ విల్ హావ్ టు జస్ట్ పే అటెన్షన్ ఓన్లీ టు సెక్యులర్ అండ్ డైలీ లైఫ్.
0: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఈకింగ్ అవుట్ ద లైవ్లీహుడ్ అట్ ఆల్.
0: జీవిత పరమావధిని కూడా బోధించేటువంటి యొక్క తత్వము ఈ యొక్క భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ ద ప్రిన్సిపల్ విచ్ ఇట్ టీచర్స్ ది వెరీ అల్టిమేట్ గోల్ ఆఫ్
0: జీవనోపాధి జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలతోనే మానవుడు జీవిస్తున్నాడు.
1: ద ఎండ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్సో ట్రాన్సెండింగ్ ఇట్, దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్.
0: కనుకనే మనం ఏ కర్మలు ఆచరించినప్పటికీ అనాసక్తితో ఆచరించడం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ వి పర్ఫార్మ్ దెమ్, వి విల్ నాట్ బి బౌండ్ బై దెమ్.
0: మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు భగవద్గీత ఇన్ సో మెనీ వేస్ అండ్ డూయింగ్ సో మెనీ సాధనాస్, వీ హావ్ టు డెవలప్ అనాసక్తి.
0: అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని అందుకుంటుంది.
1: వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఈజ్ అవర్ యాక్షన్స్ బికమ్ సేక్రెడ్.
0: ఎవరి కర్మలు ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
1: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
0: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనట్టుగా రూపొందింపజేసుకోవాలి.
1: We have to transform our actions into sacred acts.
0: ఇప్పుడు వంట చేసేవాడు ఒకరు ఉంటాడు.
1: There is a cook.
0: అతను వంటవాడు అనుకుంటాం మనం.
1: We consider him as a cook.
0: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
1: So long as he is performing his own action, keeping the fruits thereof, it is like
0: ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకు కూడా దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
1: If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
0: అనాసక్తితో ఈ యొక్క కర్మని ఆచరించినప్పుడు అది మరింత పరిశుద్ధమైనటువంటిగాను పవిత్రమైనటువంటిగాను రుచికరమైనటువంటిగాను రూపొందుతుంది.
1: When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
0: అదే విధంగానే ఎవరెవరి కర్మలు వారు ఆచరిస్తూ ఈ అనాసక్తితో భావం చేత ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
0: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
1: When we are having this feeling of anasakti with us, there will be steadiness and there will be development.
0: ఆసక్తితో మనం ఆచరించినటువంటి యొక్క ఫలితంలో కొంతవరకు కూడా మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తాయి.
1: సో లాంగ్ యాజ్ వి పర్ఫార్మ్ యాక్షన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్
0: డబ్బులు కూడా ఏర్పడవచ్చును.
1: దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్.
0: చంచలత్వం కూడా అభివృద్ధి కావచ్చును.
1: దెర్ విల్ బి ఫికల్నెస్ విచ్
0: ఆశలు మరింత పెరగవచ్చును.
1: అవర్ డిజైర్స్ గ్రో.
0: కనుకని ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి యొక్క దీనిని ఆదర్శంగా చెప్పాడు.
1: That's why he held out Janaka as an ideal person who ruled the kingdom with a sense of anasakti and who attained perfection.
0: Bahya drishti kalavaru kondaru.
1: There are some people who have external
0: antardrishtini abhiruddhi parchukuneetundi varu mari kondaru.
1: There are some people who have developed the inner vision.
0: Kani bahya drishti ఈ స్థూలమైనటువంటి యొక్క దీనిని మాత్రమే చూడగలదు.
1: ద ఎక్స్టర్నల్ విజన్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓన్లీ అట్ ద గ్రాస్.
0: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
1: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆఫ్ ద హార్ట్.
0: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
1: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
0: వ్యాసు ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ శుక వాస్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
0: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
1: జనక హర్డ్ దట్ హి హస్ ఎంటర్డ్ మిథిలాపుర.
0: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో, ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
1: హీ డిడ్ నాట్ హవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
0: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారంలో పంపించాడు అటు ఇటు.
1: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ హిస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసెంజర్స్.
0: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
1: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
0: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
1: He came to know that Janaka is living in a forest which is nearby Mithilapura in a chaul tree.
0: Itti mahaniyunni darshinchatam atyavasaramani bhavinchi taanu okanaadu mantrulato cheri aa aashramanu sandarshinchadu.
1: Thinking that it is necessary to visit him along with ministers, he went and visited him.
0: Taanu kevalam oka Janaka maharaju ga taanu chakravarti ga taanu akkada praveshinchaledu.
1: He did not go there as king and emperor.
0: Oka sadhakuniga oka daasuniga అతని చెంత చేరాడు.
1: యాజ్ ఎ సర్వెంట్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
0: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
1: హీ సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
0: యేసుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ గివింగ్ ఎ స్మాల్ డిస్కోర్స్ టు ద డిసైపుల్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫీ.
0: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డిస్కోర్స్ వాస్ బీయింగ్ డెలివర్డ్ జనక స్టూడ్ దేర్ అండ్ కాన్సంట్రేటెడ్లీ హి వాస్ లిజనింగ్.
0: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికీ తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి నిత్యము తమ యొక్క వేదాంత బోధనలందు నేను కూడా నువ్వు చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
1: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ హీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్ కింగ్ జనక వెంట్ టు శుక అండ్ సెడ్ స్వామి ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్.
0: జనక ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
1: జనక స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
0: ఎవరికి అభిరుచి కలదు.
1: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
0: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
1: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
0: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
1: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
0: ఇది హక్కు గలదు.
1: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ ఫర్ దిస్.
0: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
1: సర్టన్లీ యూఆర్ వెల్కమ్ హి సెడ్.
0: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణ తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
1: జనక రిటర్న్ ఆ దట్ డే హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. హి అటెండెడ్ దీస్ డిస్కోర్సెస్ రెగ్యులర్లీ అండ్ గాట్ ద బెనిఫిట్.
0: క్రమక్రమేణ శుకుడు జగత్తునకు, బాహ్య దృష్టి కలిగినటువంటి జగత్తునకు, అంతర్దృష్టి కలిగినటువంటి యొక్క జనకునకు తగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో క్రమక్రమేణ మిథిలాపురమునకు సమీపంగా వచ్చి చేరాడు.
1: హీ వాంటెడ్ టు డెమోనస్ట్రేట్ టు ద వరల్డ్ దట్ కింగ్ జనక హ్యాడ్ అన్ ఇంటర్నల్ విజన్ వేర్ ది వరల్డ్ ఇస్ ఆల్వేస్ ఎక్స్టర్నల్.
0: ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఒక పర్ణశాలను నియమించుకున్నాడు.
1: విత్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్ వ్యూ, పాయింట్ ఇన్ వ్యూ,
0: ఆ స్థానం నుండి మిథిలాపురం పూర్తి కనిపించేటట్టుగా చూసుకున్నాడు.
1: హీ కేమ్ టు ద ప్లేస్ నియర్ మిథిలాపుర అండ్ కన్స్ట్రక్టెడ్ ఎ కాటేజ్ ఇన్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ కుడ్ సీ మిథిలాపుర ఎంటైర్లీ.
0: ఆ స్థానంలో చేరినటువంటి శిష్యులకందరికీ ఈ వేదాంత బోధ చేస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ దట్ ప్లేస్ హీ బిగాన్ జస్ట్ గివింగ్ డిస్కోర్సెస్ ఆన్ వేదాంత.
0: ఒకనాడు జనకుడు ఈ సమావేశానికి రావటం కొంత ఆలస్యమైంది.
1: వన్ పర్టికులర్ డే కింగ్ జనక హ్యాపెన్ టు కమ్.
0: పరిపాలనా బాధ్యతలో ఏదో కొంతవరకు ఆలస్యం జరగటం చేత జనకుడు ఇక్కడికి సకాలానికి రాలేకపోయాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హీ హ్యాడ్ టు కమ్ ఎ లిటిల్ లేట్.
0: కానీ శుకుడు నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుల గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
1: శుక బిగాన్ షోయింగ్ signs of interest and he began waiting for Janaka without taking cognizance of people who have assembled there.
0: Tana Vedanta Bodha prarambhinchaledu.
1: He did not commence his discourse.
0: Eppudu chuchina gaani aa roadune chustunnadu, aa daarile chustunnadu. Inka Janakudu raaleda, inka Janakudu raaleda choodamani cheppani tana parivaramto cheppatam ee rakamga chestu vachadu.
1: Chuka began just showing signs of interest and finding out why King Janaka has not come. He told the other people also to look up why he has not come and he was just looking that side.
0: చేరినటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
1: among these people, disciples, the youth who have assembled there, they began murmuring.
0: Chusara sukuduku ye vidhamainatundi apechchalu levani sarvasanga parityagani andaru bhavistuntaru kaani janakudu chakravarti ani atanu goppa vaadani atanu raaku kosam edir chustunnade kaani manam inta siddhabhaktulato vinadaniki siddhamuga undinappudikini mana kosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరు ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
1: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హి ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హి హస్ డినౌన్స్డ్ ఎవ్రీథింగ్, బట్ హి ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ, హి ఇస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాజ్ హి ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ హి ఇస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు us. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
0: ఈ శుకునికి కూడాను ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కాని గొప్పవారు చిన్నవారని కాని భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
1: అనదర్ పర్సన్ సెడ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇన్ కింగ్ శుక సే శుక
0: భేదరహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ శుక హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ అండ్ డిఫరెన్షియల్ ఫీలింగ్స్ బిట్వీన్ కింగ్ అండ్ అదర్స్?
0: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
1: శుక హ్యాస్ నోటెడ్ ఆల్ దీస్ పర్టికులర్ టాక్ అండ్ ఆల్ దీస్ ఫీలింగ్స్.
0: సరి అయిన పాఠము నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడా చేరిస్తున్నాడు.
1: విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్ దెమ్ ఎ గుడ్ లెసన్ హి హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్ దిస్.
0: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
1: ఇట్ వాస్ హాఫ్ ఎన్ అవర్ లేట్, వన్ అవర్ అండ్ ఈవెన్ టూ అవర్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
1: వాట్ ఎవర్ వేర్ ది డిలే అంటిల్ జనక కేమ్ హీ డిడ్ నాట్ కమెన్స్.
0: ఈ లోపల ఈ భేదములు అనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
1: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ దే ఫీల్
0: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
1: ఆల్ దోస్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ అండ్ హిడెన్ ఇన్ దెమ్ షుడ్
0: మానిఫెస్ట్. కానీ వీరి హృదయమునందు ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
1: Only then this particular Vedanta would be entering into their heart.
0: Yemi leni burralonu emainanu cherchavachu.
1: If there is nothing in the inside their head, something could be filled in the head.
0: Yemi mu chettiyunna talaburradi khaliyaguna.
1: If the head is filled with all sorts of things, can it be emptied?
0: Talaburradi khaliga kayilu sukutam nimpanaguna.
1: Without emptying the head, can good things be
0: kanuku vaari endunnatundi doshamulu ee malinyamanta bayata padesi tadupari dani parishuddham chesi andulo ee pavitrani nimpalaneetundi sankalpame. ఈ యొక్క శుకునకు
1: శుకాస్ సంకల్ప అండ్ విశ్వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దే పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్ మైండ్.
0: హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైన రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీరిలో చేరడానికి వీలు కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్, వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్. అంతఃకరణ
0: పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
1: టు ప్యూరిఫై ది హార్ట్స్ సుకాట్ అండర్ టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
0: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
1: మీన్ వైల్ కింగ్ జనక విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రెస్ట్.
0: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు ఈ సుకుడు.
1: సుక నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
0: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
1: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
0: తనకు ఉండనక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము, తన మంత్రులు వారు రాక తప్పదు.
1: ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్, దే వుడ్ యూజువల్లీ
0: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రతలంతా ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
1: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈజ్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
0: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
1: కింగ్ జనక డజంట్ హింసెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
0: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
1: And all the people recognized King Janaka coming this way.
0: Janakudu vachina tarvata darpasana vesukunnadu. Janakudu ati bhakti siddhalato kurchunnadu.
1: King Janaka came, he spread the garbha mat and he began just sitting on that.
0: Sukudu prarambhinchadu ee vedantam.
1: Then Shuka commenced his teachings.
0: Ainappatikini ee chuttu cherinatunte yuvakulainatunte sanyasunnaru chudandi, veeriki marinta dvesham perigipoyindi.
1: All those youth disciples who have assembled there, their hatred fructified.
0: Chusara sukunaku janakudi kosamani 2 gantalaina kodina aginadu, kaani meemu bhaktulam kada, maaku ee shraddha bhaktulu leva aneetundi dinko marinta veeri mukhamulanta maadipothu vachayi.
1: All their faces began changing with the feeling that look at this king, they suka
0: tana aalasyamunaku chaminchamani cheptani janakudu prarthinchinadu sukunni.
1: King Janaka asked for pardon for coming late.
0: ఇంత లోపలనే ప్రారంభించాడు శుకుడు.
1: Meanwhile, Sukha commenced his teaching.
0: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
1: He commenced and he continued his
0: teaching. ఈ దుష్ట గుణములకు సరి అయినటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు శుకుడు.
1: Immediately after some time, Sukha told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom. It is on fire.
0: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయలేదు.
1: King Janaka, who had closed his eyes and concentrated listening, he never took note of these words.
0: ఈ వేదాంతం నుండి తన మనసును లగ్నం చేసుకున్నాడు.
1: He had fixed his mind in Vedanta.
0: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
1: He had only the feeling.
0: అమనస్కుడైనాడు.
1: He was an amanaska.
0: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండే లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
1: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
0: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
1: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దేర్
0: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
1: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ ది స్మోక్ వాస్ కమింగ్.
0: కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఏమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
1: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ హాడ్ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ వర్ ఇన్ ది టౌన్.
0: అభిమాన మమకారములు వీడియందు బయటపడ్డాయి.
1: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
0: మరి కొంతసేపు అయ్యేటప్పటికి శుకుడు చెప్పాడు, శుక జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
1: After some time, Sukha told King Janaka, Janaka, this fire has spread to your palace also.
0: కాని దానికి కూడా నీ మాత్రమే చెల్లించలేదు.
1: Even for that, King Janaka did not take note of it or move.
0: అనాశక్తిలో ఉంటున్నాడు తాను.
1: He was with a feeling of anasakti.
0: ఆసక్తి కూడా నా ఆత్మాశక్తి.
1: His asakti or interest was only in atma.
0: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
1: Excepting for the feeling of atma, he did not have any other feeling.
0: కట్టకడపటికి ఈ పంచశిఖుడు దిశిఖుడు వీరందరూ ఉండేటువంటి వారు కూడా కొంత కంగారు పడ్డారు.
1: దే వర్ పంచశిఖ అండ్ దిశిఖ అండ్ అదర్స్. దే వర్ ఆల్ వీరు
0: గొప్ప గొప్ప పండితులు.
1: దే వర్ ఆల్ గ్రేట్ స్కాలర్స్.
0: కానీ పండితులైనప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
1: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హడ్ నాట్ కిల్ దిస్ ఆసక్తి.
0: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
1: They were also afraid of telling king.
0: ఈ మంటలంతా కంటికి కనిపిస్తున్నాయి.
1: They were able to see from there all those flames.
0: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
1: They began praying, king, oh king, oh king.
0: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
1: He entered into a state of samadhi.
0: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He was enjoying the bliss of atma.
0: కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
1: The tears of joy were spreading, rolling down.
0: దేహం కానీ మనసు కానీ చలించలేదు.
1: He did not waver his body.
0: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి శుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
1: Sukha, who observed this particular state of King Janaka,
0: కొంతమంది పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
1: Those disciples who ran away towards Mithilapura, they returned saying that this place is
0: a dream. చెప్పాడు ఈ చిట్టు ఉండినటువంటి శిష్యులను చూచి.
1: Then Sukha told the other disciples who were being seated there,
0: నాయనా నేను 2 గంటలు ఆలస్యం చేయటము ఇతను మహారాజని చక్రవర్తి అని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుందనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
1: Well children, I have not delayed my starting of my discourse for 2 hours because he is a king, he is a great man. I don't want to
0: have a bad feeling. నేను ఇంతవరకు ఆశించాను. అర్హుడు.
1: He is a person who deserves. Therefore, I have just delayed.
0: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
1: హీ హ్యాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
0: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
1: యూ ఓన్లీ లిజన్ బట్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్.
0: అందువల్ల ఇలాంటి వీరికి వందల మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ దట్ రైట్ అండ్ అథారిటీ ఇన్ ది హండ్రెడ్స్, ఐ కెన్ టెల్
0: ఆసక్తితో
1: విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: కేవలం మమకార అభిమానములతో,
1: విత్ ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్,
0: దురహంకారములతో,
1: విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం
0: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడా ప్రయోజనం లేదు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ టెలింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సచ్ పీపుల్?
0: గుండును జలములో వేసినట్టుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ ఇన్ టు ది వాటర్.
0: ఎన్ని సంవత్సరములు ఈ గుండు జలంలో ఉండినప్పటికీ ఈ జలమును పీల్చుకునేటువంటి స్వభావం దానికి లేదు.
1: జనకునేటువంటి
0: వాడు ఒక్కడు చిక్కినా కూడా చాలు.
1: ఈవెన్ ఇఫ్ ఐ కెన్ గెట్ వన్ పర్సన్ లైక్ జనక ఇట్ వుడ్ బి సఫిషియెంట్.
0: తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా.
1: Why have useless shining stones in number?
0: Vajram utte chaalu viluvainatunte vajram.
1: If there is at least one gem which is valuable, that would be
0: panta pandani bhoomi 10 ekaramu leela.
1: Why to have barren land of 10 acres?
0: Koncham aina chaalu manchi bhoomi.
1: If you can have a small fertile land, that would be sufficient.
0: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యం అంతా పవిత్రం గావించగలడు.
1: వన్ కింగ్ జనక కెన్ బికమ్ సేక్రెడ్, హి కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇంటు సేక్రెడ్.
0: అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
1: టుక్ ఆర్ ట్రైడ్ ఇన్ ఆల్ దీస్ వేస్ ఇన్ ఆర్డర్ టు మేక్ కింగ్ జనక వన్ సేక్రెడ్ కింగ్.
0: ఈ భగవద్గీత ఎందుకూడను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
1: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో ఫర్ ఎ సేక్రెడ్ పర్సన్ లైక్ అర్జున,
0: ఇంద్రియ నిగ్రహం గల అర్జునుడు,
1: అర్జున హూ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
0: అనాసక్తి స్వభావం కలవాడు,
1: హీ హ్యాడ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్
0: తెలివితేటలలో మహాప్రవీణుడు,
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్,
0: తపస్సు అధికంగా ఉంటుండాలి,
1: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఆఫ్ పెనన్స్,
0: రాగద్వేషంలో సాధ్యమైనంత వరకు అణగుద్రుకున్నటువంటి వాడు,
1: హీ వాజ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ సప్రెస్డ్ అటాచ్మెంట్.
0: అర్జునుని సరైన స్థితి లోపల ఉంచినప్పుడే భవిష్యత్తు చాలా జగత్తునకు ఎంతైనా కూడా నువ్వు ఆనందమును చేకూర్చగలడను అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
0: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
1: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
0: ఎట్టి సమయం నందైనా కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
1: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
0: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
0: అర్జున,
1: అర్జున ఇస్ వన్
0: పవిత్ర హృదయమైనటువంటి వాడు,
1: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
0: ఫల్గుణ,
1: ఫల్గుణ ఇస్ అనదర్
0: పార్థివ,
1: పార్థివ
0: కిరీటి,
1: కిరీటి
0: శేతవాహనం,
1: శేతవాహనం
0: బీభత్సర్య,
1: బీభత్స
0: భయంకరమైనటువంటి చర్యలు. అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి, అంత బలవంతుడు.
1: He could undertake acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
0: Evvaru kudanu sadhinchaleinatundi danasunu kudanu sadhinchadu.
1: A weapon which could not be accomplished and conquered by any person.
0: Hrudayam lopala shivadhanasuga anaga pinakamuga undinatundi.
1: It was in the form of pinaka with Shiva.
0: Treta yugamlo shivadhanasuga vachindi.
1: It took the form of a weapon of Shiva in Treta Yuga.
0: Dwapara Yugamulo adiye gandivanga vachindi.
1: The same thing became gandiva in Dwapara Yuga.
0: Janaka Maharajulo undinatvanti Shivadhanasu idiye.
1: The same thing was with King Janaka.
0: Shivudi daggara undinatvanti pinakam kudanu idiye.
1: The same thing was with Shiva in the form of
0: ilanti mahashaktini kudanu Shiva anugrahanni pondi sadhinchinatvanti mahadheerudu.
1: By earning grace of Shiva he was able to conquer such a great weapon.
0: Kanukane Arjunaku ee vidhamainatvanti gnanamunu bodhinchinappudu జగత్తునకంతా కూడా ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
1: హిస్ విషన్, హిస్ సంకల్ప వాజ్ ఇఫ్ సచ్ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున, ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
0: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమును కంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
1: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్, త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
0: అదే విధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జును ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
1: జస్ట్ ఆస్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్డ్ స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున, ఇట్ విల్ రీచ్
0: పార్థివ.
1: హిస్ నేమ్ ఇస్ పార్థివ.
0: పార్థివ అనగా పృథ్వీ పుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
1: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
0: కనుక అందరు కూడా పృథ్వీ పుత్రులే.
1: ఆల్ ఆఫ్ us ఆర్ సన్స్ ఆఫ్ అర్త్.
0: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: యాజ్ అర్జున వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ హీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ఎ సేక్రెడ్ పర్సన్, త్రూ హిమ్ ది హోల్ వరల్డ్ వుడ్ బి కన్వర్టెడ్ విత్ ది
0: కర్మ కంటే నిష్కామ కర్మ ఉత్తమము అన్నాడు.
1: కంపేర్ టు యాక్షన్, యాక్షన్ వితౌట్ ఫ్రూట్స్ ఈస్ గ్రేటర్.
0: నిష్కామ కర్మ కంటే అనాసక్తి కర్మ మరింత ఉత్తమం అన్నాడు.
1: అనాసక్తి యాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ నిష్కామ యాక్షన్.
0: కానీ అనాసక్తి కంటే పూర్తిగా అర్పితముగా ఉంచునటువంటి కర్మలు ఆచరించటమే మరింత శ్రేష్టం అన్నాడు.
1: యాక్షన్ ఆఫర్ కంప్లీటెడ్ టు ద లార్డ్ ఇస్ మోర్ సేక్రెడ్ దెన్ ఆల్ దిస్.
0: కరుపునే కట్టగడుపుకి సర్వధర్మం పరిత్యజ్యమాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
0: ఆయా స్థాయిని బట్టి బోధలు సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
1: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
1: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మను ఆచరించకుండా సోమరి తత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
1: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
0: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
0: సోమరి జగత్తుకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
1: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్. దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
0: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
1: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
0: కర్మను ఆచరించాలి.
1: యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ఎంటర్ ఇంటూ నిష్కామ కర్మ.
0: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
1: గ్రాడ్యువల్లీ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ యోగ.
0: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
1: దిస్ యోగా షుడ్ బికమ్.
0: ఈ యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
1: ఇన్ యజ్ఞ యూ షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
0: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: స్వార్థము,
1: సెల్ఫిష్నెస్,
0: రాగము,
1: అటాచ్మెంట్,
0: ద్వేషము,
1: హేట్రెడ్,
0: మమత్వము,
1: మైనస్,
0: అహంకారము,
1: ఈగోయిజం.
0: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధములైనటువంటి శిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
1: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
0: ఈ గీత కల్పవృక్షం వంటిది.
1: గీత మేబీ కంపేర్ టు ఎ విష్ఫుల్
0: ట్రీ. ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
1: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత.
0: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
1: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత.
0: దీనికి ఇదే అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది
0: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలి అనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
0: కోరిన దాన్నంతా అందిస్తుంది.
1: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
0: కనుకని గీతయే వేదాంత ఊట.
1: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: గీతయే బంగారు మూట.
1: దిస్ ఈజ్ ది ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
0: గీతయే మంచి పూల బాట.
1: దిస్ ఈజ్ ఏ ఫ్లవరీ పాత్.
0: గీతయే సాధకునికి ఒక ఊత.
1: దిస్ గీత ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సపోర్ట్ ఫర్
0: అదియే. ఆ గీతనే సంసారికి ఒక ఈత.
1: This itself helps you to swim.
0: అన్నింటిని దాటించేటువంటిది ఈ గీత.
1: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
0: కానీ ఇష్టం లేనిటువంటి వాడు గీతను గీతగా కూడా గీయొచ్చు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ లైక్ గీత మే బి టేకన్ ఇట్ యాజ్ ఎ క్రాస్.
0: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావం పురస్కరించుకొని ఆ అర్థములు పొందుతూ ఉంటాయి.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్స్ ది మీనింగ్.
0: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
1: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్
0: గణపతి శ్లోకము చెప్పాడు.
1: హీ గేవ్ ది శ్లోక
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.
0: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
1: విష్ణు హూ మీన్స్ హీ ఇస్ ఆల్ పర్వెంట్
0: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్ని ప్రెసెంట్ అని.
1: హీ ఇస్ ఆమ్ని ప్రెసెంట్.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
1: హీ వాజ్ ఆఫ్ ది యాష్ కలర్
0: చందమామ రంగుతో ఉన్నాడట.
1: హీ వాజ్ ది కలర్ ఆఫ్ ది మూన్
0: ఆకాశ రంగును ధరించాడట.
1: హీ వాజ్ బ్లూయిష్
0: దానిని విభూతి రంగు అంటారు.
1: ద సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్
0: చతుర్భుజం. నాలుగు చేతులు ఉండాయట అతనికి.
1: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్
0: చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికీ పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడూ ప్రసన్నవదనై ఉన్నాడట.
1: హీ వాజ్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్.
0: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
1: This way, a devotee will be praying to King Lord Vinayaka.
0: నాస్తికుల యొక్క భావము.
1: This is the feeling of believer.
0: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
1: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
0: శుక్లాంబరధరం తెల్లని బట్టలు మోసేది.
1: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
0: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ ఇట్
0: ప్రసన్న వదనంతో ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
0: విభూది రంగుతో చేరినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ యాష్ కలర్.
0: చతుర్భుజములు కలిగినటువంటిది, నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఫోర్ హ్యాండ్స్.
0: గాడిది అన్నారు.
1: దట్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ యాష్.
0: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటది.
1: ఇట్ విల్ బి క్యారీయింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్
0: శుక్లాంబరధరం.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
0: విష్ణువు దాన్ని కట్టేయడి చాకలవాడు ఎక్కడంటే అక్కడ ఇడ్చిపెట్టేసేస్తుంటాడు.
1: ఏ వాష్మన్ డజంట్ టైట్ డౌన్ టు ఎనీ ప్లేస్.
0: అది బజార్ లో చూసినా తిరుగుతుంటాది, ఇంట ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
1: యూ కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఇన్ ద హౌస్ అండ్ ఎవ్రీవేర్.
0: చూడండి,
1: దిస్ ఇస్ విష్ణు.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు,
1: చతుర్భుజం ఫోర్ లెగ్.
0: అది ప్రసన్న వదనం.
1: అండ్ ఇట్ హ్యాస్ ద మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
0: ఈ విధంగా నాస్తికులు ఆస్తికులు,
1: ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్, ఇన్
0: ఆసక్తులు అనాసక్తులు,
1: ఎ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్,
0: భక్తులు భుక్తులు,
1: డివోటీస్ అండ్ ఆల్సో
0: యుక్తులు రక్తులు,
1: ఎ పర్సన్ హూ ఇస్
0: విరక్తులు అనుభక్తులు, అందరికీ అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
1: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
0: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
1: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
0: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షము కాదు.
1: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
0: మహాకల్ప వృక్షం.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్
0: కామధేనువు.
1: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
0: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
1: యూ కెన్ టేక్ ది మీనింగ్ యాజ్ యూ లైక్.
0: సముద్రంలో అనంత జలము కలదు.
1: There is plenty of water in the ocean.
0: కాని ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రనే తాను తీసుకుంటారు.
1: But each one can get water depending upon the vessel that he takes.
0: కనుక పాత్ర భేదం ఉన్నది కానీ ఇందులో ఏమాత్రము జలంలో భేదం లేదు.
1: There is difference only in the size of the vessel, but so far the water
0: కనుక మన భావము లోపల అనేక రకములుగా ఉండవచ్చు.
1: There may be differences in our feelings.
0: గీత మాత్రము ఒక్కటే.
1: But Bhagavad-gita is only one.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
1: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటు డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైన రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండు అయినా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
1: Such a sacred book as this, we should not take it lightly. With a lot of interest, with a lot of devotion, we would approach and we would chant that with a lot of interest and practice at least one or two things. Then only we get the fulfillment of life.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th of January 1997 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
2: In every field, at any point of time, every man is bound to be successful if he has got all these six essential qualities.
1: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
2: These are the six qualities that makes man exalted with all the prosperity.
1: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది.
2: The man with these six qualities is bound to be successful in every field.
1: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: However, for these six qualities, there are certain obstacles on the way.
1: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: Just a student faces examinations, we also face the test as we achieve these six qualities.
1: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
2: One has to consider a step on the ladder leading to the future.
1: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: The obstacles such as loss, the pain, the blame, these are the obstacles that come on the way.
1: వీటినన్నింటిని కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
2: One has to resist with all the courage and faith.
1: విద్యార్థులయందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
2: Students need essentially self-confidence.
1: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
2: Without the self-confidence, one cannot have these six qualities.
1: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
2: Therefore, self-confidence is the life breath of every man.
1: ఈనాటి విద్యార్థులయందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసనయందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
2: బట్ ది స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
1: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరుచుకుని అన్నింటికినీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
2: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
1: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
2: విశ్వామిత్ర, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్, హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
1: కాని కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
2: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ టు పెనెన్స్.
1: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
2: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్, ఇట్ ఇస్ వీక్.
1: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
2: ద ఫిజికల్ పవర్ ఇస్ నో పవర్, ఇట్ ఇస్ వీక్నెస్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
2: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ.
1: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
2: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
1: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్యశక్తిని బహిర్గతం గావించుకోవాలి.
2: Therefore, students will have to develop the self-confidence and express divinity in every game, in every song, and every word they utter.
1: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
2: However, at times, on certain occasions, the inner weakness expresses out.
1: అదియే మానవుని యొక్క బలహీనత.
2: That is the weakness of man.
1: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
2: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain.
1: దీనికి మాత్రం కూడాను మనం భయపడకూడదు.
2: We should not be afraid of anything.
1: Be fearless.
2: Be fearless.
1: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
2: When we face all these things with the courage and valor, you are bound to be successful.
1: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందుకు మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
2: Therefore, we should develop the self-confidence and come out victoriously in every field.
1: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
2: However, what is the profit that one gets out of these six qualities?
1: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
2: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
1: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఫోర్ ది సెల్ఫ్ ఇమాన్సిపేషన్ నాట్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
1: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని మునుపు చేసే నిమిత్తం కాదు.
2: The knife is sharpened against the touch stone not to smoothen this stone, it is only for the benefit of the knife.
1: కనుకు తమ తమ సద్గుణములంతే కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
2: Therefore, one has to foster virtue for self emancipation.
1: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని
2: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
2: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
1: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
2: Therefore, virtues give us happiness.
1: అయితే ఈ సుఖములకు కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
2: However, we have to pay the price for this happiness we get.
1: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
2: Therefore, the wealth lies in the spirit of our action.
1: Spirit of action.
2: The spirit of action.
1: Spirit of work.
2: Spirit of work.
1: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాం.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
1: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
2: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
1: ఎట్టి సుఖములు?
2: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
1: అసుఖము, సుఖము.
2: వన్ ఇస్ మిసరీ, అదర్ ఇస్ హ్యాపీనెస్.
1: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ వి షుడ్ నో ఇట్స్ వాల్యూ అండ్ ట్రై టు అటైన్.
1: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్.
1: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము.
2: బట్ టుడే వీ డోంట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ బట్ వీ వాంట్ ద రివార్డ్.
1: ఇది ఏ అసుఖము?
2: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిసరీ.
1: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు పే ది ప్రైజ్ ఫస్ట్ and then attain happiness.
1: Munduga icchetundi vela kartavyame.
2: The price that is paid earlier is one's own duty.
1: Mana karmalanu manu sakkaga aacharinchali.
2: We have to do our duty well.
1: Appude manaku aashinchinatundi sukamu manaku praaptistundi.
2: Then only you will have expected happiness out of it.
1: Patti manavudu kudanu kartavya nimittamai janminchinade kaani phala nimittamai janminchaledu.
2: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
1: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
2: Man has no right in his lifetime.
1: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
2: His duty itself is yoga.
1: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
2: When once you discharge your duty, you'll get your own right automatically.
1: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
2: We consider right and responsibility are two aspects.
1: Responsibility matram visarjistunnamu, right ku matrame fight chestunnamu.
2: We give up the responsibility and fight for the right.
1: Responsibility nu akraminchu, responsibility nu sariyana drishtilo nunchuko, nee right neeku tappaga davistundi.
2: Keep in view your responsibility, then you will get your right.
1: Kanuka vidyarthulara mottamota mee kartavyanni nirvartinchandi.
2: Students, first do your duty.
1: Duty is God.
2: Duty is God.
1: Work is worship.
2: Work is worship.
1: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
2: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
1: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
2: Human life is gifted to discharge one's own duty.
1: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
2: We have to know the meaning of human life.
1: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
2: Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
2: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయే మేఘంలో వంటిది.
2: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, మనీ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఆర్ టెంపరీ. ఇట్ ఇస్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ దట్ ఆర్ పర్మనెంట్.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరి అయిన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికూడను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు విన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి సక్సెస్ఫుల్?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో ద రైట్ పాత్.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 5 అడ్వైజర్స్.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ దీస్ 5 అడ్వైజర్స్.
1: ఎవరు,
0: హూఆర్ దే,
1: ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు, ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ 5 అడ్వైజర్స్ హూ, వేర్, వై అండ్ వెన్ అండ్ హౌ. ఐ టేక్ దెమ్ యాజ్ అడ్వైజర్స్ అండ్ కండక్ట్.
1: ప్రతి కార్యక్రమకు ముందు ఎవరు,
0: ఫస్ట్ హూ,
1: ఎందుకు,
0: వై,
1: ఎక్కడ,
0: వేర్,
1: ఎట్లా, ఎప్పుడు,
0: వెన్,
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: వెన్ వీ పుట్ దీస్ 5 క్వశ్చన్స్ యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 క్వశ్చన్స్.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 అడ్వైజర్స్?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారుల యందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: from advisors manayande untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said it is only in the body we find association and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu yendu kudanu divyamainatundi shakti tho kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani pere.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamanu kudanu rasa swaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantuni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Nee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిస్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో ద
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిస్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బి
1: ఈ ఆత్మజ్ఞానమునే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: వన్ హూ డస్ నాట్ నో హిస్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో ద
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిస్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బి
1: ఆత్మజ్ఞానమనే

0: వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
1: Therefore, along with the knowledge, we should have discrimination and also awareness of the self, which we should achieve.
0: భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరాత్మలతో కూడినటువంటివి.
1: All festivals of Bharatiyas have got an inner significance.
0: ఈ అంతరాత్మాన్ని బోధించుకునే నిమిత్తమై, ఆధ్యాత్మిక నిమిత్తమై ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
1: The festivals are observed only to receive the teaching of its inner spiritual significance.
0: ఈ నాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
1: Today is a sacred day.
0: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
1: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
0: సూర్యుడు ప్రతి నెల కూడాను ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
1: Sun shifts from one house to other as per the zodiac system.
0: కనుకని ఈ నాడు మకర రేఖపైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
1: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
0: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
1: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
0: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
1: Therefore, for when victory in every field, సంక్రాంతి stands as the witness.
0: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
0: దినకరుడు శాంతుడైతో దినములింత కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
1: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
0: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూ కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
1: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
0: పువ్వుల ముఖములన్నంత విప్పి.
1: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
0: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
1: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
0: Sarasuralaina sankranti panduvacche.
1: The beautiful sankranti approaches with these signs.
0: Manavudu krushi kalpinatunchita aa krushi phalamainatunti yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana grahamullo praveshistuntayi.
1: Because of his work in the fields, he gets the harvest and the grain.
0: Ilanti bhautikamainatunti sampattiki ee sankranti chaala kalyanakaramainatuntidi.
1: Sankranti is most auspicious from this point of harvest.
0: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kudanu lekunda vishrantini andinchetundi ee sankranti.
1: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
0: Manaviki deha sambandhamaina vishranti kudanu atyavasaramu.
1: Man needs physical rest.
0: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది రెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్, మెంటల్ అండ్ స్పిరిచువల్, దెన్ యూ విల్ హ్యావ్ ది రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది, శాంతిని అందించేటువంటిది, క్రాంతిని అందించేటువంటిది.
1: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్, సీక్రెట్ పీస్.
0: మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
0: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
1: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
0: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
1: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వము కొడును దారవస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
0: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
1: ది వర్చ్యూస్ ఆర్ దీస్ సిక్స్ క్వాలిటీస్.

0: From the enthusiasm, the courage, the valor, the intelligence and the energy.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగలుపుతుంది.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ, ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయా అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుచున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born to the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is శకుని that would add fuel to the fire.
1: రఘులు కొనే మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దు లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విదిన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్, యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Aatmavishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకములైనటువంటి యొక్క కళలు ప్రారంభమవుతుంటాయి.
0: దేర్ ఆర్ మెనీ ఫైన్ ఆర్ట్స్ మెనీ ఫెస్టివిటీ ఆన్ దిస్ ఒకేషన్.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: యంగ్స్టర్స్ గ్యాదర్, ఓ యంగ్ బ్రదర్ కమ్ హియర్, హియర్ యు ఫైండ్ ఎ మ్యాన్ అకంపనీయింగ్ ద బుల్.
1: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొలత్రాడు దండె కడము.
0: యు ఫైండ్ ఆల్సో యు ఫైండ్ హిమ్ వేరింగ్ దిస్ గార్లెండ్ దేర్ అకంపనీయింగ్ ద బుల్.
1: నంబడి కాడయు మోమునందు పంగనామమ్మునను వెంట గంగిరెద్దు.
0: We also find the marks on the forehead. He accompanies the
1: boy. Mulikola tana peru cheppuchunda ooru nadivedi naadinchenunde rammu.
0: He holds the whip on one hand and makes it repeat your name.
1: Sri Ramunaku sitammanichi penni gaavinchunda aa vekka chuchi kanukalinichi vattamu kadarirammu tammuda kadalirammu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts on this occasion.
1: ఈ సంక్రాంతి పండుగనందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: On this occasion of Sankranti, we find many that take bulls along with them.
1: అంతరార్థం ఏమిటి?
0: What is the significance?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: Rama's nature convey the sanctity behind the nature of the mind.
1: Rama అన్నారు.
0: That is called Rama of the spirit.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ ఈజ్ రామ అండ్ హీస్ వెడెడ్ టు ద నేచర్.
1: ఆటకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: ఇట్ ఈస్ ఇంటిమేట్ అసోసియేషన్ బ్రాట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద నేచర్.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకములైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకొని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడాను అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్, గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
0: There you will have enough of happiness.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటికి వరుసలాడు, ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: All your sisters in law will make fun of you and will engage you and people will come out to watch you.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధములైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తున్నాను, ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్టే.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్క్వెస్ట్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Inkatora narakam inke natiki marada.
0: Is this not hell going to change time or other?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam ratuku bayam bayam bayam ratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no fear.
1: Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యూజ్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all?
1: Shravyamelenatti sangeetam adiyela.
0: When there is no melody, why should there be music?
1: Vinayamelenatti vidyayela.
0: Without humility, what for is
1: chitta shuddhileni shivapoojayatiki.
0: Without the purity of heart, what for is other?
1: Premaleni gunde raati bande.
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ, నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విదిన్.
1: అంతా కృత్రిమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: అంతా ఆర్టిఫిషియల్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: దేర్ ఇస్ నో హార్ట్.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: వీ హావ్ బికమ్ లవ్లెస్.
1: సెల్ఫ్లెస్ గా మారాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ. అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
0: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
1: బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది. మరి
0: ఇట్స్ నాట్ మెకాలే టైం.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, to develop the refinement of the heart.
1: కేవలము విద్య విజ్ఞానం కోసమని.
0: దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్
1: భారతీయ సంస్కృతి ఎందుకున్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: ఇట్ ఇస్ హ్యూమిలిటీ విచ్ ఇస్ సీక్రెట్ క్వాలిటీ దట్ వీ అక్వైర్ అవుట్ ఆఫ్ అవర్ స్టడీస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
0: అండ్ ఇన్ఫినిట్ కాన్ఫిడెన్స్
1: సర్వత్ర ఏకాత్మ భావము.
0: ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపం ధరిస్తారు.
0: దెన్ వీ డెవలప్ సచ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ నోబుల్ థాట్స్. వీ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ భారత్.
1: త్యాగములకు పూనుకొని
0: రెడీ టు సాక్రిఫైస్.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: వీ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ నాట్ రిమైన్ సెల్ఫిష్ త్రూ అవుట్.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: When once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ. ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఫ్రాక్షనల్.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించటము ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్.
1: దీంట్లో చేరినటువంటి వారు
0: దేవర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also help.
1: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతలు మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నదిలా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యు యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరైన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్. యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ. యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: It's not
1: the vidya.
0: It's not the education what you learn. It is the
1: grantha parichayam matrame.
0: It's only textual.
1: Idantha bookish knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adi emana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukani
0: so
1: manam karmaadhikarulu kaavali kaani కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థం చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్ ఆఫ్ గీత.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ ద డివైన్ నాలెడ్జ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad?
1: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: It's only the result of your past actions.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: There's no use in crying.
1: మంచి ప్రయోజనం లేదు.
0: There's no use in
1: repenting. మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
0: Therefore do good, see good and then experience everything good in life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీ వన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
0: The very name is bahumati.
1: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
0: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering.
1: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
0: We should not have many minds, one is enough.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
0: We don't want this bahumati.
1: ఏకమతిని మనం సాధించాలి.
0: We should have one point.
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
0: We should have the spirit of unity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: Then only we will redeem our life.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: However, we should accept
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డూ ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: దేర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫీల్డ్ అండ్ ఎంజాయ్ ది స్పిరిచువల్ బ్లిస్.
1: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
0: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ ఇట్ దట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి, ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: హి సెడ్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు?
0: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మాటలో పెద్ద అటమ్ బాంబు ఉంటుంది.
0: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ అటమ్ బాంబ్.
1: మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటమిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ఫోర్ వెన్ వి టాక్ స్వీట్లీ, గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
0: Therefore we should speak.
1: మన సుఖం కాని, దుఃఖం కాని, బాధలు కాని, ఆనందం కాని అందించేటువంటిది ఈ మాటనే.
0: The pleasure or the pain or the bliss or happiness.
1: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
0: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనము చమను పెంచుకోవాలి.
0: Therefore to speak well we should develop this forbearance more and more.
1: ఈ చమను మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్బేరెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ది ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ది కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ దే లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమరమును కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: క్షమ ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్?
1: హృదయం నుంచినే రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: క్షమనే క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస క్షమ సర్వస్వం భవ.
0: ఇట్ ఈస్ ఇట్స్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్ ఇట్ ఇస్ సెక్రెట్ రిచువల్
1: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
1: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
0: We should have that patience.
1: ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
0: At any number of people accuse you, you should be patient enough.
1: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు?
1: వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యు రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్, యూ విల్ బి లూజింగ్ ఆల్ ది అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
0: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
1: ఎవరెవరో ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలు చేస్తూనే ఉంటుంటారు.
0: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
1: దేనిని లెక్క చెయ్యను.
0: భగవాన్ ఈజ్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ.
1: అది వాడి బుద్ధి.
0: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
1: వాడి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
0: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
0: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
1: వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
0: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితేమే మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: యూ డోంట్ నో ద లేటెంట్.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
1: నీవు రోషంతో నీవు అతనిపైన తిరగబడుతున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
0: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బి
1: అఫ్రైడ్ ఆఫ్ దట్. విద్యార్థులు సాధించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: దట్ పేషెన్స్ ఇస్ అవర్ లైఫ్.
1: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
0: దట్ పేషెన్స్ ఇస్ ది ఐడియల్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: దెన్ అవర్ లైఫ్ షైన్.
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
0: ఇట్ విల్ బి ఐడియల్.
1: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే. Today is also a festival, sacred day.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: Just as sugar is mixed in milk, just as sugar is mixed in water, so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
1: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
0: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి. ప్రేమ రసం ఉంటుండాలి. దయారసం ఉంటుండాలి.
0: కంపాషన్.
1: కానీ ఈ శోకరసం లేదు.
0: దేర్ ఇస్ నోథింగ్ లైక్ మిజరీ. నథింగ్ లైక్ సాడ్నెస్.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
0: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: వై డు యు వాంట్ టు హావ్ దెం?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
1: మీ దివ్యమైనటువంటి శాంతిరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, take this life as a game. Come out victoriously. Win
1: life
0: the game
1: is a
0: of
1: game.
0: Life.
1: Play it.
0: Life is a game. Play it.
1: Life is challenge. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండింట్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండింట్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైనటువంటి దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పులేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: కానీ లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు
0: వాళ్ళ
1: రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్స్.
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్.
1: వాచ్మెన్ ఉంటారు.
0: వాచ్మెన్.
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్ టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
1: సబ్జెక్ట్. ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్.
1: రెండింటిని మాత్రం మీ దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ.
1: ప్రేమ, త్యాగము, ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
0: స్ట్రెంగ్థెన్, అప్హోల్డ్ దీస్ టూ. లవ్ అండ్
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: కానీ త్యాగానికి పూనుకోండి.
0: బీ రెడీ టు
1: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
0: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్.
1: పరోపకార నిమిత్తమై,
0: టు హెల్ప్ అదర్స్,
1: సమాజ సంక్షేమ నిమిత్తమై,
0: వెల్ఫేర్ ఆఫ్ ద
1: సొసైటీ, మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బీ రెడీ.
1: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
0: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుగుతూ రావాలి.
0: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్.
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
0: రామకృష్ణ పరమహంస.
1: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
0: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of God.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
0: Every moment is sacred.
1: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
0: When once you have అనుగ్రహ, God's grace, the rest of the grahas, planets will be under your control.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
0: Therefore we struggle to win God's grace.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
0: We should determine to win God's grace. Determination.
1: ఎలాంటి పరిస్థితులు ఏందనుకోను పట్టుదలను మానకూడదు.
0: Never give up this determination at any time.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి.
0: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
1: కోరినదిదు దాకా విడవకుండు.
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంట్.
1: అడిగినదేదియో అడగనే అడిగి తిరి. అడిగినదిదు దాకా పోవకుండు.
0: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే. డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరుడుదాకా పోవకుండు.
0: యు హావ్ థాట్ ఎనీవే అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
1: పోరు పడలేక తానైన ప్రోవవలయు.
0: Yes, to give you out of this.
1: వడలు తెలియక నీవైన అడుగవలయు.
0: Or else you have to call and ask and consciously.
1: ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To withdraw on your own, it is not the quality of a devotee.
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడకుండా సాధించాలి.
0: Throughout your lifetime, you have to keep up this determination and work.
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్ ఆస్క్ ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్డ్.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ శబరి ప్రొటెక్టెడ్.
1: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి.
0: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
1: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
0: హి ఇస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ. కానీ
1: కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
0: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
1: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణము తనలో తీసుకున్నాడు.
0: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
1: జటాయు అడిగినా రామానను నీలో చేర్చుకోమని లేదు.
0: జటాయు నెవర్ ఆస్క్డ్.
1: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
0: రామ హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
0: ఎట్ అన్ అప్రోప్రియట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కష్టపడి చదువు.
0: వర్క్ హార్డ్.
1: తప్పక అడుగుకుమునిపోయి తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
0: విదౌట్ ఆస్కింగ్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: నీలో జీరో వచ్చినప్పటికి పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
1: కనుకనే నీవు నీ కర్తవ్యాధిలో నీవు నగ్నం కా.
0: సో బి రెడీ టు డూ యువర్ డ్యూటీ.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
0: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
1: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ డెవలప్ హేట్రెడ్.
1: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షార సాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
0: గాడ్ రిక్లైన్స్
1: మీ హృదయంలో పవడించి ఉన్నాడు.
0: హీ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
1: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
0: హీస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవర్ యు వాంట్.
1: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
0: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
1: Deshamu mana yokka illu.
0: The country is your residence.
1: Prapanchamanta mana yokka nivasame.
0: The whole world is our dwelling place.
1: Idi aadeshamu ee desham ani bhedamulu pettukokandi.
0: We should not have difference.
1: Oka pedda inti lopala okkoka roomulu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharat desham oka room vantidi.
0: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
1: గృహమంతా మంచిగా ఉండాలి.
0: The whole house should be good.
1: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
0: Then only you will be good.
1: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగరు లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది ఉదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడు ఎవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యయంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: The whole congregation came to a standstill.
0: కానీ అందులో మారు వేషములు ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: But there in that assembly are present Pandavas also incognito, in disguise.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: And Krishna started staring at these people.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: And he smiled at them.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: As they were whispering, talking among themselves, it was Arjuna who got up.
0: Arjuna, ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: Arjuna, smiling all along, slowly, gently, marched ahead and came close to that Machayantra.
0: Arjuna anaga chala shantam galavadu.
1: Arjuna means the one who is highly
0: chala dayagalavadu,
1: the one who is compassionate.
0: Arjuna anaga chala nemmadastudu.
1: Arjuna is one who is very calm and quiet.
0: Nemmadiga vachi danusunu chepatti చిరం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: Calm and quiet, peacefully, he marched towards Machayantra. Watching the fish in water, he shot the arrow at once and could hit it.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్.
0: వారి వసతి ఎక్కడ?
1: వేర్ వర్ దే స్టేయింగ్?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికీ తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: డోర్
1: బోల్టెడ్.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: ది సన్స్ సెడ్ మదర్ వి బ్రాట్ ఎ హైలీ వాల్యుబుల్ ఫ్రూట్ విత్ అస్.
0: నాయన అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: ద మదర్ సెడ్ సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: ద చిల్డ్రన్ వుడ్ సర్టన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు.
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్ గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దట్ టైమ్ షీఈస్ కాల్డ్ పాంచాలి.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసావహించటం, తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్ గివింగ్ హర్ ఎ

0: world to accept this.
1: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించపోయినను తల్లి ఆదిన శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
1: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
0: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
1: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
0: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
1: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని పంచగుణములు కాని పంచేంద్రియములు కాని చక్కగా అరికట్టిన దానవు.
0: You have total control over the five elements and the five senses.
1: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
1: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
0: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
1: వాడా తిరిగి, వీడు తిరిగి, గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: షీ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ విలేజెస్ ఫైండింగ్ అవుట్ ద గుడ్ పీపుల్ అండ్ ద బ్యాడ్ పీపుల్ దేర్ టెంపరమెంట్ బిహేవియర్.
1: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చా కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
0: ఆన్ స్క్రూటినీ షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ వెల్ మిక్స్డ్ ఇన్ సొసైటీ.
1: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
0: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
1: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
0: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
1: Karma nu manakandi.
0: Never give up your duties, karmas.
1: Kama managa mottamodardi.
0: The first desire, kama, is the first one.
1: Kama anaga ishtamu.
0: Kama means likes.
1: Kani ee prapanchamlo ee naadu laukikanga kama antunte veru veru arthanga teesukuntunnaru.
0: But in the world today we go by a different meaning for this word kama.
1: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
0: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
1: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఏది మంచిది ఏది చెడ్డది,
0: వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్,
1: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డని మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
0: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
1: Tana kartavyanni, tana sahaja dharmanni, tana narchukovali kani, tana kartavyanni visarjinchi, sahaja dharmamunu, ematramunu, narchukovaka, danini ullanghinchi, tana ishta prakaram narchukovatamu, idi sariyainatuvanti korika kadu.
0: It's not a proper desire to give up one's own duty and responsibilities and adopt others' responsibilities and others' duties.
1: కలగని బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
0: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your
1: duty. కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: But let the desire proceed in a truthful way.
1: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గములో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
0: Therefore, like this righteous path is clearly indicated and the truth

0: దిస్ థాట్.
1: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
0: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
1: పురుషులు చెప్పినట్లుగా దాన్ని నడుచుకోలేదు.
0: She has not conducted according to the dictates of men.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
0: You do your duty, I will attend to my duties.
1: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
0: Do not interfere as I discharge my duties. I too will not interfere.
1: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
0: That was the teaching between the couple, the husband and the wife. And they could carry on their life sojourn in a perfect way.
1: Satyabodhani.
0: That is a teaching lesson of truth.
1: Ee truthunu than nadchukunnappudu aa truthe dharmamnu puttistundi.
0: When once we follow truthfully, that gives rise to this righteousness or dharma.
1: Satyam nasti paro dharmaha.
0: There is no other dharma beyond truth.
1: Satyamnu vadalinatvanti dharmam ekkada kanipinchadu.
0: There cannot be dharma bereft of satya, truth.
1: Aithe bhagavantudu ekkada unnadu?
0: However, where is God?
1: Sarvatra paripadam tasarvato chishirobukam sarvatra stutimalloki sarvama vrittisthitini. Bhagavantudu ekkada chusina gaani aakasha modalukoni bhoomi varaku kudanu nindi undinatuvadu bhagavantude.
0: God is present everywhere, right from the space down to earth. All feet are his, all eyes are his, all hands are present, are his, everywhere he is.
1: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
0: But however, the worldly physical people cannot comprehend nor discover.
1: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడా ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
0: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
1: Isuka madulukoni chima varaku kudanu bhagavantude.
0: Right from sand to the ant, you find
1: tan kesidanta kudanu dharmamainatundi satyamainatundi chestunnayi.
0: Therefore, whatever one does should be truthful and righteous.
1: Tama kartavyanni taanu em matram kudanu vidivaledu.
0: She has not given up her duty any time.
1: Chima tanaku kavalsina aaharam ekkado akkadiki maatrame velutundi, tana mukkuku taginanta aaharam teesukoni vastundi, tana swasthanamlo pettukoni tanu bhujistundi.
0: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
1: Inkoka vastunu aparaharinchadu.
0: It ant will never attempt to steal.
1: Inkokariki apagaram cheyadu.
0: It will never harm anyone.
1: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని, కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
1: రెండవది క్రోధము.
0: The next one is krodha, anger.
1: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
0: This anger is however necessary for man.
1: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
0: But he is following a path which is quite contradictory to his nature.
1: Anavasaranga andaripaina padi krodham chupukoddu.
0: We should not express our anger on unnecessary matters.
1: Deeni manam krodinchalo danni maatrame krodham chesukovali.
0: So we should be angry towards that deserves our anger.
1: Anger anetundi chaala cheddadi.
0: Anger is very bad.
1: Tanakalimi bhangapochunu.
0: And you will be losing your wealth.
1: Tanakunu gal gauravamu daggam cheyunu.
0: You will be just burning the flame your respect.
1: Tanavarana kada cheyunu.
0: And you will be away from your near and dear.
1: Jenulaku kopamu varana sarvamu chedipoyunu.
0: And people will ruin everything because of this anger.
1: Kopamu kaligina variki,
0: those with anger,
1: ye paniyu padipakundu,
0: will never be successful in any task. They will have problems, obstacles.
1: Ee rendu vidhala kodanu papam chaala krodham aneka rakamulaiyatundi oka chedugunu penchutundi.
0: Therefore, in both the ways you will ruin yourself because of this anger.
1: Kanuka rendavadi kopam ee rendu kodanu ane savaristu prajala lopala chakkaga vivaranga bodhisthu vachindi.
0: She could correct both these features and propagate, publicize in the community.
1: Biddalanu premisthu vachindi.
0: She started loving children.
1: Biddalapaina prema undali kani krodham undakoddu.
0: You should love children. You should not be angry towards
1: them. విరోధి పైన నీ కోపం ఉండొచ్చును కానీ బిడ్డల పైన ప్రేమ ఉండాలి.
0: You should naturally love your children. You may have some anger towards your enemy.
1: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
0: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
1: మూడవది ద్వేషము.
0: The third one, ద్వేషము.
1: ద్వేషము.
0: ద్వేష హేట్రెడ్.
1: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
0: Whom should you hate?
1: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
0: Do you hate the one whom you dislike?
1: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
0: Are you going to hate a person who harmed you?
1: లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
0: Are you going to hate your enemy?
1: కాదు కాదు కాదు.
0: No.
1: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
0: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
1: Satya dharmamulu nevu dveshinchinatante nevu manavude kaadu.
0: If you hate satya and dharma, you are no human being.
1: Kalukani pasivachchuru gaadunu madalukoni anni kudanu ee deshanni chakkaga అర్థం చేసుకుని వర్తించవచ్చింది.
0: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ న్యాచురల్ వే.
1: అహింస.
0: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
1: ఎవరిని హింసించకూడదు.
0: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
1: మాటతో కానీ,
0: ఎదర్ బై వర్డ్,
1: పనితో కానీ,
0: ఆర్ డీడ్,
1: దేహంతో కానీ,
0: ఆర్ ఫిజికల్,
1: ఇంకే విధమైన థాట్స్ తో కానీ,
0: ఆర్ బై థాట్.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: అపకారం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
1: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
0: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
1: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
0: ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ అండర్స్టాండ్ the whims and the ways of the world and should explain clearly.
1: Damayanti satyamana anusarinchinatvanti.
0: Damayanti followed the path of truth.
1: Satyamana anusarinchatam chetane damayanti anetvanti oka peru amaku kaligindi.
0: Because she followed the path of truth, she got the true name.
1: Damamulu sadhinchinatvanti dai.
0: And she could achieve control, dama.
1: Ee control cheyatam valle manavudu entaiyagudu abhirudhi kragaradu.
0: By exercising this dhamma control, you can be exalted, reach heights.
1: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించుకుంటుంది.
0: And you find this dhamma control is noticed among ants.
1: చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
0: Watch ants moving in a particular line.
1: ఒక లైన్ లోపల పోతుండేటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమలు పలుకరించి దానికి ముద్దు పెట్టి నుంచి వెళ్లిపోతుంటాడు.
0: As you find these ants moving in one direction, in one line, those that go forward will be greeting, those would be coming backward and then just talk.
1: కరుకు మీరు చీమలు చక్కగా చూడండి.
0: Watch ants clearly.
1: దాంట్లో కూడా దమం ఎంతో ఉంటుందని.
0: There lies this dhamma, the control.
1: చీమలు బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
1: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
0: Therefore dhamma meaning exercising control over senses.
1: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
0: The senses are wayward.
1: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
0: Why God has gifted you ears?
1: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
0: Is it to listen to all gossip?
1: చెడ్డ మాటలు ఏమీ వినకూడదు.
0: You should never listen to bad words.
1: కాని మంచి మాటలు మాత్రమే విను.
0: You should certainly pay attention to
1: నాలుక. ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
0: Why the tongue is gifted to you?
1: ముద్దలు నందించుకునే కోసమా?
0: Is it only to swallow morsels of food?
1: కాదు కాదు.
0: No.
1: నాకు అందించింది రుచి చూట కోసమని.
0: The tongue is given to taste.
1: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
0: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఈజ్ అలౌడ్ టు గో ఇన్.
1: చెడ్డ రుచి అయిపోతే బయట తుమ్మేస్తుంది.
0: అండ్ ఇఫ్ డజంట్ టేస్ట్ గుడ్, ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
1: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
0: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
1: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
0: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
1: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
0: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
1: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
0: God is an eternal witness.
1: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
0: And he doesn't resort to any grief nor confer pleasure.
1: సుఖదుఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల లోపల వచ్చిన దోషములే.
0: The pain and pleasure are the results of the consequences of actions.
1: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
0: If anyone talks so nicely and says, "Oh friend, how are you?" you would get the same response.
1: కానీ ఏమిరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి టాక్ కన్వర్సింగ్ ఇన్ ఎన్ అరగెంట్ వే యు విల్ గెట్ అరగెంట్ రిప్లై.
1: కనుక మాటకు మాట చూపుకు చూపు.
0: దేర్ఫోర్ ద వర్డ్ ద రెస్పాన్స్ అండ్ ద లుక్ విల్ బి బేస్డ్ ఆన్ ద వే యు ఎక్స్ప్రెస్.
1: కనుక మనం ఏ విధమైన రియాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
0: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్.
1: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
0: Just as you act standing in front of the mirror, you find the reflection.
1: నీవు సవరలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు తీసుకుండా వస్తుంటుంది.
0: Therefore, whatever you speak in the congregation will come back to you by every sound.
1: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైన తలంపులు తలుస్తుందో అది ఏ విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
0: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యు హ్యావ్ విత్ఇన్ విల్ ఎక్స్ప్రెస్ అవుట్ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
0: Therefore, what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
1: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
0: When one's mind decides it's bad, give it up immediately.
1: అప్పుడు ఆ విధమైన మన నడక నడిచినప్పుడే మీరంతా కూడాను ముక్తులైనారు.
0: When once you proceed in a determined way, you'll be successful.
1: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైన యాక్షన్ వల్లనే.
0: And you can be a devotee by such actions.
1: కనుక మన మాటలు కాని మన నడతలు కాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డలే ఫలితములే కాని మరొకటి కాదు. ఎవరు చేసిన కర్మ వారంపక ఏరికైనా తప్పునన్నా.
0: One has to face one's own fate or destiny. None can escape from it.
1: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
0: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
1: రామలంతటి వాడు రమణి సీతని బాసి పామనుని వలె ఇచ్చెనన్న.
0: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
1: అనగా ఏంటి సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: Rama cried because of his attachment towards Sita being the consort.
1: తాను తన భార్య అనేటువంటి తాను ఎట్టగా చెప్పగలడు?
0: How can he say that she is his wife?
1: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
0: The moment he got married to her, can you say that she is his wife?
1: కాదు కాదు.
0: No.
1: అర్ధ భాగమును అనుభవించినప్పుడు అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: In fact, when he wins over half of his body, then he can claim that she is his wife.
1: అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
1: కృష్ణుడు చెప్పాడు.
0: కృష్ణ సార్,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
0: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: షీ విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైమ్ టు సర్వ్ దెమ్.
1: తనకున్నదానికి తృప్తి కలుగుతుంది.
0: షీ గెట్స్ సాటిస్ఫైడ్ విత్ హర్ లాట్.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఉమెన్ ఈక్వల్ టు ద్రౌపది.
1: రుక్మిణి గాని సత్యభామ గాని సీత గాని రుక్మిణి గాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: దేర్ఫోర్ నన్ ఆఫ్ దెమ్ మే బి దట్ రుక్మిణి ఆర్ సత్యభామ. ఇట్ ఇస్ ద్రౌపది హూ హాస్ దీస్ త్రీ క్వాలిటీ.
1: తనకి ఎంత ఉన్నదో దాంతో తృప్తి పడుతూ వచ్చేది.
0: అండ్ షీ గాట్ హర్సెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ షీ హ్యాస్.
1: 100 రూపాయలు జీతం వస్తుంటుంటే 200 రూపాయలు చీర నాకు కావాలని ఆ కోరదు.
0: When the salary is 100 rupees, she would not ask for a sari worth about
1: 300 rupees.
0: Therefore, the expenditure should be based on the income.
1: కనుక పతి యొక్క విషయాన్ని గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి పతివ్రత.
0: Therefore, a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
1: సతి యొక్క గుణమును తాను గుర్తించటము సరి అయినటువంటి పద్ధతిని తాను గుర్తించాలి.
0: అండ్ దేర్ఫోర్ ద క్వాలిటీస్ ఆఫ్ సతి ద వైఫ్ హావ్ గాట్ టు బి నోటీస్డ్ వెరీ క్లియర్లీ.
1: అప్పుడు ఇతను కూడా గుణవంతుడు కావాలడు.
0: అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బి వర్చువస్ అండ్ నోబుల్.
1: కనుక మంచి చెడ్డలంతా కూడా మన యొక్క మార్పుల్లో ఉన్నాడు కానీ మరి దీంట్లో దేంట్లో లేదు.
0: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ విద్ ఇన్ అండ్ ద చేంజెస్ దేర్ ఆఫ్టర్.
1: మంచి చెడ్డలు రెండు కలిసి ఉండు.
0: The good and bad are mixed.
1: దీని విడిది ఎవ్వరి వశము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్.
1: చెడ్డ అత్యేకముగా చేరబోదు.
0: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ అపార్ట్ సెపరేట్.
1: మంచి వచ్చేదేమి చెడ్డది తన పాటికి తానే కలిగిపోవు.
0: ద మూమెంట్ గుడ్ డాన్స్ ద బ్యాడ్ డిసపియర్స్ వానిషెస్.
1: కనుక మనం చెడ్డను వేరే పెరిగిపారవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
0: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
1: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
0: కాలింగ్ దిస్ ఏ న్యూ ఇయర్,
1: ఇది చాలా నూతనమైనటువంటి గుణములను అందిస్తుందని.
0: That it is going to give us something special.
1: భావించరాదు.
0: You should never feel so.
1: మన గుణములే మనకు ప్రమిస్తుంటాయి.
0: All our qualities, virtues will come.
1: మన ప్రవర్తనలే మనకు ప్రమిస్తుంటాయి.
0: It's only our conduct that gives results.
1: మన యొక్క యోచనలే మనకు రిసౌండ్గా వస్తుంటాయి.
0: Therefore, our own thoughts will come back to us as resound.
1: ఒక పశువులు కావాలి కాపరి.
0: And we are find
1: పశువులు
0: తోలుకొని
1: ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
0: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటెన్ ఇంటు ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
1: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
0: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
1: అక్కడ పోయి కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
1: పాట ఏ విధమైన పాట?
0: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
1: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
0: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
0: బట్ యూ కుడ్ లిసన్ టు ద సౌండ్ ద సేమ్ సాంగ్.
1: అబ్బాయి కోపం వచ్చింది.
0: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా, మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
0: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్ వన్ ఎల్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
1: ఆనాడు భోజనమే చేయలేదు.
0: That day he didn't have his food.
1: తల్లి ప్రశ్నించింది, ఎందుకురా నాయన ఈ విధంగా ఉన్నావు?
0: Mother asked, why boy, why are you like this?
1: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
0: The boy said, mother, today what happened was, I faced an enemy. Who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
1: Nayana, adi inkoka vyakti kadu, ee sound ee niku reflection vachesindi.
0: The mother said, there is no other person there, it is only your re-sound.
1: Nee soundee.
0: It is your own sound.
1: Kabatti nee soundee niku viruddhanga vachindi gaani, baita vaari evvaru kuda niku viruddhanga leru.
0: It is only your sound that has come back in the form of re-sound, not from anyone else.
1: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి కానీ పరులు పరులు కాదు.
0: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a resound. It's not by anybody else.
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: Whole thing happens in the entire world.
1: మనం చేసినవే మనం అందుకుంటున్నాం కానీ చెయ్యని అందుకోవడానికి వీలు లేదు.
0: We get the results out of our actions. Nothing different from
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: This is the divine law.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: But those full of love can visualize this way the path of love.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: But those who are inimical in their attitude, they find an enemy.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
0: Therefore the love and enmity are one and the same, not different.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: Good and bad are mixed.
1: దీని విడది ఎవరి వశము కాదు.
0: It is impossible for anybody to separate them.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: There is nothing like bad being apart, separate.
1: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
0: You cannot find the bad separate law.
1: నీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.
0: Your own feelings come back to you as reflection.
1: నీ బిడ్డను చూచి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: When once you hug your child and lift, that kind of attachment love will come back to you.
1: అదే బిడ్డ పెద్దగైనప్పుడు ఈమె నా భార్యలాగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similar will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనికి ఎట్టి చలనము లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
0: It's only our perverted notions, diverted ideas.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్ గా వస్తున్నాయి.
0: Therefore everything within you will come back to you in the form of reaction, reflection,
1: result.
0: You watch somebody and say that he is laughing at me.
1: ఆమె దేని కోసం నవ్విందో నీకెట్టు తెలుసు?
0: What made her laugh? How do you know?
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: But you think that she has laughed at you.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: King Kong was moving about on the road doing exercise.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: And he could find a vendor moving about on the street selling the milk.
1: Milk and curd. అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
0: And King Kong thought that this vendor is laughing at him.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
0: ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ? ఆర్ యూ అవేర్ ఆఫ్ మై ఫిజికల్ స్ట్రెంగ్త్?
1: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు. నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు. నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
0: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
1: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
0: You are so strong.
1: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
0: యూ కెన్ ఆల్సో హోల్డ్ బ్రింగ్ ఏ టోటల్ హాల్ట్ ఈవెన్ ఏ రన్నింగ్ కార్ ఎట్ హై స్పీడ్.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఇఫ్ ఐ లాఫ్ ఎట్ సచ్ ఎ పర్సన్.
1: ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి, అది కోల్పోయింది.
0: అండ్ షీ సెడ్ పార్డన్ మీ అండ్ షీ లెఫ్ట్ దేర్.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అనుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ ఇన్.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము, ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, But at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: నో మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
0: There is no true human form.
1: హ్యూమన్ ఫామే కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
0: There is no form in reality.
1: ఆ ఫామ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
0: And in fact, there is no form in the true sense. We only give a name.
1: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజరీ.
1: ఇది కేవలం ఒక ముఠాలు యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
1: మనసుకు మనం సాక్షి.
0: అండ్ యు ఆర్ ద విట్నెస్ టు ద మైండ్.
1: మనసుకు మనం సాక్షి.
0: అండ్ యు ఆర్ ద విట్నెస్ టు యువర్ మైండ్.
1: దేహకు గుణం సాక్షి.
0: అండ్ ఇట్ ఈస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
1: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి.
0: And it is the virtue which is the witness to the body.
1: Mutalak murkham sachi. Mutalak murkham sachi.
0: And for all these gangsters, the foolishness is the witness.
1: Kabatti ivanta mee foolishness tappa veret kaadu.
0: It all amounts to foolishness.
1: Meer goppa vidyavantulamu, meem goppa telivitetulu galavaramu ani anukuntunnaru gaani mee tattvanni meer gurtinchukolekapoyinappudu meer etta telivitetulu galavaramtaru.
0: You think you are educated and also intellectuals. If you don't know your true nature, how can you be educated and a true intellectual?
1: Nee satyanni neevu gurtinchinatvanti vaadu appude vaadu nijamga education.
0: If you know your truth, your true nature, then only you can call yourself educated.
1: Nee satyanni neevu gurtinchinatvanti vaadu idar satyanni ee vidhanga gurtinchagalavu.
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: Kanuka mottamota మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెట్ అస్ నో అవర్ ఓన్ మిస్టేక్స్ విత్ ఇన్ అస్.
1: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
0: వెన్ వన్స్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్, కరెక్ట్ దెమ్, యూ విల్ బి ముముక్షు, ద లిబరేటెడ్.
1: కనుక మనం మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రార్థించే దానికంటే, దేవుణ్ణి పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: Manase ee yokka jagatukante kodanu moola karanam.
0: If the mind which is responsible for
1: maniye manushyanam karanam bandhamocheyo.
0: Mind is responsible for bondage and liberation.
1: Kanuka ee bandhamochamunaku manase karanam.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: Manasuni aligatadaniki prayatnam cheyi.
0: Make every effort to control your mind.
1: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
0: You are bound to be great and noble.
1: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
0: You can be an ideal man.
1: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదట నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
0: If you want to be an ideal man, first know the nature of your mind.
1: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంత తప్పులు చేస్తాం.
0: You must have committed some mistakes knowingly or unknowingly.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: When once you repent, you'll be atoning your sins.
1: ఆ పశ్చాత్తాపడకుండ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరి అయినటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: And it is said that human life is rarest.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: It is not so easy to be born as a human being.
1: మనిషి మనిషి కాదు.
0: In fact, he is no true human in reality.
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in a human form.
1: దైవము ఈ మనుష్య రూపంలో వచ్చాడు.
0: God comes down in a human form.
1: నేను ఏ చెడ్డ చేసినా గాని నేను దైవంని కాదు.
0: Therefore, whatever you may do, you are divine.
1: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవంని కాదు.
0: When once you entertain bad, you cease to be divine.
1: కనుకని నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
0: First, be good.
1: Be good, do good and see good.
0: So be good, do good and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, first we have to recognize our own self.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Vidyarthulu.
0: Students.
1: Chala gunavantule.
0: They are virtuous.
1: Kani chala konni gunahinule.
0: There are, at times, they may be losing those virtues.
1: Arjunudu aneka rakamulainatvanti yokka yuddhamulu chesadu.
0: Arjuna fought on several occasions.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: హి కుడ్ ఆల్సో డెమోన్స్ట్రేట్ ద వరల్డ్ వాట్ చివల్రీ ఈజ్.
1: కాండవనాన్ని దహించాడు.
0: అండ్ హి కుడ్ ఆల్సో గెట్ ఎ ఫ్లేమ్ ది హోల్ కాండవన.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: దట్ అర్జున ద మైటీ,
1: చిన్న విషయంలో లోబడిపోయాడు.
0: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హీ హాస్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
1: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: యు హావ్ అరెస్టెడ్ మై బాడీ బట్ నాట్ ది రియాలిటీ.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి విక్టర్ ఇఫ్ ఓన్లీ అరెస్ట్ మై మైండ్ అండ్ నాట్ ద బాడీ.
1: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: అట్ దట్ మూమెంట్ యాజ్ దే ఫౌండ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్దర్, ప్రమీల ఆన్ వన్ సైడ్, అర్జున్ అదర్ సైడ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: అండ్ కృష్ణ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ.
1: అర్జున, ఈమె సామాన్యురాలు కాదు.
0: యు ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
1: ప్రమీల మహాబలవంతురాలు.
0: ప్రమీల ఇస్ హైలీ పవర్ఫుల్.
1: మహా గుణవంతురాలు.
0: షీఈస్ హైలీ వర్చువస్.
1: సరి అయినటువంటి ఒక గుణము ఆమె అందే ఉంటున్నది.
0: షీ హాస్ గాట్ ద పర్ఫెక్ట్ నోబిలిటీ.
1: కనుక ఆమె నీవు పెండాలు.
0: అండ్ యూ మ్యారీ హర్
1: అని ఇరువురు చేతులు పట్టి,
0: అండ్ హీ బ్రాట్ బోత్ ది హ్యాండ్స్ టుగెదర్.
1: చేర్చాడు కృష్ణుడు.
0: అండ్ దెన్ హీ జాయిన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బోత్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: అర్జునుడు ప్రమీల,
0: అర్జున అండ్ ప్రమీల
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ
0: వచ్చారు. హస్బెండ్ అండ్ వైఫ్ రైట్ ఫ్రమ్ దట్
1: టైం. అదేవిధంగానే ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
0: బోత్ ఆఫ్ దెమ్ క్యాన్ బి డివోటీస్.
1: ఇరువురు వేరువేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: ఇఫ్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హార్మనీ.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: Karma ni motta mota manasunu bandhinchu.
0: Therefore, first, happen
1: in your mind.
0: Then everything will be in your hands.
1: Kanaka prapanchanni bandhinchadaniki prayatnam chesthe enta sainyamunu, enta sipayulunu, inni tupakulunu, inni bombulunu pettinappudiki jagatni bhasmam chestundi gaani tana manasunu bhasmam cheyaledu.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: Kanuka vidyarthulara,
0: students,
1: motta motta mee manasunu mee swadhinamlo pettukondi.
0: First have a control over your mind.
1: Kevalam okka bhagavantuniki maatrame arpitam cheyandi.
0: And offer your mind to God only.
1: Anni taane cheyagaladu.
0: God can do everything for you.
1: Edaina cheyagaladu.
0: He can do anything for that matter.
1: Kanuka,
0: therefore,
1: భగవద్భక్తితో
0: ఆల్ ద డివోషన్,
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
0: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్,
1: ఎందుకంటే అందులోనే సందేహం వరదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ డజంట్ ఎగ్జిస్ట్ ఓవర్ దేర్.
1: సర్వోపకతుండి అందు వెతుకు చూచిన అందందే కనడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name. Bhagavan never said, don't study.
1: చదవచ్చుండే.
0: You should study.
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: That's all amount to secular knowledge.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన.
0: But the spiritual knowledge is transcendental.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండియాకి వెళుతున్నారు.
0: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యూ విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి going through the papers.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్. రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
1: కానీ నంబర్ చూటుపోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
0: ఇఫ్ యు గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యు విల్ నెవర్ ఫైండ్ ఇట్.
1: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫర్.
1: నీ యొక్క హృదయాన్ని విచారించి
0: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: నీ సరిగా రాశానా లేదా.
0: Have you written well or not?
1: నీవు సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
0: If I have written very well, I am bound to pass.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
1: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
0: Therefore, do not think of the number alone.
1: మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: It's not the number, you should be number one man in this world.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఎందుకు పాడారు.
0: They sing a song that they have a son like Rama.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: That one should have a daughter like Sita.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: Yes, you may have it.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: You will also have a son like Rama.
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుర్పణఖ బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ సుర్పణఖ సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈస్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
1: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి కూడా మూడమ్మలో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
1: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
1: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి రాక్షసి సుర్పణఖ వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సుర్పణఖ, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత.
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి హార్మనీ టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్
0: పీస్
1: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నన్ను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: If anyone scolded you, just think it is only the tongue that said it, they don't relate to you.
1: Mean separate, titu separate.
0: I am separate from you, you are separate from me.
1: Nive nive aa titu nive connection chesukunte neeku vachi andutundi.
0: On the other hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
1: Okadu vachi ninnu kodtadu.
0: One comes and beats you.
1: Aa deham vachi ee dehani kottindi.
0: That body has beaten this body.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: హెస్ బీట్ ఇన్ మై బాడీ బట్ నాట్.
1: నన్ను కొట్టే ఎవరి తరము కాదు.
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపై ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైన దృఢంగా ఉంటుండాల.
0: Therefore, we should have firm conviction in every aspect.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: Being a great devotee, she could put in all efforts and achieve.
1: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: Krishna, many people praise you, many people criticize you, blame you, but I worship you all through. I sing your glory day and night.
1: Kana nannu nee enduku rakshinchavu?
0: Why don't you protect me, my Lord?
1: Endu nannu dichupu?
0: Why don't you shower your compassion?
1: Kalga nannu naa paina daya chupu ani cheppindi.
0: Therefore she prayed that Krishna should be compassionate towards her.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా నిదానంగా శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ షీ కుడ్ బి టాలరెంట్ షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ because of forbearance and patience.
1: Chagara cheppadu.
0: Chagaraja said,
1: Rama,
0: nenu
1: ninni enni vidhamuluga kodanu prarthinchinappudiki neeku naa paina daya raadu.
0: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
1: Endukosam neeku daya raadu?
0: Why should it happen?
1: Nenu emi arpitam cheyaledu.
0: What is that I have not done?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధనధాన్యాలను సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై బిలాంగింగ్స్ ఆల్ ద నియర్ అండ్ డియర్ అండ్ ద సెల్ఫ్ యూ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: కానీ అక్కడ ఊరికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: దో ఇట్ ఈస్ సెడ్ వెర్బలీ, he is yet to offer his heart.
1: Chaala mandi pillalaku konni doubts unnai.
0: Many students have many doubts.
1: Manishiki roopam untundadi, naamam untundadi.
0: Man has a name and form.
1: Kaani aatmaku roopam ledu, oka vidhamainatundi naamam ledu.
0: Atma has no specific name and form.
1: Aatma roopam ledatundi, aatmaku naamam ledatundi.
0: Atma is formless, has no definite name.
1: Aithe endukosam deenni nimichadu?
0: Then why should it exist?
1: Okoka vyaktiki okoka roopamu okoka naamamu ishtanga untuntadi.
0: Each person has a definite name and form.
1: Aneka roopamuluga undinappudu evaru kodanu visvasincharu.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: Kaani aatma ante andaru visvasistaru.
0: But in respect of Atma, everybody will develop faith.
1: Na Atma ne naaku saakshi.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamamulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Namame ledu.
0: It has no definite name.
1: Kaduga Atma anetundi oka roopa namamu lenetundi oka daivatvame.
0: It is nameless, formless divinity.
1: Kaduga ee divinity ni manam chakkaga aaradhana chestunkunte manam divyatvam anetundi tappaka manaku labhistundi.
0: Therefore when we worship this divinity which is nameless and formless, we can experience the divinity.
1: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ రామ.

0: న పుణ్యం న పాపం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: న మంత్రం, మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం, సత్యం,
1: రైచియస్నెస్,
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం, ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ఇంప్లికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ దిస్ ట్రూత్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇట్ ఈస్ టాట్ బై వే ఆఫ్ మొరాలిటీ.
0: ధర్మమునే రీతి అన్నారు.
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్.
0: ధర్మమునే ఖ్యాతి అన్నారు.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి రెప్యుటేషన్.
0: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ. నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదర్.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హీ రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హీ విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు ఎందుకు తాను భాగమును వహించాడు.
1: హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దెమ్ వుడ్ గివ్ ద లిబరేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: హీ హాడ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆర్ డివైన్.
0: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము,
1: ద ఫైవ్
0: ఫైవ్ ఇంద్రియములతో కూడినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ రిప్రజెంటింగ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్ అండ్ సో ఆన్, దే ఆర్ డివైన్.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that nirvana or liberation is nothing but making
0: bhagavantulu prasadinchinatvanti pancha pranamalanu kudanu paramatmuniga viswasinchadu.
1: He had a strong faith that the five life breaths are divine.

0: నిర్వాణము అని గుర్తించాడు.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu, ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical activities.
0: Dehadhimanam unnatundi variki ee sadhanalanni kodunu avasaramu.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: Atmaabhimanam kaliginatvanti vyaktiki ee sadhanalu evi ikkudunu akkarledu.
1: The one who is attached to the self need not do these activities.
0: Kanukane samyak drishti ani cheppadu.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sravanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: Ee vidhamainatundi yokka ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్ టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, why not they be used in a sacred way?
0: ee nitram netramanu doshamainatundi margamulo pravesha petti
1: we make use of it in the mistaken direction.
0: Amida doshamulanta kudunu penchukuntunnadu manavudu.
1: We go on increasing our mistakes.
0: Manasi yokka tattvanni malinya parchukuntunnadu.
1: We are polluting our mind.
0: Manase malinyamaina inka manishi ee reetiga nirvanam pondagalaru.
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: Kanaka motta mota samyak drishti.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kodanu praveshinchakunda chuchukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ ద విజన్, ద లుక్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది.
1: ద వెరీ హ్యూమన్ లైఫ్ ఈజ్ కంటామినేటెడ్.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: ద లుక్స్ విల్ సర్టన్లీ లీడ్ టు సిన్ఫుల్ థింగ్స్.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఈజ్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: బుద్ధుడు సాధనలు ఒక్కటి కూడాను లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ అటెంప్ట్స్.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రెనౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతోన సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హీ అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనలీ హీ రెనౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we will make proper use of them and visualize the truth.
0: Devudu daiva samananga chudu.
1: We should have the divine approach to all forms that we watch.
0: Ee drishti premamayanga undali.
1: Our divine vision should be full of love.
0: Ee premamayamainatundi drishtiye manavatvaniki sariyainatundi margamunu bodhisthundi.

0: This vision of love is the correct path to humanity.
1: All are one, be alike to everyone. No.
0: All are one, be alike to everyone.
1: కనుక మనము సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు డెవలప్ ద గుడ్ సైట్ గుడ్ లుక్స్ నౌ.
1: దీని వల్ల ఏకత్వం అనేది మనకు ప్రాప్తి చేస్తుంది.
0: దిస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: సర్వల యందుకును దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది.
0: ఇట్ విల్ హెల్ప్ అస్ టు రియలైజ్ ద డివినిటీ ఇన్ ఆల్.
1: దీనిని పురస్కరించుకుని ఈ వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని రాదు.
0: Veda says, basing on this principle, the truth is one, but the paths are many, represented by scholars.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టితోపల మనం ఈ జగత్తును చూడాలి.
0: We should recognize this basic truth and see the world with the vision of truth.
1: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, our looks have got to be sacred.
1: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
0: When once you look at your father, you address him as father.
1: తన బిడ్డను చూచి డాటర్ అని అనిపిస్తాడు.
0: ద ఉమెన్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హర్.
1: ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
0: యు హావ్ గాట్ వేరీడ్ అటాచ్మెంట్స్ బేసింగ్ ఆన్ ద రిలేషన్.
1: ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ?
0: హూ ఇస్ ద ఫాదర్, హూ ఇస్ ద డాటర్?
1: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
1: Andaru okkate.
0: All are one, in fact.
1: Andaru daivaswarupuli.
0: All are basically divine.
1: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
0: We have to sacrifice the feeling of plurality or diversity.
1: Idi ee vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అనేక బల్బులు ఉండేటువంటి ఏమిటి? ఒకే కరెంటు.
0: Bulbs are many, but the same current flows.
1: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
0: The visualization of the self meant the experience of
1: నా
0: unity and diversity.
1: నీ ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: In the realm of the spirit or the soul, there are no differences.
1: ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
0: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
1: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
0: The human quality requires unifying the diversity.
1: Vinnattvam gavinchukotame manavunaku viruddhamainatti margam.
0: Division, duality is the wrong path.
1: Kanuka manamu vinnamainatti margamlo praveshinchakoddu.
0: We should never be in the dual path.
1: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ యూనిఫైడ్ లుక్.
1: సమ్యక్ దృష్టి మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
0: ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇస్ సమ్యక్ దృష్టి.
1: తదుపరి సమ్యక్ వాక్.
0: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
1: వాక్ ఒకటిగానే ఉంటుండాలి.
0: వీ షుడ్ స్పీక్ ఓన్లీ వన్.
1: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి అజిటేటెడ్.
1: అసత్యంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి లై.
1: అన్యాయంగా ఉండకూడదు.
0: ఆర్ ఇన్జస్ట్.
1: అక్రమంగా ఉండకూడదు.
0: ఆర్ ఇంప్రాపర్.
1: హింసగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వయలెంట్.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
0: వాట్ ఎవర్ వీ స్పీక్ షుడ్ నాట్ బి ఎజిటేటింగ్. ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. ఇట్ షుడ్ బి సో ప్లీజింగ్, కంఫర్టింగ్ అండ్ స్వీట్.
1: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
0: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: Kanukane samyak vaku annadu.
0: Good word is prescribed.
1: Pavitramaina vaku kante minchinatundi daivattvam vere okati ledu.
0: The sacred talk is the divinity.
1: Ee vake shabda brahmamu.
0: This sound verily is divine.
1: Kanukane shabda brahmamayi characharamayi jyotirmayi vaangmayi nityanandamayi paratparamayi mayamayi srimayi asteshwarya swarupudu bhagavantudu.
0: Divinity is represented in eight forms. that which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా వాక్కుని ఏమాత్రమూ మార్చుకోకుండా చూడాలి.
0: Under any circumstances, we should never go back.
1: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
0: We should see that we are not agitated.
1: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
0: We should never speak in a harsh way.
1: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన.
0: Spiritual practice wants us to speak in a way we are expected.
1: సర్వం ఏకంగా ఉన్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
0: When we are all one, there's no chance to be agitated.
1: అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
0: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
1: అన్ని కూడా నువ్వు మిర్రర్స్ వంటివి.
0: All bodies are like mirrors.
1: కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
0: You see your own reflection in these mirrors.
1: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
0: You talk in a pleasing way with the reflection.
1: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
0: There's no other god beyond love.
1: హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
0: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
1: Aa hrudayam nunchi prema choopule vastuntayi.
0: We'll develop loving looks.
1: Aa prema nunchi prema shravaname vastuntadi.
0: We listen in a loving way.
1: Aa prema nunchi prema thoughts e vastuntayi.
0: Out of the heart full of love we entertain thoughts of love. Aa prema
1: nunchi prema kala karmale aacharistuntavu.
0: Ultimately they will land up in loving deeds.
1: Ee hrudayanni prema tho nimpukuneetundi vidhanamu neeku telikapovatam chetane అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
0: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
1: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
1: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
0: You have exerted, strained and earned money.
1: ఈ ధనాన్ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశావు.
0: You have deposited this money you have earned.
1: ఆ ధనము నీదే.
0: That money is yours.
1: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
0: You deposited for safety.
1: ఆ బ్యాంక్ మేనేజరు దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
0: The bank manager has certain regulations.
1: నీవు నేను కట్టినది కదా డబ్బు, అని ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
0: Because the money deposited is yours, you cannot claim any time.
1: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
0: The manager wants you to bring a check, sign it and draw the money.
1: నీ చెక్కే త్యాగము.
0: The check is sacrifice.
1: నీ ప్రేమనే సిగ్నేచరు.
0: The love is signature.
1: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
0: When once you submit the check affixing your signature, you draw the money.
1: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
0: The manager God has with him the money that you have deposited, the money of love.
1: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో.
0: Get the check of sacrifice.
1: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
0: Affix the signature of love.
1: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
0: Then surrender it to the chairman of the bank.
1: నీ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
0: Then you will get your own money.
1: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to withdraw money.
1: దేశను పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to be comfortable.
1: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
0: This is the path towards sanctity.
1: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
0: This is the path to liberation.
1: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమతత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
0: All that you have earned the love can be drawn through the sacrifice.
1: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
0: దో గాడ్ ఈ సాక్రిఫైస్,
1: ధనము నీదే అయినప్పటికీ,
0: దౌ ద మనీ బిలాంగ్స్ టు యు,
1: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
1: నీ వాక్కు సక్రమమైన పుట్టిగా ఉండాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
1: నీవు ఒక బ్యాంక్ లో నీవు డిపాజిట్ కట్టి,
0: హావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
1: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
0: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ద మనీ.
1: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంక్ లో మనం పొందాలి.
0: యు హావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
1: ఈ బ్యాంక్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
0: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
1: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
0: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీర్ ఆస్కింగ్?
1: నీవు ఏ బ్యాంకు లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
0: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
1: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
0: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ to the God, the chairman, whose name, whose form you have been meditating and contemplating.
1: Indian bank lo check katte chesi corporation bank ku check iste corporation bank vaaru dabbistara?
0: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
1: కనుకనే నీవు ప్రేమ బ్యాంకు లో కట్టావు.
0: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లా.
1: ప్రేమ బ్యాంకు చెక్ నీవు ఇవ్వాలి.
0: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
1: ఆ చెక్ పేరే త్యాగము.
0: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
1: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
0: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లా.
1: నీ పేరు ఏమిటి?
0: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
1: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
0: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
1: అదే లవ్, లవ్, లవ్.
0: దట్ ఈస్ లవ్.
1: దానిని లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: దట్స్ వాట్ భగవాన్ సేస్, లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెట్టి తప్పక నీవు తీసుకుంటావు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ ది సిగ్నేచర్ ఆఫ్ లవ్ విత్ ద చెక్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ గెట్ మనీ.
1: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
0: దిస్ బుద్ధ కాల్డ్ ఇట్ యాజ్ గుడ్ వర్డ్. గుడ్
1: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రం ప్రవేశింపకూడదు.
0: దేర్ విల్ బి మెనీ చేంజెస్ ఇన్ అవర్ హార్ట్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మాత్రం మార్చకూడదు.
0: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
0: విత్ దిస్ లవ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ధనం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మనీ?
1: కరెన్సీ నోట్స్ కాదు.
0: ఈజ్ నాట్ కరెన్సీ.
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ప్రేమ ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ధర్మ ధనము.
0: వెల్త్ ఆఫ్ రైచస్
1: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
0: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
0: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
1: కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్ లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
1: ఇంతకాలం నేను సాధన చేశాను.
0: I did so many spiritual
1: things. ఏం పొందాను నేను?
0: What is it that I got?
1: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
0: One is very much worried because of that.
1: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
0: There was no any positive result.
1: నేను కాలం వ్యర్థం చేశాను.
0: I wasted my time.
1: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదట నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండిమని.
0: I would have been very comfortable had I realized the waste of time.
1: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
0: I made all the qualities, traits gifted to me by God unsacred.
1: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
0: The five life breaths are present in everyone.
1: దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of money. దీనికి
1: పూరనటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of
1: అందుకున్న ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: The five elements are present in all.
1: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
0: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
1: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
0: for this worldly life,
1: అనేక రకములైన మార్గములను అనుసరించి,
0: we follow varied paths,
1: చెడు మార్గమును పట్టి,
0: we go in the wrong way,
1: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the God's gift of life.
1: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the speech faculty.
1: ఇతరులను దూషించడము.
0: We accuse.
1: ఇతరులను విమర్శించడము.
0: We criticize.
1: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
0: We hurt others.
1: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
0: We hurt them by accusing them, using harsh words.
1: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
0: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
1: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
0: Then you can call it సమ్యక్ వాక్, good word.
1: తరువాత సమ్యక్ శ్రవణం.
0: Then comes good audition.
1: చెవునిచ్చాడు భగవంతుడు.
0: God has given us ears.
1: ఎందుకోసము?
0: Why?
1: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
0: Not to listen to gossip.
1: కాదు కాదు.
0: No.
1: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
0: దే ఆర్ లైక్ లౌడ్ స్పీకర్.
1: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఇయర్ ద స్పీకర్ షుడ్ పర్మిట్ ద సౌండ్ రిలేటింగ్ టు ద సోల్.
1: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
0: ద సౌండ్ షుడ్ షో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
0: ద వైబ్రేషన్స్ ఆఫ్ ద సోల్ షుడ్ పెర్కొలేట్ త్రూ ద ఇయర్ ద స్పీకర్.
1: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
0: సో గాడ్ హెస్ గిఫ్టెడ్ దీస్ లౌడ్ స్పీకర్స్.
1: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్రెడ్.
1: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ.
1: అందరి యందు ఒక్కటే.
0: ద సోల్ ఈజ్ వన్.
1: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
0: దర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్.
1: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
0: దట్ సోల్ ఈజ్ యూనిఫామ్.
1: గుణములే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో డిఫరెన్స్ నో చేంజ్.
1: ఆత్మ ఆత్మస్వరూపమే.
0: ఆత్మ ఈజ్ ఆత్మ.
1: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
0: వి హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ లవ్.
1: ఇది ఒక పాత్ర.
0: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ పాత్రలో ఏమీ లేదు.
0: ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ.
1: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
0: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ వాటర్.
1: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
0: ఆర్ సిరప్.
1: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
0: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్.
1: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
0: ఆర్ బటర్ మిల్క్.
1: కానీ ఏది పోస్తామో ఆ పాత్రలు దాన్ని నిండిపోతుంది.
0: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
0: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
0: వి హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
1: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
1: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
0: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
1: అప్పుడు నీకు శాంతి నీవు వేరే కోరనక్కర్లేదు.
0: దెన్ యూ డోంట్ టు ఆస్పైర్ ఫర్
1: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
0: ద పీస్ విల్ ఎమనేట్ from within.
1: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
0: The peace will originate within you.
1: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
0: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
0: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈజ్ సీక్రెట్.
1: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
0: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
1: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
1: నిశ్చలం, నిస్వార్థము.
0: ఇట్ ఈస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
1: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
0: What is this cause for ruin?
1: Samyak drishti lekapovatame moola karanamu.
0: The main cause is the absence of good vision.
1: Samyak vaku lekapovatame moola karanamu.
0: Absence of good word is another reason.
1: Samyak shravanam lekapovatame moola karanamu.
0: Absence of good listening.
1: Kanukani ee yokka panchabhutamunu kudanu panchatattvamunu kudanu pavitramaina reetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
0: When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with.
1: Annintiki moola karanamu hrudayame.
0: The heart is the main source.
1: Hrut plus daya hrudayamu.
0: Hrut plus daya is hrudaya.
1: Adi eppudu kudunu dayato koodinatundi.
0: The heart is full of compassion.
1: Aa dayane prema.
0: That compassion is
1: love. Premane compassion antaru.
0: Love is compassion.
1: Kanuka ee yokka aneka perlato koodinatundi okate prema.
0: Is only love that's called in different terms.
1: Eka prabhu ka aneka naam.
0: One God has many names.
1: Prema ane oka peru pettaru.
0: We call it love.
1: Satyam ane peru pettu pilustunnaru.
0: We call it by truth.
1: Dharmam anetundi prema tho aadukuntunnaru.
0: Other times we play with the word righteousness.
1: Satyam anetundi prema tho anubhavistunnaru.
0: We experience by way of peace.
1: Tyagam anetundi dantho jeevichutunnaru.
0: We live with the spirit of sacrifice.
1: Ivanni kudunu oke aatmaku peru.
0: All have got same source atma.
1: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to experience this unity and diversity.
1: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
0: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
1: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
0: He has given up all the sensual feelings.
1: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
0: He could understand all the fleeting sensual pleasures of this world are useless.
1: ఇవన్నీ బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
0: He also understood the senses will lead to bondage.
1: మానవుని చెరపడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
0: He has recognized the facts దట్ సెన్సెస్ విల్ రూయిన్ యు.
1: మానవత్వాన్ని నిర్మూలన గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
0: హి హస్ అండర్స్టూడ్ ద సెన్సెస్ విల్ రూయిన్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: తన భార్యను కన్న కుమారుని కూడా త్యజించాడు.
0: హి హస్ సాక్రిఫైస్ ద వైఫ్ అండ్ ద సన్.
1: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: హస్ డెవలప్డ్ ద రెనన్సియేషన్ స్లోలీ.
1: అంతా జరిగిన తర్వాత
0: అట్ ద ఎండ్
1: తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు.
0: హస్ సాక్రిఫైస్డ్ ఈవెన్ లిసనింగ్
1: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
0: హస్ నోన్ దిస్ యూనిటీ
1: అప్పుడు ఆనందపడుతున్నాడు.
0: దట్ వన్నెస్ గేవ్ హిమ్
1: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
0: ఆనంద హిజ్ రేషన్
1: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారులు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
0: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
1: ఆనంద
0: ఆనంద
1: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
0: యు కెన్ ఆల్సో ఎంజాయ్
1: ఈ ఆనందాన్ని 10 మందికి పంచగలవు.
0: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్.
1: కనుకని నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
0: ఇస్ నాన్ డ్యువల్
1: గగన సదృశ్యం
0: ఎథీరియల్
1: విశ్వమిత్యాది లక్ష్యం
0: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ది ఎయిమ్ వన్
1: నిత్యం
0: విమలం
1: అటలం సర్వదీ సాక్షిభూతం
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ద విట్నెస్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు. నక్కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి ఒక ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
0: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
1: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
0: యుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
1: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
0: మంకీ ఆల్సో హాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
1: మంకీ కాదు మ్యాన్ కైండ్.
0: యూ ఆర్ నాట్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
0: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
1: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: You should be full of love.
1: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
0: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
1: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వుని ఏడుస్తాడు.
0: At the time of birth every child cries.
1: ఎందుకోసం ఏడ్చాడు?
0: Why?
1: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాను నేను.
0: The child cries at the time of birth.
1: ఆనందం నుంచి నేను
0: జన్మించుకున్నానే. You have come to this world.
1: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
0: Feeling so bad for being separated from the soul. So the child cries.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
0: Having been born while crying, if we leave this world crying, what are its life? What is the aim of life?
1: కానీ నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఏడుస్తూ నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
1: ఏడుస్తూ జీవిస్తున్నాను.
0: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
1: కట్టకడ పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
0: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
1: నేను సాధించినది ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్డ్?
1: కాదు కాదు,
0: నథింగ్ ఐ అటైన్డ్.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
1: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యు హావ్ టు ఫాలో.
1: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
0: When can you die smiling?
1: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు.
0: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
1: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
0: One has to die smiling joyfully.
1: చావటం ఏమిటి?
0: What is death?
1: కేవలం డ్రెస్సును మార్చటమే.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
0: This life is just a sort of a
1: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
0: This dress you have put on in this life, you will change in the next.
1: అంటే చావటం అని కాదు.
0: Death is not the absence.
1: నిర్వాణము.
0: It is nirvana.
1: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
0: Everyone wants liberation.
1: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
0: What effort we are making to attain this.
1: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
0: Let us deposit all the merit that we have accrued over the past lives.
1: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
0: This merit is safe in his bank.
1: ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
0: God gives interest further to the principal amount.
1: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
0: As you receive the interest, how should you get it?
1: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
0: Take the check. పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
1: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
0: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
1: అది ఏ త్యాగము.
0: చెక్ బుక్ ఇస్
1: సాక్రిఫైస్. చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
0: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
1: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
0: యూ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
1: మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము.
0: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్ అండ్ లవ్.
1: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
1: భగవంతుడు అనుభవిస్తూ చేస్తున్నాడు.
0: ఇన్ఫాక్ట్ గాడ్ హాస్ బీన్ డూయింగ్
1: విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు.
0: గాడ్ హాస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
1: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
0: ఈ శవరణ
1: దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
0: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
1: ఏమిటి భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
1: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
0: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: దయామయుడు,
0: గాడ్
1: ప్రేమ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
0: గాడ్ ఈస్ కంపాషనేట్, ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
1: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
0: How is that we lose God's love?
1: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
0: యు ఆర్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్.
1: రాకుసమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
0: యు ఆర్ విత్ ద పాసింగ్ ఫీలింగ్స్, టెంపరీ ఐడియాస్, యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ లవ్.
1: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
0: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
1: అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బి ఎంప్టీ?
1: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
0: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
1: ఏమేమో ఈ తల లోపల
0: you fill your head with a lot of stuff.
1: దాంతో భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
0: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, గాడ్స్ గిఫ్ట్?
1: దాన్ని పారబోయి,
0: ఎంప్టీ ది హోల్,
1: దాన్ని త్యాగం చేయి,
0: సాక్రిఫైస్ ఇట్,
1: దీనిని నింపుకో,
0: ఫిల్ ఇట్ విత్ లవ్.
1: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
0: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
0: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యూ డూ.
1: యోగం చేస్తున్నావు.
0: వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: అర్థం లేని యోగం చేస్తున్నావు.
0: మీనింగ్లెస్,
1: అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు.
0: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగ యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
0: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
1: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
0: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
1: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈ సఫరింగ్ ఫ్రమ్ రోగా ద డిసీజ్.
1: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
0: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
0: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈస్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the result.
1: కనుకని థింక్ ఇట్ ది మైండ్ వీ థింక్ ఇట్, అనగా నీ యొక్క భావమును పవిత్రమైనగా పెట్టుకో.
0: మేక్ యువర్ థాట్స్ సీక్రెట్.
1: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
0: దెన్ యూ గెట్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్.
1: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ పాత్ దట్ వుడ్ శాంక్టిఫై యువర్
1: హార్ట్? ధ్యానం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్.
1: జపము కాదు.
0: నాట్ పెనెన్స్.
1: యోగము కాదు.
0: నాట్ యోగా.
1: ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
0: You catch hold of your nose and call it yoga. No.
1: ఈ ముక్కు నుంచి సద్భావంలో అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
0: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
1: అది ఏ నీ ప్రాణము.
0: దట్ ఈస్ లైఫ్.
1: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్
1: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
0: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఆక్సిజన్ ని పీల్చుకో.
0: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
1: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
0: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
1: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్ ఆక్సిజన్.
1: ఈ హృదయం నుంచినే వస్తుండాలి.
0: ది ఆక్సిజన్ ఇస్ విదిన్ యూ.
1: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
0: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
1: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
0: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
1: ఇవన్నీ విషమయమైన గాలులే.
0: దే ఆర్ ఆల్ పాయిజనస్.
1: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
0: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
1: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
0: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
1: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ ద దర్శన్ ఆఫ్ గాడ్, ద స్పర్శన్ కన్వర్సేషన్ విత్ గాడ్.
1: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
0: యు సీ పీపుల్.
1: కానీ ఆ ప్రజలు ఎవరు?
2: స్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
1: ఆ భావాన్ని నీవు తలుచుకో.
2: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
1: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
2: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
1: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
2: ఆల్ దట్
1: అంతా భగవంతుడే.
2: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
2: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
1: భగవంతుడికి ఒక రూపం లేదు.
2: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: స్థానం లేదు.
2: ఆర్ నేమ్.
1: అన్ని స్వరూపములు తనవే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: ఆకారములు తనవే.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపములలో ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
1: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
2: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్.
1: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
2: ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ కృష్ణ, దే ఆర్ ఆల్ ది పెయింటింగ్స్ ఆఫ్ రవివర్మ.
1: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
2: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్.
1: భగవంతుడికి ఏ రూపము లేదు.
2: God has no specific form.
1: సర్వస్వరూపుడు.
2: God is cosmic.
1: సర్వభూతానాం ఇదావాసం ఇదం సర్వం.
2: God is present in all of the beings.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
2: Everything is divine.
1: ఎక్కడ చూసినా కానీ దైవమే.
2: Everywhere you can experience God.
1: నీ కొడుకు దైవంగా భావించుకో, నీ తల్లిని దైవంగా భావించుకో, నీ తండ్రిని దైవంగా భావించుకో, నీ భార్యను దైవంగా భావించుకో. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
2: The noble path wants you to consider your mother God, your father as God.
1: ఈమె నా భార్య అని నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంత పూర్వము ఈ ఎవరు?
2: After all the wife has become yours only after wedding, prior to that who is she?
1: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమె ఎవరు?
2: The motherhood has come after begetting you.
1: పిచ్చుకున్నటువంటి passing clouds.
2: These relationships have come like passing clouds.
1: Comes and goes.
2: Passing clouds come and go.
1: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
2: విత్ ది సెన్స్ కంట్రోల్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
2: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
1: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
2: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
1: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
2: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియలీ డివైన్ హెస్ బికమ్ సో
1: చిన్నదానికి కోపం వస్తుంది.
2: హీ ఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవ్రీ సింపుల్ థింగ్.
1: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
2: ఫర్ ఎవ్రీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
1: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవత్తత్వం కుదురుతుంది?
2: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
2: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఒక కొడుకు పుట్టాడు.
2: He has a son.
1: Santoshichchavu.
2: Be happy.
1: Koduku poyadu dukkistunnavu.
2: When once a son is born,
1: poyindi evaru?
2: Who is born and who has disappeared?
1: Koduku poyetundi passing clouds.
2: Both birth and death are passing clouds.
1: Kaga ee passing clouds tisukoni manamu imagine chesukuntunnamu.
2: We just imagine things basing on the passing
1: cloud. Ee marriage ani mirage ni chustunnamu.
2: We just in the name of marriage you see only mirage.
1: Mirage ni chusi enta sepu nivu daham teerchukuntavu.
2: Watching the mirage you cannot quench your thirst.
1: Ekkada chusina neeru gaane kanipistundadi.
2: Mirage appears as if there is water.
1: Neeru kanipistune untundadi.
2: As you run ahead
1: ni daham teeredi eppudu
2: you don't find water.
1: Mirage lo inte undetundi palitam.
2: This is the result out of a mirage.
1: Kaani nee kartavyanni nirvartin.
2: Do your duty sincerely.
1: నీ డ్యూటీ నువ్వు చేయి.
2: Do your duty sincerely.
1: అది నిజమైనటువంటి మార్గము.
2: That is a correct way.
1: Duty is God.
2: Duty is God.
1: Work is worship.
2: Work is worship.
1: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
2: Consider work as worship.
1: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
2: Let duty be God.
1: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
2: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
1: నీ ఉండటం వల్ల ఇల్లు,
2: ఇన్ఫాక్ట్ యూ స్టే.
1: నువ్వు చేరటం వల్ల ఆఫీసు.
2: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్.
1: చదవటం వల్ల స్కూలు.
2: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
1: స్కూల్. పెట్టినవి కాదు.
2: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
1: పోనిది పోనిది ఒకటి ఉంది.
2: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇస్ వన్. embodiment of love.
1: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
2: Understand the simple path.
1: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
2: Man has to realize only three.
1: ఒకటి వస్తుంది పోతుంది.
2: One comes and goes.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
2: The second it comes and it doesn't go.
1: ఈ మూడవది పోదు రాదు.
2: Third neither it comes nor goes.
1: అజ్ఞానము.
2: Ignorance.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది. ఒకటి వస్తుంది పోతుంది.
2: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
2: Wisdom when once it comes it stays.
1: రాదు పోదు. అది ఆత్మ జ్ఞానము.
2: The knowledge of the self it neither comes nor goes.
1: నిత్యంగానే ఉంటుంటారు.
2: It is permanent, eternal.
1: ఎప్పటికీ నిత్యంగానే ఉంటుంది.
2: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
2: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
2: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
2: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
2: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటి ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where from you got the matter in books?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
2: Matter of the book, పుస్తక is out of
1: మస్తక
2: the head.
1: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
2: So all the stuff in the book, పుస్తక is taken into మస్తక the head.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు మస్తకం కాదు.
2: The knowledge of the self is neither పుస్తక the book or మస్తక the head.
1: స్థానము
2: it present in the heart.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
2: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
2: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికే.
2: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
2: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
2: హ్యావ్ ద కరెక్ట్ డిజైర్.
1: నీకు ఆకలి అవుతుండాలి.
2: యు ఆర్ హంగ్రీ.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
2: యూ షుడ్ డిజైర్ ఫర్ ఫుడ్.
1: దాన్ని భోంచేసి
2: ఈచ్ వెల్.
1: ఆకలి తీరుతుంది.
2: అపీజ్ యువర్ హంగర్.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
2: బట్ మ్యాన్ వాంట్స్ లిబరేషన్.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటి ఏమిటిది?
2: వాట్ ఈస్ దిస్ ముక్తి లిబరేషన్?
1: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
2: ముక్తి లిబరేషన్ ఈజ్ నాట్ ఎయిర్ కండిషనింగ్ బిల్డింగ్.
1: కాదు కాదు.
2: నో.
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
2: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
2: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇదంతా లౌకిక ముక్తులు.
2: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
1: ఫుల్ఫిల్మెంట్.
2: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
2: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యు ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
2: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
2: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
2: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ ఇస్ లిబరేషన్. దిస్ ఇస్ సైకలాజికల్ లిబరేషన్.
1: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
2: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
2: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
2: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
2: ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఏకాత్మ
1: సర్వభూతాంతరాత్మ.
2: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
2: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
1: దీనిని నిర్వాణము అన్నారు.
2: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము.
2: వాట్ ఈస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వం ఉంటున్నాయి.
2: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
2: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట
2: ద ఫస్ట్
1: సంఘ నీతి.
2: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
1: పాప భీతి.
2: Fear of sin.
1: Satyani. And ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
2: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
2: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
2: యు షుడ్ బి సో హ్యాపీ వెన్ యు ఆర్ లవింగ్.
1: సంఘాన్ని చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
2: యు షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
2: That is true liberation.
1: కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
2: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
2: The pennidhi is the true wealth. Is sannidhi the proximity of God.
1: కాని మూర్ఖులైన మానవులు,
2: man who is a fool,
1: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
2: Could not understand the divine principle.
1: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
2: He expects the manifestation of God.
1: ధ్యానంలో ఏమీ లేదు.
2: Nothing is there in meditation.
1: మన జీవితమే way of life.
2: Our life itself.
1: అదే నిజమైన ధ్యానము.
2: A particular meditation.
1: దోమ నడుస్తున్నావు నీవు.
2: You walk along the road.
1: ఆ దోమపై నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
2: If you are not watchful as you walk,
1: డ్రైవ్ చేస్తున్నావు,
2: you face the danger.
1: డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
2: As you drive in your car along the road, you should be watchful.
1: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
2: Or else you will be met with an accident.
1: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
2: The whole life is a matter of meditation.
1: ప్రతి దాని ఎందుకు కూడాను ఏకాగ్రత అవసరము.
2: Concentration is necessary.
1: ఇది ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా?
2: Can concentration be meditation?
1: ఇది కేవలం concentration.
2: It's just the beginning concentration.
1: కాని ఇది నిజమైన ధ్యానం కాదు.
2: ఇట్ నాట్ మెడిటేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అతీతంగా పోవాలి.
2: వన్ షుడ్ ట్రాన్సెండ్ కాన్సన్ట్రేషన్.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానము.
2: దెన్ లైఫ్
1: మనోభావాలు స్తంభించిపోవాలి.
2: దెన్ ద ఆల్ థాట్స్ షుడ్ బి విత్ డ్రాన్,
1: ఏ థాట్స్ కూడా రాకుండా చూసుకోవాలి.
2: యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ థాట్స్.
1: అదే నిజమైనటువంటిది.
2: దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తూ వచ్చారు.
2: గోపికస్ వర్ అడాప్టింగ్ ద సేమ్ ప్రొసీజర్.
1: కృష్ణుని పైనే ఒక మార్గము, ఒక దృష్టి.
2: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
2: ఎ న్యూ హౌస్ వైఫ్ ద బ్రైడ్ కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
2: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
2: అండ్ కృష్ణ వాస్ బోర్న్ దేర్.
1: కృష్ణుని ఇంటి నుండి నేను జ్యోతిని తెచ్చుకుంటే నా ఇల్లు కూడా కృష్ణ కుటుంబంగా మారిపోతుంది.
2: ఇఫ్ ఐ బ్రింగ్ దట్ లైట్ ఫ్రమ్ ద రెసిడెన్స్ ఆఫ్ కృష్ణ, లైట్ ఇస్ మై రెసిడెన్స్, ఐ విల్ ఆల్సో బి సేక్రెడ్ ఇఫ్ ఐ విజిట్ దట్ హౌస్.
1: దీపం తీసుకుపోయింది, ఆ దీపాన్ని ముట్టిస్తూ ఉండాలి.
2: సో షీ హాస్ గాన్ దేర్ విత్ ద ల్యాంప్ టు లైట్ ఇట్.
1: ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి.
2: ఇట్ వాస్
1: ఆ జ్యోతిలో ఈమె కృష్ణుని చూస్తుండాలి.
2: షీ వాస్ వాచింగ్ కృష్ణ ఇన్ ద లైట్.
1: చూస్తూ చేయి కూడా మర్చిపోయింది.
2: అండ్ షీ హాస్ ఫర్గాటన్ ద హ్యాండ్.
1: ఈ చేయి అంతా కాలిపోతుంటుండాలి.
2: ది హ్యాండ్ వాస్ బర్న్.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
2: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
2: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు.
2: యాజ్ యువర్ హ్యాండ్ ఈస్ బర్నింగ్ వై ఆర్ యూ స్టాండింగ్ లైక్ దాట్
1: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటకు పంపించింది.
2: అండ్ షీ హాస్ జస్ట్ కెప్ట్ ది హ్యాండ్ అవుట్ ఆఫ్ ద ఫ్లేమ్ అండ్ సెండ్ హర్ అవుట్.
1: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
2: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపికలు, అమ్మా
1: పిచ్చి మనిషి ఏమిటి,
2: దీపం
1: అంటించుకోవడానికి వచ్చేటువంటి, చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి.
2: ఆఫ్టర్ ఆల్ షీ కేమ్ దేర్ టు లైట్ హర్ ల్యాంప్ బట్ ఇన్స్టెడ్ షీ గెటింగ్ హర్ హ్యాండ్ బర్న్.
1: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు.
2: అండ్ దెన్ షీ ఆస్క్ సుగుణ వై ఆర్ స్టాండింగ్ లైక్ దాట్.
1: అమ్మా ఆ జ్యోతిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, నేను ఏ విధంగా వదిలిపెట్టి రావాలి.
2: యాజ్ ఐఎమ్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ ఇన్ ద ఫ్లేమ్ హౌ కెన్ ఐ గెట్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: ఈ గోపికలందరూ ఎగిరినారు.
2: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ గోపికస్ వర్ డాన్సింగ్.
1: సుగుణకు కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట.
2: అవర్ సుగుణ కుడ్ సీ at the residence of Nanda, there in the flame Krishna himself.
1: ఆ సుగుణకు కనిపించాడట్టు నందుని ఇంట.
2: సుగుణ కుడ్ సీ కృష్ణ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: ఎక్కడ కనిపించాడు, దీపంలో కనిపించాడు.
2: వేర్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఏమిటి, ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన గుణములు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి
1: సేక్రెడ్. మన చర్యలు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
1: మన వాక్కు పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
2: వెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్ యు ఆర్
1: డివైన్. దైవాన్ని వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
2: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
1: ఒక దీంట్లో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
2: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
2: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ పిచ్చి,
2: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్.
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా,
2: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్. నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
2: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్,
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
2: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
2: దట్ గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
2: అండ్ వెన్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్, నేచురల్లీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
2: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: గాడ్ మ్యాన్ కావాలి.
2: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
1: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
2: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండినటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
2: దేర్ ఇస్ ప్యూర్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
2: బికాస్ ఆఫ్ అదర్ ఇల్యూజన్స్, వరల్డ్లీ థాట్స్,
1: దానివల్ల మన విలువ తగ్గిపోతుండాలి.
2: అవర్ వాల్యూ హ్యాస్ గాన్ డౌన్.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు గివ్ అస్.
1: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుండాలి.
2: యూ గాట్ గోల్డ్ చైన్.
1: ఈ ప్యూర్ బంగారుగా ఉంటుంది.
2: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
2: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగినా ఉంటుండాలి.
2: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
2: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
1: ప్యూరిటీ తగ్గిపోయింది.
2: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
2: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
2: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
2: బికాజ్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హస్ గాన్ డౌన్ ఫర్దర్.
1: మరింత కాపర్ కలిపినావు,
2: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్,
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
2: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకట్టబడి బంగారు విలువనే పోయింది.
2: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్టనే మానవుడు పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
2: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి ఒక కాపర్ ను కలుపుకుంటున్నాడు.
2: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుందా?
2: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుందా?
2: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
2: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: బ్రాస్. కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
2: బికాస్ ఇట్స్ మిక్స్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
2: అండ్ సో ఇట్స్ నాట్.
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుందా అంటే ఏది కారణం?
2: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
2: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
2: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: సత్యము మానవతా విలువ.
2: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
2: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: మానవతా విలువ.
2: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
2: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
2: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్ట్.
1: మానవులు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
2: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
2: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
1: ఎన్ని జన్మల యొక్క ఫలితం చేతను మానవత్వం మనకు ప్రాప్తించింది.
2: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
2: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
2: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
2: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
2: ఇన్ఫాక్ట్ ఈవెన్ దట్ టీచింగ్.
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
2: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షం కాదు ఇక్కడ.
2: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
2: యూ జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
2: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీ పెంచుకోవాలి.
2: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
2: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
2: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
2: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
2: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
2: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
2: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఇదంతా లేదు.
2: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి?
2: వై?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
2: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
1: ఈజ్. మానవునికి ఏ పాప భీతి రావాలి?
2: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
2: Fear of sin.
1: Love of God.
2: Love of God.
1: Morality in society.
2: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
2: ద వన్ యూనిట్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ లిబరేషన్.
1: కనుక మనం సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
2: లెట్ అస్ ఫాలో ప్రాపర్ పాత్. ఫస్ట్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
2: we have to memorize this thing.
1: Charge isthu povali.
2: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
2: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
2: In a good company we charge ourselves.
1: Kaabatti ee charge chesukuntu neevu danni anusaristhu pothe neevu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayar avutaru.
2: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda Krishna jay గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాజా కృష్ణ జయ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటి.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గములో అనుభవించి సరైన మార్గములో ప్రవేశించి

0: పెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక చుక్కైన కూడా మనం తెచ్చుకునేలేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: When once fully ripened and drops off, you cannot get it again, the mature fruit.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: So when once the life is gone, any number of attempts will never revive the body. Men are more valuable than all the wealth of the world.
0: ధనమునకి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to money?
0: డైమండ్ కి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to the diamond?
0: బంగారుకి ఎవరు విలువిస్తున్నారు?
1: Who gives value to gold?
0: ల్యాండ్ కి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to land?
0: అన్నిటికి నీ విలువిచ్చేటువంటి వాడు మానవుడే.
1: It's only the man who values them.
0: మానవుడే లేకున్న దీనికి విలువ ఎక్కడ పెరుగుతుంది? ఎవరు ఇవ్వగలరు?
1: When there's no man, all these are valueless.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: అండ్ హెన్స్ ఇట్స్ వెరీ రేర్ దట్ వన్ హ్యాస్ దిస్ హ్యూమన్.
0: దీనిని పురస్కరించుకుని జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రియేచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: It is the body that protects, holding the divinity within.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: Human body is an iron safe which has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండెను సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాము.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వి ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందు ఉన్నాయి.
1: And then present the second hand represents the moment.
0: ఈ మూడు హ్యాండ్లు కూడా చక్కగా తిరుగుతున్నది కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవుడు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని నీతి మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వీ డూ నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever,
0: hurt never. సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం డెట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: the అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనము సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట I అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి, స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏంటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏంటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want అంటే ఏంటి? ఇష్టము.
1: Want means desire.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్ అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములు పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కనుకనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం?
1: హౌ లాంగ్ దిస్ బాడీ?
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know your
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ఫోర్ దిస్ హస్ బీన్ ది టీచింగ్ బై ది ఏన్షియన్స్.
0: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాడ్ క్యాప్ యు గో రౌండ్ ది డిఫరెంట్
0: కంట్రీస్.
1: వాట్ ఇస్ దట్ యువర్ డాన్స్?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: సరైనది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ అ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: And he is not the body.
0: దివ్యత్వము తన ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ది లేటెంట్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైట్యూస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైట్యూస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టినటువంటి ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దక్షమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణ సాధనలు కలిపి
1: గ్రాడ్యువల్లీ
0: ఆ సాధన ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: All the learning today amounts to education.
0: It is artificial way.
1: The modern one is artificial.
0: కాని ఆర్టిఫిషియల్ అంటే ఆర్ట్ అంటే అవుట్సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంటే కూడాను ఎడ్యుకేషన్.
1: సో అవుట్సైడ్ ఆర్ట్ ఇస్ ఎడ్యుకేషన్.
0: హార్ట్ ఎడ్యుకేర్.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: వీ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ హాస్ సీన్.
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ డెమోన్స్ట్రేషన్.
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ స్టడీడ్ ఆల్
0: చాలా వివేకి అయి
1: బీయింగ్ ఇంటెలిజెంట్
0: మధుడి తన్నలుగుడు మందమతుడు.
1: ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్
0: ఏ నీతి ఉన్నను
1: ఎనీవే
0: మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేదు.
1: హావింగ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వీ హ్యావ్ టు స్టడీ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఆ ఐ అనేది దానికి సావులేదు.
1: దిస్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసపియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి లేకపోతే సృష్టియే కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్,
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: ధనము సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్ షెల్టర్.
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువున్న
1: Do you need education to carry on your life?
0: Yes, alavulu lainatundi pachivachi prudadulu kuda nu bujinchatam leda.
1: Don't you find birds and bees partaking food without an education?
0: Nidrinchatam leda.
1: Don't you find them sleeping?
0: Aa pachivachi prudadulu kuda sugana anubhavinchatam leda.
1: Are they not comfortable?
0: Pichivada deeni kosam kaadu vachindedi manavattam.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: ఆనందము.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
0: ee deham enta kaalam undinappudiki edo oka naatiki maraninchu tappadu.
1: The body may last for a long time, but it cannot be eternal.
0: పద పదమంది ఎంకింకరులెప్పుడు పాశము లాగడి వేళ.
1: The messengers of death are prepared to drag your body.
0: దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
1: When relatives give up the hope and ask the body to be taken
0: away. ఆలు బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
1: When the children and wife cry loudly.
0: సరమా హరినామము నోటన బలక.
1: Is it possible to sing the glory of God then at the last time?
0: ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నంటి ఎవరు రాగలరు?
1: At the time if you go on crying for help, who will come to your rescue?
0: కనుకనే జీవిత కాలంలోందే కూడాను మనం దీనిని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
0: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
1: However we should have certain experiences now.
0: ఎట్టి ఎక్స్పీరియన్స్?
1: What sort of experience?
0: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూస్.
0: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
0: సత్యంతంతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
0: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
1: What is that you find in the body?
0: కాని మన అంతర్భావంలో పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
0: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact we have to maintain our body to sustain and to protect the values.
0: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them we have to sacrifice this body, give up this body.
0: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
1: There is nothing that would happen.
0: సేవలందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
0: నటపాంసి

0: నో పెనన్స్, నో పిల్గ్రిమేజ్ సెంటర్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ వుడ్ ఎవర్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ అదర్ దాన్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమా.
0: ద లైఫ్ ఇస్ టెంపరీ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్. అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే, ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities. You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you can be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్. Go by the beauty of the law of body.
1: లోకం నందు ఉన్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయం లోపల దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: సేజ్ దక్షిణామూర్తి వాజ్ పాసింగ్ బై ద సీషోర్.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఇంటెలెక్ట్.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాజ్ పాసింగ్ బై ది సీషోర్.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హీ ఈస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హీ వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ రిప్లై. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై షేప్ అండ్ ఫామ్ బై అలావింగ్ ద డస్ట్ టు బి కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్.
1: నా రూపమును అలలే శృంగారము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
1: నీలింగ నైజలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ ద హౌసెస్ ఆర్ ద డెకరేషన్. అండ్ వేవ్స్ ఆర్ ద డెకరేషన్ టు ద ఓషన్.
1: గగనకు చంద్రమణి శృంగార.
0: అండ్ మూన్ ఇస్ ద జువెల్ టు స్కై.
1: నారికి గుణవే శృంగార.
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్.
1: ఈశ్వర భక్తులకి నొసట విభూతి శృంగార.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వీ హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం గడపవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: మాత్రం పెంచుకోండి.
0: అండ్ యూ థింక్ ద బాడీ టు
1: దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: నాట్ అటాచ్మెంట్.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: బట్ బీ హెల్దీ.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: విత్ దిస్ హెల్దీ బాడీ యూ కెన్ అండర్టేక్ ఎనీ యాక్టివిటీ అండ్ బి సక్సెస్ఫుల్.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country. దేశాన్ని
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగుపడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫుల్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికే రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు అయినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: విద్యార్థి. వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడు అంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిమితి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యు షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్ సీయింగ్.
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాండే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి. స్త్రీలను
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu kanu drushtini chi vere ayipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది. నీ యొక్క గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హి నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హి వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హి హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హి వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
0: అండ్ హి వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హి ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకరా? ఇష్టమొచ్చినట్టు వినటానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తల్చాలి, ఏది తల్చాలో దాన్ని తల్చాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎప్పుడు ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు మీరు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: పాండవుల అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడి యందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు.
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీస్.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్ టు
1: యువర్
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈ నాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి దీన్ని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూస్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ అ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: దుర్భావములు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you
1: people.
0: For that purpose, you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: When once the body is lost,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు కానీ దేహం పోతే మనం తిరిగి.
0: You can regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అదియే మీ లక్ష్యంగా తీసుకోవాలి. అదియే మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: Keep it as the chief aim.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టు తిరిగి పట్టుని గడిదా అట్నే ఉండు.
0: You have determined somewhere or other. Hold on until you are successful.
1: కోరు వేనియో కోరనే కోర్తిని కోకి చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగినదేదియో అడగనే అడిగితిని అడిగినది దాకా విడువకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచినదేదియో తలచనే తలచితే తలపు తీరు దాకా పోవకుండు.
0: Having thought somewhere or other, until the thought is reality, do not
1: పోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తామైన అడుగవలయు.
0: Out of disgust, God should bless you, or you should faint in
1: the way.
0: వడం
1: తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust, he might confer the home, or he might drop
1: the home. ఉంటా విద్యార్థి దీక్ష కాదు.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కాదు విద్యార్థి దీక్షనే కాదు.
0: It is not the determination.
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
0: You should achieve.
1: అది ఏ విద్యార్థి దీక్ష.
0: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: విశ్రమించక నాతోడ వెడలి రెండు, విశ్రమించక నాతోడ వెడలి రెండు, సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: సీయింగ్ దిస్ ఎఫిమరల్ అపారెంట్ వరల్డ్ నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ. డు నాట్ స్లీప్, డోంట్ బీ ఇన్ స్లంబర్, ఫాలో మీ, వాక్ విత్ మీ.

0: I'll show you the path of truth in all happiness and joy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: భారతీయ చరిత్రమే పవిత్రము అంతై కూడాను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
0: The history and the sacredness of Bharat, they all depend on the culture.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడాను ఈ సంస్కృతిపైననే ఆధారపడి ఉన్నది.
0: All the sacred texts of this land, the Vedas, the Itihasas and other all Shastras,
1: భారతీయ సంస్కృతి సంస్కృతంపై ఆధారపడి ఉన్నది.
0: సంస్కృతి, ది కల్చర్, ఈస్ బేస్డ్ ఆన్ సంస్కృత, ద సంస్కృత్.
1: ప్రాచీన కాలము నుండి ప్రతి పల్లెయందు కూడాను సంస్కృతమునే వాడుకునేటువంటి వారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్, ఇన్ ఎవ్రీ విలేజ్, సంస్కృత్ వాజ్ ద స్పోకెన్ లాంగ్వేజ్.
1: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
0: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
1: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
0: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
1: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములయందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
0: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's
1: great. Draupati vastraapaharanam ani veedhanaatakam aadutunna samayam lopala oka javanu akkada undeetunti vaadu sootudu ani vadaniki peru.
0: As a play was staged, there is one associate standing there.
1: ఏ వేషము ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
0: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
1: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్లో ప్రవేశించాడు.
0: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డే.
1: సూతుడు ప్రశ్నించాడు.
0: సూతుడు ఆశ్రయం.
1: ఎవరండి మీరు?
0: హూ ఆర్ యూ?
1: ఎందుకు వచ్చారు?
0: వై హ్యావ్ యూ కమ్?
1: ఎక్కడి నుంచి వచ్చారు?
0: వే డూ యూ కమ్ ఫ్రమ్?
1: అని అడిగేటప్పటికీ,
0: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
1: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ, ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
0: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
1: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరం బెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను, త్రికాలములు ఎందు కూడాను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా, నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్, ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
1: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
1: ప్రపంచమే ఒక వేదిక.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
1: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
0: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ ఈజ్ సూతుడు.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
0: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ క్వశ్చన్స్.
1: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో, జగద్వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
0: Therefore it is dharma that steps on to the dais, playing the first role, showing its power and capacities, so that man may tread along the path of dharma and truth.
1: Atti dharmamu prachinam ane yokka veda prashnamunu satyam vada dharmam chera ani pratyekanga prabodhistu vachindi.
0: Therefore it was taught specially in those times that one should speak truth and follow dharma.
1: ఆయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కానీ ఏమైనా నీవు వదలవచ్చును కానీ సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
1: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
0: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
0: Satya and dharma, they are born because of the kindness of buddhi or intellect.
1: Karmamulu cheta vaddilletuntivi kaadu.
0: They cannot be fostered by action.
1: Kanuka ivi hrudayam nundi aavirbhavinchali.
0: Therefore they must arise from one's own heart.
1: Madhya margamlo prakruti yokka bhavamunu puraskarinchukoni abhyasamu chesukuneetuntivi kaadu.
0: You cannot get them by practicing in this world in the halfway.
1: Duradrishtavashattu,
0: unfortunately,
1: ee naati manavudu buddhini vismarinchutunnadu.
0: Man has forgotten his intellect.
1: Hrudayanni marchipothunnadu.
0: He has forgotten his heart.
1: Manasane lakshyam nandunchukuntunnadu.
0: He centers his
1: manasunu anusarinchadaniki prayatnistunnadu.
0: He wants to follow his mind.
1: Manasunu adharamuga gonna manavundu.
0: The man who goes by his mind,
1: pashuvu kantenu hinamai patanamagunu,
0: he will ruin himself much worse than an animal.
1: Buddhi nadaramuga gonna budhajanundu,
0: an intelligent one who follows the intellect,
1: pashupati ga marunani palke parthivibhudu,
0: the lord of parthi says, the one intelligent person who follows the intellect will transform into
1: nani palke parthi vibhudu.
0: The lord of parthi says that an intelligent one who follows the intellect would be pashupati or divine.
1: Manamundu ee naadu prathi manavudu kudanu oka sankalpam prarambhamaina tatchaname action.
0: Today what happens is everyone as thought starts there, he resorts
1: adi
0: to action.
1: Manasu yokka lakshanam.
0: That is the quality of the mind.
1: Meer lakshanam ani cheppakoddu, avalakshanam.
0: You cannot call it quality, it is weakness.
1: Thoughts vachina tachaname action lo pravesha pettakoddu.
0: You should not resort to action the moment thought arises.
1: Tachaname adi buddhiki andinchali.
0: You should pass it on to intellect.
1: Akkada buddhi nirnaya shakti chestundi.
0: Their intellect discriminates.
1: Nityanitya vishaya parishilana salputundi.
0: It examines what is transient and permanent.
1: Is it right or wrong?
0: It discriminates between is it right or wrong, good or bad.
1: Aa vicharana cheyatam chetane manavudu sakramamaina margamlo praveshistadu.
0: As he exercises this discrimination, he treads along the right path.
1: Samasta panchabhutamulakunu nilayamu aakasham.
0: For all the five elements, the central space, the central one is
1: aakashamunaga shabdamunaku nilayamu.
0: Means it's the center for all the sound.
1: Ee shabdam ekkada nunchi vachindi?
0: Where from does it come?
1: Shabda brahmamai,
0: the sound.
1: Chara charamai,
0: the mobile and immobile.
1: Jyotirmayi, వాంగ్మయీ
0: ద లైట్ స్పీచ్
1: నిత్యానందమయీ
0: ఎటర్నల్ బ్లెస్
1: పరాత్పరమయీ
0: డివైన్
1: మాయామయీ శ్రీమయీ
0: ఇల్యూషన్ ద వెల్త్
1: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
1: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
0: శబ్ద
1: బ్రహ్మమయీ. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
0: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
1: ఈ శబ్దము నుండి ఆత్మ ప్రారంభమైంది.
0: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ ది స్పిరిట్.
1: ఆత్మ నుండి మనసు పుట్టింది.
0: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ ఆత్మ.
1: మైండ్ నుండి వాక్ పుట్టింది.
0: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
1: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
0: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
1: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
0: దేర్ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ ది స్పిరిట్.
1: మైండ్ పుత్రుడే వాక్.
0: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
1: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ దిస్ ఆత్మ.
1: ఈ వాక్కునకు క్రియా గ్రేట్ గ్రాండ్ సన్.
0: అండ్ దేర్ఫోర్ ది యాక్షన్ క్రియా ఈస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
0: అండ్ దేర్ఫోర్ ద యాక్షన్ అండ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ మైండ్ అండ్ ద స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
0: దే కంపేర్ ద మైండ్ ఇన్ వేరీ వేస్ బట్ ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఆత్మ యొక్క స్వభావం అక్కడ ఉండాలి.
0: ద మైండ్ షుడ్ హ్యావ్ ద సేమ్ ట్రేట్స్ ఆఫ్ దట్ ఆఫ్ ఆత్మ.
1: పుత్రనామం సి
0: ఇట్ ఈస్ ఆత్మ దట్ టేక్స్ ద ఫామ్.
1: ఆత్మనే తన కుమారుని స్వరూపంలో ఉద్భవిస్తున్నాడు జగత్తునందు.
0: ఇట్ ఈస్ ఆత్మ దట్ టేక్స్ ద ఫామ్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: తండ్రియే కుమారుని స్వరూపంలో ఉద్భవిస్తున్నాడు.
0: ఇట్ ద ఫాదర్ హూ టేక్స్ ద ఫామ్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: కాబట్టి ఆత్మకు డైరెక్ట్ గా వచ్చినటువంటి కుమారుడు మనస్సు.
0: దేర్ఫోర్ ద మైండ్ ఇస్ ద ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
0: So we should never make our mind bad.
1: ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
0: We should not allow it to waver.
1: దృశ్యములంతా చూస్తుంది.
0: It watches the scenario.
1: శబ్దములంతా వింటుంది.
0: It listens to all.
1: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
0: But it has no form as such.
1: ఫారం లేదు కానీ సర్వకర్మను మానసే ఆచరింపజేస్తుంది.
0: Though mind has no form as such, but it's responsible for all actions.
1: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
0: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
1: మూడు స్థానములు ఉంటున్నవి.
0: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్స్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
1: విశ్వుడు జాగ్రత్త.
0: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
1: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
0: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇంకా ప్రాజ్ఞుడు
0: సెకండ్ స్టేట్
1: నిద్రావస్థ స్వప్నావస్థ.
0: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు ద డ్రీమింగ్ స్టేట్.
1: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దానికి కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
0: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
1: నీకు నిద్ర వచ్చింది,
0: యు స్లీప్.
1: ఆ నిద్రలోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
0: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
1: అక్కడ అన్ని రకమైనటువంటి యొక్క అనుభూతులు నీవు పొందావు.
0: యూ హ్యాడ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
1: తల్లిదండ్రులను చూచావు.
0: యూ సా యువర్ పేరెంట్స్.
1: ఫ్రెండ్స్ ను చూచావు.
0: మెట్ యువర్ ఫ్రెండ్స్.
1: అన్ని విధాలు ఆనందించావు.
0: యూ ఆర్ హ్యాపీ.
1: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
0: వాట్ ఈస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
1: మైండ్ ఏ.
0: ఇట్ ఇస్ ద వెరీ మైండ్ దట్
1: నిన్ను సృష్టించింది.
0: ఇట్ క్రియేటెడ్ యూ ఆల్సో.
1: ఈ ప్రయాణాన్ని సృష్టించింది.
0: ఐ ట్రావెల్.
1: బాంబేను సృష్టించింది.
0: బాంబే.
1: తల్లిదండ్రులను సృష్టించింది.
0: పేరెంట్స్.
1: మిత్రులను సృష్టించింది.
0: ఫ్రెండ్స్.
1: సమస్త బజార్ను కూడా సృష్టించింది.
0: అండ్ ద మైండ్ క్రియేటెడ్ ఆల్ స్ట్రీట్స్ దట్ యూ వాక్డ్ అరౌండ్.
1: అయితే సృష్టించింది మాత్రమే కానీ అనుభవించటం లేదు.
0: మైండ్ క్రియేటెడ్ బట్ ఇట్ హాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
1: కలలో చూచిన నిద్దెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యూ ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్.
1: బొంబాయిలు అంతా కూడా మెరైన్ డ్రైవింగ్ కూడా చూచావు.
0: దేర్ యూ హ్యావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
1: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
1: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
0: You have seen all kinds of sports
1: there. కానీ తెల్లవారు లేచేటప్పటికి నీకు అదొక్కటి కనిపించడం లేదు.
0: Next morning you get up, you don't find anything. You
1: Kali temple road లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
0: You have seen that ధర్మక్షేత్ర, the great center there in
1: Bombay. కానీ తెల్లవారు లేచేటప్పటికి ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
0: The moment you get up next morning, you find yourself in ప్రశాంతి నిలయం.
1: ఈ చూచింది ఎవరు?
0: Who saw that?
1: ఈ అనుభవించింది ఎవరు?
0: Who experienced?
1: అనుభవింప చేసింది ఎవరు?
0: Who made you experience?
1: అంతా మనసే.
0: Everything is the act of the mind.
1: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది.
0: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
1: కనుక మనము చేసినవి చూసినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
0: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: చూచేది వేరు.
0: వాట్ ఈస్ దట్?
1: చేసేది వేరు.
0: వాట్
1: చదివేది
0: డిఫరెంట్? వాట్ ఈస్ స్టడీస్ డిఫరెంట్?
1: స్టడీ వేరు.
0: స్టడీ ఇస్ డిఫరెంట్.
1: కానీ చేసేది వేరు.
0: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
1: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
0: స్టూడెంట్స్ ఆర్ హియర్.
1: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
0: యూ రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
1: మీ యొక్క అధ్యాపకులంతా మీరు చక్కగా బోధిస్తున్నారు.
0: టీచర్స్ టీచ్ యూ వెల్.
1: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
0: యూ రిసీవ్ యువర్ డిగ్రీ.
1: ఉద్యోగం లభిస్తుంటారు.
0: యూ గెట్ ద జాబ్.
1: ఉద్యోగంలో ప్రవేశించావు.
0: యూ టేక్ ఇట్.
1: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపెడుతున్నావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ స్టడీ?
1: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యూ స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
1: ఎందుకు ఈ చదువులు?
0: వై దిస్ స్టడీ?
1: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యూ స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
0: You secure a job.
1: నా పొట్ట నిండుతుంది.
0: I fill my belly.
1: కేవలం కుటుంబం జరుగుతుంది.
0: I maintain family.
1: జీవితం వెళ్ళిపోతుంటారు.
0: I carry out my living.
1: ఇంకే చాలనుకుంటున్నాము.
0: You are satisfied with that.
1: ఏ వ్యక్తి అయినా కూడాను.
0: Any person.
1: నేను చదివినది ఏమిటి?
0: What is it I study?
1: నేను చేసేది ఏమిటి?
0: What job I do?
1: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result of my studies?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one investigating to understand this truth.
1: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
0: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
1: వంట వండినావు.
0: You just cooked it there in the kitchen.
1: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
0: All items are delicious.
1: కానీ ఎన్నో విధమైనటువంటి రకములైనటువంటి వంటలు వండావు.
0: So many preparations are made.
1: కానీ
0: బట్
1: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
0: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
1: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
0: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
1: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
0: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
1: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
0: What is the use of all the preparations made?
1: ఎంత నిరుపయోగం.
0: It's all useless.
1: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
0: all the things we have known,
1: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
0: all good things we experience,
1: మనసులో ప్రింట్ అయిపోవాలి,
0: must be imprinted on our mind.
1: అది ఏ ఒకానొక సమయం లోపల,
0: this at one time,
1: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
0: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
1: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
1: గోకులములో ఉండినటువంటి గోపికలు, గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
0: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
1: ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
0: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్ర.
1: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
0: ఉద్ధవ సెడ్, ఓ స్వామి కృష్ణ, ద గోపిక ఆర్ ఇల్లిటరేట్.
1: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
0: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
0: ఓ లార్డ్, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
0: Gopikas will respond, if only I am sent by you, not by anybody.
1: వాళ్ళకి ఏమిటి? ఏ దేవుడు లేడు.
0: They have no other God.
1: బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ మేము చూడలేదు.
0: Brahma appeared, they said, we have not seen
1: Brahma.
0: Vishnu came, we have not seen him before.
1: Shiva,
0: we never met him
1: earlier. How can
0: I concentrate my mind on that I have not met?
1: We
0: have seen only one
1: Krishna. We
0: could enjoy his power and
1: capacity.
0: Excepting Krishna, we don't want anyone.
1: కనుకనే కృష్ణుని ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి.
0: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
1: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
0: ఉద్ధవ సెడ్, కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
1: రాసి ఇచ్చాడు.
0: హీ గేవ్ దట్ చిట్.
1: ప్రియమైన గోపికలారా,
0: డియర్ గోపికాస్,
1: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
0: మై ఇంటిమేట్ ఫ్రెండ్
1: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
0: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: తెచ్చి చూపించారు.
0: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షోన్.
1: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి ట్రావెల్డ్ ఇన్ ది సేమ్ క్యారియర్.
1: మరింత మోసమైపోయింది.
0: సో దేవర్ డిసీవ్.
1: రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
0: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
0: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబుల్డ్ దేర్.
1: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
0: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
1: రాత్రిం పగలు కన్నులు కాయలు కాచేటట్టు కాకుండా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
0: Day and night they were waiting and waiting for
1: him. Madhuraku vellinaatvanti Krishnu mariki okka chanamaina kudanu Vrindavanam raaledu.
0: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
1: Nirashaku guri ayyaru.
0: They were disappointed.
1: Nisprahan pondaru.
0: They were frustrated.
1: Ee vidhamaitvanti okka shaktini kolipoyaru.
0: They lost all their energy.
1: ఆనందంగా పరిగెత్తారు.
0: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
1: చూపించారు చీటిని.
0: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
1: కృష్ణుడు పంపించాడు చీటిని అన్నాడు.
0: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక సెడ్,
1: ఉద్ధవ,
0: ఉద్ధవ,
1: మేము గోపికలము, పల్లెపడుచులము.
0: వి ఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
1: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
0: We don't have any formal education.
1: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
0: We are not sent to any schooling by our parents.
1: ఓనామాలు కూడా మాకు తెలియదు.
0: We don't know any letters.
1: అంత మూర్ఖులమైనటువంటి మేము.
0: We are so foolish. We don't know.
1: దేంట్లో? విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
0: We are fools only in matter of education.
1: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
0: But in spiritual knowledge we know everything.
1: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో ఎంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
0: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
1: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
0: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
1: ఆమెకు అందించాడు.
0: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
1: ఆమె ముట్టలేదు.
0: షీ డిడ్ంట్ టచ్ దట్ చిట్.
1: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవ ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ టు యూ.
1: ఎందువలన అనగా నాకు అక్షరము తెలుసును. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
0: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ, ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
1: కానీ
0: బట్
1: నేను దానిని ముట్టలేను.
0: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
1: ఎందుకు ముట్టకూడదు?
0: వై డోంట్ యూ టచ్?
1: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
0: యూ వర్షిప్ కృష్ణ, యూ అడోర్ హిమ్, యూ సే దట్ యూ లవ్ హిమ్, వై డోంట్ యూ టచ్? ఉద్ధవ
1: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: You cannot understand the levels, altitudes of devotion.
1: Krishna viyogam cheta maa dehamanta mandipothundadi.
0: Because of pangs of separation from Krishna, the whole body is burning.
1: Kanuka aa jaavunu memu muttetappudiki jaaluku kaalipothundo emto.
0: If we just touch that chit, it may get burned down.
1: Kanuka Krishna vratanu memu bhasmam cheyadam maaku ishtam ledu.
0: So we don't want to burn that chit given by Krishna.
1: Enta goppa vicharam vaadi.
0: That is the level of their devotion.
1: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
0: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చిట్.
1: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
1: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
0: వాట్ ఎవర్ వు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
1: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము బసం చేయడానికి మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకొక గోపికను చూపించారు.
0: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
1: ఆ గోపిక చూచింది,
0: షీ సా దట్.
1: ఉద్ధవ, నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవ, వీ రెస్పెక్ట్ యువర్ నమస్కార్స్ టు యూ.
1: నాకు కూడా నువ్వు కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుస్తుంది.
0: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
0: ఐ కెనాట్ బేర్ దిస్ సఫరింగ్ ఆర్ గ్రీఫ్ ఎనీ లాంగ్.
1: నా యొక్క కంటిధారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
0: యాజ్ ద టీయర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫాల్ ఆన్ దిస్ లెటర్ ఆల్ లెటర్స్ విల్ బి వాష్డ్ అవుట్.
1: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
0: వెల్, వెన్ ఆల్ ద లెటర్స్ ఆర్ నాట్ దేర్, హౌ కెన్ ఐ రీడ్ దెన్?
1: కనుక నేను దానిని చదవను.
0: సో ఐ కెనాట్ రీడ్ ఇట్.
1: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
0: దెన్ ఉద్ధవ రెడ్ ఇట్ హింసెల్ఫ్.
1: చదివింది మూడే అక్షరాలు.
0: ఓన్లీ త్రీ
1: లైన్,
0: ఓన్లీ త్రీ సెంటెన్స్ లైన్స్ హి రెడ్.
1: ఓ ప్రియమైన గోపికలారా,
0: ఓ డియర్ గోపికాస్,
1: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుడిని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
0: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: ఇంతే చదివాడు.
0: దట్స్ ఆల్.
1: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
0: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ యెస్ బెటర్ వీ గో దే సెడ్.
1: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
0: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
1: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
0: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
1: కన్నులు

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yenta duradrushtavantulki emani telipali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మా నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: హి సెడ్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ ఈస్ నాట్ విత్ అస్.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: ఇట్ హాస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: సో వీ కెనాట్ రెస్పాండ్ యువర్ కైండ్ ఎంక్వైరీస్ నాట్ లిసన్ టు యువర్ టాక్ ఆన్ యోగ శాస్త్ర.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: ద హోల్ హెడ్ రీల్డ్ అండ్ టర్న్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
1: ఈ చదువు
0: ఆల్ దిస్ స్టడీ
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈస్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ ఆఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలల్లో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఆ ఈ తల ఇచ్చింది.
0: ఇస్ ఇట్ ఫర్ దట్ రీజన్ ద హెడ్ ఇస్ గిఫ్టెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: వెన్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్ర అది ఖాళీ అగునా.
0: ద హెడ్ విచ్ ఇస్ ఫుల్లీ ఆఫ్ దట్ మ్యాటర్ అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ యాడ్ ఎనీథింగ్.
1: ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: ఎస్ వీ షుడ్ స్టడీ.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో కూడా ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెససరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హి సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హి సెడ్ 3+3+3-2 ఇస్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హి సెడ్
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్ వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్
1: అంతా చేరిందా పూర్తి,
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ.
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడు దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిజ్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్ సార్ Everything has gone excepting the tail.
1: Anaga emiti aa paata kottam lopala oka torra untundali.
0: There in that old building there you find a hole. Daanto
1: elaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balanced tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu choochindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిందేది.
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is really ideal in life?
1: సమాజానికి నేను ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: With plus ya vidya.
0: With plus ya is vidya.
1: Ya yedi.
0: Ya that.
1: విద్య అనగా జ్ఞానము.
0: ద విజ్డమ్.
1: ఏది జ్ఞానం అందించడో అది ఏ విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడ అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ పండితులందరూ కూడా చెండా అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: the two scholars Chanda and Amarka were they were going to the river to have their bath.
1: తోటి బాలుడంతా చేర్చుకున్నాడు.
0: ప్రహ్లాద assembled the remaining boys there.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన్ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజన చేయించాడు.
0: He made all boys join in chorus singing the glory of God.
1: మత్స్య కూర్మ వరాహ నరహరి వమనగో అవతారకియా పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
0: He made all boys join in bhajans, group singing.
1: Bhajan se man ko sajan banakar bhakti marg nikla diya sai bhajan se bhav sa

0: నారాయణ భజ నారాయణ భజ నారాయణ
1: నారాయణ భజన నేర్పిస్తూ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటల్లీ.
1: కారణమేమిటి?
2: వాయ్?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అత్తకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండిని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ టు టీచ్ ఓన్లీ టూ ప్రిన్సిపల్స్, అర్థ ద మనీ ద కామా డిజైర్.
1: ఏమిటి మన చదువు?
2: వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: హి సెడ్ దట్ వి షుడ్ ఎర్న్ మనీ.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: టు ఎర్న్ మనీ.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజార్కి పోతే బిచ్చగాంటిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
2: టు ఎర్న్ మనీ షుడ్ వి గో టు ఏ కాలేజ్ అండ్ రిసీవ్ ద డిగ్రీ? సో మెనీ బెగ్గర్స్.
1: ఎంతమంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనమును సంపాదిస్తున్నారు.
2: అండ్ సో మెనీ పీపుల్ ఎర్న్ మనీ ఇన్ సో
1: మెనీ. ధనమును సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
2: ఈజ్ ఎడ్యుకేషన్ నీడెడ్ టు ఎర్న్
1: మనీ? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
2: వి షుడ్ నాట్ ఫాలో అవర్ టీచర్స్.
1: ఇంకా కామం.
2: అండ్ దెన్ కామా డిజైర్.
1: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్. వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్.
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మ విద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: We need a teacher to teach us spiritual knowledge.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: Why do we need teachers?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: Why? What for? Material knowledge.
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: దేర్ఫోర్ వి టర్న్ టోటలీ అగేన్స్ట్ ది ఎడ్యుకేషన్.
1: సై అనిపించుకుంటా అది పిల్లలకి అందరికీ.
2: సో ఆల్ బాయ్స్ అక్సెప్టెడ్ దిస్ వ్యూ ఆఫ్ ప్రహ్లాద్.
1: టీచర్స్ వస్తున్నారు.
2: టీచర్స్ వర్ జస్ట్ స్టార్టెడ్
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: బాయ్స్ స్టార్టెడ్ దర్ స్ట్రైక్.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ నారాయణ.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: దానికి విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాద్.
2: బట్ ప్రహ్లాద్ అటర్న్ దెమ్ అగేన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా అమార్కులు.
2: చెండా మార్క కేమ్ దేర్.
1: తలలు కొట్టుకున్నారు.
2: బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండను కోతి వనమల్ల చచ్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరి కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: ప్రహ్లాద్ హస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ హీ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
1: అని ప్రహ్లాదును చాలా దండించారు.
2: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
1: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
2: In spite of all the punishment, he said,
1: మొట్టమొదటి ధర్మము పాదంగా ఉండాలి.
2: In education, ధర్మ, that should be the first foundation.
1: ఇది పురుషార్థములో ప్రధానమైనటువంటి ఒక సోపానము.
2: It is the first step in the objectives of life.
1: ధర్మమును అర్థము, అర్థంతో ధర్మమును సాధించాలి, ధర్మముతో అర్థాన్ని సాధించాలి.
2: Therefore, we should earn money, the artha, based on dharma, the righteousness.
1: ధనముకు అవసరమే, కానీ ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యూ విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు, నా మోక్షో నమసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమసృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటల్లీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిపురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
3: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
3: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
3: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: ఈ క్లౌడ్స్ అంతా పుట్టించింది సూర్యుడే.
3: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
3: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవి కదిలిపోతుంది.
3: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
3: So what teachers should teach is not simply this.
1: Dharmamu modati padamu.
3: So dharma right is the first
1: step. Astagamamu mando rendo steps.
3: And the wealth and desire next.
1: Mokshamu top level.
3: And liberation is at the top.
1: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
3: ఇఫ్ యు వాంట్ టు క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్
1: ఇన్ ది స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
3: వితౌట్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యు క్లైంబ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
3: దీస్ టు ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
3: వి షుడ్ టీచ్ అవర్ టీచర్స్.
1: మనమే టీచర్స్ కావాలి.
3: లెట్ us బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
3: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్.
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
3: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is
1: కానీ
3: so fatal.
1: కానీ 5 సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
3: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు.
3: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
3: Wherever you search for him, you will find him over
1: there. అనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
3: Prahlada declared, then it said.
1: ఎక్కడ చూచినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
3: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
3: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్ టుడే.
1: ఆటమ్ నే శక్తి అని ప్రబోధించారు.
3: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
3: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
3: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
3: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
3: But the spiritual power will make you experience directly.
1: పట్టలు ఉన్నటువంటి పదార్థము డైరెక్ట్ గా మనం పట్టలేకారంటే నోటికి చేయొచ్చు కదా.
3: The food served on the plate can be partaken straight away.
1: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్ట చేస్తున్నారు.
3: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్ టుడే?
1: ఇట్ట తీసుకుంటున్నారు, ఇట్ట తిప్పుతున్నారు, ఇట్ట తిప్పుతున్నారు, ఇట్ట తిప్పుతున్నారు, ఇట్ట తిప్పుతున్నారు, అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
3: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Tippi carvings anta chesi kattaru akkade poi cherutundade.
3: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
3: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
1: ఏమిటి ప్రభావము?
3: వాట్ ఈస్ దిస్?
1: కనుక ఆనాడే ప్రహ్లాదు అంత నేచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడాను చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు.
3: ప్రహ్లాద at the time he could know this.
1: Chadivinamanta kuda manam nechukodaniki kaadu.
3: All that we study is not
1: chadivinamanta upayog pettaniki kaadu.
3: Not to make use of it.
1: Because baa pillalu undavachunu scientist.
3: There are many students of science here.
1: Meerantha laboratory lo pothunnaru.
3: You go to the laboratory.
1: Hydrogen rendu bhagalu, oxygen oka bhagam rendu vesthe water ayipothundi antaru.
3: Two parts of hydrogen, one part of oxygen, H2O will make water.
1: Ekkada meeru ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
3: దిస్ ఇస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
3: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్?
1: లేదు.
3: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
3: బట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
3: That elevation is needed.
1: చూచే వారికి ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
3: Everybody that will see is the elevation that's
1: important. మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
3: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
3: You may stay anywhere.
1: అంతా దైవమే చూసుకుంటాడు.
3: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
3: వి షుడ్ స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
1: అడవుల యందున్న
3: You may be in the forest.
1: Akashamunanunna.
3: Or in the space.
1: Pattanamunanunna.
3: Or city.
1: Pallenunna.
3: Or a village.
1: గుట్ట మీదనున్న
3: మౌంటైన్ టాప్
1: నట్టేటబడి ఉన్న
3: ఆర్ ఇన్ ద డీప్ సీ
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే
3: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్
1: ఎక్కడ ఉన్నా అతను తెలిసిపోతుంది
3: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్
1: సర్వత్రా ఉంటున్నాడు
3: బికాస్ హిస్ ఎవ్రీవేర్
1: నీ తల ఇక్కడ ఉంటుండాలి
3: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి
3: బట్ ది ఫీట్ ఆర్ బిలో
1: కాలిపైన ఒక చీమ పోతుండాలి
3: యాజ్ యాంట్
1: కానీ తక్షణం మీద అన్ని పుట్టి కొట్టేశావు కదా
3: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్
1: తల పోయి చూచింటే దానికి అక్కడ
3: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి
3: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
1: దేశములో దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండదో అదే విధంగానే దేశమంతా కూడా భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు
3: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము దేశము బింబ ప్రతిబింబములే
3: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ
1: భావ అభావములే భావ అభావములే
3: దట్ దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్
1: చీకటి వెలుగులు రెండు లేవు
3: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి
3: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు
3: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్
1: ఎక్కడ పరిగెత్తిపోయింది
3: వేర్ హాస్ ఇట్ గాన్
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం
3: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
1: గాన్ ఎక్కడ నుంచి వచ్చింది
3: వేర్ హాస్
1: ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు
3: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ ఇట్ హాస్ నాట్
1: అపియర్డ్ దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు
3: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యు డోంట్ హావ్ ద లైట్ వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్
1: ఇది ఒక్కటే భావ అభావములే
3: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వన్ ఇస్ మానిఫెస్టేషన్
1: ఇది ఎక్కడికి పోలేదు అది ఎక్కడి నుంచి రాలేదు
3: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్
1: ఒక్కటే ఎప్పటికీ
3: Only one thing that exists all the time.
1: Adiye satyam.
3: That is truth.
1: Aa satyame trikala bhajyam.
3: That truth is indivisible in all three
1: Atti
3: times.
1: Atti trikala bhajyam anukunte satya tattvanni manamu ekkada poyinappudikini ye pani chesinappudikini manam danni vismarinchakoodu.
3: We should never forget this truth which is indivisible in all three periods of time wherever you are whatever you do.
1: Mottamotta meer enni vidyalu nerchinappudikini
3: you may study anything.
1: Drishtini matram pettukondi.
3: But keep in your view
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం
3: వాట్ ఈస్ ది ఎసెన్స్ వాట్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్
1: అది ఆధ్యాత్మిక విద్య విద్యానాం
3: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు
3: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్
1: ఆధ్యాత్మ విద్యను నేనే
3: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు
3: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: అన్నింటి ఎందుకు కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్
3: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్ ఉంటుండాలి ఒక అయస్కాంతం ఉంటుండాలి
3: ఇట్స్ అ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి
3: ఐరన్ పీస్
1: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరచుకుంటుంది
3: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం
3: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఐరన్ పీస్
1: కాదు కాదు
3: నో
1: అది కూడా దైవత్వమే
3: ఇట్స్ ఆల్సో డివినిటీ
1: ఈ మ్యాగ్నెట్ లో ఉండేటువంటి పవర్ తానే
3: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి
3: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రాన్
1: దురదృష్టవశాత్ ఈనాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు
3: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
3: ఏమిది మ్యాగ్నెట్ ఇస్ బిగ్
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు
3: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుంది
3: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్
1: ఐరన్ చెప్తుంది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది
3: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట
3: దెన్ మ్యాగ్నెట్ స్మైల్
1: ఓ పిచ్చి అయ్యనా
3: ఓ మ్యాగ్నెట్
1: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు నేను ఎంత నిన్ను దగ్గర చేర్చుకునేది
3: ఓ ఐరన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్ హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
1: యు డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి ఆటోమేటిక్ గా వస్తున్నావు
3: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి
3: దేర్ ఫర్ అవర్ లైఫ్ ఇస్ అన్ ఐరన్ పీస్
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే
3: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి
3: ఇట్ మస్ట్ బి క్లీన్
1: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు
3: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది
3: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది
3: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్
1: ఖర్చుకోవటమే కాదు
3: నాట్ మియర్
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది
3: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
1: అ మ్యాగ్నెట్ బ్రహ్మ విత్ బ్రహ్మ భవతి
3: దట్ ఇస్ నో అదర్ బ్రహ్మ అండ్ బ్రహ్మ
1: ప్రతిదీ ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి
3: యు ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్
1: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి
3: జస్ట్ అలౌ ది పిన్ టు
1: ఆ పిన్ అంటే రెండు దినాలు పెట్టండి, మూడవ దినం ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
3: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్.
1: చూసారా, దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయింది.
3: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్,
1: దాని యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
3: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
3: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధ చెట్టును కొట్టుతాడు గొడ్డలతో.
3: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
3: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
1: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
3: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
1: చూసారా ఎంత ఉపకారం.
3: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
1: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీ లోపల
3: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడీ.
1: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
3: బాబా వెంట్ దేర్ బిఫోర్
1: ఏది లేదు, ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
3: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
1: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
3: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపును మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
3: యాజ్ ద ప్లాంట్ వాజ్ గ్రోయింగ్ ఇట్ వాజ్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాజ్ షేడ్.
1: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
3: అండ్ బాబా యూజ్ టు సిట్ అండర్ దిస్ షేడ్.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
3: హి గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
1: తర్వాత
3: ఎట్ సమ్ టైమ్
1: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
3: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
3: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
3: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
3: అండ్ హీ వాచ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
1: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
3: ఓ నేమ్ ప్లాంట్ యూ హ్యావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
1: ఓ వృక్షమా,
3: ఓ ప్లాంట్,
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
3: That branch of this neem plant that has given me the comfort and convenience
1: andavalle
3: neeku
1: kudunu nilichiki ekkadane vedite aa okka kommalo maatrame aakulu tiyega untayi kaani meeta kommalanta kuda tiyega undavu.
3: Therefore even this day the leaves of that branch of that neem plant are
1: anaga upakaram chesinatunti vaari yokka phaltam eppatiki upakaram gaane untadi.
3: Therefore those that render help that will be remembered.
1: Kanuka manamu ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
3: దేర్ఫోర్ వైల్ రెండరింగ్ హెల్ప్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
3: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్.
1: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి.
3: యూ హెల్ప్ దోస్ దట్ హార్మ్ యూ.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
3: దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ రివార్డ్స్.
1: మనం చేసినటువంటి ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
3: ఆల్ ది హెల్ప్ యూ డూ నౌ
1: తక్షణమే ఉపకారం కలగలేదే అని మనం నిరాశకు గురి కాకూడదు.
3: డోంట్ బి డిసప్పాయింటెడ్ బికాస్ యూ డోంట్ గెట్ ద రివార్డ్.
1: టేక్ టైమ్.
3: ఇట్ విల్ టేక్ టైమ్.
1: కొంతకాలం ఉంటే తప్పక మనకు ఆ ఫలితం లభిస్తుంది.
3: వెయిట్, యూ సర్టన్లీ గెట్ యువర్ రివార్డ్స్.
1: విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
1: మీ విద్యలన్నీ నువ్వు నేర్చడమే కాకుండా
3: యూ షుడ్ నాట్ ఓన్లీ స్టడీ,
1: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
3: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇన్ ది వరల్డ్.
1: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటివో, ఏ విధమైన కొంచెం నీరో, ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
1: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
3: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్. పుస్తకముల
1: నిండా మస్తుగా చదువుండే.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
1: మస్తకముల నిండా మట్టి మెండు.
3: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
3: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
3: Therefore that book must be transformed.
1: పుస్తకము మస్తకము రెండు ఒకటే పోయి ప్రాక్టికల్ లో పెట్టాలి.
3: When once the head and the book become one, you can practice later.
1: అది మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి.
3: And that we should also expose the secrets of our knowledge.
1: ప్రేమ ముదిత మనసు కసో

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం. ఇంకా యవ్వనత్వము ధనము ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది. ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం. ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం ధర్మం కీర్తి ఇవి శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్ రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

0: కాదు.
1: పొందుగా మరుగైనా బ్యాంక్ లోపల పెట్టి, పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
0: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns. At the end, right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
1: తుదకు ఎవరికి తురో ఏమి అగును.
0: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
1: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్తున్నాడు.
0: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్, ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్, హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్
1: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effect. The whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravartulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
0: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తులకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara,
0: students,
1: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
0: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాక్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1000 times.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
0: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
1: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
0: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
1: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
1: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ. డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
1: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
0: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
1: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
0: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
1: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్. You should wear that ornament of your own, the character which is permanent.
1: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
0: Students, your behavior has become a sort of a fashion now, and your feelings are just like passing clouds.
1: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
0: This is not the culture of your country.
1: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
0: How long can you experience this imported culture?
1: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
0: Never depend on this imported culture.
1: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగ అభిమానం, త్యాగ కలిగినటువంటి యొక్క కరుణ ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
0: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
1: సహన సాధుభూతులకు, ఈ భారతదేశము గమ్యస్థానము.
0: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
1: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
0: కంపాషన్, కైండ్నెస్, మెర్సీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్, సాక్రిఫైస్, వాట్ హ్యాపెన్ టు దోస్ క్వాలిటీస్ నౌ?
1: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు, అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశం నందు.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, నీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
1: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
1: Where are they? Dharmajudu, Dharmahudayudu. Elanti paristhitini endeyinappudu Bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudunu Bhagavantuni smarincheetuvanti yokka pavitra vyakti aa Dharmajudu.
0: Dharmaja is known for his compassion, kindness, who always thinks of God continuously.
1: Pandavulu ento shanti dharma swaroopulu.
0: Pandavas are the embodiments of peace and righteousness.
1: Itti pavitrannu dharma murtulannu kauravulu aneka vidhamainatundi margamlo virini avamana parustu vacharu.
0: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
1: Ee matram kudanu veruvaka kadalaka మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
0: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్ స్ట్రగుల్స్ అండ్ టర్మాయిల్స్. హి వాస్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హి కుడ్ రెసిస్ట్.
1: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
0: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here ఇన్ ద ఫారెస్ట్, while 100 brothers are there in Hastinapura.
1: Krishnudu chaala aashcharyapadinattuga natinchadu.
0: Krishna pretended as if he was taken by surprise.
1: Emi neeku matipoyinada, meeru sodarulu 5 mandi maatrame, veerine pancha pandavulu, inka 100 mandi ee Hastinapuramlo unnarantumla em artham lede annadu.
0: Krishna then questioned this way, Dharmaja, are you mad? You are only 5 brothers. Why do you say that 100 brothers are there in Hastinapura?
1: Krishna, varandaru kudanu maa brothers e kada, sodarule kada.
0: Krishna, they are also our brothers.
1: Maalo maaku aikamatyam tota prema cheta sahanam cheta sanubhuti cheta jeevinchinanta kaalam kudanu memu 105 mandi sodarulamu.
0: So long we have that unity and understanding and a spirit of accommodation, were 105 brothers.
1: Yenadu malo maaku kalaham emaina erpadinappudu appudu mem 5 mandi maatrame veru, 100 mandi maatrame veru.
0: When there are infights and differences, we are 5 here and they are 100 over there.
1: Deeni yendu unnatundi antaratmanu ee naati paristhitulaku manam chakkaga anvayam cheskovachunu.
0: We can just relate to this to the present circumstances.
1: Ee naati lokamanandu ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది ప్రెసెంట్ డే వరల్డ్. దేర్ యూ ఫైండ్ ది ఎడ్యుటేషన్ అండ్ కన్ఫ్యూజన్, రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్. ఎవ్రీ పార్టీ, ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ లాస్ట్ దేర్
1: ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యం అనేటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఎనీవేర్. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
1: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
0: Individuals may be different, but the divinity is one and the same.
1: Kanukane ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
0: The age of Kali can also be called the age of Kalaha or fight.
1: ఈ కలహములు దినదినమునకును పెచ్చి పెరిగిపోతున్నవి.
0: This infighting is more and more day by day.
1: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
0: There is no spirit of accommodation or understanding between any two individuals.
1: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
0: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
1: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
0: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యూ ఫైండ్ సో మెనీ చేంజెస్.
1: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
0: Unity is the real strength to humanity.
1: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుని చేసుకుంటున్నాము.
0: This unity which gives us the strength, we are losing.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Therefore the human quality is not noticed, not even a trace.
1: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
0: తులసీదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
1: నిజముగా తాను రాయలేదు,
0: హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
1: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని, సూర్యుడు, చంద్రస్వరూపుడవు అన్నాడు.
0: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
1: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాలు లేకపోతే ప్రపంచమే లేదు.
0: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
0: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
1: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
0: Therefore, fire, sun and the moon are deities, divine.
1: ఇవి చేసే పని ఏమిటి?
0: What do they do?
1: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
0: For the birth of every human life, there are three reasons.
1: అజ్ఞానము.
0: One, ignorance.
1: రెండవది పాపము.
0: Second, sin.
1: మూడవది తాపము.
0: The third one is
1: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
0: These three are responsible for the birth of a human.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి.

0: far off from the infinite blissful divine state.
1: Enduku ee vidhamainatuvanti vicharanni manam cheyakunda pothunnamu?
0: Why don't we discriminate?
1: Deeniki vijnanam anetundi undinappatikini sareinaatuvanti vicharana cheyalekapotame deeniki kaaranamu.
0: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
1: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
0: Every student has lot of knowledge.
1: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
0: Every person has knowledge.
1: Kaani danini sariyainatuvanti vichimlo danini vicharana cheyatam ledu.
0: But they don't explore in the correct path.
1: ఈ విచారణ చేయకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
0: As do not inquire and discriminate, he suffers.
1: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
1: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు,

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: కాదు కాదు, అది కాదు నిజమైన అహింస.
1: It's not the true non-violence.
0: మనస్చేతను, వచస్సు చేతను, కర్మల చేతను ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండటమే అహింస.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: ప్రతి కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: Therefore we should be in this unity in every cell, in every moment of our life.
0: కనుకనే మన నడతలు ఎందుకు కాని, మన మాటలు ఎందుకు కాని, మన చూపులు ఎందుకు కాని, మన భావములు ఎందుకు కాని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words,
0: అహింస
1: అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థము చెప్పేటువంటి వారు లేదు.
1: Today there are none in this world who can give correct meaning to this word ahimsa, non-violence.
0: Enta avasaramo danikante adhikanga bhujinchatam kudanu ahimsa himsaneega chestundadi.
1: To eat more than what is necessary is himsa or violence.
0: Enduku tanam tane himsinchukuntunnadu?
1: Because he is hurting himself.
0: Enta varaku maatadalano anta varaku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu ade himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength and position, they're all in vain.
0: అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: రావణుడికి ధనం ఉంటుండాలి.
1: Ravana has got lot of wealth.
0: అతని కోటనే సువర్ణ కోటగా ఉంటుండాలి. ఫోర్ట్,
1: his very fort is made up of gold.
0: అతనికి ఏ మార్గం నందు కానీ, ఏ విషయం నందు కానీ, ఏ పరిస్థితి ఎందుకు కానీ లోటు లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆర్ డర్త్ ఆఫ్ ఎనీ మెటీరియల్ దేర్.
0: శరీర బలము, జన బలము, ధన బలము, మద బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: హి హస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద పీపుల్, ద మనీ అండ్ వెల్త్, వాట్ నాట్.
0: తపశక్తిని కూడా సాధించినటువంటి వాడు.
1: హి హస్ గాట్ దట్ పవర్ ఆఫ్ డిపెండెన్స్.
0: అలాంటి వాడు తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: Because of a mean desire, he had to lose everything ultimately.
0: Hanumantudu Ravana yokka sabalopala katti vesinaru atanni.
1: Hanuman was just tied up to a post in the court of Ravana.
0: Endukanaga atanni prashninchaaru ee yokka rakshasulanta kodanu, nee evaru?

0: All the demons asked him, "Who are you?"
1: అతను చాలా నెమ్మదిగా మితముగా హితముగా చెప్తూ వచ్చాడు. దాసోహం కోసలేంద్రశ్చ, నేను రామచంద్రుని యొక్క దాసుడను అన్నాడు.
0: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
1: కాని లంకలో ఏనాడు కూడా నువ్వు కోతులను చూచినటువంటి వారు కాదు.
0: There in Lanka no one ever saw any monkey.
1: లంకలో ఎప్పుడు కూడా నువ్వు కోతులు ప్రవేశించలేరు.
0: There were no monkeys there at that time in Lanka.
1: కనుక అందరూ కూడా నువ్వు దాన్ని చూడటానికి వస్తున్నారు, లోపల ఉండినటువంటి వారంతా కూడా బయటకు వస్తున్నారు.
0: All inhabitants of Lanka came out of the residence to see this monkey.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు మహాగుణవంతుడు కనుకనే రావణునికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వీరికి చిక్కుబడిపోయాడు, అనగా చిక్కుకున్నాడు.
0: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
1: Nenu sulabhanga ee oka deentlo praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
0: I cannot safely enter here and teach a lesson to Ravana.
1: Meer nannu pattukoni teeskeledinappudu appudu nenu ravaniki direct ga buddhi cheppovachu anukunnadu.
0: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
1: Chetru kaalu kattaru, nadumuku taadu chuttaru. ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
0: His hands and legs were tied and he was taken to the court of Ravana.
1: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
0: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ at an exalted position, higher level, while Hanuman was meant to sit at a lower level.
1: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుడుతూ చుడుతూ చుడుతూ చుడుతూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
0: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ది అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. కెన్ ఐ టేక్ దిస్ సీట్ ఎట్ ఎ లో లెవెల్? నో. హీ మేడ్ సెవెరల్ సర్కిల్స్ రౌండ్స్ విత్ హిస్ టెయిల్ అండ్ ఆక్యుపైడ్ హైయర్ లెవెల్ మోర్ దాన్ దట్ ఆఫ్ రావణ.
1: రావణుడు అడిగాడు, కోతి జాతివి నీవు వనమెల్ల చెరచితివి నిన్నెవడు పంపించేరా?
0: Ravana started asking like this, "You are a monkey, you spoiled the whole forest and the gardens around. Who sent you here?"
1: Chakkaga artham ayyatattu cheptunnadu, "Nee chelle mukku chevulattu kosi pampina yaraacha dora nannam pera."
0: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
1: Enduku vachavani mari prashninchadu ee ravanudu.
0: Ravana asked, "Why did you come here?"
1: బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పేది వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేది రావణ, బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ.
0: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
1: Buddhi cheppeda vinumu neevuka.
0: Listen to me.
1: Saddu cheyaka naadu palukulu.
0: Without opening your mouth, listen to me.
1: Buddhi niyochinchu chaavuku baddudaitivi paapamativai. Buddhi cheppeda Ravana.
0: You committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
1: Lokamunaku tallera, ee Sitamma neeku chudaga tallera.
0: Sita is the mother of this entire world. She is even your mother.
1: Lokamunaku tallera, ee Sitamma neeku chudaga tallera.
0: Sita is the mother of this world and she is mother.
1: Ippudu patakamu vadigattukuntivi.
0: You have committed this sin.
1: ఏక శిరమం నీదు శిరములు అనేక మాగురు దుంతులాములు. బుద్ధి చెప్పేద రావణ, నీలంక నీకేలా లేదురా దుర్గుణ.
0: విత్ వన్ ఎరో Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
1: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
0: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
1: Valamuna galchitini manchi aalayam vajrala medalu neelavarnamune chesi nee puri nemmadigane poi vacheda. Buddhi cheppeda Ravana,
0: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
1: Paditalalunde tiru neevippudu chese darbaru chudu.
0: You have got 10 heads. You just observe the court you have convened.
1: Idi kada ane chodavalanani indrajittu jeta jikkiti paripade neekela cheppudu pranamulu nee sommu gaadura. Buddhi cheppeda Ravana,
0: ఐ అలౌడ్ మై సెల్ఫ్ టు బి కాట్ బై ఇంద్రజిత్ సో దట్ ఐ కుడ్ ఎంటర్ ఇన్ టు దిస్ కోర్ట్ సో దట్ ఐ కెన్ టీచ్.
1: కావాలనే నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్ చేత నేను చిక్కాను. అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
0: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
1: Dimmar kuda nee kaamandhudai lokamata ayinatundi sheetanu kuda nuvu maataluga nuvu bhavinchukokunda nuvu amani himsa pettunnavu.
0: Oh wicked man, you have forgotten the fact that Sita is your mother, you are harming her, you are hurting her.
1: Chanike mainatundi vaancha kosamani pavitramainatundi jeevithanni paadu chesukuntunnavu.
0: For this low desire, a mean desire, you are wasting your life. What happened to your intelligence? What happened to the power of your penance? What happened to your physical strength? With all the mind and senses, what is the fun of this birth?
1: You are
0: not the king.
1: నీవు ఎలాంటి వాడుగా ఉంటాలి రాజు? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉంటుండాలి.
0: You can only be king if only you have got control over your senses.
1: దీనిని ప్రజలకంతా కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: You should be in a position to teach your people.
1: ఆదర్శవంతంగా ఉంటుండాలి.
0: You should be ideal.
1: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
0: That is only good name to human life.
1: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
0: It's a big mistake. You should not act like this.
1: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
0: Ravana was very furious. As you know, every monkey like its own tail.
1: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
0: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
1: Kariki ee tokaku agge betti pampincheseyandi annadu.
0: Therefore he set this the tail on to fire.
1: Ani murkulu amayakulu danahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
0: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
0: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
1: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
0: Can anyone escape from
1: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
0: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
1: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
0: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
1: Pandavulu aakulalu mulimesi adavi paalai poiranna.
0: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest.
1: Ee tappindi kaadu.
0: You cannot escape from the consequences of
1: మొట్ట మొట్ట మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore you should make every effort to do good.
1: ఎట్టి కర్మలో అట్టి ఫలము.
0: As is the action, so is the reward.
1: ఎట్టి అట్టి త్రేపు.
0: As is the food, so is the belt.
1: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
0: As is the floor, so is the barn.
1: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
0: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
1: కట్టి చేతి కోసుకుంది.
0: Suppose the finger is cut.
1: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుండాలి.
0: The moment the finger is cut, the blood bleeds.
1: అదే ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
0: You will find the reaction immediately.
1: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
0: You find the blood coming out, oozing out.
1: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
0: As you climb up the staircase, suppose
1: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
0: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
1: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
0: You don't fall it on one day and fracture the following day. No.
1: తెల్లవారి మనం భోంచేశాము.
0: You have taken food this morning.
1: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
0: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
1: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి.
0: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
1: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
0: యు సో ఎ సీడ్.
1: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
0: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్.
1: 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
0: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ఎ సాప్లింగ్.
1: మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
0: You don't get fruits immediately.
1: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
0: It takes 10 to 15 years to yield fruits.
1: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
0: You sow a seed, you don't get fruits immediately.
1: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
0: So it takes years of time.
1: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
0: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
1: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
0: But you cannot escape from the consequences of your actions.
1: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
0: There is only one way to escape.
1: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
0: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: To be the recipients of the divine love, we should have full faith that God is present in everyone.
1: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
0: Heart is the center where God dwells.
1: ఇది సర్వ హృదయవాసు సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
0: Every person should recognize this basic truth that God resides in the altar of our heart.
1: భేదములు కనిపించవచ్చును.
0: There may be differences at the individual level.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
0: But the five elements are uniform in everyone.
1: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
0: To understand this principle of unity, we have to investigate and inquire.
1: అనేక మంది దేవతలు లేరు.
0: There are no many deities or gods.
1: అనేక మంది ప్రజలు లేరు.
0: There are no many people.
1: కానీ ప్రజలంతా ఒక్కటే.
0: All are one.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఏక ప్రభువుకు అనేక నామ.
0: One God has many names.
1: అనేక విధమైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడాను ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
0: Though we have so many bulbs all around here, the same current that flows.
1: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
0: But however, in order to receive this current, we should do certain spiritual practice.
1: ఈ కరెంటే ప్రకాశము.
0: This current is the light.
1: అది ఏ దైవము.
0: That's God.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: That's the divine Brahma.
1: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
0: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
1: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
0: What is it is required to illumine this bulb?
1: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
0: To have illumination, you should install a bulb.
1: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
0: You don't get the light immediately by putting the bulb
1: there. దానికి వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
0: You should put a joint with the wire.
1: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
0: When you connected the wire, you don't get the light either.
1: ఒక వైర్ లోపల ది కరెంట్ కూడా పోవాలి.
0: The current should flow through this wire.
1: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటి ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
0: It is the divine power which is the current that should flow.
1: ఏది దైవశక్తులు?
0: What is this divine power?
1: సత్యం, ప్రేమ, ఈ రెండే.
0: Truth and love. They are the twin principles.
1: Love is God. Live in love.
0: Love is God. Live in
1: Truth
0: love.
1: Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is God. God is only one, not two.
1: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
0: So the current of truth.
1: ధర్మము అనే వైర్ లో చేరి.
0: It flows through the wire of dharma.
1: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
0: As it enters into the bulb of
1: peace. ప్రేమ అనే ప్రకాశం వస్తుంటుంది.
0: And you draw the light of love.
1: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్
1: ఈ ప్రేమనే నిజమైన భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాలు ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
0: The teacher said just now.
1: దైవం ఇస్ ట్రూత్. అది ఎప్పటికీ మారదు.
0: God is truth. That is changeless.
1: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
0: Death is certain.
1: ఇవి రెండు తప్పినవి కాదు.
0: You cannot escape.
1: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
0: What should we know now?
1: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
0: We should not be mindful of the harm done to you by others.
1: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
0: They might harm you in a big way, but consider it very little.
1: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
0: ఎవరి స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
0: These are the things which are required in our daily life.
1: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపనే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
0: ఇన్ ది స్మాల్ మ్యాటర్స్ హూ కెన్ రికగ్నైజ్ ద డివినిటీ.
1: రెండు మీరు మర్చిపోవాలి.
0: టూ యూ షుడ్ ఫర్గెట్.
1: ఏమిటి ఆ రెండు?
0: వాట్ ఆర్ దే?
1: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
0: యూ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
1: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం.
0: ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్ యూ ఆల్వేస్ డిసైడ్ అండ్ థింక్ ఓవర్.
1: కనుక ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
0: సో వీ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్.
1: రెండవది ఏమిటి?
0: వాట్ ఇస్ ద సెకండ్ థింగ్?
1: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి.
0: వీ షుడ్ ఆల్సో ఫర్గెట్ ద హెల్ప్ వీ హావ్ డన్ టు అదర్స్.
1: నీవు అతనికి హెల్ప్ చేశానంటే నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చు.
0: If you still think of the help you have done to others, you'll have expectations.
1: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి. మనం పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ ద హెల్ప్ దట్ వీ డూ టు అదర్స్ అండ్ హార్మ్ డన్ టు అస్ బై అదర్స్.
1: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ద స్పిరిట్ ఆఫ్.
1: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
0: So you can subtly experience the true divinity through these small, subtle paths.
1: Kana, manamu, edo pedda pedda sadhanalu chesi, edo dhyanamulu, japamulu, tapamulu, yogamulu, ivanni chesi kevalamu, ivanni karmala yokka vyattamule.
0: We need not undertake spiritual pursuits in a big way, like penance,
1: ivanni kudunu
0: like yoga.
1: Manodehamulato kudinatvanti ve.
0: All the spiritual acts you do with the mind and the body.
1: Manasu shashvatamainadi kadu.
0: Mind is not permanent.
1: Dehamu shashvatamainadi.
0: Body is not permanent.
1: Deeni phalatam etla shashvatam avutundi manaku?
0: Then how do you expect
1: the reward?
0: Even the reward is temporary.
1: Aithe ivanni emi thodpadtayi?
0: How does it help you in a way?
1: Nijamainatundi satyaniki margani choopisthayi.
0: They will all show you the path to the truth.
1: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
0: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
1: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
0: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
1: అది మధ్యలో ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
1: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
0: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
1: Ee japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
0: This sort of a thing is there. దీని వల్ల మనం ఏమాత్రం
1: బోర్డు చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డు చూసి నడచాలి మనము.
0: యూ కెనాట్ సిట్ అండర్ దిస్ గైడ్ పోస్ట్ ఆర్ స్టే విత్ ఇట్. యూ హావ్ టు గో అలాంగ్.
1: కానీ ఈ గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకుని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి.
0: Basing on this guide post, we should travel God word.
1: ఎక్కడ ఉన్నాడు దైవం?
0: Where is God?
1: సర్వత పాణిపాదం. ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: God is everywhere.
1: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
0: We understand this truth by undertaking spiritual endeavors.
1: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
0: We are not able to understand this truth because the wish of the body is
1: ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుంది.
0: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
1: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. ఈ దేహానికి
1: సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
0: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
1: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
0: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
1: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
0: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటు రామ.
1: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
0: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
1: కారణం ఏమిటి
0: రామ?
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
0: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: నేను రాముల కంటే భిన్నుడు కాదు.
0: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
1: తత్వం అసి మేమిద్దరు ఒక్కటే.
0: తత్వం అసి దట్ వాట్ బోత్ ఆర్ వన్.
1: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
0: At one time Rama asks Hanuman, in what way you worship me?
1: Swami, dehariitigo neeku nenu dasudiga bhavistunnanu.
0: At the body level I am your servant.
1: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
0: In the realm of the mind
1: atma bhavamlo neevu nenu iddaru okkate.
0: But you know, I am a spark, but at the atmic level you and I are one.
1: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
0: It's only the body and the mind that comes between us.
1: Pillalu baaga telusukovachunu.
0: Students can know well.
1: Meeru oka pedda bhavanam nirmincharu.
0: You built a big mansion.
1: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
0: There's one bedroom.
1: Daniki bathroom okati pakkalo pettukunnaru.
0: Bathroom aside.
1: Kitchen room okati pettaru.
0: Kitchen.
1: Drawing room okati pettaru.
0: Drawing room.
1: Dining hall okati pettaru.
0: Dining hall.
1: Inga store room okati pettaru.
0: Store room.
1: Ivanni veru veruga kanipistu untunnayi.
0: You find అండ్ సో మెనీ రూమ్స్ అరౌండ్.
1: కానీ ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డివిజన్ ఇన్ వేరియస్ రూమ్?
1: అన్నిటికీ మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
0: ఓన్లీ ద వాల్స్ దట్ స్టాండ్ ఇన్ బిట్వీన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: బాత్రూమ్ కు మధ్య ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
0: వెన్ దర్ ఇస్ అ వాల్ సెపరేటింగ్ ద బెడ్రూమ్ అండ్ బాత్రూమ్, యూ ఫైండ్ దోస్ టూ ఎగ్జిస్ట్.
1: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
0: ఇట్ ద వాల్ దట్ సెపరేట్స్ ద బెడ్రూమ్ అండ్ ద డ్రాయింగ్ రూమ్.
1: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
1: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
0: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
1: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
0: Then once you remove all these walls, you will find only one thing that is open.
1: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామాలు కనిపిస్తున్నాయి.
0: These walls are responsible for various names.
1: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
0: When you cut off the walls, everything becomes one.
1: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
0: So Ramdas says,
1: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
0: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్, వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
1: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ విచ్ ఇస్ ది ఆయిల్ అండ్ ట్రూత్ ఈస్ ది విక్.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
0: వెన్ దిస్ లైట్ ఈస్ ఎక్స్టింగ్విష్డ్, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
1: Pattu ainadi kommara pattu ainadi chettura pattu ainadi kommara.
0: It is the branch which is the anchor or the support.
1: Pattu tappi pattu vidichite parabrahmame cherura rama bhajana cheyura rajyamanta velugura.
0: If you leave the root and the foundation and catch hold of the branch, you will suddenly finish yourself. And then when once you understand this, you will reach Parabrahman.
1: కేవలము ఈ ప్రాప్తమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
0: వి కన్సిడర్ దిస్ వరల్డ్ ఈ లైఫ్
1: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుగొమ్మగా విశ్వసిస్తున్నాము.
0: వి కన్సిడర్ అవర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
1: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
0: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్, దెన్ యూ అటైన్ బ్రహ్మ.
1: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
0: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
1: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
0: సో ఇంక్రీజ్ డివైన్ లవ్.
1: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
0: వెన్ యూ లవ్ గాడ్ మోర్ అండ్ మోర్, యూ విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
1: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద ట్రూ బ్లిస్,
1: భగవత్ ప్రేమ ఎంత తరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత తరిగిపోతుంది.
0: If the love diminishes, naturally bliss also decreases. ఈ ప్రాప్తమైన
1: వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
0: You cannot be happy with this fulfillment of the worldly desire.
1: చూసుకోండి.
0: A small example.
1: ఈనాడు నైట్ లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి.
0: You can try tonight or tomorrow morning and try it.
1: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
0: One takes tea 6 times a day.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
0: A person smokes 20 cigars a day.
1: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు, ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
0: They take tea or coffee or smoke cigarettes. They do every day.
1: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
0: Therefore he loses his intelligence more and more day by day.
1: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
0: Therefore this will depends upon the action.
1: నీవు రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
0: Take drink tea twice, that's all.
1: ఐదు పర్యాయములే సిగరెట్ తాగు.
0: Smoke 5 cigars a day.
1: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
0: after 10 days
1: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
0: Then satisfy yourself by taking one cup of tea.
1: ఐదు సిగరెట్ తాగు.
0: And then just smoke 5 cigarettes.
1: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
0: after 10 days
1: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేయ్.
0: Stop taking even one cup of coffee.
1: సిగరెట్ కూడా మానేసేయ్.
0: Stop smoking.
1: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
0: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
1: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
0: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్,
1: రాకుండా పోతుండాలి.
0: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
1: మన వాంఛనలు ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
0: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
1: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్లెజర్.
0: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
0: దేర్ లైస్ ద ప్లెజర్.
1: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
1: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
0: వాట్ డిజైర్స్?
1: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
0: యూ విల్ నో టుమారో దట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లయింగ్ కరెంట్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 29th of July 1996.

0: I'm coming to know the news of the birth of Krishna. Vasudeva know the impending danger in the hands of Kamsa, so he kept it secret.
1: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
0: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
1: చెరసాల తలుపులన్నీ కూడా తెచ్చుకోబడ్డాయి.
0: The doors of the prison opened.
1: గొప్ప వర్షం కురుస్తూ ఉండాలి.
0: There was downpour of rain.
1: సెలయేరు చిరుకుండలను హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచలు ధాతుత్కరమప్ప నభ్రతరమం జుంబింపుచు నైత్యం వర్తిల ఇస్త్రీ విశృతిని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచులు ఒప్పారు. హిమాదిరాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచలు ధాతత్కరమబ్బ నభ్రతరమును జుంబించు దైవ్యంబు వత్తిల ఎస్తే నీవు విశృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
0: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
1: అట్టి సమయమునందు తాను తలపైన పెట్టుకున్నటువంటి బుట్టపైన వర్షం కురుస్తున్నదేమో అని భయపడుతూ తిరిగి హిమాదిరాజమనే ప్రార్థిస్తూ వచ్చాడు.
0: And it was raining heavily. He thought that the child he was carrying on the head might possibly drench. So he prayed once again.
1: Atti pavitramainatundi yokka varsham kalam nandu krishnudu challani bhavamto mellani tudukulato sarpamunu aavirbhavimpi chesadu.
0: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
1: Kani induku ye vidhamainatundi parinamam jarugutundoni Vasudevudu marinta aavedana padutu vachadu.
0: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
1: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
0: In fact, it was the serpent who protected the child from being drenched in the
1: tunnel. ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
0: The serpent went on moving its hood so that the child would not be drenched.
1: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
0: వసుదేవ reached the shore.
1: అదే సమయమునందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నారు.
0: It was the time when Yashoda also having her labor pains.
1: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
0: And the husband of Yashoda was fast asleep at that moment.
1: అతని చెల్లెలే రాధ.
0: And his sister happens to be Radha.
1: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: Considering that she was younger, the author, the composers have not given proper place to Radha.
1: కానీ కృష్ణుడి కంటే రాధ చాలా పెద్దది.
0: In fact, Radha was elder to Krishna.
1: 26 నెలలు పెద్దది.
0: She was elder to him by about 26 months.
1: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అర్థమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
0: Understanding the position there, people took every care of the child at that moment, watching the scenario and the situation prevalent then.
1: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
0: It was late in the night by the time they reached the residence of Yashoda.
1: Appudu idarluku teliyakunda pillavaadi e vidhanga kodanu yerchani

0: తాను చూచుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడి అరౌండ్ అండ్ యు సీయింగ్ టు దట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోదకు ప్రక్కలో పండబెట్టి యశోదకు ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ lie by the side of Yashoda and he picked up that lady that young baby girl and picked up in her place and brought her.
0: ee vasudevuni yokka charitranu evvariki gurtinchaleru.
1: This story is not fully known to anybody.
0: Chitrambulu trailokya vichitrambulu manjalala vittambulu sanmitrambulu munijanavana pavitrambulu vishnudevu charitrambulu.
1: The story of the Lord is full of mystery, mysterious, ununderstandable, so sacred to all the three worlds, so endearing to the sages, saints and seekers.
0: ee vidhamainatundi okka chitramulu vichitranga jariginappudu vasudevuni gunanu teliyadu.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana bhajyatam tedo tanu tappinchukovalani వచ్చాడే కాని నేను ఏం చేస్తున్నాను, ఎవరిని తీసుకుపోతున్నాను, ఎవరిని ఇక్కడ పెట్టాను అనేటువంటి విచారణ శక్తి శూన్యమైంది వసుదేవుడికి.
1: వసుదేవ వాజ్ నాట్ ఫుల్లీ అవేర్ వాట్ హీ డిడ్. ద చైల్డ్ దట్ హీ కెప్ట్ దేర్ ఇన్ ద ప్లేస్ అండ్ ద చైల్డ్ ద ఫీమేల్ చైల్డ్ దట్ షీ కలెక్టెడ్ హీ హస్ టోటలీ ఫర్గాటెన్.
0: కానీ ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: The whole story, the whole thing, episode, is very well known to Radha, right in her childhood.
0: ee charitra ante kodunu Radha yokka hrudayam nunde chittinchukunnadi.
1: The whole thing got itself imprinted on the heart of Radha.
0: Aa Radhaku ee yokka Krishnudi paina unnatundi yokka baadhyata bhavamu chaala maarpu chendukuntu vachindi.
1: The feeling of attachment, the sentiment and the sacred thought of Radha towards Krishna, it went on improving day by day.
0: Taanu tirigi vasudevudu tirigi charasalaku cheretappudiki taraku meluku vachindi.
1: By the time Vasudeva returned to the prison, she was awake.
0: Appudu tirigi ekkadi tarapulu akkada moochukunnayi.
1: And at that time the doors remained closed.
0: దాని తాళములన్నీ కూడాను సరే విధంగా క్షేమంగా ఉన్నాయి.
1: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ దిస్ బేబీ గర్ల్ వాస్ బ్రాట్ హియర్ ఇట్ అట్ దట్ మోమెంట్ ద బెల్ వాస్ హర్డ్.
0: అప్పుడు కంసుడు ఇచ్చినటువంటి ఒక బిరుదును చాలా పాలించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దట్ హస్ బీన్ పాస్డ్ ఆన్ టు హిమ్ బై కంస.
0: ఆ యొక్క శబ్దం విన్నగానే చెరసాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దిక్కును లేచారు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ఆఫ్ ద బెల్ ద గార్డ్స్ ఆఫ్ ద ప్రిజన్ గాట్ అప్ ఇమ్మీడియట్లీ.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికీ తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: Kamsa goppa arbhatamto vastunnadu charsala dagariki.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: Tana aadnam prakaranga aa chandi biddanu oka edam chetto ettadu.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: Aakasham ayipoyina ee visiri teggottalani prayatnam chesadu.
1: And he has lifted the babe and thrown it into the open space and decided to behead the child.
0: Eppudu aakasham vaipuna visiraado akkada aa yokka kumarudu antadhanamayyadu oka kanya puttindi.
1: By the time he lifted the babe and thrown into the space and there the child vanished and he heard the ethereal voice.
0: Aa kanya kudanu kevalam samanyamainatundi kaadu.
1: And the newborn female babe is not ordinary one.
0: Ime devaki vasudevulaku puttavalsinatvanti edo garbhamlo puttavalsinatvanti okka bidda.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైన కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక స్వరూపును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకి దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరపగలడు, ఇతన్ని కూడా నువ్వు రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా తేయం పగలు కూడాను కంసుడు కాపాడుతుంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుణ్ణి ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకి దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకి దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుని చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఒక ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or another.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me was the question he has put him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడిచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆ దేవకి దుష్టుని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైన లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతుండగానే
1: as things were happening so
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: Kamsa could not understand what's happening.
0: కట్టగడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: కంసా కమాండెడ్ దట్ ఆల్ న్యూ బోర్న్ చిల్డ్రన్ బీ కిడ్స్ బీ కిల్డ్ దేర్ దేర్ ఇన్ దట్ రేపల్లి.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ఎ కమాండ్ దట్ ఆల్ మేల్స్ బీ కిల్డ్.
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది baby girls, so he gave the order that they should also be killed.
0: Itani bhayame inni rakamainatundi vikaramulaku margam teesindi.
1: It was only his fear that led to all this perversion.
0: Ee vidhanga champutu pothunnagane
1: as he went on killing,
0: Krishna charitra dinidinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: Ee perigipoyetundi Krishnanu thanu ee vidhanga arikattagaladu.
1: How can he control the glory of Krishna and his actions?
0: దైవ చిత్రములు ఎంత విచిత్రమయ్యే
1: God's deeds are mysterious and understandable.
0: కట్ట కడపడికి ఈ కంసునికి వినాశకారే విపరీత బుద్ధి అని విపరీత బుద్ధులు పుడుతూ వచ్చాయి.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
1: He was in intense search of the boy where he was born.
0: ప్రేపల్లెలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
1: He could get the news that he was there in Vrepalle.
0: ప్రేపల్లెకి అంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
1: And he sent so many messengers to Vrepalle to find out the baby.
0: ఎంతమంది పోయి వెతికినప్పటికీ కృష్ణుడి యొక్క సంకల్పం ఏమాత్రం కూడా ఎవరికి అర్థం కాలేదు.
1: No one could understand his whereabouts.
0: కట్టగడపటికి ఇతనికి కాలం పండింది, ఇతన్ని చంపివేయడానికి వచ్చేసింది.
1: The time approached that the Kamsa had to be killed.
0: ఈ కృష్ణుడిని చంపడానికి ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు, ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: In fact, he was in search of a proper person to kill Krishna, who is close to him.
0: కృష్ణుడి నుంచి చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: He was inquiring who was so dear and near to Krishna.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: And he wanted those who are dear and near to Krishna be brought to his presence.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: There a ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకుని రామని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch this sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళారు.
1: The messengers of Krishna brought Kamsa and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటి చాలా మాయ కలిగినటువంటి వచ్చి.
1: When Krishna Balarama approached over there, people were deluded at that moment.
0: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే,
1: as they were about to step into the village,
0: ఈ పూలమాలను కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
1: There was a flower vendor who is to make garlands for Krishna.
0: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలను తీసుకుని పోతుండాలి.
1: She was carrying all the garlands and waiting there at this door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో ఉన్న రెండు మాలలు తీసుకున్నారు.
1: First, Krishna noticed the basket of garlands and collected the two.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: And one garland was accepted by Krishna and another garland by Balarama.
0: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
1: What is that she can report back to Kamsa then?
0: సరే ఈమె మాలను వేసుకున్నారు, కృష్ణుడు ఆస్థాన పండితులకు వెళ్ళారు.
1: And with these garlands, Krishna and Balarama started moving about.
0: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే,
1: as these actions were taking place,
0: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
1: And there he gave a small device.
0: ఓ కృష్ణ, నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
1: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
1: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
0: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
1: In the meantime, Krishna blessed that vendor.
0: ఈ పూలగత్తె చాలా వంపరి దింపరిగా ఉండేటువంటిది.
1: And the body of the flower vendor is bent.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: Krishna desired good dress at that time.
0: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి ఒక దుస్తులు ఉన్నాయి.
1: That lady was carrying so many silk robes.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: Krishna picked up the robes of Kamsa.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: And Balaramakrishna wore them.
0: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును.
1: This lady knows.
0: ఇతను దేవుడే.
1: She knows that he is God.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: Because he is God, he is able to act like that.
0: Krishna, నా వంపులు కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
0: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
1: She made her rest under his feet.
0: ఆ యొక్క కాళ్లతో తొక్కాడు.
1: And she trampled over her.
0: చేతి పైకి లాగాడు.
1: And just lifted her body with both of his hands.
0: ఆ బెండ్లన్నీ పోయినాయి.
1: And the bent was straightened.
0: చక్కని స్త్రీగా రూపొందింది.
1: And she could be a very beautiful lady thereafter.
0: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
1: Then Kamsa summoned her.
0: నా దుస్తులంతా వాడికి ఎట్టపోయి చేరాయి.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, నాకు తెలియదు.
1: He said, Swami, I don't know.
0: అతని మాయలు ఎవరికీ తెలియదు.
1: Nobody can understand his mysterious action.
0: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
1: Don't make any attempt to know the mystery of God, she said.
0: నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది అని చెప్పి.
1: He said, better you keep your mouth shut and remain silent.
0: ఈ పూలగత్తె ఇంత కఠినమైనటువంటి వాక్కును పలుకుతుండదా, దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
1: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
0: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
1: And there came a washerman with bundle of clothes.
0: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
1: As he was approaching, this lady escaped from the sight.
0: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపంలో పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
1: Like that, Krishna demonstrated so many mysterious experiences and leelas. The child played at that moment and demonstrated to everybody.
0: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
1: Both were taken.
0: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
1: Where?
0: కంసుని ఆస్థానంలో తీసుకుని పోతున్నారు.
1: They were to be taken to the court of Kamsa.
0: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు,
1: as they were ushered there,
0: ఈ పనికత్తె
1: and the servant maid,
0: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
1: వాస్ క్యారింగ్ సెంట్స్.
0: కృష్ణుడి పైనంతా చల్లింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెంట్స్.
0: కృష్ణ, నాది ఎంత భాగ్యమో ఏమిటో.
1: కృష్ణ, ఐఎమ్ వెరీ లక్కీ.
0: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
1: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
0: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
1: షీ అప్లైడ్ ఆల్ ది సెంట్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
0: కంసుడు వచ్చాడు.
1: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
1: These two boys got up like lions and started moving around.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరి ఎగిరినాడు కృష్ణుడి పై కంసుడి పైన.
1: అండ్ కృష్ణ జంప్డ్ ఇట్ వన్స్ టువర్డ్స్
0: నిలబట్టి అదిమినాడు కిందికి.
1: అండ్ హీ మేడ్ హిస్ హెడ్ బెండ్.
0: కానీ బలరాముడు కూడాను అంత బలమని వెళ్ళాడు.
1: బలరామ వాజ్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: బోత్ టుగెదర్
0: కంసుడిని పచ్చడి చేసి పెట్టారు.
1: అండ్ దే మేడ్ Kamsa a chutney or paste.
0: Anta himsinchetappudiki Kamsudu chaala bhayapadipoyadu.
1: And not watching the whole situation as the two boys were approaching,
0: aa vepallanta kudanu chaala vanikipoyindi.
1: All were wonder struck, fear stricken.
0: Ee vidhanga jarigetappudiki,
1: as things happened like that,
0: chinna pillavaadaina Krishnudu inta goppa karyam le vidhanga chestu vachadu.
1: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
0: Baludu ee chinna pillavaadu,
1: so young at that time.
0: Kamsudu maha durmargudu.
1: Kamsa
0: maha balavantudu,
1: so strong.
0: Alanti balavantudaina Kamsudini ee vidhanga hatamarchagalu.
1: How could this boy kill that strong wicked person like Kamsa?
0: Ee lopala Kamsudu order vesadu.
1: In the meantime, Kamsa gave an order.
0: Ee బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: అండ్ దట్ స్పెషల్ బెటాలియన్ స్పెసిఫికలీ మాండేట్ టు కిల్ బలరామకృష్ణ.
0: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
1: అండ్ హి సెంట్ బోత్.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేరు.
1: నోబడీ కెన్ విత్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ.
0: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
1: ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడాను చిన్నవారైపోయారు.
1: The whole army was subdued, was defeated.
0: ఈ విధంగా సైన్యాన్ని హతమార్చి,
1: having killed the entire army,
0: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
1: Krishna and Balarama proceeded their sojourn.
0: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: Krishna left unnoticed by anybody.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
1: How has he gone? Where has he left? People didn't know and they were afraid of the situation.
0: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడా అని ప్రేపణలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
1: All cowherd boys, all were waiting there in Repalle for the arrival of Krishna.
0: కాని ఎక్కడ చూసినా కృష్ణుడు యాక కనిపించలేదు.
1: They could not find the trace of Krishna in the vicinity.
0: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
1: With the knack and the device, Balarama Krishna could step into the village.
0: యశోదా వారు ఇంకా ఎక్కడ పోయినారు ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
1: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
0: ఈ గోపికలంతా ఏడుస్తున్నారు.
1: Gopikas were crying.
0: ఇంత దూరంలో పోయినాడు ఇంకా కంసుడు బతికించుంటాడా లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
1: They were blaming Kamsa. They were accusing him. Because the boys left long back, they traveled long distance and have not returned till now.
0: ఈ యొక్క ప్రేపరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
1: All women there in Repalle went on praying to Krishna again and again.
0: కానీ కృష్ణుడు వచ్చారు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధములంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
1: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్ కామ్ దెమ్ డౌన్ and saw to it that the inhabitants would not have any problem thereafter.
0: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
1: And then he started sending messengers.
0: ఇంకా కంసుడు చావలేదు.
1: Kamsa did not die.
0: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
1: Still time is there.
0: వీడికి అన్ని విధాలు కూడాను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యములంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
1: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
0: ee vidhanga anta chestu chestu katti gadapadi katanne shaktulu anni kodunu kunnu poyina tarvata thanu maraninchadu.
1: Ultimately Kamsa lost all his potentiality and died.
0: kani charitralo vrasayatvanti oka vichitramulanta kodunu deeniki sambandhinchinatundi kaadu.
1: But all the narrations by the composers do not contain this particular description.
0: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
1: దిస్ ఇస్ ఎంటైర్లీ డివైన్
0: చిత్రంబులు, త్రైలోక పవిత్రంబులు, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రములు.
1: ద స్టోరీ ఆఫ్ గాడ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ ఈస్ సో సీక్రెట్, సో మిస్టీరియస్, సో ఎండేరింగ్ టు ఆల్ ద సీకర్స్ అండ్ ద సెయింట్స్ అండ్ ఆస్పిరెంట్స్, సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: నేరుగా ఇంక ప్యారిస్ లో బయలుదేరారు.
1: They proceeded straight and got into the palace.
0: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
1: It was an open court where people were highly emotional.
0: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
1: The two boys jumped towards proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడి నుంచి తన మెడని పట్టి లాక్కొని వచ్చి 10 మందిలో చంపివేశారు.
1: The boys have pulled him down from his throne and killed him there itself.
0: ఇతను మరణించగానే
1: soon after the death of Kamsa,
0: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
1: And the two boys would plan to go back and they feel so sad.
0: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులంతా చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
1: All the scholars over there assembled and made arrangements for the return and the safe journey of the boys.
0: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
1: Where have they gone?
0: జరాసంధ దగ్గర ఇంటికి వెళ్ళాడు.
1: Went to జరాసంధ.
0: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడు అని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పూరారు.
1: జరాసంధ was also highly furious because his children died.
0: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
1: All had utter hatred towards Krishna.
0: అందరూ వాళ్ళ రిలేషన్స్.
1: They are all related.
0: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
1: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరితో ద్వేషం పూరుకున్నాడు.
1: So everyone had enmity towards him.
0: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
1: after this hatred
0: పేపర్లు అంతా కూడా చాలా తికమకలైపోయినాయి.
1: The whole rebel inhabitants were totally confused.
0: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
1: Everywhere there were disturbances.
0: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూచి
1: watching all this
0: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
1: Nobody could not bear any longer.
0: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చారు.
1: Krishna was growing day by day.
0: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
1: It was decided that Krishna was to be married.
0: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
1: Is it ordinary one?
0: అప్పుడు నేను అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
1: All security arrangements were made in order to fulfill their plan.
0: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
1: Krishna knows fully well what is being transacted.
0: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
1: Krishna knows the master plan.
0: ఎవరికి ఏమి తెలియదు.
1: No one knows anything whatsoever.
0: అనేక రకంగా ప్రయత్నం చేసి
1: all efforts were made.
0: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
1: Both of them were safeguarded.
0: ఇంతనే కాకుండా
1: not only this,
0: ఆ రుక్మా ఇంటికి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
1: Many messengers were also sent to her residence.
0: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
1: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
0: అప్పుడు ఒకవైపు కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
1: And on one hand, Rukmini is very much interested in Krishna.
0: Inka aneka mandi gopikalanta kudanu Krishnudu korthu vacharu.
1: So also is the situation with many gopikas.
0: Ee paristhiti lopala evanni rakshinchali evaru shikshinchali aneetvanti plan anta kudanu Krishnudu vestu vacharu.
1: So it was the plan of Krishna. He was thinking who are to be safeguarded, who are to be protected.
0: Appudu Balaramunto cheppi
1: he told Balarama,
0: Balaramuni itannandri kaapadaman cheppani cheppi
1: he wanted Balarama to protect everybody.
0: Krishna paina deshanga unnatundi vaar paina Krishnude jarabadtu vachadu.
1: And in fact Krishna handled those who had enmity for him.
0: Ee vidhanga jarugutu undangane
1: as things went on like
0: ee vaartha anta kodanu Yashoda devataki vachinavarku telustundi.
1: The news reached Yashoda
0: vasudevulaku.
1: They got the news message.
0: Yashoda nandudu
1: యశోద అండ్ నంద
0: దేవికి వసుదేవులు
1: దేవకి వసుదేవ
0: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
1: అండ్ దే కుడ్ ఆల్సో కమ్ టు నో వాట్ హాడ్ హ్యాపెండ్.
0: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
1: వాట్ వుడ్ హ్యాపెన్ టు కృష్ణ నౌ దట్ వాస్ మ్యాటర్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
1: దేవకి దేవి వాస్ వన్ ఆఫ్ కరేజ్.
0: గొప్ప పరమ భక్తురాలు.
1: షీ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జరించుకుంటారు చేశాడు.
1: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
0: Krishnuni evaru kuda e maatram muttaleru.
1: She was quite sure that none can ever touch Krishna.
0: Ani dhairyamto untundali.
1: She had all the courage and strength.
0: Vaadu cherasa nunchi vacharu.
1: They came out of the prison.
0: Vachina sakshame Devaki Vasudeva intiki vacharu.
1: And they reached Devaki Vasudeva.
0: Devaki Vasudevulu iddaru kuda nandini intiki vacharu.
1: Both of them came to Nanda's residence.
0: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
1: దేర్ వాస్ బలరామ.
0: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
1: యశోద అపియర్స్ టు బి ది
0: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
1: హి ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
0: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి వసుదేవుడికి ఎట్టైనా చేర్చాలని చేర్చున్నాడు.
1: అండ్ ఇట్ వాస్ ది మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
0: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి
1: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్.
0: కృష్ణ నేను ఇంకా తాళలేను.
1: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
0: నేను ఇంకా భరించలేను.
1: ఐ కాంట్ బేర్
0: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
0: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
1: And in fact they started making all the arrangements.
0: You nannu ikkada tappinchukunna undina na pranam undadu ikka.
1: If you don't rescue me I am doubtful of my life, she wrote.
0: Appudu ivanu devaki devi oka divini panni oka grama devata daggariki poorvam namaskaram cheyadaniki pappu tho vacharu.
1: It was the time she was taken to offer her prayer to that village goddess.
0: గ్రామదేవతకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
1: In fact, on the very first day, all the inhabitants of the village would offer their prayers to that village goddess.
0: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
1: They were all proceeding over there to pray.
0: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
1: on one side కంస,
0: ఒక తట్టు దేవకీ వసుదేవులు,
1: దేవకీ వసుదేవ on the other hand,
0: ఒక వైపున బలరామకృష్ణుడు,
1: బలరామకృష్ణ on the other hand,
0: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
1: And all people gathered there.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
1: People were very much worried because what kind of trouble they have to face on that day.
0: ఈ శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
1: In fact, శిశుపాల, దంతవక్ర also joined కంస.
0: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
1: How can Krishna escape from this group of all those wicked people?
0: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
1: And how is it possible to marry this Rukmini?
0: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
1: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
0: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టు చుట్టుకున్నారు.
1: And in fact, Shishupala was surrounded by many.
0: ఈ మే దేవాలయంకి వస్తుండాలి.
1: And on one hand, Rukmini is proceeding towards the temple.
0: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
1: And Krishna was waiting there at the main door.
0: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
1: This Rukmangada, the brother of Rukmini.
0: వాడు మహా దుర్మార్గుడు.
1: He is highly wicked fellow.
0: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: He was making an effort to take her away from that spot.
0: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
1: by the time they approached the temple,
0: ఇంకేం గతి నా గతి, ఇంకా దేవాలయంలో వచ్చినాను, ఇంకా నన్ను ఎవరెత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
1: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
0: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
1: It is only at that moment Krishna picked her hand and took her along with him.
0: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
1: And there is war at that time.
0: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
1: he brought her safe somewhere.
0: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
1: And he married her.
0: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
1: Many things had happened like this.
0: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
1: In fact, Krishna had taken birth to kill the wicked people, to punish the bad people.
0: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రమూ హింసించలేదు.
1: And he did not trouble any pious people, good noble souls.
0: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
1: And in fact, who had got the jewelry were punished.
0: ఒకవైపున కృష్ణుడు కావాలి, కృష్ణుడు.
1: One hand they want Krishna.
0: ఇంకొక వైపున గోపికలు కావాలి.
1: Other hand, Gopikas are needed.
0: ఇది ఎవరు సాధించగలరు?
1: Who can achieve this?
0: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
1: And Krishna has taken along with him Rukmini.
0: ఈ రుక్మిణిని చేరించుకోవడానికి ఎవరు?
1: And who can protect her? Who can take her back?
0: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
1: And in fact, all started fighting with Krishna.
0: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
1: And Krishna did not keep quiet.
0: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణిని తీసుకుని పోయాడు.
1: He won over everybody and ultimately took Rukmini along with him.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: ఇటువైపు
1: వేపల్లె అన్న మనసు,
0: ఇటువైపు మధుర, ఇటువైపు బృందావనం, మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
1: Hatred was rampant in all these three places.
0: ఎందుకనగా కంసుని యొక్క దీంట్ లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
1: Because there are close relations of Kamsa.
0: శిశుపాలుని కూడా చాలా ద్వేషమే.
1: శిశుపాలునికి
0: ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
1: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
0: కానీ ఆ శిశుపాలునికి తన చేతి నుంచి తప్పించకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
1: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
0: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
1: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
0: అక్కడ పోయిన తర్వాత రుక్మిణికి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
1: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
0: చేరేటప్పటికి ఈ రుక్మాంగనుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
1: Hearing the news, the brothers of Rukmini were highly furious.
0: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
1: And they made every attempt to kill.
0: ఎవరి పని ఏమి జరగలేదు.
1: Nothing whatsoever had happened.
0: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
1: In fact, the life of Krishna commenced with all this conflict.
0: కనుక కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
1: And therefore the very birthday implied so many difficulties and challenges.
0: మ్యారేజ్ కూడాను కష్టంతో జరిగింది.
1: The marriage was a matter of challenge.
0: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
1: Every christening naming was also a matter of difficulty.
0: కంసుని హింసను కష్టంతోనే జరిగింది.
1: And had to face so many troubles.
0: శిశుపాలుడు దంతవక్రుని యొక్క దీని కూడాను కంసుతోనే జరిగింది.
1: And there was also moments of worry and anxiety.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని గ్రామాలు చాలా కష్టమనే.
1: And Krishna faced all sorts of difficulties and problems.
0: ఈ విధంగా జరిగి
1: things happened like that.
0: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
1: he won, he was victorious in every field.
0: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
1: and the kingdom of Kamsa
0: ఈ విధంగా దుష్టుని చేతి లోపల చాలా ప్రయత్నం పూర్వకంగా జరిగింది.
1: అండ్ హీ వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ హీ వాజ్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
0: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
0: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
1: దంతవక్ర కేమ్.
0: శిశుపాలుడు వచ్చాడు.
1: ఆల్సో శిశుపాలు.
0: శిశుపాలుని ఎంత వరకు చేశాడంటే కట్టె గడపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
1: And the situation had happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
0: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: As the first offering was about to be given and Shishupala was highly furious.
0: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
1: Then Shishupala got up.
0: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
1: Whom do you consider great?
0: చాలా రుక్మాంగనుడు ఉన్నాడు.
1: And there's Rukmanga there.
0: అతను గొప్పవాడు.
1: He's a great man.
0: ఈ యొక్క గొల్లవాడికి అత్త నీకు తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
1: వై డూ స్పెషలీ ఆనర్ దిస్ కౌహర్డ్ బాయ్?
0: కౌహర్డ్ బాయ్కి ఏమాత్రం అధికారం లేదు.
1: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్సెవర్.
0: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
1: హౌ ఇస్ దట్ యు ఆనర్ హిమ్ ఫస్ట్?
0: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
1: అండ్ హీ అబ్జెక్టెడ్.
0: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
1: అండ్ అట్ దట్ టైం కంసా డైడ్.
0: దీనివల్ల
1: వై
0: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
1: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
0: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలందరిని వదిలిపెట్టి
1: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
0: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: చూడడానికి వీలు లేదండి.
1: నౌ యూ షుడ్ డూ సో.
0: వీలు లేదని చెప్పి నేను కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాను.
1: అండ్ దే వర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
0: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
1: And then he has sent the
0: wheel. చక్రమనగ చాల మంది విష్ణు చక్రమని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు కంసుడి.
1: Wheel people think it is Vishnu Chakra. No, they honor this.
0: ఆ తట్టనే
1: తీసుకుని
0: అతని పైన విసిరాడు.
1: The very plate was thrown at him.
0: ఎవరి పైన విసిరాడు?
1: On whom is it thrown?
0: కంసుడి పైన.
1: On Kamsa.
0: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
1: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
0: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
1: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
0: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
1: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
0: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
1: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
0: సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
1: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూజ్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
0: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
0: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుక అర్చమిట.
1: డూ యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
0: ఇది ఇవ్వటం నీకు చాలా ఆనందం కాదు?
1: You do not deserve this honor.
0: Krishna yokka dinni ee vidhanga Krishna maaru pillavadu anaga cowherd boy.
1: ఇట్ ఈస్ ఎ కౌహర్డ్ బాయ్.
0: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి నీవు ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
1: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
0: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని కొట్టేసేసింది.
1: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హస్ థ్రోన్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
0: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
1: అండ్ హి వాస్ హైలీ ఫ్యూరియస్.
0: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
1: బలరామ వాస్ దేర్ బై హిస్ సైడ్.
0: స్నానము చేయు ఆ చవరాండ్ర చీరలు కాజేపు చిన్నందుక పూజ నీకు.
1: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్ కృష్ణ ఆర్ యు టు బి ఆనర్డ్ ఫస్ట్
0: చాలుని కట్టి పెట్టి పంచాంగం. ఇక
1: ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్నెస్ ఇంటిమసీ విత్ కవర్డ్ గర్ల్స్
0: కోడు గురువో చాలుచ్చు మూయ్ నోర్.
1: అండ్ దెన్ సే స్టాప్ ఆల్ దిస్ టాక్ షట్ యువర్ మౌత్.
0: మూయ్ నోర్ అన్నాడు ఇతను.
1: And Krishna said, shut your mouth.
0: Krishna paina cheppadu.
1: And that's what he said to Krishna.
0: Appudu Krishna kopam vachindi.
1: And Krishna was angry.
0: Appudu tattam teesukoni visinatappudiki kamsuni yokka idini chisparuni yokka talagulo parigipoyindi.
1: And he has thrown the plate and that has chopped off the head of
0: ee vidhanga Krishnudu janmam modukoni Krishnudu antyam varaku kudanu ee yuddhamule jarugutu vachayi.
1: Right from the birth till the end there is conflict and war in the life of Krishna.
0: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
1: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
0: Puttinappudu peddalato baadhapaddaru.
1: In fact he had so many difficulties in his childhood.
0: Koncham pedda ayyetappudiki ee vivahalato baadhapaddatu vacharu.
1: Later as he grown up he has got problems because of the marriage.
0: Evvariki ee sukhamu ledu.
1: No one had any pleasure whatsoever.
0: Kanuka Krishnudu yokka janmadinamu chaala dukkhakaramainatundi dinamani anduvala dinni chedda deeni polchukuntu vacharu.
1: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna is so difficult.
0: Ashtami rohini poduna. Ashtami rohini nakshatram.
1: Ashtami day is Ashtami and star is rohini.
0: Ee rendu chernatunte vaadu janmamulu chaala dukkhamainatundi veeni.
1: When these two join the birth of any babe he will have so many difficulties.
0: Ee rendu kaliginatunte vaaru deshamunu uddharinchagalaruni మరొక అర్థం.
1: బట్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ ఇంటర్ప్రిటేషన్ దీస్ టు జాయినింగ్ విల్ ఆల్సో మేక్ ఎ పర్సన్ ఎ ఛాంపియన్.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
1: దేర్ఫోర్ వన్ హాస్ టు నో ద బర్త్ డే ఆఫ్ కృష్ణ ఇస్ నో
0: దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించే జీవితం.
1: ద పైయస్ పీపుల్ వర్ ప్రొటెక్టెడ్ ఇన్ ది వికెడ్ వర్ కిల్డ్ దేర్ లైఫ్ ద ఆస్పిషియస్నెస్.
0: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
1: దేర్ఫోర్ ద బర్త్ డే ఆఫ్ కృష్ణ is not to be considered inauspicious.
0: కట్ట గడపటికి అతను వెళ్లే సమయంలో కూడా చక్కని మంచి దీనిగా చేసుకుని పోయాడు.
1: అండ్ he did everything that is good for the humanity till his end.
0: కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పని
1: unknowing on coming to know the Krishna was coming.
0: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
1: అర్జున who has sent Krishna over there.
0: ఇన్ని దినములు అయినప్పటికీ వాపసు రాలేదు.
1: And Arjuna has not returned.
0: Arjuna yokka talli Kunti Devi.
1: Kunti is mother of Arjuna.
0: Aame maduri pothundadi.
1: And she was very much worried.
0: Kannulu kanipinchavu.
1: And she couldn't sleep very much
0: worried. Chetra emaina pattukodaniki veelu kaadu.
1: And she can't catch
0: cold. Ilanti maha vruddhulainatundi yokka.
1: She is very old.
0: Aamenu pichukoni vastunnadu Arjunudu.
1: And that old lady was brought.
0: Amma amma ani pilustu vachadu Arjunudu.
1: And he went on addressing mother, mother.
0: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది నాయన కృష్ణుడు ఎక్కడ రాయన కృష్ణుడు
1: మదర్ ఆస్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ వేర్ ఇస్ కృష్ణ.
0: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
1: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
0: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
1: అండ్ దెన్ అర్జున సెడ్ వాట్ ఇస్ ఇట్ ఐ కెన్ టెల్ యూ నౌ.
0: మన మామ మన బావ మన అల్లుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని.
1: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
0: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణమొద్దింది.
1: అండ్ కుంతి ద మదర్ డ్రాప్డ్ హర్ బాడీ దేర్.
0: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
1: అండ్ షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: ప్రాణమొద్దింది.
1: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ.
0: కుంతీదేవి చాలా దుఃఖంతో ప్రాణమొద్దింది.
1: కుంతీదేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
1: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేర్ ఫర్
0: 1 ఇయర్.
1: ఫర్ 1 ఇయర్.
0: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకీ దేవి గురించి వాళ్ళు చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు.
1: And in fact she wanted to merge, finally having come to know that Krishna is no more with them.
0: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికి జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది యాదవ యుద్ధం.
1: There was not only the war between Pandavas and Kauravas, there was also infighting among
0: యాదవులు యుద్ధం లోపల.
1: In that war,
0: కృష్ణుడు మొదలాడు దేశీ నన్ను మొదలాడు.
1: And Krishna left his mortal coil.
0: కారణం ఏమిటంటే అక్కడ అనేక రకములైనటువంటి శాపములంతా ఉన్నాయి.
1: Because it's all the sequence of so many curses given to Yadavas.
0: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
1: One soldier shot an arrow.
0: తన దేహాన్ని వదిలాడు.
1: It was the plea for him to leave the body.
0: అప్పుడు దేవకి దేవి వసుదేవులు వీళ్ళందరూ అంతా మరణించారు.
1: It was the time when Devaki Vasudeva also were no more.
0: యశోద కూడా మరణించింది.
1: యశోద also died.
0: ఒక అర్జునుడు మాత్రమే మిగిలాడు.
1: Only Arjuna was remaining.
0: ఈ అర్జునుడు
1: Arjuna,
0: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
1: He collected all his weapons and proceeded.
0: తీసుకుని రేపల్లెకు చేరుకోవడానికి పోతున్నాడు.
1: And he wanted to reach రేపల్లె.
0: అప్పటి లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
1: There are so many poems composed.
0: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నానే.
1: And just leaving the company of such a mighty great man, that was his feeling.
0: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
1: And he returned ultimately.
0: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
1: And Arjuna was waiting there.
0: అందరూ కాచుకొని ఉండగానే,
1: when they were all waiting,
0: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము, ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము,
1: on one hand the son was to be coronated,
0: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు,
1: on one hand the obituary rites have to be performed for the mother,
0: మరొకటి కుమారునికి పట్టాభిషేకము,
1: other time the son has to be coronated,
0: అర్జును యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
1: And so coronation ceremony was to take place.
0: కాని తల్లికి అంత్యక్రియలు చేయాలి.
1: And the last rites had to be performed.
0: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
1: Therefore the coronation, the last rites and for future plans all have got to be done.
0: ఈ విధంగా జరిగింది ఒక్క భారతంలో తప్ప మరి ఎక్కడా జరగలేదు.
1: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
0: ఈ కుంతి వచ్చి నాయన నాయన కృష్ణుడు ఎక్కడ అనింది.
1: కుంతి కేమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెండ్ టు కృష్ణ.
0: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
1: అర్జున క్రైడ్ బిట్టర్లీ బికాస్ హీ నోస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: అప్పుడే ఈమె మరణించింది.
1: At that moment she died.
0: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
1: And Kunti was to be cremated.
0: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
1: And he made her head rest on his lap.
0: భీముని పిలిచాడు.
1: He summoned Bhima.
0: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
1: He wanted Bhima to make arrangements for the coronation.
0: ఇంకా మిగిలినటువంటి వారిని అందరినీ పిలిచాడు.
1: And he called others to come
0: close. శత్రువులను కూడా పిలిచాడు.
1: And he called all others there.
0: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
1: And he was making all arrangements to get into the exile.
0: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
1: All the three tasks have got to be attended simultaneously.
0: ఒకే దినమే జరిగినాయి.
1: And to leave the whole thing and go get into the forest.
0: అది పరమాత్మను ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
1: It's only possible for God to achieve all the three at the same time.
0: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
1: Everything is in his grip.
0: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
1: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని, అశుభమైన దినం కాదు.
1: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
0: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
1: In fact, the birthday of Krishna is second to none.
0: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
1: People consider it with their own limited minds and treat it inauspicious.
0: దీంతో మరొకటి కూడా ఉంది.
1: There's another point here.
0: ఈ దేహము పుట్టినప్పుడు
1: at the time of the birth of Bhagavan,
0: chaala allakallolaga untundadi.
1: There were many disturbances.
0: Chuttu gramalanta kodanu cholera plague.
1: There was epidemic cholera and plague
0: in the
1: neighboring villages.
0: Nobody
1: visited anybody.
0: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుంది.
1: దట్ వాస్ ది సిచ్యువేషన్.
0: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
1: ద మదర్ భగవాన్ డిడ్ నాట్ విజిట్ ఎనీబడి.
0: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
1: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
0: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
1: అండ్ హీ టు షుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
1: అండ్ ద బాయ్ హూ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
0: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు.
1: ఇట్ వాస్ కొండమరాజు టేకెన్ భగవాన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడీ టు ఫాలో హిమ్.
0: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
1: యాజ్ ఇట్ వాస్ హైలీ ఇన్ఫెక్షస్ హి డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడీ టు ఫాలో హిమ్.
0: కనుక ఈ విధంగా చాలా అలర్లతో జరుగుతూ వచ్చినాయి.
1: There are so many disturbances at that time like this.
0: అప్పుడు నేనంతా కూడాను సైలెంట్ లో ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
1: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
0: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
1: Having come to know that Bhagwan left without anybody's notice, Kondamaraj used to question him, it's not proper on your part to go like that.
0: Kontamandi bhojavalanantha kuda kola vettadu.
1: And in fact he made some people assemble close by.
0: Yakkane gaane chustrante ma pillavani ventiki teesukandi.
1: If you notice this boy anywhere, bring him here, he said.
0: Ee vidhanga kattudittalu chesadu.
1: He enforced everybody to.
0: Aa kattudittalu evaru longutaru?
1: But nobody can catch hold of him.
0: Impossible. ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
1: Nobody could notice Bhagwan as he was moving about.
0: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
1: Bhagwan used to go visit a place, dine over there, return
0: again. నేను పోయి భోంచేసేవాడిని.
1: But Bhagwan accepted.
0: ఒక్కొక్క దినం 10 ఇండ్లలో పోయి భోంచేసేవాడు.
1: Bhagwan dined at 10 residences per day.
0: ఒక్కొక్క కళ్ళం శుభ్రం పిలిచేటువంటిది.
1: One day కళ్ళం శుభ్రం invited him.
0: నాయన రా అని.
1: He wanted Bhagwan to go there.
0: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
1: And she kept the pack there near the window.
0: ఆమె చాలా భక్తితో చేసింది.
1: She is an ardent devotee.
0: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
1: So many things that had happened at that time, and that's how the things went on.
0: ఈ విధంగా కలుగుతుంటే చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
1: కొండమరాజు was very angry.
0: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికి అంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
1: హి డిడ్ నాట్ అప్రిషియేట్ భగవాన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, సో మెనీ పీపుల్ ఇన్వైటింగ్ హిమ్.
0: దీనికి ఇంకోటి జరిగింది.
1: అండ్ సెడ్ అనదర్ థింగ్ హ్యాపెన్.
0: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
1: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
0: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
1: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
0: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
1: And the wife of the Reddy is also Subbamma.
0: Aadu kudanu ee Subbamma intlo pothunnadu maa intiki raavatam ledani ayam oka desham puttindi.
1: She too had developed a sort of jealousy because he visits the residence of Subbamma, the wife of
0: Karanam Subbamma, Reddy Subbamma.
1: Two Subbammas here, Karanam Subbamma and Reddy Subbamma.
0: Ee vidhanga untunnappudu chaala ee vantallanta naaku techi pettedi.
1: And all the preparations were passed on to him.
0: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
1: అండ్ దట్ రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
1: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యూ షుడ్ విజిట్ అస్ టుడే.
0: ఎవ్వరికి చెప్పద్దు,
1: డోంట్ టెల్ ఎనీబడి,
0: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి ఆర్డర్ చేసి పెడతాను.
1: హి సెడ్ యు కమ్ అలోన్, I'll serve you very good vadas.
0: Chesindi vada.
1: She made.
0: Anta edo verlanta techi aa verlanta anta pindini galipi chaala poison ga chesi vadalu pettindi.
1: She made vadas mixing poison.
0: Avu techi pettindi.
1: And such vadas were served to him.
0: Tinesesnaru.
1: Bhagwan ate.
0: Naaku telusunu.
1: Swami knows.
0: Tinnaru. Tinedappudiki ollanta neelanga maaripoyindi.
1: The whole body turned into blue color.
0: అందరూ పరిగెత్తొచ్చారు.
1: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
0: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
1: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్డ్.
0: అమ్మా వాళ్ళ ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్ళు మెక్కింది అని చెప్పారు.
1: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
0: Anadu reddi subbamku karanam subbamku ayyaledu.
1: There was rivalry between reddi subbamma and karanam subbamma.
0: Ee reddi karanalku anni oorlo kuda ayyaledu.
1: The same thing is there, similar situation every village.
0: Aa vidhanga chestappudiki andaru aa mindi paina pettaru
1: and people blamed her for serving such food.
0: Kondam raju telisindi.
1: Kondamaraju came to know this.
0: ఆయన ఉండేదంతా బోయవాళ్ళకి బజారు.
1: And he is in the company of so many people.
0: ఒక్కతూరి లేపించాడు అందరినీ బోయవాళ్ళందరినీ.
1: And he summoned all people, village people.
0: ఏ మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పోయి పరిపాలండి.
1: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
0: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు.
1: They were fully drunk and were ready to attack her.
0: నేను నెమ్మదిగా పోయి తాత చేయలేదు.
1: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
0: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్దె పైన భయపెట్టారు.
1: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్.

0: They were fully drunk and were ready to attack her.
1: నేను నెమ్మదిగా పోయి తాత మీరు తపన చేయకూడదు, గొప్పవాళ్ళు అయిపోయి కూడా వర్ణను హింసించడం మంచిది కాదు.
0: భగవాన్ వెంట సాఫ్ట్లీ అండ్ ప్లీడెడ్ ది గ్రాండ్ ఫాదర్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఇట్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ లైక్ దిస్.
1: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే నేను ఆమెతోనే పోయి ఉంటాను.
0: ఇఫ్ యూ వాంట్ టు కిల్ హర్ నౌ, ఐ టెల్ యూ దట్ ఐ విల్ స్టే విత్ హర్ ఇఫ్ యూ మేక్ ఎనీ అటెంప్ట్ లైక్ దిస్.
1: ఆమె చెప్పేటప్పటికి తిరిగి ఆమెతో పోయి ఉంటాడేమోని కడవ సుబ్బమ్మ కూడా కోపం పోయింది.
0: ఆన్ కమింగ్ టు నో భగవాన్స్ స్టాండ్, కరణ సుబ్బమ్మ వాజ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ హర్ యాంగర్.
1: ఈయనకు కూడా కొంచెం కోపం పోయింది.
0: And he was also pacified.
1: అప్పుడు అందరూ సమానమైపోయారు.
0: All became close.
1: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా దేశాలంతా పెట్టుతూ వచ్చాయి.
0: In that, those times also in villages there was rivalry.
1: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది.
0: Bhagwan has no sense of fear at all in those times.
1: ఏ విధంగా నన్ను చేయని.
0: You may act in any way.
1: ఈ కమ్మ కొట్టు కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
0: And in fact when Bhagwan stayed there at one place it was set ablaze.
1: అంతా మట్టి కొనేది ఎదుర్కొట్టం
0: ఇట్ వాస్ థాచ్డ్ హట్.
1: దానికంతా అగ్గి పెట్టారు.
0: ఇట్ వాస్ బర్న్డ్.
1: మీ అందరికి తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి, పాత మందిరం అంతా కూడా హట్ ఉండే.
0: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్
1: అంతా కాలిపోయింది.
0: అండ్ దిస్ హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
1: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
0: It rained that night.
1: ఆ యొక్క ఇంటిపై మాత్రమే కురిచింది, ఇంకెక్కడ కురవలేదు.
0: There's rain right on the top of this location of the hut, nowhere else.
1: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
0: People have come to know this.
1: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
0: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
1: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
0: And there are bhajans in all villages around.
1: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
0: It happened recently.
1: నేను బెంగళూరు లోపల పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
0: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
1: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
0: That was occasion when there were bhajans everywhere in all the villages.
1: Kuda bhajana modalu pettaru.
0: Bhajans were there everywhere.
1: Chinna chinna pallillo kuda satyanarayana vratam chesaru.
0: And there was performance of satyanarayana vrata everywhere.
1: Ee pallillo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
0: Bhajans bhajans everywhere in every village.
1: Aa vidhanga swami yokka premanu entano nochukuneetunte vaadu.
0: In fact there were many lucky people recipient of Bhagwan's love.
1: ఎప్పుడు చూసినా గాని స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
0: నేర్పించేవాళ్ళు.
1: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
0: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
1: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
1: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా చేసిపోయింది.
0: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagwan.
1: Nenu monna putta Whitefield nunchi vastunte
0: then Bhagwan was returning from
1: anni gramallo kuda nu nilipi aatri pettaatuvantu vaadu.
0: And every village Bhagwan was given harati.
1: Chikbalapur leku vachamu roadantha nindipoyindi janalu.
0: Chikbalapur which is there along the route, it is highly crowded.
1: Roadantha bhajanle.
0: And there bhajans all along
1: the harati.
0: Harati everywhere.
1: సత్యసాయి బాబాకు జై జై జై అని ఆ జైకారాలు ఇక్కడే వినిపించడానికి.
0: అండ్ పీపుల్ వెంట్ ఆన్ షౌటింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్ ఆఫ్ భగవాన్.
1: అక్కడ నుంచి వచ్చి కప్పలబండకు వచ్చాము.
0: అండ్ భగవాన్ రీచ్ ది కప్పలబండ ప్లేస్.
1: మామిడికుంట వచ్చాము.
0: మామిడికుంట
1: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసా కానీ ఒకే జై జై.
0: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
1: హారతి ఇచ్చుకుంటూ
0: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
1: పుట్టపర్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
0: And Bhagwan reaches this spot, accepting harati in the prayers of all the people.
1: Puramanta gurunte tagil degara maatrame untadi. Idi eppudigane poraliki veedu kaadu. Idi oka samvatsaramanta gurunu rest iskovalanna.
0: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
1: నాకు సంవత్సరమే వద్దక్కదు.
0: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
1: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
0: ద డివోషన్ ద ప్రేయర్ ఆఫ్ మై డివోటీస్ విల్ సర్టన్లీ గివ్ ఎ క్యూర్ టు మీ ద థాట్ భగవాన్ సెడ్.
1: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ మందు

0: వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వవిధాలు సరిపోతుంది అన్నాను.
1: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్, ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్, ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
0: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
0: నవ్వుకుంటూ వచ్చాను,
1: భగవాన్ రిటర్న్ స్మైలింగ్.
0: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు, మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
0: అందరూ ఏడుస్తున్నారు,
1: ఆల్ వర్ క్రైయింగ్,
0: నేను నవ్వుతున్నాను,
1: భగవాన్ వాస్ స్మైలింగ్.
0: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్, హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ వర్ క్రైయింగ్, హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
0: మీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
1: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐ గెట్ హ్యాపీ, సేస్ భగవాన్.
0: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
1: దాట్ ఈస్ ద మెడిసిన్.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: విత్ దిస్ ఫీలింగ్ భగవాన్ వెన్
0: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
1: వాచింగ్ భగవాన్ దే సెడ్ వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్ ఇట్ ఇస్.
0: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
1: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్ దేర్.
0: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
0: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడ్లేదు.
1: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
0: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్.
0: ఆ విధంగా చెప్పి నేనంత ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్సోఎవర్.
0: ఏ బాధలు లేవు,
1: నో సఫరింగ్.
0: ఇప్పుడంతా నడుచుకుంటూ వెళ్తున్నాను.
1: భగవాన్ వాక్స్ సో లాంగ్.
0: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
1: దే సెడ్ దట్ యు షుడ్ టేక్ ఇట్ వన్ ఇయర్.
0: నాకు సంవత్సరం అక్కర్లేదు.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్.
0: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
1: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ షిల్ పాస్ బాయ్ అన్ నోటీస్.
0: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తులే.
1: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
1: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
0: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
0: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
1: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ ఈ షూర్ టు విజిట్ మెనీ మోర్ ప్లేసెస్ హియర్ ఆఫ్టర్.
0: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుటాలే నాకు.
1: భగవాన్ విల్ బి గోయింగ్ ఆన్ టూర్ హియర్ ఆఫ్టర్ మోర్ అండ్ మోర్.
0: కనుక ఎవరు ఏ విధమైన బాధపడకండి.
1: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
0: ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ.
0: అందరూ సుఖమివ్వచ్చు.
1: లెట్ ఆల్ యూ బీ ప్రాస్పరస్ అండ్ బీ హ్యాపీ.
0: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బి బ్లిస్ఫుల్, దట్ విల్ బి హెల్దీ, దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.

Thank you.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకొడును క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence, we'll have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనం చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachchu.
0: If we talk less, we can serve more.
1: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitratvanni kudanu abhivruddhi gaavinchukovachchu.
0: Through service we can develop friendship.
1: Ee mitratvam ante emiti?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi saprayojanam anetundidi lakshyam nandinchukoni itarulu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evar nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam ichukutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnav ante palani road lo unnanu cheppochunu palani number intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend where are you, he will say I am present at such certain place in a hotel or his own residence.
1: కాని ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: Who is the one that stays there in that hotel?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: It's only the body that stays there in the hotel.
1: కాని దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachunu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్గన్ ను మాట్లాడించి, దాస్గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్గన్, హి సెడ్ దాస్గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్గన్.
0: దాస్గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్గన్.
0: దాస్గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యూ పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: హి సెడ్ వై నాట్ యు కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈజ్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: యూ టూ కెన్ స్టే హియర్.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పగా నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తరువాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paata padutunnanu kaani dhanam kosam kaani leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after
1: Taam
0: you get promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్ దాస్ గన్, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి,
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: Sare pommannadu.
0: He said, okay, go.
1: Taanu tirigi vachi cheretappudiki aa station lopala,
0: by the time he returned there at the station,
1: ekkado konni dongilinchinatundi vastu oka vastulanni kudunu bangaru vastulu police station lo untunnayi.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎన్క్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: Inka dani paina aneka vidhamainatundi enquiries anta jariginayi.
0: That is followed by thorough inquiry.
1: Appudu nenu ichina matanu tappatam cheta naaki apavadulu mi talapaina padutunnayi anetundi uddeshamto satyanni gurtinchi resign chesi appudu chiriyilo vachi cheripoyadu Dasgan.
0: Dasgan has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికి మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కానీ మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత, తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపం అనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత, పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: Man blames everyone responsible for his own position and plight.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీ.
1: మహాభారత సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటెడ్.
1: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్. వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్,
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుడి పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, హాస్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కృష్ణ
0: కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యూ త్రో ది జాస్మిన్?
0: పుష్కరుని బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఏన?
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏల.
1: బి రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సరే, అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిటీ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో.
1: How to bear the suffering, killing everybody, all relatives.
0: కృష్ణ నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: My eyes are reeling, head is reeling. Let's go
0: back. Indari bandhu mitru guru putrula jampi barinchutettulo.
1: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers? How to bear it?
0: Puramanta kuda veellu bandhu mitrulu kadani teliyada athaniki, vendru mitrulani teliyada?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadi.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపడటం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుని యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: The commander in chief Bhishma, whose age 112.
0: Alanti 112 years age vadu commander chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander in chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for their strength.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమున కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: A student should remain as a student.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: He should not have any kind.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: Then you will spoil your education.
0: విద్య. యా అనగా ప్రకాశము. ఏది?
1: యా
0: అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: That which gives this brilliance, light, is vidya.
0: కనుకనే ఇతి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: Therefore he should seek the light of knowledge, nothing else.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: The modern student by talking too much losing his power.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: The power given to the student which is to be spent throughout his lifetime is spoiled by the time he reaches 20.
0: విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power, energy given to us.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's responsible for
0: all this? కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: All the thoughts that come to us are so mean, so low as mud.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: That's like a coal.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: For coal, why should we spoil the precious diamond-like life?
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: ఒక
0: విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego, pride,
0: chinnavi viluvaleinatvantivi,
1: they are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu viluvaleinatvanti shantini viluvaleinatvanti yokka buddhini manam paadu cheskovatam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Puram cheppanu p
1: bhagavan referred to 3 p's.
0: P purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటాదో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటాది.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: Where and how in what way we should make of this use of
0: ee vicharana chesinappudu mana pattudala sakramaina margamlo praveshistundi.
1: When inquiring this direction determination will be correct.
0: Kaani ee yuvakulaku ee aadesham vachinanta tachaname ee pattudalanu vadal petti andulo karya roopamlo praveshistuntaru.
1: The modern youth, the moment they are agitated, emotional, they give up in determination to go to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డ రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఇస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఈస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సామంత్రికం చెప్తుంటే అదే పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దాన్ని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలుగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells
0: F,
1: us for
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who's your master?
1: Who's your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanka ni conscience ni follow chai.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience,
0: conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సానీ పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: హ్యావింగ్ డిటర్మిన్డ్ టు డూ ఏ టాస్క్ జస్ట్ హోల్డ్ ఆన్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
0: తలచినదేదియో తలచనే తలచిటిరి తలుపు తీరెడుదాక పోవకుండు.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo korane koritiri korke chelludaka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo adagane adigitiri adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padaleka tanaina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: Or you should ask falling unconscious.
0: అంతియే కాని నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: అది ఏ డిటర్మినేషన్?
1: That is determination.
0: అది ఏ పట్టుదల?
1: That determination.
0: ఆ పట్టుదల దేనిపైన ఉండాలి?
1: What is it?
0: పవిత్రమైనటువంటి దానిపైన.
1: You should.
0: పరోపకార సంబంధమైనటువంటి దానిపైన. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్ సర్వీస్.
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్. దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అది ఏ దైవం.
1: A friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend
0: shrut,
1: is only God.
0: Shrut ani cheppindi Geeta.
1: Geeta anaga emti?
0: Ee vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ee danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ee vidhamainatundi danni korakunda.
1: It doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: విత్ టోటల్ రెనన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యు ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మైన్డ్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
0: మై డియర్ ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామస్.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We have so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines
0: will come out. అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad company.
0: దుష్కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel happy.
0: కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాయి.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack anytime.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye, goodbye.
0: Ante,
1: that's all.
0: Amitanga maatladakoodu.
1: You should not talk too much.
0: Amitanga maatladutu pothe yemem ostayo inka man nunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: Ani unnecessary talk anta aipothundi.
1: Unnecessary matters.
0: Tadwara maname balahinudaipotham.
1: Therefore we become weak.
0: ఈ బలహీన చేతని మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతుంది.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్
0: వే. ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలు ఎన్ని వస్తుంటాయి.
1: ద గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడి.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకని అమిత భాషించు శూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking
0: too
1: much is more. The action is less and less.
0: గతుకుల ఆడంబరములాయే.
1: Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: This is the sort of modern life of the student.
0: చెడ్డ పేరును మనం తెచ్చుకోకూడదు.
1: We should not get a bad name.
0: విద్యార్థి అనగా విద్యాంగుక్తి మాటలన్నీ వస్తుంటాయి.
1: The gossip sometimes comes on the way.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: You listen to the vain gossip.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: And then you translate into action.
0: కనుక ఎవరి విషయం

0: ఈ పాటి దాయి.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వి షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫార్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకని ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ది మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ది లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం, సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్, యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్.
0: మంచి పేరును సంపాదించాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
1: హోమ్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: పుత్రోత్సాహమునాడు, పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు. పుత్రోత్సాహము
1: is not merely distributing sweets on the day one begets a son.
0: Tandiki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsaham unadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumaru manchivadu manchivadante appudu aa tandiki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని, ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు, కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము, వినటము, మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్, విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్, విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ గాడ్?
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: ఎంక్వైర్
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: అదే నిశ్శబ్దంలోని శబ్దము.
1: That is the sound in silence.
0: నీవు కేవలం నాలుకను బంధించినప్పుడు ఆ యొక్క శబ్దం అందులో బయలుదేరుతుంది.

0: None of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి,
0: పగలంతా
1: శ్రమ పడి పని చేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night, ఇంద్రియములు
1: విశ్రాంతి
0: తీసుకుంటే
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can
1: be rested. నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలకు అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ అమనస్క, విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసుంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మానిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్యా విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా.
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియా.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ, నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్, ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియా.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వీ గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 పేజీలు చదువుతాం మనము.
0: We spend the whole night reading 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: What is the use?
1: 20 పేజీలు చదివావు.
0: You have gone through 20 pages.
1: ఈ తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: Next morning you don't remember even one page of
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: Because the natural sleep is very essential.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: By giving up sleep you will never pass.
1: కానీ నిద్రపో.
0: Sleep.
1: Early get up.
0: And then get up early.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ అవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: Talk what is necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to your subject.
1: హలో అంది, హలో అని అంతే.
0: Always restrict yourself.
1: పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: You got the relationship by spending naya paisa. You cannot give it up even spending 4,000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనీవే టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: యూ షుడ్ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్. ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధన వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుకనే ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా నువ్వు పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయేని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: The principle and the code, that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmam kada evaraina aa pachunu teeskendi kaallu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamulaku kaalu levu, karmamulaku netramulu levu, karmamulaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchite avartaram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియంట్ సెడ్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెస్టినీ.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది, పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu pancha bhautikamu.
1: We see the five senses.
0: Pancha bhautikamainatundi ee oka lokamu ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: లోకము పంచభౌతికము లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of law,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are understandable, mysterious.
0: Lenni kanipistundai kanipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకొని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీరు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిన ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place, in a particular pattern, as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore, it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలులేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులి స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్కుతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యు ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: లోక విచిత్రంబులు
1: అండ్ మిస్టీరియస్
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కానీ 16 సంవత్సరములు పడేటప్పటికి తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger?
0: నాయన, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేడి చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆనాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచిన తర్వాత స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గరికి పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం ఫలితం నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this. To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంటి ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరాలు నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఈశ్వర్ అండ్ పార్వతి అకంపనీడ్ బై ది
0: అనగా కదలిక జరిగింది.
1: దట్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: In fact, you are not going to suffer any loss because of
0: me.
1: నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను. I will never put you to suffering or misery any time.
0: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: he got up and paid his obeisance to his parents.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశమును చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్, ది ఇంటర్నల్ ఫీలింగ్స్, ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: మార్కండేయ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: You only determined to make the best use of the time given to
0: Idiye
1: you.
0: Idiye nayaka sankalpam.
1: This is my determination.
0: Anuka ee sankalpamunu prasiddhi gaavinchukunataniki taginatuvanti karmalu aacharinchadame bhaktulu cheyavalsinatuvanti kartavyam.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: Appadi nunchi Markandeyudu chiranjeeviga brasukutu vachadu.
1: And Markandeya is immortal Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుంది అంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కూడాను మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
1: The devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11th శతాబ్దం లోపల,
1: in the 11th century,
0: కేరళ దేశం లోపల,
1: in the state of Kerala,
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13th శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యూ హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుల యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచాలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: Mari 14వ శతాబ్దం లోపల
1: in the 14th century
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ
1: అండ్ హీ సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ న్యాచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫార్మ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హాజ్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హాజ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by Isharatva?
0: Tana yokka satyatattvame Isharatvamu.
1: The truth is divine.
0: Anaga moodinti yokka ekatvam kuda akkade untundadi.
1: Meaning the combination of all
0: these sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Innu puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka lingaakaranga chuvistu vacharu.
1: And the scholars gave it a specific name and a form to these three aspects.
0: Anaga ee vidhanga vachi idi munduku vastundi. దీనిపైన ఇంకా కాలం వస్తుంది అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: The linga above that has no different form.
0: దీన్ని పరిష్కరించుకొని ఇదియే నీకు శివలింగము అన్నారు.
1: That we call it శివలింగా. భగవాన్ మెటీరియలైజ్ శివలింగా. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no definite form over there.
0: ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్
0: నేచర్. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగా.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్యం లోపల శంకరాచార్యులకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ది ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య.
0: ఒక్కటే
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: Aa linga karamane tundi etta untuntadante idi ee vidhanga oka danito oka sambandham lekunda undagadu anni okati gaane untuntayi.
1: The shivalinga is not anyway unrelated, it is related and associated.
0: Pratyekanga undadaniki veeru kaadu.
1: It is not apart, separate.
0: Kanukane aa naatu nunchi jagattu lopala sarva manavulu endukunu daivattamu aneetundi bhakti pelutu vachindi.
1: Since that time you find the devotion on the rise since that day.
0: Attu lingakaram chetane daivattu ekatvanga pooni.
1: It is only linga that speaks of the oneness.
0: Manavulanta edo kalpinchukoni poojchesukune tundi kutrimaina tundi kaadu.
1: It is not the form which is made by man that we worship. No.
0: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఇస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశైలతాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
1: అండ్ ద ఫాదర్ మృకండ,
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
1: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
0: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
1: ది సటిలెస్ట్ ఈజ్ విత్ ఇన్.
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల,
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ వితౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేస్ లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: వితౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ది సటిల్.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే. venture.
1: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: దేర్ఫోర్ ద క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఏ క్లాత్.
0: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణదేహంలో మూడు కూడాను అతనివి.
1: దేర్ఫోర్ ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
0: కారణమైనటువంటి దేహమును మనము సరైనటువంటి రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారాన్ని కూడాను మారుస్తుంది.
1: ఇన్ఫాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్, ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్, దే రన్, దే డోంట్ రన్ ఫాస్ట్.
0: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
1: ది మియర్ ప్రెజెన్స్ ఆఫ్ ది థ్రెడ్ విల్ నెవర్ మేక్
0: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
1: ది యాన్ మస్ట్ బి ఇంటర్వోవెన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
0: ఇది ఏ ప్రయత్నము, సుప్రయత్నము అనేటువంటిది.
1: దట్ ఈస్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ షుడ్ గో టు
0: రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
1: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ ఫార్మ్ లింగ.
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను, మనం చేసేటువంటి పనులు కూడాను, ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today, people repeat chant Veda.
0: కానీ ఈ అన్నింటికూడా అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ.
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: చాలా మంది,
1: మెనీ పీపుల్,
0: విద్యార్థులు కూడాను,
1: స్టూడెంట్స్ ఆల్సో,
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study not in sincerity.
0: Donga anaga emti? Tanlo tana pradathamani pettukoni lenattuga natinchadame donga.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
1: మెనీ పీపుల్ కెన్ చాంట్ వేద,
0: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: వెన్ వీ హియర్ ఫ్రమ్ అదర్స్, ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ దట్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: వెల్ దట్ అమౌంట్స్ టు థెఫ్ట్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: నేను వస్తాను చూస్తుంటాను, అందరి నోట్లు చూస్తుంటుంటాను.
1: భగవాన్ యాజ్ హి రీచెస్ ఓవర్ హియర్ వాచింగ్ ఎవ్రీబడి.
0: కానీ కొందరికి తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: దో సమ్ నో వేద చాంటింగ్ బట్ దే డోంట్.
0: అది విద్యా దోహము.
1: That is what you call betrayal.
0: అదే విద్యా చోరత్వము.
1: Well, that amounts to theft at this point.
0: అదే దైవ చోరత్వము.
1: That means you are a traitor.
0: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారు.
1: Those people that declare that
0: వారే నిజమైనటువంటి సాక్షాత్కారములకు అర్హులవుతారు.
1: They deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణము.
1: In fact, that is the primal cause for all spiritual
0: paths. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies
0: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
1: Nobody can deny that, right?
0: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here and they start joining. And in fact, those people who know, they sing
0: like this. But some people don't hear. Swami, watches everybody.
1: But some people don't hear.
0: నేను చూస్తుంటాను.
1: స్వామి వాచెస్ ఎవ్రీబడి.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు?
1: They are big thieves.
0: వింటున్నారు.
1: They listen to chanting.
0: ఇది చెప్పటం లేదు.
1: But they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Though the other chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: So chanting and listening should go hand in hand to experience the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: So everyone who knows Veda should start chanting.
0: వేదమే భగవత్స్వరూపము.
1: Veda is the very form of God.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: Ee panchabhutamulu kodanu pranam nandistunnayi.
1: The five elements are responsible for the life.
0: Ee pranam nandinchetundi panchabhutamule.
1: And the five elements are responsible for life.
0: Prapanchani kuda srushtistunnayi.
1: Also create the whole world.
0: కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: The radiance, the brilliance of the five elements is this world, cosmos.
0: కనుక పంచభూతం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ వాట్ యు ఫైండ్ ఇన్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ ప్రపంచంలో ఉంటున్నాయి.
1: ఆఫ్ పర్సెప్షన్ యు ఫైండ్ దెం ఇన్ ది వరల్డ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
1: విల్ బి డూయింగ్ ఇన్జస్టిస్ ఇఫ్ యు ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కంటైన్ ఆల్ దట్ విచ్ ఇస్ అన్నెసెసరీ.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: ది ఎసెన్షియల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్గాటన్, గివెన్ అప్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: దో దే చాంట్ హియర్ దే ఫర్గెట్ ద మూమెంట్ దే లీవ్ ద ప్లేస్.
0: ఎక్కడైనా పోనీ నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
1: యు మే గో ఎనీవేర్ అట్లీస్ట్ యూ షుడ్ చాంట్ విదిన్.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బిట్రే ద నాలెడ్జ్.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: అండ్ ఇఫ్ యూ బిట్రే యువర్ నాలెడ్జ్ దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరమైపోతున్నారు.
1: దట్ బిట్రేయర్స్ విల్ నెవర్ డిజర్వ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినప్పుడు ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ దట్ వీ సీ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ విల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకటూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: దెన్ వన్స్ యూ నో ఇట్స్ ఎ మిస్టేక్ యూ షుడ్ నాట్ రిపీట్ ఇట్.
0: ఈనాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: వాట్ ఆల్ దట్ యూ హియర్ టుడే యూ షుడ్ రిపీట్ స్టార్ట్
0: అందరూ ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: దెన్ యూ ఆల్ జాయిన్ ఇన్ కోరస్ ఇన్ యూనిసన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కనుక
1: బ్రహ్మన్
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: Aditya Varnam Tamasa Parastat.
1: His pure white beyond the darkness.
0: Ee Vedama yokka shabdamu
1: sound of Veda
0: adi entano pavitramaina pettidi.
1: It is highly sacred.
0: Shabda Brahmamayi
1: the sound
0: characharamayi
1: the movement
0: jyotirmayi
1: light
0: vidyantamayi
1: the knowledge
0: characharamayi jyotirmayi vangmayi
1: the faculty of speech.
0: Ee vangmayamlo raavali.
1: And you should also express, spelt out. That is the relationship between the education and Veda chanting. So everyone must learn Veda. Not necessarily Veda alone. One should repeat God's name.
0: ఈశ్వరుడు ఏడవ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు
1: Ishwara was born.
0: Kali anni vedamulu nechukunnadu.
1: Has learnt all
0: vedamu, yajur vedamu, savar vedamu, atharvana vedamu.
1: Became a scholar in all four Vedas.
0: Yajur vedamu lopala aidu vedamulga bayalderinayi.
1: And the same yajur Vedas just got itself divided.
0: Ante emi dantlo mukhyamainatundi dani aksharalu cherchukoni
1: all important letters have been grouped.
0: Bhagavantuni yokka smarana kosamani dani uchcharinchi cheyalu.
1: And they must be repeated. Which amounts to thinking of God's smarana.
0: Kanuka manamu ye vidhamainatundi vedam nechukunnappudiki dani uchcharistu raavali.
1: Whatever Veda you may learn, but you should learn to chant it.
0: Adi uchcharinchukunnappudu samayam lopala meeru dani nechukone avasaram ledu.
1: But as you begin to chant, you don't need to learn it specially.
0: Chaala mandiki nenu chustune unnanu.
1: Bhagavan watches repeatedly.
0: Prakatinchetundi kaadu.
1: It is not for publicity.
0: It is
1: not for
0: advertisement.
1: It is to be practiced and one should enjoy bliss out of Veda
0: chanting.
1: It is blissful. It is light. It is delight. It is full of wisdom.
0: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటి మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
1: Therefore the blissful aspect of the divinity is the cause for the five elements.
0: ఒకటి కర్మం.
1: One is action.
0: రెండవది ఉపాసన.
1: The second ఉపాసన worship.
0: మూడవది ఆచరణ.
1: Third is practice ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము.
1: Third ఉచ్చరించటం.
0: ఐదవది అనుభవించటము.
1: Fifth experience అనుభవ.
0: అనుభవం ఆనందమయ కోసము.
1: And this అనుభవ experience is the sheath of
0: bliss. కోసము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమయ తరువాత జ్ఞానమయీ, జ్ఞానమయీ తర్వాత వేదాంతమయీ, వేదాంతమయీ తర్వాత ఆనందమయీ.
1: Therefore we find the karma, the action, that is followed with wisdom, the upasana, the worship, and ananda,
0: the bliss.
1: So everything begins with this action, activity.
0: దాన్ని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
1: When once we chant Veda,
0: సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
1: So those who want to be the recipients of God's
0: grace
1: to repeat God's name,
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: And that has to be
0: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: That which is taken in must be enjoyed and experienced.
0: ఈనాడు ఊరికి వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: We just repeat as we hear.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough if you simply repeat.
0: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
1: You should digest it within.
0: అన్నం తినే దేనికోసము?
1: Why do you eat?
0: కడుపులో పెట్టడానిక.
1: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్,
0: కడుపులో పెట్టినట్టు జీర్ణించుకొని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
0: Vakunandunu, priyayandunu, Vedanta pracharamandunu, prabodhayandunu kudanu dinni aanandanga anubhavinchali.
1: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
0: Kaduka daivam ante sarvatra untunnadu ani antunnaru kani ee vidhanga untunnadu.
1: We say that God is everywhere. In what form?
0: Panchabhuta swaroopudai unnadu.
1: God is in the form of the five elements.
0: Five elements ante okoka element kuda okoka daivame.
1: Each element is divine.
0: Aa five elements kuda ekamainappude nijamaina atma swaroopamu.
1: Therefore the self has got all the five elements.
0: Adi atma swaroopam vachinappude andari endukunu adi aanandam anubhavistundi.
1: It is the self that is the bliss.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Vidyarthulara.
1: Students.
0: మీరు నేర్చుకున్నటువంటి విద్యను,
1: నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
0: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తుల కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: వెన్ గెస్ట్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్, బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: సో యాజ్ వి రిపీట్ గాడ్స్ నేమ్ వి షుడ్ ఎంజాయ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
0: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇంటి యొక్క విద్యను,
1: నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
0: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.

0: తీయాలి. సో యాజ్ వి రిపీట్స్ గాడ్స్ నేమ్ వీ షుడ్ ఎంజాయ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
1: కనుక వేదం యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ వేద చాంటింగ్.
1: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: వేద ఇస్ స్టాండర్డ్.
1: సర్వం కూడా వేదం నుంచి వచ్చినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
0: వేద ఇస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాజ్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

నా సుఖం నా దుఃఖం.

0: సచ్చిదానంద రూపం శివోహం శివోహం. నా పాపం నా పుణ్యం ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్.
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ.
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్.
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం. నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్, they introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేరు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: Nee peru emi ani adigite,
1: if you ask him what's your name,
0: taanu enni vidhamulgaano cheptu vastuntuntadu.
1: He tells in different ways.
0: Naa peru Gopal.
1: My name is Gopal.
0: Maa tanni peru Bhupal. Maa taata peru Nepal.
1: Father's Bhupal, grandfather's name Nepal.
0: Ee vidhanga Bhupal Nepal Bhupal గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ, దట్స్ ఇన్
0: ఐ ఆమ్ ఐ. ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్.
0: పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది.
1: దిస్ ఐ ఇస్ బోర్న్ ఎట్ ద టైమ్.
0: తదుపరి వారు వీరు అనేటువంటిది వచ్చింది.
1: దేర్ కమ్స్ ఐ, మైన్ అండ్ థైన్.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: Therefore, this aham, I, is born prior to Brahman.
0: అహం నేను బ్రహ్మను అంటుంది.
1: I am Brahman.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: Therefore, this I is present even before Brahman.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: This I is called by Shruti as హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: It means the one with compassion.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I must necessarily possess compassion.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: So this I does not merely represent the body.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I necessarily associates with compassion.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: And hence, I, compassion, Atma, Hridaya are synonyms.
0: Nenu anetuvanti motta modati padam.
1: So it's the I that comes first.
0: Ilanti modati padamuna inetuvanti yokka daivatvanni, hridayatvanni, brahmatvanni, atmatvanni ee naadu marchipoyi dehame nenu anetuvanti margamlo jeevisthunnadu.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: Oka chinna udaharanam chudandi.
1: A small example.
0: Nee eppudu vachinaav ana prashninchinappudu.
1: If you put a question, when did you come?
0: Nenu prodduna vachanu antavu jababu.
1: The answer is, I come this morning.
0: Prodduna vachindi edi?
1: What is that came this morning? Who came?
0: Deham vachindi.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చినాను చెప్పావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యూ సెట్
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ ఎస్ యూ సే దట్ యూఆర్ డిఫరెంట్.
0: ఇది నా చెయ్యి,
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు?
1: దెన్ హూ యామ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్, యూర్ డిఫరెంట్.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష ఎందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను పొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: Maroka nimisham lopala idi naa dehamu ani antunnavu.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: Adi nijama, idi nijama?
1: Is that true or is this true?
0: Naa deham aneetundi koddi kaalam maatrame undeetundi.
1: When you say identify with your body, my body, it is
0: nenu aneetundi taratarabal nundi kuda vastuntundi.
1: But is this I lasts for generations?
0: Idi maarpu chendanaatundi.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్షియన్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడా నువ్వు వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఐ.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: హియర్ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్.
0: నేను ఇది.
1: ఐ ఆమ్ దిస్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఈజ్ ఎ టంబ్లర్.
0: నేను
1: ఐ.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: హౌ ఆర్ ఏబుల్ టు సీ దిస్ టంబ్లర్ దెన్?
0: టంబ్లర్ దృశ్యము.
1: దిస్ టంబ్లర్ ఈజ్ ద సీ.
0: నేను ద్రష్ట.
1: ఐ ఈజ్ ద సీయర్.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: ద సీయర్ సీస్ ద సీన్.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seeing.
0: కనుకనే నీవు ద్రష్ట. నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore, I is the seer.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a scene.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illumine.
0: బల్బులా వెలిగేది.
1: Do you mean to say the bulbs that illumine? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించేది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నులా చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీ.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: హియర్ దర్ ఆర్ టూ ఐ అండ్ దాట్.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: దాట్ ఈస్ దిస్.
0: నేను అనేటువంటిదే కారణ స్వరూపుడైన దైవము.
1: ఐ ఈస్ ద కాజ్ ద డివినిటీ.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: ద సీన్ ఈస్ ది ఇఫెక్ట్.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: దెర్ఫోర్ డివినిటీ గాడ్ ఈస్ ద కాంబినేషన్.
0: దృశ్యంలోనూ ఉన్నాడు.
1: ఈస్ దేర్ ఇన్ ది ఇఫెక్ట్.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ దట్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిదే.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈస్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటుంది?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఈస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ the scene is experienced by the seer only.
0: ee drashta anetundide divyattamaina nenu nenu nenu.
1: And therefore this seer, the witness, is I.
0: ee nenu anetundide ekkada nunchi puttindi?
1: వేర్ ఈస్ దిస్ బాండ్, దిస్ ఐ?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుండాలి.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇట్స్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాకపోకలు లేనటువంటిది ఈ నేను.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poye atundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham, the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the seen as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్,
0: అతని హైట్ 6 feet,
1: హిస్ హైట్ ఇస్ 6 feet,
0: అతని వెయిట్ 80 kilos,
1: అండ్ వెయిట్ 80 kilos,
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్ అండ్
0: వెయిట్. కలరు చామన ఛాయ,
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్
0: అతని రూపము పట్టనెత్తి,
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యు ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior my
0: ఎలాంటి గుణములు ఉంటున్నాయో,
1: what sort of quality,
0: అది కనిపించేటువంటిది కాదు.
1: Well, they are not apparent.
0: అంతవరకు పోనక్కర్లేదు.
1: One don't need not
0: నా మనసు అంటున్నావు నీవు.
1: You say my mind.
0: నీ మనసు నీవు చూస్తున్నావా?
1: Do you see your mind?
0: ఎంత చెప్తున్నావు నీవు?
1: How do you say that?
0: నీకు కనిపిస్తుందా?
1: Do you find it?
0: లేదు.
1: No.
0: నీవు ఎంత చెప్తున్నావు?
1: How do you declare?
0: నీ కనిపించిన దాన్ని ఎంత విశ్వసిస్తున్నావు?
1: How do you have faith on that? You
0: నీ కన్నులే నీకు కనిపించను.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడు నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటాం.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నా.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా?
1: హౌ?
0: ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుండాలి.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విదిన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్కరెంట్.
0: సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుంది.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం ఉన్నందే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సో ఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: Yendendu vedaki chuchina
1: wherever you may search
0: andande kaladu
1: you find him there.
0: Yendendu vedaki chuchina andande untunnadu
1: wherever you may search you will find him there.
0: Idi ee naadu scientistu mem ekkada chusina ee atomic chustunnam antunnaru.
1: This what the modern scientists say that he finds atomic power.
0: Idi oka chinna udaharana oka cheptunnanu,
1: a small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanaaniki pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet Bhagavan.
0: Ee science anetundi dantu kevalam oka vidhamainatundi okka telivi teetalu kuda chaala takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: తెలివివంతులనేటువంటి ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest intellectual,
0: నమ్మలేడు.
1: He has no faith in his wife nor in his own self.
0: ఎప్పుడు చూసినా కాని లాబొరేటరీ లోపల పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్.
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ది లాబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్.
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్?
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను.
1: You think you are all scientists. What is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same matter.
0: Ah, telusukunnam annadu.
1: They said yes, we know.
0: Telusukunnanu anna vaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను?
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: ఐ సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు వన్ యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు. ఎంత సులభము.
1: దిస్ భారతీయస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది
1: అనాది ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్?
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy enter.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani na uddesham emtundiga matter and energy rendu veru kaadu.
1: బట్ భగవాన్ డస్ నాట్ కన్సిడర్ మ్యాటర్
0: ఎనర్జీ ఎనర్జీ అనే మ్యాటర్
1: మ్యాటర్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఇస్ మ్యాటర్
0: రెండు కలిసి ఒక్కటే
1: బోత్ ఆర్ వన్
0: మ్యాటర్ లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు
1: వితౌట్ మ్యాటర్ యూ కెనాట్
0: సీ ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసేలేదు
1: వితౌట్ ఎనర్జీ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్
0: చేరి ఒక్కటే
1: బోత్ టుగెదర్ ఇస్ ఆర్ వన్ అండ్ ద సేమ్
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి
1: ఫర్ ఎ సీడ్ టు ఫర్ ఎ ప్లాంట్ ఎ సీడ్ ఇస్ నెసెసరీ
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి
1: ఎ సీడ్ హస్ టూ కోటలడన్స్
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది
1: విత్ దీస్ టూ కోటలడన్స్ ఇట్ జర్మినేట్స్ ఇన్ ఎ ప్లాంట్
0: ఒకే బద్ద వేస్తే అది మలచదు
1: విత్ ఎ సింగిల్ కోటలడన్ ఇట్ నాట్ గ్రో
0: కనుకనే ఒక బద్ద నెగటివ్ ఒక బద్ద పాజిటివ్
1: వన్ ఇస్ ద పాజిటివ్ వైల్ ద అదర్ ఇస్ ద నెగటివ్
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి
1: One cotyledon
0: energy
1: is energy.
0: Oka subbabba idi matter.
1: The other one is matter.
0: Matter and energy rendu chernappude punarjanmamu anetundi vastundi.
1: With these two cotyledons, the matter and energy, you find the rebirth.
0: Kanuka manam telinatundi vanta kuda nammakunda undakoodani e maatram kuda ani cheppakoodadu.
1: Never say that you are not going to believe that you do not know.
0: Kanipinchanade tinipinchunu nee karmala phalamalam marmamu jeeva.
1: Oh, individual, understand, that which is not seen is responsible for you to pay the
0: consequence
1: of life. Oh, puppet, understand the mystery of this play and the drama.
0: Andamu prayamu vindriya shakti undari nikka kruvaranna.
1: Oh, don't pride yourself because of a youth and the sensual power.
0: There
1: lies ahead advancing old age.
0: మసల లేవు
1: యు కెనాట్ మూవ్
0: కను మసకలు
1: యు కెనాట్ సీ
0: మోమున మడతలు పడే తల నరిసే కదా
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారం నేను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ
1: హెయిర్ టర్న్స్ గ్రే ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ అ మంకీ
0: ఏమిటి ఇవే మనం చూస్తుండేటువంటిది
1: ఇస్ దట్ వాట్ వి సీ
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani, meeru 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meeru next, inga 20 years ku, you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku, you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti, naalugu evaru meeree.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani.
1: So.
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనుకూడదు
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యూ కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్
0: ఒక చెట్టు ఉంటుండాలి
1: హియర్ యూ ఫైండ్ ఎ ట్రీ
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది
1: ద ట్రీ ఈస్ సో జైశాంతిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయినిస్తుంది అది
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు
1: యూ సీ దిస్ ట్రీ ఓన్లీ
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి
1: బట్ the tree is behind that you don't see hidden or responsible the
0: foundation ee verlaku neeru posinappude chettu samruddhiga pendutundi
1: when you water the hidden roots the tree grows further
0: ee bhavanani chustunnaru
1: you find the mansion here
0: ah ee pillars enta baaguntunnayi
1: how beautiful the pillars are
0: ee enta baaguntundadi
1: what a fine wonderful hall it is
0: ivada deeniki foundation chudu motta motta
1: but you see the foundation first
0: ee foundation lekapothe ee pillars etta unnayi
1: without the foundation how do pillars
0: roots lekapothe vruksham etta untundadi
1: without roots how does the plant
0: live బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది
1: when you water the roots the tree grow
0: ee tree lopala puvulu kayalu anta untunayani puvulu kayalaku neerlu postunte undeti kuda raalipothayi
1: as the tree has got so many leaves flowers fruits and branches you don't water them
0: kaadu kaadu కనిపించినటువంటి నీటికి ఒక వేళ్లకు నీరు పోయాలి
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you
0: Tyagaraju
1: Tyagaraju said

0: త్యాగరాజ్ చేశాడు. ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది,
0: వేర్ కెన్ ఐ డిసైడ్
1: అనేటప్పటికీ ఇందుకనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ ద గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్, నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరీ నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలు ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ ఆ
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: ఎ స్మాల్ మ్యాటర్ హియర్.
1: సామాన్యంగా మీరు పిల్లలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈజ్ ఉపయోగపెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగపెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్స్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: will put you in danger tomorrow.
1: It is chala tappu.
0: It's a big mistake.
1: Sisters and brothers and sisters.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనటువంటిదిగా ఉంటుంది.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్,
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్, సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కరుకుని సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many as they begin their talk they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it you can say నమస్కార్.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you
0: say thank
1: you. పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమున కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: ఐతే ఈనాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థై.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiya yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahaviryam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదటి వేదము సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: It is only the Veda that taught the principle of unity and equanimity, equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: ఎంతకాలమైనా మనము ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనము అభివృద్ధిగాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్. ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్.
0: సత్యములకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద ట్రూత్.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: Truth is all powerful.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్యగోచరంగా నిలిచి ఉన్నది.
1: దిస్ ఆల్ పవర్ఫుల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సత్యమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఈస్ ది ట్రూత్?
0: ఇక్కడనే.
1: ఇట్ ఈస్ హియర్.
0: ఎక్కడ చూచినా ఉన్నది సత్యం.
1: Truth is present everywhere.
0: సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: Truth is the foundation for all prosperity.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: ద రీజన్ బిహైండ్ ది అజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ is this, it has forgotten truth.
0: Satyamu, morality, anaga neeti, ivi rendu kudanu twins.
1: Truth and morality are the twins.
0: Kanukane neeti nijayitilavu nijamainatvanti yokka sodarloni.
1: The truth and morality are true brothers.
0: Ninnati dinam nijayitini gurinchi cheptam anukunnam kaani neetini maatrame bodhisthu vacham.
1: Yesterday you have been taught about this morality and the integrity
0: neeti
1: is left.
0: Manavunaku pradhanamainatvanti khyati.
1: It is neeti, morality, that brings you khyati, reputation.
0: Ee khyati maatrame kaadu neeti manava jati yokka pranam.
1: In fact neeti, morality, is the makes you belong to this human society, jati.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: ద లైఫ్ బ్రెత్స్, లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ హ్యుమానిటీ ఆర్ దీస్ టూ, నీతి, మొరాలిటీ, నిజాయితీ, ది ఆనెస్టీ.
0: కనుక సత్యరూపమైనటువంటి యొక్క దైవమును సాక్షాత్కరింప చేసుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్. Divine, who is truth.
0: Itti daivatvanni pondetvanti oka manavude nijamaina manavudu.
1: You can call yourself a true human if you attain divinity.
0: Neeti kalugu jati nijamaina jati dhana pranakosamulu.
1: The life breaths, life principles for humanity are these two, neeti, morality, nijayati, the honesty.

0: నిజమైన మానవుడు.
1: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అటైన్ డివినిటీ.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
0: Satyam nasti paro dharmahani. Manu Chakravarti ee satyanni gurinchi enniyo vidhamulakudanu prabodhistu vachadu jagattuku.
1: Emperor Manu taught the mystery of truth in different ways, telling that it is highest. There is no other path greater than truth.
0: Satyam unandundi సర్వం సృజించే.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: ది హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దిస్ ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న.
1: యూ డు నాట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
1: ఇట్ ఈస్ ది ప్యూర్ అన్సలిడ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: Man who has forgotten truth can never attain the state of
0: eternity. He
1: can never attain reach divinity.
0: Kanuka satyanni maravakoodadu.
1: So never forget truth.
0: Itti satya tattvamunu prabodhinche nimittamu daivame sakshatkaristuntadu.
1: God incarnates to teach the principle of truth.
0: Prachina kalapunandu rajulandaru kudanu satyanni anusarinchiye పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ రూల్ దేర్ కింగ్డమ్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: హరిశ్చంద్ర ఎంపరా కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ బ్రెత్.
0: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: హి హాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ట్రూత్ దట్ మేడ్ హిమ్ ఈవెన్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
1: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ సరెండర్డ్ టు ది డివినిటీ.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యం అన్నాడు.
1: హీ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
1: వితౌట్ దిస్ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎన్ ఎంపరర్.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవునకు ప్రాణస్వరూపము.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: Man today, he has lost truth following the worldly physical pursuits.
0: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే హావ్ లాస్ట్ ట్రూత్.
0: సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్.
0: గొప్ప పండితులు.
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటల వారు.
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: యాజ్ దే హావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక బాహ్యమైనటువంటి యొక్క శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.

0: యు మే అటెండ్ దెమ్ టుడే అండ్ లూజ్ టుమారో.
1: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
0: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యూ.
1: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
0: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్ ఫ్లీ.
1: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ అప్హోల్డ్ యూ బికాస్ ఇట్ ఈస్ చేంజ్లెస్ అన్వేవరింగ్ అండ్ స్టెడీ.
1: సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వ భోగ భాగ్యములు కూడా సత్యము నుండి ఆవిర్భవిస్తాయి.
0: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
1: కనుక బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఒక సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures of the world.
1: నిత్యసత్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
0: What we have got to protect today is that eternal principle, the sacred twins of neeti and nijayati, morality and
1: integrity.
0: We have to propagate these two principles of morality
1: and integrity. We are
0: forgetting truth, expecting temporary happiness.
1: ధర్మాన్ని విస్మరిస్తున్నాము.
0: We are forgetting the righteous.
1: సత్యం ఎక్కడ ఉండునో ధర్మం అక్కడ అనుసరిస్తూ ఉంటుంది.
0: Where there is truth, dharma will follow.
1: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
0: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్
1: కనుక మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
0: Having been born as a human being, one has to tread along the path of truth.
1: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నటిది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
0: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
1: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు.
0: The one who has lost truth can never have morality.
1: ఇట్టి నీతిని పొందవలన్న నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
0: To be moral, one has to keep up the integrity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి యువకులు,
0: మోడర్న్ యూత్,
1: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
0: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్డ్ టు డెడికేట్ దేర్ లైఫ్.
1: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా వదలని వారవుతాం.
0: When once you forget truth, it amounts to forgetting the rest.
1: కనుక సత్యమును మనము కాపాడుకోవాలి.
0: So we have to safeguard this truth.
1: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
0: హరిశ్చంద్ర was proceeding along the shore of Ganga along with Chandramukhi.
1: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
0: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
1: Dharmapatni ainatundi Chandramati cheppindi.
0: Wife Chandramati said,
1: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamulu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
0: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth, when once we forget truth we get ourselves drowned in the river.
1: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
0: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
1: కనుక మనం భయం ఎందుకు?
0: వై షుడ్ వీ ఫియర్?
1: భయపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
1: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
0: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
1: సత్యమే మనం రక్షిస్తుంది.
0: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
1: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని.
0: ద వైఫ్ helped her husband to pick up courage and strength at that moment.
1: Anati satyapatulu itti pavitramaitvanti yokka satya dharmamulendu jeevithanni garpadu chetane anadu satya harishchandrudu anetvanti peru saarthakanga nilchukunnadu.
0: In fact, the name Satyarishchandra is so befitting because they followed Satya and Dharma.
1: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort to follow truth.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: We should never go back the promise given.
1: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము.
0: That is the worldly sense of the term truth.
1: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక ఉపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
0: The preceptor came and said, the one who came to receive the offering is not ordinary one.
1: సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
0: The one who is asking is not an ordinary brahmin.
1: సాక్షాత్ సత్యస్వరూపుడే.
0: He is the very personification of divine.
1: కాబట్టి నీవు మాటని ఇవ్వవద్దు అన్నాడు.
0: So don't make any promise, said the preceptor.
1: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
0: Emperor Bali smiled.
1: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
0: ఇస్ ఇట్ న్యాచురల్?
1: రాజుల యొక్క ధర్మమా?
0: ఇస్ ఇట్ ద రైట్?
1: వ్యక్తుల యొక్క పవిత్రత? కాదు, కాదు.
0: సీక్రెట్ దేర్? నో.
1: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
0: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక నేను సత్యము తప్పను.
0: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: గురువాజ్ఞను నేను మీరుదును, కానీ నేను ఆడిన మాట తప్పను.
0: I would rather disobey the command of my preceptor, but I will never give up truth.
1: మాట ఇచ్చి బొంకి చిచ్చి బొంకి పోటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
0: It is not expected of a king to go back to the promise given.
1: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
0: He was protecting such sacred truths.
1: ఇంకా పాండవులు ఎందుకు కూడాను?
0: Among Pandavas,
1: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు,
0: ధర్మజా ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్,
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ ట్రూత్.
1: 5 మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చొని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశారు.
0: With all the 5 husbands are seated over there in the open court, the wife was humiliated.
1: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
0: ధర్మరాజు సేడ్,
1: మనం ఓడిపోయినాం.
0: We have lost.
1: మనం వారికి బానిసలమైనాం.
0: Now we have surrendered.
1: ఇప్పుడు మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటము రాజుల యొక్క లక్ష్యం కాదు.
0: It is not the quality of a king to go after avarice or envy or hatred at the time.
1: కనుక సోదరులారా, శాంతిని వహించండి.
0: He pacified his brothers.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది.
0: Then Draupadi started telling.
1: పతి, నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
0: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
1: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాను.
0: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
1: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
0: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
1: ఈ కౌరవులు దుర్మార్గులే.
0: Kauravas are wicked.
1: Dushtule.
0: They are bad people.
1: Kani telisi kudanu manamu varito judam aattamu mana tappe.
0: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
1: Kanuka manamu rajulu cheyarani pani chestam ganukani anubhavinchalanatundi badalu anubhavistunnam.
0: As we have done that what we are not supposed to, we are suffering.
1: Ee vinga aanati satulu kudanu patuluku entano bodhinchetundi varu.
0: That was the teaching of a wife in the olden times to husband.
1: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
1: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
0: అశ్వత్థామ హూ కిల్ సన్స్,
1: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
0: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
1: స్వామి,
0: స్వామి,
1: ఉద్రేకమున రారు.
0: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
1: శస్త్రధరులై యుద్ధావని లేరు.
0: దే ఆర్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
1: కించి ద్రోహమును నీకు చేయరు.
0: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
1: బలో చేకముతో చీకటిని భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులెట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
0: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్. yet you have come prepared to kill them.
1: ఆ ప్రార్థన విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
0: In fact, Bhima was full of fury and anger.
1: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
0: Is it necessary to pray to such a
1: కుమారు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
0: Are you going to forgive the person who has beheaded your son?
1: క్షమించకూడదు.
0: You should have pardoned him.
1: వీణ్ణి ఏ మాత్రమైనా కూడాను క్షమించక వీణ్ణి సంహరించి పంపించాలనింది.
0: You should not pardon him, you should kill him right now, says Bhima.
1: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
0: What a teaching that Draupadi gave at that moment.
1: విశ్వస్తుత్యుడు, మహావీరుడు, ఘోరాశచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పశువ్రాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరో విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
1: ఇంతే కాక అర్జున, ఈ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
0: అర్జున, యూ హావ్ గాట్ దే డిజర్వ్
1: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
0: యూ హావ్ సేక్రెడ్
1: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
0: అర్జున మెంట్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్.
1: అలాంటి అర్జునుడు,
0: సచ్ అర్జున,
1: అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు,
0: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
1: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
0: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్.
1: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
0: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
1: ఇది నీవు చేయవలసినటువంటి పని.
0: ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు.
1: నా పుత్రుని నేను పోగొట్టుకున్నాను.
0: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
1: నాకు ఇంక తప్పినది కాదు ఈ దుఃఖము.
0: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
1: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
0: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
1: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్.
1: వెరచినవాని,
0: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
1: నిద్రమున వే మరచినవాని,
0: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్,
1: మరచినవాని, నిద్రమై మరచినవాని, సౌఖ్యముగా మధ్యము త్రావినవాని,
0: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్,
1: భగ్నుడై పరచినవాని,
0: who has forgotten himself,
1: సాధుచెడ భావం వారి కావుమంచు ఆచరచినవాని,
0: ద వన్ హూ హస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
1: చంపుట ధర్మము కాదు పలుగున.
0: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
1: ఎలాంటి స్త్రీలు అన్నాడు, భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
0: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
1: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నీను ద్రోణాచార్య చేయని అభ్యసించిరి.
0: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
0: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
1: నా పుత్రులందరూ కూడాను మీ తండ్రికి శిష్యులు.
0: My husbands are the disciples of
1: నా
0: father.
1: నా పుత్రులందరూ కూడాను మీకు శిష్యులు.
0: And they are also your students.
1: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
0: And it is a teacher would become మీ చేతులెట్లాడను if he is a student. They are not your hands.
1: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
0: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
1: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమే నా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
1: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
1: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై సర్వస్వము అర్పితం గావించాలి.
0: Therefore we should keep the truth in our heart and follow the very principle of truth and dedicate our lives.
1: నిరత సత్య ప్రౌఢి ధరణి నేనిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
0: హరిశ్చంద్ర హూ లివ్డ్ ఫర్ ట్రూత్ త్రూఅవుట్ హిస్ లైఫ్ హావ్ యు నాట్ సీన్ హిమ్ లివింగ్?
1: ఎల్ల లోకములేలే యశకు శ్రీ నలరాజు తన వెంట భూమిని గురుచిన
0: ద గ్రేట్ నలా హూ లీవ్ ది ఎంటైర్ వరల్డ్ హాస్ హీ క్యారీడ్ ఎనీథింగ్ విత్ హిమ్?
1: ఉదయగమ్మునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట కట్టుకు నరిగిజనన
0: మాధాత ద గ్రేట్ వన్ హాస్ హీ క్యారీడ్ ఎనీ ప్రాస్పెరిటీ విత్ హిమ్?
1: ఎవరేమి తీసుకుని పోయారు?
0: హూ టేక్స్ ఎనీథింగ్?
1: ఎంతకాలం రాజ్యం ఏలారు?
0: They live,
1: ఎవరైనా ఒక రాగి కాసైన కూడా తీసుకుని పోయారా వెంట?
0: Have they been able to carry single coin with them?
1: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
0: They carried only truth.
1: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
0: In fact, truth cannot be hidden.
1: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
0: It's not possible to forget it.
1: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
0: The truth is ever brilliant, radiant.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
0: Today we are trying to hide the truth.
1: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
0: We have determined to forget truth altogether.
1: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
0: For petty things, for mean things, we are sacrificing
1: truth. ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
0: It is not expected of man.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
0: having been a man with the divinity within,
1: pavitramaina atma tattvanni manalo nimpukoni,
0: with all the spirit of the self which is sacred,
1: hrudayam aneetvanti pavitra naamamni pondinetvanti manamu,
0: we have got the title hrudaya, the heart,
1: hrudaya heenulamai,
0: we lost our heart,
1: dharma kadinamainaatvanti oka deenni manu anubhavistunnamu,
0: we have spoiled our
1: manavunaku sari ainaatvanti dharmam kaadu,
0: it is not proper path for mankind.
1: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరైన లక్ష్యము.
0: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవరీ మ్యాన్ ఈజ్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
1: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్యస్వరూపాన్ని మనం పొందాలి.
0: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
1: కనుక ఆనాటి మహాతల్లులందరూ కూడాను తమ పతులకు ఈ విధమైనటువంటి సత్యప్రబోధం గావించి తాము కూడాను సత్య మార్గంలో జీవించి అనేక విధమైనటువంటి కీర్తిని సాధించారు.
0: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
1: కనుక ఈనాడు కూడాను మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
0: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గమునే అనుసరించాలి.
0: Instead of teaching about truth, we have to practice truth.
1: Anaga satya margam ante emiti?
0: What is the path of truth?
1: Edo cheppindi jarupukovatam,
0: not to say
1: aadina maata tappakunda undetamu,
0: not to go back the word given,
1: aanandam nimittamai anninu manam marchi,
0: for the sake of happiness we forget all,
1: satyanni kudunu vismarinchi
0: we forget even truth,
1: sukhanni jeevinchatamu idi kaadu mana satyamu.
0: Truth does not mean leading a happy life forgetting everything.
1: ఎన్ని కష్టములైనా సరే
0: దట్ ఎనీథింగ్ కమ్
1: దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగడానికి తగినటువంటి యొక్క ధైర్యాన్ని మనం సాధించాలి.
0: యూ షుడ్ హావ్ గాట్ ఆల్ ది కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు విత్స్టాండ్
1: ధైర్య సాహసం చేత సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్ యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రూత్
1: నీతి నిజాయితీలతో మనం బ్రతకాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ విత్ ఆల్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ.
1: తినడానికి తిండి లేకపోయినా కట్టడానికి బట్ట లేకపోయినా ఉండడానికి కొంప లేకపోయినా తిరగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
0: We may not have food, raiment and shelter. We may not have any kind of health. We should be ready to sacrifice our life for the principle of truth.
1: Kanuka aanati prachina samskrutini ee naadu tirigi manam punarudhrimpa cheyali.
0: So we have got to rejuvenate, revive the ancient culture of this land.
1: Kanukane yada idahi dharmasya gnanabhavata bharata abhyuddhanam dharmasya tadatmanam sujamiham. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
1: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
0: దట్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామగా పాండవశ్చైవ కిమ కురువతి సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు గుడ్డివాడు.
0: The blind king Dhritarashtra was asking.
1: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లోపల నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
0: The blind king was questioning Sanjaya this way, the dharma kshetra, the battlefield which is Kurukshetra.
1: Dhritam rashtram iti hi dhritarashtra annadu. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రుని యొక్క గుడ్డితనము.
0: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
1: కనుకనే దాంట్లోపలనే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: There Sanjaya taught the exact thing.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
0: The first word used is dharma.
1: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
0: What for it has come?
1: కట్టకడపట
0: at the end
1: బోధించినటువంటి బోధ ఏమిటి?
0: వాట్ వాజ్ ది టీచింగ్? అల్టిమేట్లీ
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాక్తో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమా అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమా, కట్టకడపటి పదము మమా.
0: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమా.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
0: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
1: మొట్టమొదటి పదము ధర్మ.
0: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
1: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
0: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
1: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి, బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారమవుతాం.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
1: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
0: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
0: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
1: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
0: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
1: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
0: What is that you read today?
1: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
0: You got very big title.
1: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
0: And you acquired degrees.
1: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: But what is the result that you get out of these degrees is not known. కొన్ని
1: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి
0: సో ది మొరాలిటీ
1: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
1: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
0: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
1: నమ శివాయ పంచాక్షర నామాన్ని బోధించేవాడు.
0: ఓం నమ శివాయ వాజ్ టాట్ ఇన్ ది బిగినింగ్.
1: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు.
0: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
1: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దిస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
1: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
0: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
1: డింగ్ డాంగ్ బెల్ పూసిస్ ఇన్ ది వెల్.
0: డింగ్ డాంగ్ బెల్
1: ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
0: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
1: అందులో షీప్ కూడా బ్లాక్ షీప్.
0: దట్ టు బ్లాక్ షీప్
1: ఇదే మనం చదివేటువంటి.
0: దట్ వాట్ వి లెర్న్
1: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
0: ఇట్ ఇస్ ద వే టు బిగిన్ స్టడీ.
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
0: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
1: దైవ నామమును మనం ప్రారంభం కావాలి.
0: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
0: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువినేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రాపగేటెడ్ త్రూ యూ.
1: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
0: యు ఆర్ ద రైట్ లీడర్.
1: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
0: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
1: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
0: యు హావ్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
1: అలాంటి సంస్కృతిని కల్పించి, అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
0: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
1: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
0: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంలో దూరం గావించి,
0: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్,
1: సదభ్యాసాలను పెంచుకుని,
0: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్,
1: సచ్చీలతో జీవించడమే సంస్కారము.
0: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
1: అది ఏ సంస్కారం అంటే, కల్చర్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం, ఇవి మాత్రం కాదు కల్చర్.
0: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
0: బ్యాడ్ హ్యాబిట్స్,
1: దుర్గుణములను,
0: బ్యాడ్ క్వాలిటీ,
1: దురాచారములను,
0: బ్యాడ్ ప్రాక్టీస్,
1: దుస్సంగములను,
0: బ్యాడ్ కంపెనీ
1: దూరము గావించి, సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీలతను పెంచుకోవటమే.
0: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
0: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
1: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదం భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
0: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
1: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
0: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
1: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: యు ఆల్ నో దిస్.
1: గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
0: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
1: దానిని చక్కగా వేరు చేసి,
0: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
1: ఆ ప్యాడీని,
0: దట్ ప్యాడీ,
1: తిరిగి మిషన్ లో వేసి, లేక దంచో,
0: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
1: పైన పొట్టునంతా తీసివేసి,
0: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
1: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
0: అండ్ దట్ బాయిల్డ్,
1: దీన్ని బాగా ఉడకబెట్టి,
0: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
1: దానిని భుజించడమే ఇది సంస్కారము.
0: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
1: పుట్టిన వడ్లని, వడ్డని అట్టని తింటాడా ఎవడైనా?
0: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
1: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
0: డు యు పార్టేక్ గ్రాస్?
1: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
0: ఇఫ్ యు స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
1: గడ్డిని వేరు చేయాలి,
0: యు హావ్ టు సెపరేట్ ది గ్రాస్.
1: వడ్డని వేరు చేయాలి,
0: ది హస్క్ మస్ట్ బి సెపరేట్.
1: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి,
0: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్, అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్. ఆ హస్క్
1: ని వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీన్ని అగ్ని సంస్కారం గావించి, దాన్ని భుజించాలి.
0: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్ దేర్, ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఇస్ కల్చర్.
1: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రెండు గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు.
0: యు బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
1: రెండు గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
0: యు డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
1: దాన్ని చక్కగా
0: in a nice way
1: టైలర్ దగ్గరికి ఇచ్చి,
0: take it to the tailor,
1: వాడు కత్తితో కత్తిరించి,
0: he'll cut it with the scissor,
1: సీజర్ తో ఉడికి దానికి కుట్టించి,
0: and he will also stitch it with the
1: needle, నెట్టలు గాను, కాలర్ గాను, రోజు జోబీ గాను, ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
0: అండ్ యూ స్టిచ్ ది టూ యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హ్యావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్.
1: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటము, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
0: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్
1: షర్ట్. దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
0: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
0: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
1: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
0: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
1: కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
0: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
1: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యూ హావ్ టు అడాప్ట్.
1: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
1: మానవుడిగా పుట్టినావు,
0: యువర్ బోర్న్ ఇస్
1: యూ. మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
0: ఇస్ యూస్లెస్ యూ డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
1: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవేమి సాధించిన వాడవుతావు?
0: ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఇస్ ఇట్ యు
1: చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
0: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫార్ ఇస్ దిస్ వెన్ దేర్ ఇస్ నో ఎవల్యూషన్?
1: చదువులు ఎన్నో చదివి,
0: హ్యావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కట్టగడపటికీ ఇది శాస్త్రవాదమే కానీ
0: ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్.
1: హృదయవాదం కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
1: చదువులు ఎన్నో చదివినారు.
0: యూ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్.
1: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
0: యూ గెట్ యువర్ డిగ్రీస్.
1: కానీ కీర్తిని పొందారు.
0: యూ గాట్ నేమ్.
1: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
1: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
0: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
0: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
1: నీవు చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రవర్తించాలి.
0: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
1: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
1: సమాజంలో కూడా చదువును గారు మీరు తీర్చిదిద్దాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ
1: చదువులను చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడు కూడా మందమతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్ నో ద నేచర్.
1: నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేటెడ్.
1: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై?
1: సావులేని చదువు చదవాలి.
0: యు షుడ్ స్టడీ హస్ టు బి ఇమ్మోర్టల్.
1: చదువు
0: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంతో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
0: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
1: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
0: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
1: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
0: They study very hard at the time of examination.
1: రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
0: They are awake throughout night.
1: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
0: They go to the examination hall.
1: దానంతా కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
0: All that they got it by heart they try to write.
1: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
0: And they return home freely.
1: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
0: Next day they cannot give the reply to the question.
1: ఇది bookish knowledge.
0: This is bookish knowledge.
1: దీన్ని superficial knowledge అన్నారు.
0: This is superficial knowledge.
1: ఈ superficial knowledge చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్
1: నాలెడ్జ్? లో నీవు ప్రవీణుడు కావాలి.
0: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
1: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
0: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ
1: స్కూల్.
0: They make fun of it.
1: చెట్టును పూజిస్తున్నారు.
0: They worship trees.
1: మట్టిని పూజిస్తున్నారు.
0: They worship clay.
1: పాములను పూజిస్తున్నారు.
0: They worship snakes.
1: కుక్కను పూజిస్తున్నారు.
0: They worship plants.
1: గోవులను పూజిస్తున్నారు.
0: Cows.
1: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
0: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
1: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
0: But the culture of Bharat gives a proper meaning of life.
1: నాయనా,
0: look here.
1: కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
0: వీఆర్ నాట్ ఫూల్స్. వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
1: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
0: వీ ఫాలో సీక్రెట్ పాత్.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమతత్వంను,
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్,
1: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
0: ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ.
1: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
0: వి వాంట్ టు షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్. దేర్ ఫోర్ వి వర్షిప్.
1: మానవుడి యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
0: ది లవ్ గివెన్ టు మ్యాన్,
1: పశువులను కూడా ప్రేమించాలి.
0: మేక్స్ యూ టు
1: పశువులను
0: లవ్
1: ప్రేమించాలి.
0: బర్డ్స్,
1: పాములు కూడా ప్రేమించాలి.
0: యు గాట్ టు లవ్ స్నేక్స్.
1: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాను.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యు షేర్ అండ్ ప్రొపగేట్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ, యు ఆర్ ఏ ట్రూ హ్యూమన్.
1: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
0: వెన్ యు స్టార్ట్ షేరింగ్ లవ్ విత్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ యు.
1: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
0: యు మే ఆర్గ్యూ టుడే.
1: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది?
0: యు గో ఆన్ ఆఫరింగ్ మిల్క్ టు ద పాయిజనస్ స్నేక్. ఇఫ్ ఇట్ బైట్స్ యు వాట్ విల్ హ్యాపెన్?
1: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
0: ఇఫ్ యు హోల్ హార్టెడ్లీ ఆఫర్ మిల్క్ టు ఎ పాయిజనస్ స్నేక్, ఇట్ విల్ బైట్ యు.
1: ప్రవేశించు.
0: యు షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్టార్ట్
1: హృదయకాలంలో దట్టమైన అరణ్యం లోపల,
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్,
1: మనిషి సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
0: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్ ఆల్,
1: అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
0: దేర్ ఆర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
1: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
1: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
0: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్, దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
1: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: యత్ భావం తత్ భవతి.
0: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్
1: స్పీచ్. దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
0: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్, దే నెవర్ హార్మ్ దెమ్.
1: కనుకనే మన భావాన్ని పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
0: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
1: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
1: ఒకే ఆయుధము,
0: ఓన్లీ వన్,
1: జపమాల.
0: ది ఏన్షియంట్ రిషీస్ హ్యాడ్ ఓన్లీ వన్ వెపన్, జపమాల.
1: ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి ఖడ్గములే వీరిని కాపాడుతూ వచ్చినాయి.
0: దే హ్యాడ్ ది స్వోర్డ్స్ ఆఫ్ గాడ్స్ నేమ్, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.
1: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
0: ఏన్షియంట్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: ఇలా కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
0: బికాజ్ వీ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
1: ఏ గన్స్ అక్కర్లేదు.
0: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
1: గన్,
0: ఓన్లీ వన్ గన్.
1: అదే నామస్మరణ.
0: దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే,
0: వెన్ యు చాంట్ హిస్ నేమ్,
1: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
0: నో నో వికెడ్ మ్యాన్ కెన్
1: భయపడిపోతుంటాయి.
0: Because they will be afraid of you.
1: పాములంతా కూడాను ఎంతో విషసర్పములు అనుకుంటాం.
0: యూ థింక్ ద స్నేక్ ఇస్ పాయిజన్.
1: పాములు కూడాను మనం ఏమి చేయలేవు.
0: ఈవెన్ స్నేక్ వోంట్ డూ ఎనీథింగ్.
1: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
0: దేర్ఫోర్ యూ ఆఫర్ దెమ్ మిల్క్.
1: పక్షులకంతా కూడాను
0: ఈవెన్ టు బర్డ్
1: అన్నాలు పెడుతూ వచ్చారు.
0: వీ ఫీడ్ దెమ్.
1: చిన్న చీమలు, దోమలు,
0: వీ ఆల్సో ఫైన్ యాంట్.
1: వీటికన్నిటికీ ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంతా బియ్యం పిండి పోసి వచ్చేవి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ యాంట్ హిల్, వీ ఆఫర్ ద రైస్ ఫ్లోర్.
1: క్రమక్రమేణా అది మరుగు పడిపోయి
0: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
1: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
0: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
1: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
0: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వీ డూ టుడే.
1: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
1: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
0: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
1: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటి
0: వి వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
1: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
0: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
1: పురస్కరించుకునే త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులు ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
0: ఇట్ వాజ్ త్యాగరాజా హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
1: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
0: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
1: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
0: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం
1: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
0: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
1: సంస్కారాన్ని ప్రబోధించి
0: అండ్ కల్చర్ హాస్ టు బి,
1: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
1: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
0: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
1: ఇది మీరు నేర్చుకోవాలి.
0: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
1: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
1: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారము.
0: దిస్ ఇస్ ద హెల్ప్.
1: కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్, ద గోల్డ్ ఆర్ ఎనీ.
1: మీరు నేర్చినటువంటి ఒక సద్గుణమును పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
0: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్, షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
1: జ్ఞానం అనక ఏమిటి?
0: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
1: ఒక్కటే ఒక్కటి.
0: దట్ ఓన్లీ వన్.
1: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
0: ద హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్
1: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
0: గాడ్ యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్
1: పది మందికి నీ పంచాలి.
0: I should share with everybody.
1: ఆ పది మందికి నీ పంచి దాన్ని నేను తిరిగి అనుభవించాలి.
0: After sharing, I should experience it here.
1: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: I should be broad-minded.
1: Broad-minded. అది ఏ నిజమైనటువంటి ప్రేమ తత్వము.
0: That speaks of the true principle of love.
1: Expansion love అన్నారు.
0: This is expansion love.
1: కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
0: Today there is no expansion
1: love. ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
0: Contraction love is death.
1: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము దుప్పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా, అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సీక్రెట్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వి ఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
1: ఎవరిని బాధించకుండా చూసుకో.
0: See that you don't hurt anybody.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
0: You can teach truth to any extent, but it's immeasurable.
1: Satya Harishchandra satyani bodhinchi entano tana jeevithanni satyam gaavinchukunnadu.
0: Satya Harishchandra followed the path of truth till the end.
1: Kattagadiki satyamane sadhisthu vachadu.
0: Ultimately achieved.
1: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
1: కట్టగడి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి
0: తెచ్చుకున్నాడు.
1: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
0: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
1: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
0: And in fact, the very saint came himself, sought pardon.
1: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
0: In fact, you could withstand all the tests you are put to.
1: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
0: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
1: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
0: దేర్ఫోర్ ఐ గివ్ యు బ్యాక్ ఆల్ ది యువర్ లాస్ట్.
1: అరే అది సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
0: సత్య హరిశ్చంద్ర సార్, ఐ డోంట్ వాంట్.
1: ఈ ఒక్కదాని నేను కాపాడుకుంటే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
1: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
0: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
1: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
0: అట్లీస్ట్ వన్ అమంగ్ ద స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
1: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ యువర్ జాబ్స్.
1: తప్పులేదు.
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకు పోండి. తప్పులేదు.
0: గో అబ్రాడ్. నథింగ్ రాంగ్.
1: గొప్ప బిరుదులను పొందండి. తప్పులేదు.
0: హావ్ టైటిల్స్. నథింగ్ రాంగ్. బట్
1: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
0: బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్.
1: చాలా మంది హృదయం చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
0: ఎనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్ రఫ్.
1: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్.
1: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: సచ్ హార్ష్ పీపుల్, వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్?
1: వెన్నవంటి హృదయం కావాలి.
0: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
1: ఈ వెన్నవంటి హృదయంతో ఉండినప్పుడే
0: when you got this soft tender heart,
1: వెన్నవంటి జీవితం నీకు జరుగుతుంది.
0: And then you will have the life that shines.
1: వెన్నవంటి
0: వెన్నెల shines like moonlight.
1: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
0: Then you will have the peace in your life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిన్నటి దినం నీతి.
0: Yesterday Bhagavan taught us
1: nijayatini.
0: Today integrity nijayatini.
1: కాని మానవత్వాన్ని కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We should know what humanity is.
1: రేపటి దినము ఈ మానవత్వాన్ని గురించి మనం చక్కగా విపులంగా తెలుసుకుందాం.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us in detail మానవత్వ ద హ్యూమన్
1: లైఫ్. మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది మీకు తెలియదు.
0: యు డు నాట్ నో హ్యూమన్ లైఫ్ ఇస్ హై.
1: ఏదో నేను మానవుడిగా పుట్టాను.
0: ఐ యామ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కన్నులు ఇచ్చినారు.
0: ఐ యామ్ చెవులు
1: ఇచ్చినారు. నోరు ఇచ్చినారు.
0: ద టంగ్.
1: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
0: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
1: వినవలసినటువంటి మంచివి వినాలి.
0: What you are supposed to hear are only
1: good. చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
0: You should watch only the divinity.
1: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
0: You should only speak truth.
1: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
0: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
1: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow.
1: ప్రేమ ముదిత మనసే.

ఆర్ లిస్నింగ్ టు ఎక్సెప్ట్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 21st October 2001 ఇన్ ప్రశాంత నిలయం డ్యూరింగ్ ది దసరా ఫెస్టివిటీస్. భగవాన్ బాబా నెరేటెడ్ హౌ కింగ్ హరిశ్చంద్ర కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ నెవర్ గేవ్ అప్ ట్రూత్ ఈవెన్ వెన్ హీ అపియర్డ్ టు హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్.

పుణ్యానికి పుణ్యసుపుత్రుండు పుట్టినట్టు ధర్మనాశనమగుచున్న ధరణియందు ధర్మనాశనమగుచున్న ధరణియందు ప్రభవమందును దైవము సజ్జనుల బ్రోవా

ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు ఇంతకన్నను ఏరెద్ది ఎరుగపరదు

0: ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఫాస్టెడ్ ఫర్ 10 డేస్ లైక్ ఎ సమ్ప్టియస్ ఫీస్ట్ విచ్ హెస్ కమ్ హిజ్ వే at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous. At a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasra Sisha Purusha Sahasraksha Sahasrapath Veladi Siramulu Veladi Netramulu Veladi Padamulu Ivanni Kudanu Bhagavantuni Yokka Angamule.
0: Thousands of heads, eyes, and thousands of legs are all limbs of the one Supreme God.
1: Prapanchamantayu, prati jeeviyu, Bhagavantuni yokka pratibimbamuni.
0: Every living being and the entire world is only a reflection of God.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తనయందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజరస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తనయందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమై బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ sacred milk, man forgetting his own divinity is running about for obtaining

0: డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఏ లిటిల్ ఫైర్?
1: మానవత్వములో ఉండినటువంటి బలహీనత ఇది.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: అవతార్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్.
1: ఒకటి అంశావతారము, రెండవది పూర్ణావతారము.
0: వన్ ఈస్ పార్షియల్ అవతార్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండ్ ది అదర్ ఈస్ ఫుల్ అవతార్.
1: సమస్త జీవులు కూడాను అంశావతారములే.
0: ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అవతార్స్ విచ్ ఆర్ పార్షియల్.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నా అంశమే సర్వభూతములు ఎందు కూడాను ఉన్నదని కూడాను తాను హెచ్చరిస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్రెడీ కాషన్డ్ దట్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: అయితే ఈ అంశావతారములు మాయకు బద్ధులై మమత్వమును అహంతత్వమును అభివృద్ధిపరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు బద్ధుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రమూ సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వంతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలో ఉంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్. హీ హాస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: కేవలం లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిజ్ లైఫ్ వాజ్ ద లైఫ్ ఆఫ్ లీలావతార.
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతం నందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెస్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలామానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతం అంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాస్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిజ్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారం నందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు,
0: He has transcended all the qualities and gunas.
1: కాని లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హి హస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి ఇస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ది లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్.
1: ఇది ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: ఈ పరమసత్యమును ప్రపంచం గుర్తించుకొనలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెన్ టు
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావమును పురస్కరించుకుని దివ్యత్వాన్ని కూడాను తాము ఆవీతిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: డివినిటీ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ సమ్ టైమ్స్ టు రిఫ్లెక్ట్ ది థింకింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ విత్ హిమ్.
1: ప్రేమ అమృతమయము,
0: లవ్ ఈజ్ ప్యూర్ నెక్టర్,
1: మధురాతి మధురము,
0: ఇట్ ఈజ్ స్వీటెస్ట్ అమంగ్ ది స్వీటెస్ట్ థింగ్స్.
1: ఇట్టి భక్తిరస ప్రభావమును గ్రోలినటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ డ్రంక్ దిస్ నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివోషన్.
1: కాని అట్టి గోపికలు ఏ ముక్తిని కాని, ఏ జ్ఞానమును కాని, ఏ వైరాగ్యమును కాని వారు ఆశించలేదు.
0: సచ్ గ్రేట్ గోపికాస్ నెవర్ ఆస్పైర్డ్ ఎయిదర్ టు హ్యావ్ లిబరేషన్, డివోషన్ ఆర్ ఎనీథింగ్ అదర్ దాన్
1: భక్తికి మించినటువంటి యొక్క దైవత్వంలో ఉండిన ఆనందము మరొక దాని ఎందుకు కానరాకపోయినది గోపికలకు.
0: గోపికాస్ నెవర్ సా ఎనీథింగ్ గ్రేటర్ దాన్ దేర్ ఓన్ డివోషన్. డివోషన్ వాజ్ ది స్వీటెస్ట్ థింగ్ ఫర్ దెమ్.
1: దీనిని నారదుడు పరమభక్తి అని కూడా ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమభక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమభక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా, పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ యాజ్ దేర్ డియర్ వన్ అండ్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ డివోషన్.
1: ఇట్టి భగవత్ ప్రేమను గ్రోలినటువంటి యొక్క గోపికలు మత్తులై, ఉన్మత్తులై, ప్రేమోన్మత్తులై పిచ్చివారి వలె తిరుగుతూ వచ్చారు.
0: గోపికాస్ హూ హ్యాడ్ డ్రంక్ డీప్ దిస్ నెక్స్ట్రైన్ స్వీట్నెస్ ఆఫ్ డివోషన్ వర్ ఫుల్ ఆఫ్ ఇంటాక్సికేటెడ్ డివోషన్. దే వర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఆల్మోస్ట్ డివోషన్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్
1: భావనములు వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: They entered into various houses and even entered into forest.
1: Krishna yokka murali gaanamunu vinnanta maatramane vaaru maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: జగత్తునందు కలిగినటువంటి సమస్త పదార్థములు కూడా వారు విస్మరిస్తూ వచ్చారు.
0: దే గేవ్ అప్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: జ్ఞానమనగా కేవలం గ్రంథ పరిచయం కాదని.
0: వెన్ యు సే విజ్డమ్ ఇట్ ఇస్ నాట్ అక్వైంటెన్స్ విత్ బుక్స్.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదని.
0: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ knowledge obtained after doing a lot of research and looking into various things.
1: ఇవన్నీను కేవలము పరాత్మ ప్రజ్ఞానములే తప్ప పరాత్మ ప్రజ్ఞానము కాదనియు.
0: ఆల్ దిస్ ఇస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్.
1: జ్ఞానమనగా ఏకాత్మ భావమే జ్ఞానమని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ రియల్ విజ్డమ్ లైస్ ఇన్ కన్సిడరింగ్ యూనిటీ ఆఫ్ ఆత్మ.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రుడు, సర్వము మా కృష్ణుడే.
0: అవర్ వెల్త్, అవర్ ప్రాస్పెరిటీ, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ
1: ఇషము పరము కూడాను మా కృష్ణుడే.
0: దిస్ వరల్డ్ అండ్ ది అదర్ వరల్డ్ బోత్ ఆఫ్ దెమ్ వి ఫైండ్ ఓన్లీ ఇన్ కృష్ణ.
1: కనుక ఇట్టి ఏకాత్మ భావమును వారు అనుభవిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫీలింగ్ దే ఎంజాయ్డ్ ఆల్వేస్.
1: కృష్ణుని యొక్క వియోగమును సహించలేకపోతూ వచ్చారు.
0: దే కుడ్ నెవర్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ ద లార్డ్.
1: ఇట్టి గోపికల యొక్క హృదయము జడ చైతన్యములనేటువంటి భేదభావమును కూడాను విస్మరిస్తూ వచ్చారు.
0: దేర్ హార్ట్స్ డిడ్ నాట్ నో వాట్ ఈస్ ఇనర్ అండ్ వాట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: రెండింటిని కూడా సమత్వంగా భావిస్తూ వచ్చారు.
0: దే ఆల్వేస్ కన్సిడర్డ్ బోత్ యాజ్ ఈక్వల్, ద సేమ్.
1: ఇది స్థిత ప్రజ్ఞ లక్షణంగా గోపికలు అనుభవిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ వే దే ఎంజాయ్డ్ ద క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, ఎ స్టడీ వన్.
1: ఇవి వృక్షములే, ఇవి మాట్లాడగలవా అనేటువంటి విచారణ వారికి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్, దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ.
1: ఇవి పొదలే, ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్, డూ దే హ్యావ్ ఎ మౌత్.
1: ఇవి పుష్పములే, ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికి కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ. ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: భాగవతమునందు చక్కని ఒకటి ఆదర్శం చూపిస్తూ వచ్చాడు పోతన.
0: పోతన హాస్ బ్యూటిఫుల్లీ బ్రాట్ అవుట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ భాగవత.
1: గోపికలు కృష్ణుని కానలేక అనేక విధముల పరితాపం చేత పరుగులు ఎత్తుకుని పోతున్నారు.
0: గోపికాస్ వర్ రన్నింగ్ aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padmana.

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలైనటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపున ఉరుకుదిద్దుతున్నా.
1: ద బీస్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్లవర్ మందార ద లోటస్ వుడ్ దే గోయింగ్ ఫర్ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్స్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్.
0: ఆకాశామృతంలో గోలైనటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ విల్ దే గోయింగ్ ఫర్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్.
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గోయింగ్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్.
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా.
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్ విల్ దే గోయింగ్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్.
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మములపై తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హూ హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దే వుడ్ నెవర్ గోయింగ్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas for those who have such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu Krishna yokka aanandamrutanni golinatunti gopikalu Krishna anuragamulaku paatrulainatunti gopikalu Krishna atmanveshanaku arugudinchinatunti yokka gopikalu anyamuni ee maatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna, would never aspire to go in for anything other than Krishna.
0: Kanukune chana chanamu kudanu gopikalu indake parigettidi vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopika.
0: Talli enni vidhamulaga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of Gopikas.
0: Vrepala nundi enni vidhamulaina complaints vachinappudiki vrepalanu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu Gopikali yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: That gopikalu inti nundi kudanu apaharinchetundi venna venna kadadi gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatundi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము. గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of Gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాది కృష్ణునకు.
1: On a particular day, all the Gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

గొల్లల పొట్టలకు బోయి వెన్న లో గుట్టుగా తినదము వారితో పుట్టెను రట్టెల్ల కృష్ణ. వెన్న లో గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. కట్టెద రోటికి నిన్నీ

ఓ కృష్ణ, వెన్ ఎవర్ ఐ గివ్ యూ బటర్ యూ డోంట్ టేక్ బటర్, బట్ యూ గో టు ఫ్రీక్వెంట్ ది హౌసెస్ ఆఫ్ గోపికాస్ అండ్ సీక్రెట్లీ కన్స్యూమ్ ది బటర్ ఫ్రమ్ దేర్ హౌసెస్ అండ్ దిస్ గివ్స్ రైజ్ ఫార్ మిస్అండర్స్టాండింగ్ క్వారల్స్ అండ్ కంప్లైంట్స్. ఓ కృష్ణ, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ, ఐ విల్ బైండ్ యూ టు ఏ మార్టర్ అండ్

0: You are very small to look at. But your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta venna vasanam. ఊరంతయు నాగడంబు ఒకటే రద్దు గోరంత లేవు బాల.
0: ఓ కృష్ణ, యువర్ మౌత్ ఈజ్ స్మెలింగ్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెంట్ బటర్ అండ్ ది ఎంటైర్ విలేజ్ ఈజ్ అగాగ్ విత్ కంప్లైంట్స్ అగెన్స్ట్ యూ. యూ టు లుక్ ఎట్ యు ఆర్ యాజ్ స్మాల్ యాజ్ ఎ నెయిల్.
2: అనగా తల్లికి కూడాను అర్థం కానటువంటి దివ్యత్వాన్ని గోపికలకు చూపుతూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ వాజ్ వన్ దట్ హీ షోడ్ హిస్ డివినిటీ టు గోపికాస్ బట్ హిజ్ ఓన్ మదర్ డిడ్ నాట్ నో హిస్ డివినిటీ.
2: ఇట్టి పవిత్రమైన దివ్యత్వానికి చిన్న చిన్న విషయములందు కూడా నువ్వు ప్రవేశపెట్టి కృష్ణుడు త్రేతాయుగమునందు ద్వాపరయుగమునందు దివ్యత్వం అనేటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ brought out divinity in every small little act of his and conveyed this message in the Dwapara Age to all the people.
2: Treta Yugamanandu Satya Dharma Swarupudai Ramulu avatarinchadu.
0: Rama was born as the very embodiment of truth and righteousness.
2: Dwapara Yugamanandu Shanti Prema Swarupudai avatarinchadu.
0: In Dwapara Age the Lord was born as the very embodiment of peace and love.
2: Satya Dharma Shanti Swarupani naligintini sammilitam gavinchukoni avatarinchatam.
0: Today the Lord is born with a combination of all the four: truth, righteousness, peace and love.
2: Ee prema tattvam anetundi danini prapanchamu anta sulabhanga artham chesukoledu.
0: The world will not be able to understand so easily the principle of love.
2: సంసారములకు జగత్తునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం కాని భేదము కాని ఎంతవరకు ఉన్నదనేటువంటి సత్యాన్ని భాగవతము చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: భాగవత హస్ బ్యూటిఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఫ్యామిలీ అండ్ ద వరల్డ్.
2: సంసారము ధనము కోసము, లౌకికమైన సుఖముల కోసము, భోగభాగ్యముల కోసము, ఆస్తి పర్యాయముల కోసము ఆరాట పడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ, ప్రాస్పెరిటీ, కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడా అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: నేచర్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టు బ్రీత్ దేర్ ఇస్ ఎయిర్,
2: రాగుటకు నీరు, తినుటకు అన్నము.
0: దేర్ ఇస్ ఎర్త్ టు లివ్ ఆన్, దేర్ ఇస్ ఫుడ్ టు ఈట్ అండ్ దేర్ ఇస్ వాటర్.
2: ప్రాకృతమైనటువంటి యొక్క సహజ ధర్మములను మానవుడు ఈనాడు విస్మరిస్తూ వస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ ద న్యాచురల్ లాస్ అండ్ రూల్స్.
2: కృత్రిమైనటువంటి యొక్క సుఖ సంతోషములకై మానవుడు అరులు చాస్తున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ద ఆర్టిఫిషియల్ కంఫర్ట్స్.
2: ఇది ఏ పరిచిద్రం సుఖుడు బోధించినటువంటి ప్రబోధ.
0: సుఖాట్టు పరీక్షిత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అలోన్.
2: ఈ ప్రకృతి నిరంతరము కూడాను అహంకార మమకారముల చేతను, ఆడంబరముల చేతను, కామక్రోధముల చేతను నిండి ఉంటున్నది.
0: ది నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఈగో, ద మైండ్నెస్ అండ్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: కనుకనే మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి, సహన, ప్రేమ తత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్, లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్
2: ప్రేమను ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది. కానీ అన్య మార్గముల చేతి ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్, త్రూ నథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్ లవ్.
2: కనుకనే దివ్యత్వాన్ని పొందగోరినటువంటి మానవులు పరమ పవిత్రమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డివినిటీ యూ హ్యావ్ టు డెవలప్ లవ్, ట్రూ లవ్.
2: ఈ ప్రేమ ఒక దైవ స్వరూపం.
0: దిస్ లవ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇది ఫలరహితాన్ని, అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము, దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్ని ఆపేక్షలు లేదు.
0: True love aspires to have only one thing, and that is God.
2: Aithe atti jeevitamunu ee naadi prapanchamunandu manavudu anubhavinchatuku saadhyamavutunda?
0: Is it possible for man to live such a sacred and pure life today?
2: Dharma samsthapanaarthaya sambhavami yuge yuge. Dharmanni rakshinche nimittamai bhagavantudu avataristunnadu.
0: God descends down on earth in order to establish righteousness and dharma.
2: ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమే వచ్చినటువంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈస్ గివన్ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది,
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యు హావ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహ రక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈస్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహ రక్షణ. గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మ రక్షణ సల్పవచ్చును.
0: ఓన్లీ వెన్ ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు హెల్త్ ఈజ్ వెల్త్.
2: హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఇస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఇస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హావ్ అకర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హావ్ స్పోకెన్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్ అదే
2: నిజమైన మానవత్వం.
0: That is a true human being.
2: Manasunandu veru matalu kriyu veru veru aina vidhamedemi.
0: If there is some kind of divorce between the thought, word and deed, what kind of person can he be?
2: Teenati manavatvanandu itti triputi siddhi manaku labhinchali.
0: In today's man, the need is to establish this kind of purity of these three instruments.
2: Dharmamu enaatiki nenu nasinchunadi kaadu.
0: Dharma can never be annihilated.
2: Dharma charana matrame chinistu vastundadi.
0: Is only the practice of dharma which declines.
2: Kanuka ee naadu manam dharmamunu aacharinchadaniki taginatundi krushi cheyali.
0: Today we have to make efforts to practice dharma perfectly.
2: Adi ee nijameinatundi sadhana.
0: That is true sadhana.
2: Ee sadhananaga kevalamu edo japamu jnanamu yogamu ivanni kudanu kevalamu కాలంను సార్థకం గావించుకునే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప, చాంటింగ్ ద నేమ్, మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
2: జన్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాడని, ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్ టు ఏ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సేక్రెడ్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: What do you mean by Krishna?
2: ఎప్పుడు పుట్టాడు?
0: When was he born?
2: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: The significance of that can be understood only when we know when Krishna was born.
2: శ్రావణ మాసము.
0: The month was శ్రావణ.
2: కృష్ణ పక్షమి.
0: The fortnight was the dark fortnight.
2: అష్టమి తిథి.
0: The day was అష్టమి.
2: చీకటి ఇంటిలో,
0: ఇన్ ఎ డార్క్ హౌస్,
2: చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం. శ్రావణం అనగా ఏమిటి? శ్రవణమునకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యు సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధనలు ఎందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుని పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈస్ హియరింగ్ గాడ్. శ్రవణ.

0: ఈ నవవిధ మార్గములు యందు కట్టకడపడది ఆత్మనివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మనివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాం.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్ అండ్ బీయింగ్ దాస అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: అమంగ్ దీస్ 9 టైప్స్ ది ఫస్ట్ వన్ ఈస్ హియరింగ్, ద లాస్ట్ వన్ ఈస్ ఆత్మ నివేదన. యూ కెన్ సరెండర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు శ్రవణ. అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ హియరింగ్ ఓన్లీ హార్ష్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్.
0: శ్రవణం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం కాదు.
1: హియరింగ్ ఆర్ శ్రవణ డస్ నాట్ మీన్ హియరింగ్
0: సంబంధించినటువంటి స్మరణే స్మరణ, అదే శ్రవణం.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు ఓన్లీ డివైన్ థింగ్స్ అండ్ డివైన్ లీలాస్.
0: కనుకనే ఒక భక్తుడు చెవులకు చెప్పాడు.
1: దట్ ఇస్ ది రీజన్ వై వన్ డివోటీ
0: పొద్దు ఒక ఊరి వారి శుద్ధులంటే నీవు సిద్ధమవుదువే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటను చెప్పు వేళ వదికగా నుండరేలవో చెవులా. పొద్దు ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు శ్రద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: ఓ ఎస్, when you want to hear some useless things and some complaints about other people in the world, you get a lot of interest.
0: Ganu bhagavat muchakalu cheppu veda vadikaga nundarelavo chevula.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: Ee kaliyuga prabhavam cheta itharulu yokka tappappunu gurinchinatundi vishayale manamu shravanam chestunname kaani పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందుక.
1: వై ఆర్ ఐస్ గివెన్? డూ యూ నో ఈజ్ ఇట్ టు సీ ఎవ్రీ?
0: కాదు కాదు, కైలాసవాసు నీ కన్నులారా అంచేందుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు సీ ది కైలాసవాస ద లార్డ్ ఈశ్వర.
0: పొందుక పాదములు ఇచ్చినది ఎందుకో సందులు గొందులు తిరుగుటక.
1: హ్యావ్ యూ బీన్ గివెన్ లెగ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్?
0: కాదు కాదు, నంది వాహనని మందిరమునికి ఏజెంచుకురా.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు గో టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై.
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధన ఎందే అంకితం గావించే నిమిత్తమై అందించినటువంటివి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ in order to use and dedicate them to the Lord himself.
0: కనుక ధర్మ సంస్థాపన అనగా ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై ఏ ఏ నిమిత్తమై అందించాం ఆయా కార్యములు యందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
1: When you say ధర్మ సంస్థాపన or following ధర్మ, using all the limbs,
0: మంచిది చూడు,
1: purpose for which it is meant,
0: మంచిది మాట్లాడు, మంచిని విను, మంచిని తలచు, మంచి ప్రదేశములకు పో, మంచి పనులు చేయి.
1: సే గుడ్, హియర్ గుడ్, టాక్ గుడ్, గో టు గుడ్ ప్లేసెస్, డూ గుడ్ థింగ్స్, థింక్ గుడ్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ గుడ్, మంచి మంచి అంటే దేనిని మంచి అని మనం నిర్ణయించగలం?
1: వెన్ యూ సే గుడ్, వాట్ డూ యూ మీన్ బై దిస్ గుడ్? వాట్ ఈస్ రియలీ గుడ్?
0: ఎవరో ఇది మంచి చేయమంటే అది కాదు మనకు మంచి.
1: ఇట్ ఈస్ నాట్ అపాన్ ది వర్డ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ వీ విల్ హావ్.
0: దేవుడు అనగా వేరు, దేశమందురు లేడు. దేవుడు అనగా తన దేహమంది.
1: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
0: పాపమనగ వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనులు తగియండు.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: కాబట్టి నీయందే నీ యొక్క ప్రబోధం నీకు అభివృద్ధి కావాలి.
1: The teachings will have to emerge from within you.
0: అది కాన్షియన్స్, దాని ప్రకారం నీవు నడుచు.
1: You have to follow your conscience.
0: దానిని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషమును నీవు ఆచరించడానికి పూనుకో.
1: యూ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే దేవుడు ఎక్కడ, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్ అని మనం కొంచెం ప్రశ్న వేస్తే లోపల నుంచి అంతర్వాణిగా వస్తుంది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చి మనిషి, నేను నీయందే ఉంటున్నాను, నీవు తినేటువంటి ఆహారం అంతా నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి నేను అనుభవించటం లేదు, సర్వాంగానికి సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: When you question yourself, where is God? The answer comes from within, that I am in the form of Vaishwanara in your own stomach. I digest all the food that you partake and I don't keep it for myself. I supply the strength to the entire body and to all the limbs.
0: Kanukane manaku vache reply, aham vaishwanaro bhutva, nene.
1: The reply is that I am in the form of Vaishwanara.
0: Kanukane shravana masam anetundi ee shravanamulaku ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ మంత్ ఆఫ్ శ్రవణ మీన్స్ హియరింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ అండ్ యూజింగ్ ది లింబ్స్ టు రీచ్ ది లార్డ్.
0: కృష్ణపక్షమే, పక్షం ఏమిటది, కృష్ణపక్షం అనగా చీకటి, రాత్రి వేళ ఇప్పుడు వెళ్ళలేదు, చీకటి.
1: ది ఫోర్త్ నైట్ ఇస్ డార్క్ ఫోర్త్ నైట్. During the night there will be no stars seen.
0: Ashantrani prakanti, prakantrani paramjyoti, paramjyoti paramatma swarupam. Chikatilone velugaku vilu untunnadi kani velugulo velugaku vilu ledu.
1: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
0: Karuka ee krishnudu ee lokamanta ashanti ainatundi adharmamto nindinappudu aa ashantilone puttadu. ప్రశాంతిగా
1: వెన్ యు సే కృష్ణ వాజ్ బోర్న్ ఇన్ ద డార్క్ ఫోర్త్ నైట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్ట్రైఫ్ టోర్న్ వరల్డ్ అండ్ ఫియర్ రిడెన్ వరల్డ్, కృష్ణ ఇస్ బోర్న్ ఆస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ ఇన్ ఆర్డర్ టు రెస్టోర్ పీస్. ది డే ఈస్ ఎయిత్ డే అష్టమి,
0: అనగా నష్ట కష్టములకు ఆధారమైనటువంటిది అష్టమి అని లోకుల యొక్క భావము.
1: ది వరల్డ్ కన్సిడర్స్ that ashtami is known for all types of
0: anaga jagatulaku nashta kashtamulu ga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss and
0: nashta kashtamulu pariharam gavinchi
1: saving us from loss,
0: chigadi duramu chesi
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించలు గావించి,
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణము ద్వారా,
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుడికి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: అక్కడ మాత్రం భవసవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
1: Even there Lord declared, I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
0: కనుక దైవము సమస్త బోధలు కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
1: All the teachings of the Lord are therefore associated with dharma and love.
0: Kanukane ikkada hrudayaniki oka vidhamainatundi yokka jeevatattvanga pravadarshistu vachadu.
1: The heart is associated with the jeevatattva.
0: Gopikalu koradu,
1: gopikas aspired.
0: Krishna neeva nallani vaadu.
1: Gopikas prayed, O Krishna, you are dark one.
0: నా కాళింగి మడుగు మహా మాలిన్యమైనటువంటిది, అది కూడా పూర్తి నీకంటే ఇంకా నల్లగా ఉంటుండాలి.
1: ది పాండ్ ఆఫ్ వాటర్ ఇన్ కాళింగ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, డార్కర్ దాన్ యూ.
0: ఆ కాళింగి మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు, నీవు నలుపే. నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్ and our eyeballs are also dark.
0: ఈ మూడు నల్లంటానియందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
1: When all these three things are dark, how can I get a reflection and image of you?
0: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయమని నేను నీకు చెప్పను.
1: I don't ask you to purify
0: this paper.
1: వై షుడ్ ఐ బాదర్ యూ విత్ దిస్.
0: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
1: ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ ఫామ్.
0: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
1: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
0: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూసినటువంటి నేత్రములు నావి.
1: బికాస్ మై ఐస్ ఆర్ సో ఫార్చునేట్ దట్ దే హావ్ సీన్ యువర్ బ్యూటిఫుల్.
0: కనుక నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ మై ఈవెన్ విజన్.
0: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లదాంట్లో నీ నల్ల రూపము బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
1: అవర్ ఓన్లీ ప్రేయర్ ఈస్ యూ చేంజ్ ది స్కై ఇన్ టు వైట్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్స్. అగైన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ స్కై యువర్ డార్క్ ఫార్మ్ విల్ బి వెరీ ఈజీలీ సీన్.
0: అనగా నా మానస సరోవరమే ఒక కాళింగ మర్దన.
1: మై ఓన్ మైండ్ ఈస్ కంపేర్డ్ టు ది పాండ్ ఆఫ్ కాళింగ.
0: కోరిక అనేటువంటి అనేక శిరస్సులు కలిగినటువంటి కోరికలు అదే ఒక కాళీయుడు.
1: ది కాళీ ఆ సర్పెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది డిజైర్స్, థౌజండ్స్ ఆఫ్ డిజైర్స్.
0: అది మనస్సులో ప్రవేశించింది.
1: వెన్ దీస్ డిజైర్స్ ఎంటర్ ఇన్ టు అవర్ మైండ్,
0: ఇదే మానస సరోవరం.
1: అండ్ ఇన్ దిస్ పాండ్ ఆఫ్ మైండ్,
0: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
1: దీస్ డిజైర్స్ డర్టీ దిస్ పాండ్ ఆఫ్ మైండ్.
0: ఆ యొక్క కాళింగ మడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ యువర్ ఇమేజ్ ఇన్ దట్ మైండ్.
0: కనుక నా మనసును నీవు పరిశుద్ధమేం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
0: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
1: యూ ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
0: చిత్తశుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachings of Gopikas is that for man, purity of heart is essential.
0: Ade tirthundal varu kuda chitta shuddhi odu unnai pooja seidane chikkireme undaruma rama rama annadata. Chitta shuddhi anaga chitta shuddhi athyavasarame, appude nee pooja saarthakam avutundi.
1: Only when your heart is pure, your worship becomes sanctified and it becomes effective and efficacious.
0: Ee yokka manasa sarovaram nandu చాలా భయంకరమైనటువంటి సరోవరము.
1: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్,
0: ఇది పెద్ద సముద్రం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ
0: బీరిలో వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
1: ది వేవ్స్ ఆఫ్ డిజైర్ సీజనస్లీ కమ్ అండ్ డిస్టర్బ్ ద మైండ్.
0: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
1: నంబర్ ఆఫ్ వేవ్స్ కమ్,
0: కానీ దాని అట్టడుగునే ఉంటుంది. అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
1: But deep inside in this ocean is the precious gem of your name.
0: Ade neevu muthyamu vanti vaadu Krishna.
1: Oh Krishna, you are something like a beautiful pearl.
0: Dehamulo mukhamunaku mukku chaala pradhanamainatundi.
1: In the face the most important limb is nose.
0: Mukhamu kannulu enta baagu unde appudiki mukku maatram saralekapothe andamanta chedipothundi.
1: The face may be otherwise beautiful, but if the nose is not quite appropriate and all right, the entire beauty
0: కనుకనే కృష్ణుని యొక్క అందమునకంతా కూడాను

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండినటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటుంది.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్, బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారమ్.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు,
1: యు ఆర్ సంథింగ్ లైక్ ఎ పెర్ల్.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the ocean.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: ఓన్లీ ఫార్చునేట్ గ్రేట్ సోల్స్ విల్ బి ఏబుల్ టు ఎంటర్ డీప్ ఇన్ టు ది ఓషన్.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, వి హావ్ ఫౌండ్ యూ.
0: ఈ సంసార సాగరంలో నిన్ను చూసి మేము ఆనందిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ ది వరల్డ్ ఓన్లీ బై సీయింగ్ యూ we are enjoying our
0: life. We మా ప్రాణమును బ్రతికించుకుంటున్నాము.
1: We have been able to live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, యు విల్ నాట్ బి ఏబుల్ టు యు కెనాట్ లీవ్ అవర్ హార్ట్స్.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: వన్స్ యు లీవ్ అవర్ హార్ట్స్ వి విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ యు బ్యాక్.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్ ఇఫ్ వన్ కెన్ సేవ్ గాడ్ వాట్ హీ హస్ గాట్ ఇన్ హిస్ ఓన్.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగా అండ్ క్షేమ. యోగా రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ హ్యావ్ ఆల్రెడీ గాట్ దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us విత్ ద కెపాసిటీ దట్ వీ మే సేఫ్ గార్డ్ యూ. సమ్హౌ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ, లెట్ us ప్రొటెక్ట్ యూ.
0: దీనిని మీరా కూడా చెప్పింది, కడలిల్ కుళ్ళుతరు ముత్తడెత్తేనకైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం, ఇది కరినడువ విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్, లెట్ us నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆశలే ఓషన్ ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: మన యొక్క భావాలంతా కూడా ఒక లోతైనటువంటి యొక్క ఇది.
1: Our feelings may be compared to those deep.
0: ఇందులో రాగద్వేషములైన ముసళ్ళు అనేక తిమింగళాలు ఉంటున్నాయి.
1: There are a number of crocodiles, sharks in the ocean.
0: దీనిలో తిరిగి సామాన్యమైన మానవులు భరించుకోవటం కష్టము.
1: Ordinary human beings may not be able to stand all this.
0: ఒక్క నీ నామమే సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయం ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాసనలు వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విషయేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విషయమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు. మనం
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు.
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇంట్రావర్ట్ యువర్ విజన్, యూ గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ వితిన్.
0: గోపికలు,
1: గోపికాస్
0: సగుణ నిర్గుణములను ఏమాత్రం కూడా విశ్వసించక సాకారమును మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్ అండ్ నిర్గుణ డివోషన్. దే వర్ ఆల్
0: నిరాకారం సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ యూ కాంట్ ఈజ్ ది ఫార్మ్లెస్.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: వీ వాంట్ ది ఫార్మ్ఫుల్ గాడ్.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: లెట్ అవర్ బాడీస్ మర్జ్
0: అదే మాదిరిలో నిరాకారం అన్నారు.
1: And that in itself is nirakara.
0: మా ఆకారాన్ని మేము మార్చడమే నిరాకారం అవుతుంది.
1: If we forget our own bodies and our own
0: మా ఆకారం పై లక్ష్యం పెట్టుకుని నిన్ను నిరాకారంగా చూడాలంటే ఇది సాధ్యమవుతుందా?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: మా ఆకారాన్ని మనం మర్చిపోవాలి, అదే సరే నిరాకారం.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ, జపం వల్ల కానీ, తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుంది అనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ది నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ ఎ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందం మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు యందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం కావచ్చుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అంటే నిరసించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్, అదే నీ హృదయం.
1: దట్ ఈస్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫర్ రెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఇది పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పనికిమాలినవని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: ఎవరో ఒక బజార్లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది. అవతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని

0: ఫైవ్ డేస్
1: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
0: ది క్వారల్ ఇంక్రీస్డ్.
1: ఎస్పీ వస్తాడు.
0: దెన్ ఎస్పీ కేమ్ దేర్.
1: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
0: ది క్వారల్ బిగన్ అండ్ ఎక్సీడెడ్ లిమిట్స్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ టు
1: రిజెక్ట్ అక్కడికి.
0: ది ఐజీపీ కమ్స్ దేర్ బికాస్ ఆఫ్ ది నీడ్.
1: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
1: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి, ధర్మపత్ని, ధర్మాన్ని, ధరణి, ధర్మపత్ని, ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
0: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
1: కానీ కృష్ణావతారం వచ్చినప్పటికీ రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
0: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్డ్ యాజ్ అన్ అవతార్,
1: ధర్మాన్ని ముందు చూస్తున్నాం, ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
0: కృష్ణ అపియర్డ్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది అర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
1: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
0: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్, ది ధర్మపత్ని, ద వైఫ్ అండ్ ఆల్సో ది అర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికలీ.
1: కనుకనే మాయామానుష విగ్రహుడు రాముడని, లీలామానుష విగ్రహుడు కృష్ణుడని.
0: దట్ ఈస్ వై రామ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
1: రామ చరిత్ర యందు
0: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ
1: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా
0: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
1: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా,
0: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
1: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
0: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
1: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
0: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
1: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది. ఉల్టా సీదా
0: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ ఫర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
1: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
0: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫార్ వేజింగ్ ఎ వార్.
1: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములైనటువంటి దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
0: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ హీ వాజ్
1: కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
0: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్. హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
1: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
0: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
1: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
0: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ వుడ్.
1: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
1: కృష్ణుడు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడే.
0: కృష్ణ వాజ్ వన్ హూ వాజ్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
1: రంగభూమి, భద్రభూమి, యుద్ధభూమి అన్నింటి ఎందు ఆనందంగానే ఉన్నాడు.
0: వెదర్ ఇట్ ఇస్ ఎ బరియల్ గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైటింగ్ ప్లేస్,
1: యుద్ధం జరుగుతుంటుండాలి.
0: అదర్వైజ్
1: ఒకవైపున 11 లక్షలు, ఒకవైపున 40 లక్షలు అంతా కూడా చేరినారు అక్కడ.
0: దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ వన్ సైడ్, 11 లాక్స్ ఆఫ్ సోల్జర్స్.
1: ఇరువురు మధ్యలో నిలుచుకున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ స్టూడ్ బిట్వీన్ దీస్ టూ వారింగ్ ఆర్మీస్.
1: పాట పాడుతున్నాడు.
0: అండ్ దెన్ హీ వాజ్ సింగింగ్ గీత.
1: అదే గీత. గీత అనగా పాట.
0: అండ్ వెన్ యూ సే గీత, దట్ ఈస్ సాంగ్.
1: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఈస్ బీయింగ్ వేజ్డ్?
1: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
0: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
1: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
0: వెన్ యూ

0: హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్.
1: పాట పాడడానికి ఆనందమే కారణం.
0: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
1: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతని ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ Krishna was only singing because he was always blissful.
1: Kanukane happiness is union with God ani aa yokka divyattamu aa aanandamlone untuntadu.
0: Divinity lies in uniting with God.
1: Annintikini aanandame.
0: For everything joy and delight.
1: Telusno ledho swami yokka tattvamu.
0: I do not know
1: swami yokka kadupulopi chaala kashtanga undi nenu bharinchukolenu aanandam aanandam untadu.
0: When someone tells Swami, Swami, I am having a very severe stomachache.
1: Swami, mama, kiripoyinaru ani yerchukunte vaste chaala santosham untadu. Eppudu santoshame.
0: When someone comes and tells, Swami, I lost my husband, I'll say, I am happy. Always I am happy. Happiness is my nature.
1: Kanuka santosham santosham aneetundi divyamainatundi yokka swabhavam.
0: Happiness is one of the aspects of divinity.
1: Divinity palitam emuntundi
0: by merely crying, what is it that you are going to achieve?
1: Ivanni kodunu kadilipoye meghale.
0: All these are only passing clouds.
1: Okkataina sthiramainatundi megham ledu ikkada.
0: There is nothing which is permanent cloud.
1: Kanuka deeniki vicharinchavalsina avasaram.
0: Why one should worry and bother about it?
1: Kanuka vicharinchakoodadu.
0: One should not worry at all.
1: Idiye avataram yokka prabodham.
0: This is the teaching of avatar.
1: Denikini manam kashtapadakoodadu.
0: We should not bother or worry about
1: it. Edina baadha kaligindi.
0: There is some pain in you.
1: Deniki tarvata sukham undi.
0: After pain there is pleasure.
1: There is an interval between two pains.
0: The pleasure is an interval between two pains only.
1: Kanuka deniki tarvata mari oka aanandam kalugutundi.
0: After pain there will be pleasure.
1: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
0: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ దిస్ ఫర్మ్ ఫేత్.
1: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైన సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
1: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
0: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
1: తలనగా ఏంటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: వెన్ యూ సే హెడ్ ఇట్ ఈస్ అన్ ఇండెక్స్.
1: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
0: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
0: Once you are retired, you are not bothered about your office work.
1: Anandam anetundi alantidi kadu hrudayaliki sambandhinchinatundi.
0: But delight or bliss is associated with the heart.
1: Adi shashvatamainatundi.
0: It is permanent.
1: Neeku ippudu koncham aakali vestundari.
0: Suppose you are hungry now.
1: Chaala vicharanga unnavu.
0: You are a little unhappy.
1: Eppudu eppudu sai baba mugistada canteen poi tiffin tindama anuku.
0: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
1: నీవు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావంటే ఆనందం సంతోషం అంటారు.
0: ఇఫ్ యూ పార్టేక్ టూ చపాతీస్ యువర్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్.
1: హ్యాపీ, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటావు.
0: దెన్ యూ విల్ సే దట్ యు ఆర్ హ్యాపీ.
1: హ్యాపీ అంటే ఏమిటది?
0: వాట్ డు యూ మీన్ బై హ్యాపీ?
1: సంతోషం.
0: దట్ ఈస్ సంతోషం.
1: ఆ సంతోషం అనేది సంతోషం అంతే. సంతోషం కొంచెమైనటువంటి యొక్క తృప్తి.
0: ఇట్ ఈస్ ఎ వెరీ
1: అల్పతృప్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ లిటిల్ సాటిస్ఫాక్షన్.
1: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి. శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
0: డూ నాట్ ఆస్పైర్ ఫార్ సచ్ లిటిల్ సాటిస్ఫాక్షన్. ఆస్పైర్ ఫార్ పర్మనెంట్ బ్లిస్, ఎటర్నల్ బ్లిస్.
1: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
0: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
1: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
0: Avatar descends down on earth in order to confer such permanent bliss.
1: దుఃఖములు విచారములు ఇవన్నీ కూడాను ఏదో కొన్ని అల్పమైనటివి. ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ కెన్ బి మర్జ్ అండ్ ఓవర్హెల్డ్ బై లవ్.
1: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడాను మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
0: వన్స్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్, యూ హావ్ సాల్వ్డ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: దైవం కోసం మీరు పాటుపడండి.
0: Try only for the grace of God.
1: దైవం వేరు, ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
0: Do not think that God is separate from you.
1: దైవం నాయందే ఉంటున్నాడని.
0: God is within me.
1: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
0: వేర్ దేర్ ఇస్ గాడ్ అండ్ ఆల్సో
1: భగవద్గీత యొక్క అంత్యమ శ్లోకం ఏమని చెప్పింది, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి దువాని తిర్మ తిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
0: ఇన్ విచ్ అవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ అవర్ హార్ట్ దేర్ ఇస్ ద కరేజ్ అండ్ ఫెయిత్ అండ్ దేర్ యు గెట్ ఎవ్రీ ప్రాస్పెరిటీ పీస్ అండ్ ఎవ్రీ జాయ్ అండ్ విక్టరీ.
1: కృష్ణ అంటే ఏమిటో అర్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ కృష్ణ.
1: ఇది మూడు విధములైనటువంటి యొక్క అర్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: There are three meanings associated with this word.
1: Krishna, Krishna. Krushititi Krishnaha annaru.
0: One is Krushititi Krishna.
1: Anaga, Krushi, anaga, oka sedyamu cheyatam. Vyavasayam.
0: That is cultivation, cultivation or agriculture.
1: Denini vyavasayam cheyali.
0: What is it that you have to cultivate?
1: Akshudu, mana hudayamane kshetrani vyavasayam chestunnadu.
0: Lord Krishna cultivates our heart, which is a field.
1: పరికరాని మొక్కలనేటువంటి యొక్క పాడు భావాలంతా కూడా పెరిగి పారవేస్తున్నాడు.
0: He removes all evil thoughts, useless thoughts, weeds from our heart.
1: ప్రేమ అనేటువంటి జలమును దీనిలో చక్కగా పెట్టి దీన్ని మెత్తపరుస్తున్నాడు.
0: He softens our heart by making the waters of love.
1: సాధన అనేటువంటి యొక్క మడకలతో దీన్ని దున్నుతున్నాడు.
0: He is plowing our hearts.
1: భగవద్భక్తి అనేటువంటి నామము అనేటువంటి దాన్ని దీనిలో నాటుతున్నాడు.
0: He is sowing the seed of Lord's name in our heart.
1: కనుకని మన హృదయాన్ని సేద్యం చేస్తున్నాడు, హృదయ క్షేత్రాన్ని వ్యవసాయపరుస్తున్నాడు.
0: Thus Krishna is cultivating our heart.
1: కృషితీతి కృష్ణ, అది దీని అర్థం.
0: That is కృషితీతి కృష్ణ,
1: కళ్ళతీతి కృష్ణ అని రెండవది అర్థం.
0: The second one is కర్షతీతి కృష్ణ,
1: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
0: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: తన కళ్ళతో ఆకర్షిస్తాడు.
0: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్ ఐస్.
1: తన మాటలతో ఆకర్షిస్తాడు.
0: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్ వర్డ్.
1: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
0: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్ యాక్షన్.
1: తన ఫ్రూట్తో ఆకర్షిస్తాడు.
0: హీ అట్రాక్ట్స్ త్రూ హిజ్.
1: అన్ని ఆకర్షణలేవే కృష్ణుడి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
1: ఈ మాటలతో కూడా హృదయాన్ని ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడా చల్లపరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
0: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ అజిటేషన్స్.
1: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలు ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
0: వెన్ కృష్ణ వాజ్ అ స్మాల్ చైల్డ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గోపికాస్. హీ క్లైమ్డ్ ద ల్యాడర్ అండ్ హీ వాజ్ టేకింగ్ ది కర్డ్స్ from the pot.
1: Kopanga vachindi Gopika.
0: Gopika sight and came with a lot of anger.
1: Amma gattiga pattukundi inketta digutavu nevu chustavu ippudu nee talliki teeskoni poi ninnu chupistanu naa koduku tappu cheyadani antundadi ee tappunu sakkaga pratyakshanga neeku nirupistanu annadi.
0: She told your card. I am catching hold of this pillar. How can you climb down? I'll show your mother.
1: Kopanga vachinatvanti Gopikaku enduku nee em chestunnav Krishna ani prashninchindi.
0: With a lot of anger she questioned Krishna, Krishna what are you doing?
1: Cheptadu maa intilo aavududa poyindi ikkada undo emo ani chustunnanu.
0: Krishna told her, well we lost a calf in our house. I am trying to search whether the calf can be found.
1: Ee maata cheppediki Gopikaku navvu vachesindi paapam.
0: The moment she heard this kind of mischievous ఇన్నోసెంట్ టాక్
1: ఆవుతు ఇంటి లోపల కుండలో ఉంటుంటుందని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
0: హౌ కెన్ ఎ కాఫ్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ ఎ హౌస్ బి ఫౌండ్ ఇన్ ఎ పాట్? షీ సెడ్ షీ బిగాన్ షేకింగ్ హర్ హ్యాండ్స్. కృష్ణ క్లైమ్ డౌన్ అండ్ ర్యాన్ అవే.
1: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఏ ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు?
0: Every act and every gesture of Krishna was full of attraction. He is attraction itself.
1: Inka moodavadi ante krushtiti krishnaha.
0: The third one is krushtiti krishnaha.
1: Krush
0: కుష్టీతి కృష్ణ.
1: కుష్ అనగా ఖుషి, ఉల్లాసంగా ఉండేటువంటి వాడు.
0: కుష్ మీన్స్ హిస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్,
1: చాలా ఖుషిగా ఉన్నావే అంటే అనగా ఏమి, ఉల్లాసంగా ఉండటం.
0: హిస్ ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్,
1: నిరంతరం కూడా ఉల్లాసంలో ఉట్టిపడేటువంటి వాడు.
0: కృష్ణ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
1: కనుక పవిత్రమైన గుణమును కలిగినటువంటి యొక్క తత్వము కనుక అతనికి గర్గుడు కృష్ణ అని పేరు పెట్టాడు. కాని ఆ కృష్ణ అంటే నల్లది, ఆ నల్లదాన్ని బట్టి పోని మనం ఆడుతున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి యొక్క నిజార్థాలను మనం ఏమాత్రం విచారించడం లేదు.
0: టేకింగ్ ఆల్ దీస్ రియల్ ఫీచర్స్ ఆఫ్ కృష్ణ, గర్గా గేవ్ ద నేమ్ కృష్ణ టు హిమ్, బట్ వీఆర్ ఓన్లీ థింకింగ్ కృష్ణ రెఫర్స్ టు డార్క్నెస్ అండ్ గోయింగ్ బై ది రాంగ్ మీనింగ్.
1: చాలా తమాషనగా లోకాన్ని ఒక సత్యాన్ని బోధిస్తూ, అసత్యం కాదు అక్కడ, సత్యాన్ని బోధిస్తూ
0: కృష్ణ ఆల్వేస్ టాట్
1: సత్యాన్ని ప్రకటిస్తూ,
0: హి ఆల్వేస్ డిక్లేర్డ్ వాట్ ఇస్ పర్మనెంట్.
1: ఆశ్రమంలో జీవితాన్ని ఆనందపరిచేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్ ఆల్ అరౌండ్.
1: ఒక్క చిన్న ఉదాహరణ చూడండి.
0: వన్ స్మాల్
1: గోపికలు అందరూ వచ్చారు యశోద దగ్గరికి.
0: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
1: గొల్లభామాలంతా కూడి చల్లనమ్మలు పోవచుండగా,
0: ఆల్ దీస్ కౌహర్ గర్ల్స్ దే వర్ జస్ట్ గోయింగ్ ఫర్ సెలింగ్ ది
1: చల్లబాలకు సుంకమిమ్మని చిల్లును పడగొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
0: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ and made the entire curds and buttermilk flow away. You ask him.
1: Inka oka gollalu vachesestaru gopikalu.
0: Some more gopikas came there.
1: Memu jalagamaadutundaga chirulanni moota gatti ponna chettu paina kucchuni enta veedina ivvadamma annaru.
0: So mother, when we were taking bath in the pond, he collected all our sarees, bundled them up, climbed a tree and sat there. We entreated him. He was never prepared to give back our sarees.
1: రాత్రి వేళలో మా నిద్రలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
0: A few others said that in the middle of the night he came. When we were sleeping, he entered our houses, tied
1: దగ్గర కూర్చొని.
0: Krishna was hearing all these complaints.
1: నువ్వే చేయమని చెప్పి అందించాడు యశోదకు.
0: Then he said, mother, you can give your own judgment.
1: Oh mother, amma nenu needu prakkalo kadala medalaka pandi untini ardharatri velalo nenu eppudu vittulithi vastunamma chelapave nive chelapave annadu.
0: Oh mother, I was sleeping with you and you know pretty well that I was with you. How could I go in the middle of the night and do all this?
1: Nive cheppu.
0: You tell mother, you tell.
1: వాళ్ళు గోపికలు పోతున్నారు. దేవరాకు పెట్టవలని దేవునికి తెస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీధ వయసుని దేవుడే కొట్టిపోయినాడని అనగా తాను దేవుడు అని.
0: హీ సెడ్ వెల్ గాడ్ మస్ట్ హావ్ బ్రోకెన్ దర్ పార్ట్స్ బై థ్రోయింగ్ సమ్ స్టోన్స్. ఈ
1: విషయం అందుకు సత్యాన్ని చక్కగా వెలబుచ్చుతూ వచ్చి
0: డిక్లేర్ ది ట్రూత్ దట్ హీస్ గాడ్ అండ్ హీ హస్ డన్ ఇట్ బట్ ఇట్ వాజ్ ఆల్ వెయిల్.
1: మన విద్యార్థి చెప్పాడు యశోదకు నోటి లోపల అన్ని లోకములు కూడా చూపించాడు అని.
0: అవర్ స్టూడెంట్ టోల్డ్ ఇన్ హిస్ టాక్ దట్ కృష్ణ షోడ్ ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్
1: మన్ను తిని వచ్చాడని చెప్పి బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
0: బలరామ కంప్లైన్ టు మదర్ యశోద, హీ హాస్ ఈటన్ మడ్ అండ్ షీ సెడ్ యు ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్.

0: అమ్మా నేను మందు తిన్నానంటున్నారు కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: హీ సెడ్ వెల్ మదర్ బ్రదర్ ఇస్ కంప్లైనింగ్ దట్ ఐ హావ్ ఈటన్ మడ్. Am I a small
0: thing? నేను కొంటివాడినా కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది నాకు పిచ్చివాడినా నేను కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని

0: హీ వాజ్ డిక్లరింగ్ ద ట్రూత్ బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
1: పోనీ నీవే చూసుకో, చూపించాడు మన్ను ఉందో లేదు ఏంటుందో చూసుకోమన్నాడు.
0: వెల్ మదర్ యూ కెన్ లుక్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ సీ మై మౌత్, చూసి
1: అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: వెన్ షీ సా షీ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద కుడ్ నాట్ బిలీవ్ హర్ సెల్ఫ్.

0: అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it
0: mayayo?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpatamu.
1: Is it the will of someone else?
0: Satyamu.
1: Is it truth?
0: Telupam merakayunadananu.

0: whether I am Yashoda at all. I am getting a doubt and faith in God.
1: మొట్టమొదట మీలో నమ్మకం కావాలి.
0: In the very first instance,
1: మీలో నమ్మకం ఉండటమే దైవం పై నమ్మకం.
0: If you have faith in yourself,
1: మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి వాడు దైవాన్ని నమ్మలేడు.
0: For a person who cannot believe in himself,
1: కనుకనే తన పైన తనకు నమ్మకం లేకపోవడం చేతన యశోద కృష్ణుని నమ్మలేకపోయింది.
0: Because she did not have faith in herself, she could not believe Krishna.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for
1: లోక సంబంధమైనటువంటి వాత్సల్యమే దీనికి కారణం.
0: It is because of the word.
1: నా కొడుకు, నేను తల్లి, కొడుకు అని ఈ విధ శారీరక సంబంధమైనటువంటి సంబంధాన్ని పోల్చుకుంటూ వచ్చింది.
0: She always firmly believed that Krishna was her son. There was that kind of bodily attachment, and therefore
1: కృష్ణుని యొక్క సర్వస్వము కూడాను చాలా విచిత్రమైనటువంటివి.
0: Therefore, every story and everything associated with Krishna is full of wonder and mystery.
1: Vyasulu varu cheppadu.
0: That is why
1: Chitrambulu Trailokya Pavitrambulu.
0: Therefore, Vyasa declared that everything is rather strange and mysterious.
1: Vanajalala Vitrambulu Sammitrambulu ముని జనవన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
0: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు
1: అవతారములే విచిత్రములు.
0: Avatars themselves are completely mysterious. And not knowing that is also very strange. Not enjoying that is also extremely
1: strange.
0: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather
1: strange.
0: Some strange fellow living in the river which is full of water, he died for want of water.
1: అదే విధంగాని అవతారముల దగ్గరనే ఉంటుంది.
0: After being so
1: అవతారముతోనే సంచరిస్తూ,
0: living with avatar,
1: అవతారముతోనే తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ,
0: moving with avatar, playing with avatar,
1: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
0: Not understanding the principle of avatar is rather strange.
1: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: Once you understand, you will really enjoy.
1: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
0: The human life is very sacred.
1: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండినప్పుడు జీవితం అంతా కూడాను జైత్ర యాత్రగా భావిస్తున్నది.
0: If only you have faith in Lord, your life is victory and a series of victories.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని యందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందు కూడాను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందు కూడాను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ అండ్ ద నేమ్.
0: కానీ సత్, చిత్, ఆనందములు జీవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: However, sat existence, chit awareness, ananda, bliss are the primal attributes of man.
0: ఇవి సత్య నిత్యమైనటువంటివి.
1: They are fundamental and eternal.
0: రూప నామములు అనిత్యములు, అశాశ్వతములు.
1: The name and the form are temporary and fleeting.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకుని అది ఏ సత్యమని, అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ బై దిస్ ఇల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhashakti kaliginatunti varu rendu vidhamulaina unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti okka vastuvunu gurtinchi vaati okka manchi chedanu vicharinchi దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హూ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, హూ ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్ళను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ watching the branches, the tender leaves and wide foliage.
0: Veere scientist,
1: they are the scientists.
0: Kaani ee okka kommalu remmalaku moodadharam ayyatunte okka vedanni gurtinchi aa vedana yokka shakti samarthyamunu parikinchi aanandinchetunti vaaru vedantulu.
1: Unlike this category of people who go by the foliage and the branches that spread sidewards, there are those that go into the depth of roots at the bottom, knowing its capacity and ability. They are Vedantists or philosophers.
0: Kanuka కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌవ్ ద గ్రౌండ్ దే ఆర్ వరల్డ్లీ క్రీచర్స్ వరల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరుచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamunu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారికి మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాజ్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షసస్ డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ మౌంటైన్ మంధర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంచి వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and kamadhenu the wish fulfilling cow and kalpavruksha the wish fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomadhammanmatunu madinchi aneka phalamunu pondhe nimittamai prakulaadutunnadu.
1: In this world many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: బట్ ద డైటీస్ దేవతాస్ ఆర్ దోస్ హూ ఆర్ నాట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద పాయిజన్ విచ్ దే హ్యాడ్ టు ఫాలో ఇనిషియలీ దే సరెండర్డ్ అండ్ అల్టిమేట్లీ దే కుడ్ హ్యావ్ బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రము వెరువక ముందంచ వేయాలి.
1: Therefore it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our
0: life. మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వములు కొండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, సచ్చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: Today such valuable attributes are forgotten.
0: అనిత్యము అశాశ్వతమైన అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అవర్ వరల్డ్లీ డిజైర్స్
0: కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: అండ్ దస్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద లేటెంట్ హైలీ వాల్యుబుల్ క్వాలిటీస్ ఇన్ హిమ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దెమ్ యెట్.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: వెన్ వన్స్ ది ఇమ్మనెంట్ వాల్యూస్ ఆర్ కాగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ కెన్ బికమ్ ఈవెన్ డివైన్.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన చేయగలుగుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ మైటియస్ట్ టాస్క్స్ బికాస్ ఆఫ్ ది లేటెంట్ డివినిటీ.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: హీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఇన్నేట్ గిఫ్టెడ్ వర్చ్యూస్ ఇన్ హిమ్ అట్రిబ్యూట్స్ అండ్ యెట్ వర్క్ ఫార్ ద సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్.
0: ఈనాటి మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా నువ్వు కానరావు.
1: ద మైటీ పవర్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: జగత్తున్నందు కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నవి.
1: ద త్రీ ప్రైమల్ వాల్యూస్ సత్చిత్ ఆనంద దే రేడియంట్ అండ్ దే ఆర్ ఎఫల్జెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములనే సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: బట్ హీఈస్ క్యారీడ్ అవే బై ద డెల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ and reposes full faith in name and form and thus deluded.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: What man is supposed to do today is to recognize the innate, latent, immanent power, values in him.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: The human power is increasing day by day.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Yet he is not able to know.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయములకు తాను లొంగి ప్రాకులాడి కాలమునంతా ఇక్కడను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: కనుక మానవుడు తన ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలను గుర్తించి వర్తించడమే అత్యవసరమైనటువంటి కర్మ.
1: దెర్ఫోర్ ది చీఫ్ యాక్షన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ ద హ్యూమన్ వాల్యూస్ విద్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవతా విలువలకు ఎంతటి విలువైన కూడా నువ్వు కప్పటికి వీలులేదు.
1: వీ కెనాట్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ వాల్యూస్.
0: ఈ మానవతా విలువలను మనం ఈనాడు గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: The human life is really redeemed when once the human values are realized.
0: మానవుడనగా కేవలము దైవాంశమే కాని అన్యము కాదు.
1: Man is the spark of the divine, nothing else.
0: కదుకని మమై వాంశో జీవలోకే జీవభూత సనాతనః, నేను సనాతనుడైనటువంటి యొక్క దైవాంశమే కాని అన్యము కాదని లోపల నుంచి అంతర్వాడి బోధిస్తూ ఉన్నది.
1: Therefore, the inner voice certainly tells you that you are the spark of the divine, which is eternal and true.
0: Kani manavudu aa antarvaani yoka tattvamunu gurtinchadaniki ee maatram kodanu prayatninchadaledu.
1: But man is not certainly making an effort to listen to this inner voice.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానములకు దూరమైపోతున్నాడు.
1: Man has become a victim to all these fleeting objects of this world and has forgotten the eternal truth in him and thus losing the very value and the purpose
0: anityam
1: of his life.
0: Asashtam. Anityam asashtam.
1: That is temporary and that is fleeting.
0: Roopa namamulu kevalamu bhautikamulu.
1: The name and form are physical.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: The name and form are like water bubbles.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణికిమల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles, and he has forgotten the highly valuable things of this life.
0: కాని మానవుని ఎందున్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క ఎందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to make an attempt to know the divine thought in him, something like an iron rod which is red hot with fire.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నూరూత లూగుతుంటారు.
1: People are enthusiastic about the advent of new year.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరము?
1: What is this new year?
0: ప్రతి క్షణము కూడా ఒక నూతన సంవత్సరమే.
1: Every moment is new year.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావమును అందుకొని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: We just imagine that the new year comes to us with a novel new ideas.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: There is no greatness with regard to rupa and nama, the name and form.
0: Nitya satyamainatvanti gunamula yokka tattvam.
1: In fact, the great things are the true eternal values.
0: Manamu aneka vidhamainatvanti yokka rogamulanu pondutunnam.
1: We suffer from so many types of ailments.
0: Konni bahya jaramulu konni antarjaramulu kodanu manaku praaptistunnayi.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జరమలకు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకంతా కూడాను ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనం ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: Atma anaga brahmame.
1: Atma is Brahman.
0: Brahma anaga prati manavuni yandu unnatvanti oka chaitanyame brahmamu.
1: Brahma is awareness in every man.
0: Atti chaitanyam ee naadu manamu atmaga bhramistunnamu.
1: And this chaitanya is atma.
0: Atmaku roopam ledu.
1: Atma has no form.
0: Chaitanyamunaku aneka vidhamainatvanti oka roopa naamamu kaligi aanandanni andistundadi.
1: Whereas the awareness has got so many names and forms and makes you enjoy and delight.
0: Consciousness annaru.
1: And this is called consciousness.
0: Kaani manava dehamunandu maatrame unnatvanti maatramu diniki conscience annaru.
1: That which is limited to the individual is conscience.
0: Ee egatvamainatvanti oka conscience nu anekatvamlo ividipoyinappude consciousness ga maaripothundi.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: This is the inner significance of sacred awareness.
0: పాని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకొని కేవలం అనేక విధములుగా కూడాను రూత లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: క్షణముల చేతను గడియల చేతను కదిలిపోయేటువంటి ఒక కాలమునకు మనం ఎక్కువ విలువిస్తున్నాము.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: ఈ కదిలిపోయేటువంటి ఒక కాలమునకు విలువని మనం ఇవ్వకూడదు.
1: We should not attach any value to the time that passes.
0: కదలనటువంటి ఒక కీర్తికిని పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: In fact, we should consider highly valuable the good name and sanctity.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: In fact, what that stays with us are the two, satya the truth, manchi the goodness.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize the goodness and the truth as well.
0: మన యందు ఏ మాత్రం కూడాను గుడ్నెస్ ఉందని ఎవరు కూడాను భ్రమించడం లేదు.
1: Nobody think that we are good enough.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: You cannot estimate or value the goodness in you.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగు గంగా అనే చెప్పినది అని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము, కానీ ఒకరిచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think the Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by anyone. It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకొని ఆ ప్రాప్తికి సరిగా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా ఫలింప చేస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైం, ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియట్ టైం అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంకీర్తనలు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, డూయింగ్ భజన్స్, మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈస్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There is nothing valuable more than love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇముడ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manam chesina karmalu pradhanam kaadu.
1: Your activities are not that important.
0: Manam chesinatundi bhajanalu pradhanam kaadu.
1: Bhajans are not important.
0: Manam chesina paropakaramalu pradhanam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్, టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడీ.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్ అదర్.
0: పరులు కూడా తనవారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపందరిగా భావిస్తున్నాం మనము.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడు అయ్యా.
1: The others are not so called others, they are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికించుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: నిమిత్తమే మీరు చేస్తున్నారు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: ఈ విధమైనటువంటి ఒక స్వార్థరహితమైనటువంటి ఒక ప్రేమలో మనం ప్రవేశించి
1: we should have that selfless love in full.
0: మనం ప్రపంచంలో మనము తగినటువంటి సేవల లోపల మనం పాల్గొనాలి.
1: And we should participate in service activities in this world.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కానీ లౌకికమైన
1: సర్వీస్ యాక్టివిటీస్.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activities.

0: పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ నిజమైనటువంటి సేవలు అనేటువంటివి కానీ లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
0: దిస్ ఇస్ ట్రూ సర్వీస్, బట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది సర్వీస్ విచ్ ఇస్ జస్ట్ మొమెంటరీ ఆర్టిఫిషియల్ వానిషెస్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైం.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరేదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
0: యూ ఇమాజిన్ దట్ యు హావ్ బీన్ హెల్పింగ్ అదర్స్.
1: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
0: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
1: ఆ భావములు హృదయమునందు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
1: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
1: సర్వీస్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సర్వీస్?
1: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
0: వీ థింక్ సమ్ యాక్టివిటీ
1: ఈజ్ సర్వీస్. ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ప్రేమ
1: చేత మనం ప్రవర్తించాలి.
0: వీ హావ్ టు డూ సర్వీస్ విత్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
0: వీ హావ్ టు డూ ఆల్ యాక్టివిటీస్ విత్ లవ్.
1: అప్పుడే నిజమైనటువంటిది ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
0: వితౌట్ దిస్ పాజిటివిటీ ఆఫ్ లవ్, however number of services you render, they are all negative only.
1: Prema anetundi current leni bulbulu enni pettinappudikini idi prakashinchadu.
0: Without the current of love, no other bulb can ever shine or illumine.
1: Main appude ee chinna bulbulu aina kuda nu prakashinchi aneka vidhamainatundi upakaram chestuntai.
0: When only you put on the main switch, any small bulb would be able to illumine.
1: Kaani ee naadu మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
0: బట్ టుడే వాట్ యూ హావ్ డన్ ఇస్ యూ హావ్ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ అండ్ యూ ఇమాజిన్ దట్ యూఆర్ గెటింగ్ లైట్ ఆఫ్ ద బల్బ్.
1: అది హృదయంకు సంబంధించినటువంటి స్విచ్.
0: దట్ ఈస్ ద స్విచ్ ఆఫ్ ద హార్ట్.
1: అది హృత్ ప్లస్ దయా హృదయం.
0: దట్ హార్ట్ హృత్ ప్లస్ దయా కంపాషన్.
1: ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి పని కూడాను ప్రేమ చేతనే మారాలి.
0: Therefore, whatever action that we do wholeheartedly should be full of love.
1: రూపొందాలి.
0: It should get transformed into love.
1: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
0: There is no other strength greater than love.
1: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
0: all ancient rishis,
1: అరణ్యముల లేప అనేక విధములైనటువంటి కష్టములకు లొంగి,
0: they submitted themselves to so many difficulties.
1: ఎట్టి భయ ప్రాంతాలు కూడా లేకుండా సంచరిస్తూ వచ్చారు.
0: They just moved around without any fear.
1: వారి అస్త్ర శస్త్రములు ఏమిటి?
0: What weapons they possess?
1: వారికి తుపాకులు ఇంకో పిస్తూలు ఇవి కాదు.
0: They don't have guns and rifles.
1: వారికి ప్రేమాస్త్రములే ప్రధానమైనటువంటి అస్త్రములు.
0: Rishis carried with them the weapon of love.
1: అలాంటి ప్రేమాస్త్రములు ధరించి పూర్వమృగముల మధ్య కాలము లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
0: With the weapon of love, the ancient rishis could spend time in the midst of wild animals there in the forest.
1: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన ఋషుల యొక్క ప్రాచీన కాలం భారత అయింది.
0: This has been the procedure since ancient times in Bharat.
1: భారతీయుల యొక్క ప్రాచీన సంస్కృతి,
0: ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్
1: దివ్యమైనటువంటి ఒక సంస్కృతి.
0: ఇట్ ఈస్ ట్రూ కల్చర్,
1: విలువలేనటువంటి సంస్కృతి.
0: వాల్యుబుల్ కల్చర్,
1: అద్భుతమైనటువంటి సంస్కృతి.
0: మిస్టీరియస్ కల్చర్,
1: ఆనందమైన సంస్కృతి.
0: బ్లెస్ఫుల్ కల్చర్,
1: ఆహ్లాదం అందించే సంస్కృతి.
0: అండ్ ఇస్ వన్ దట్ కన్ఫర్స్
1: ఈ సంస్కృతిని మనం ఈనాడు గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ గ్రేట్ కల్చర్.
1: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
0: ద కల్చర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్ వీ కన్సిడర్ ఇట్ ఆర్డినరీ అండ్ సో సింపుల్.
1: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
0: ది కల్చర్ ఇండీడ్ ఈజ్ హైలీ వాల్యుబుల్.
1: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతిమైనటువంటి యొక్క నిబంధనలు కావు.
0: This culture has got nothing to do with the external world and its
1: caste and culture. Rendittini chusukoni meeru kevalam bhraminchipothunnaru.
0: You are deluded by the caste and culture.
1: Ee caste culture mukhyamainatundi kaadu.
0: Caste and culture are not that important.
1: Hrudaya tattvamto undinatundi oka prema tattvame nijamainatundi caste.
0: The principle of love in your heart is the true caste.
1: Manavulandaru okkate.
0: The humanity is
1: ఒక కుటుంబమునకు చెందినటువంటి వారే.
0: They belong to one family.
1: అందరూ ఒక అన్నదమ్ములే.
0: All are brothers.
1: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ వన్ మ్యాన్షన్.
1: కనుకనే ఈ దేశమునంతా ఒక గృహంగా భావించుకుని,
0: కన్సిడర్ ది కంట్రీ యాజ్ వన్ హౌస్,
1: మానవులందరూ కూడా సోదరులుగా విశ్వసించి,
0: కన్సిడరింగ్ హ్యూమానిటీ యాజ్ అ బ్రదర్స్,
1: దీంట్లో కాలములు గడుపుతూ పోయినప్పుడు ఎంతటి ఆనందం లభిస్తుందో.
0: దెన్ వీ స్పెండ్ లైఫ్ లైక్ దిస్
1: ఎప్పుడైనా వీలు కాదు. కాన మీరు మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Therefore, make every effort to know the latest

0: డివినిటీ విత్ ఇన్.
1: ఎన్ని విధములైన తరంగములు వస్తుంటాయి.
0: సో మెనీ వేవ్స్ ఆఫ్ థాట్స్ కమ్.
1: ఈ తరంగములంతా కూడా కేవలము ఒక్కొక్క తరంగం ఒక్క కొన్ని లక్షల దీని వల్ల పోతుంటాయి.
0: అండ్ దీస్ వేవ్స్ విల్ పాస్ అక్రాస్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఆఫ్.
1: దీని వేగమును ఎవరు గుర్తించే వారు లేరు.
0: నోబడీ కెన్ నో ద డిస్టెన్స్ ఇట్ ట్రావెల్స్.
1: ఆకాశం నందున్నటువంటి నక్షత్రములు,
0: ద స్టార్స్ ఇన్ ద స్కై,
1: దాని యొక్క ప్రకాశములు ఈనాటికి కూడా భూమికి ఇంకా కొన్ని చేరలేదు.
0: ద లైట్ ఆఫ్ సర్టన్ స్టార్స్ హస్ నాట్ యెట్ రీచ్డ్ టు.
1: కాబట్టి నిమిషములకు ఎన్నో మైళ్ళు వేగముగా పోయేటువంటి ఒక కాంతి ఈనాటికి కూడా ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
0: ద లైట్ దట్ ఈస్ ఫాస్టెస్ట్ హ్యాస్ నాట్ యెట్ రీచ్డ్ ఫ్రమ్ సర్టన్ స్టార్స్. యు కెన్ ఇమాజిన్ ద డిస్టెన్స్. Peculiar.
1: తైలోక పవిత్రములు,
0: సీక్రెట్ టు త్రీ వర్డ్స్,
1: మందిరాల వత్తములు,
0: అండ్ ఇట్స్ మెయిన్
1: సన్మిత్రములు,
0: సో క్లోజ్
1: మునిజన పవిత్రములు,
0: అండ్ ఆర్ ఎండియరింగ్ టు సేజెస్.
1: సత్యదేవ చరిత్రములు అన్నారు.
0: దాట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుక దైవత్వం యొక్క చరిత్రలు ఇట్టివి అట్టివి అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: The miraculous, stupendous acts of God are beyond our estimate.
1: Enni nimminchinappudikunu nimminchukunappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanam varaku pogutuntayi.
0: Therefore, however imagination we may stretch, but we go by the feeling of God.
1: Bhagavantu yetti pramanam kodunu cheyavu.
0: God is beyond all measure.
1: Ataniki anumana pramanam.
0: And one is the benefit of doubt.
1: Konni vidhamainatundi yokka చరిత్ర ప్రమాణములు.
0: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్
1: ప్రత్యక్ష ప్రమాణములు,
0: ద డైరెక్ట్ పర్సెప్షన్
1: భౌతిక ప్రమాణములు,
0: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్
1: ద్వైత ప్రమాణములు,
0: ద డ్యూయల్ ఎక్స్పీరియన్స్
1: అద్వైత ప్రమాణములు,
0: నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్.
1: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
0: దర్ ఆర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకనే అతనికి అప్రమేయ అని పిలిచారు.
0: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
1: అప్రమేయుడు ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని.
0: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
1: ప్రతి మానవుని హృదయం నందు కూడాను,
0: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్,
1: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
0: దేర్ ప్రెసెంట్ గాడ్ విత్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్.
1: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమున కూడా మన దీనికి ఒక మరొక పేరు.
0: దేర్ ఫోర్ ఇన్ ద నెవెల్ ఆఫ్ ది డివినిటీ ఈస్ కంటైన్డ్ ఆల్ ద మైటీ పవర్స్ ఇన్ గ్రెయిన్ దేర్.
1: కనుక దీనికి నాభి ప్రమాణములకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
0: దేర్ ఫోర్ దిస్ నేచర్ of the divinity is the main evidence.
1: భగవంతుని యొక్క అందచంతములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
1: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
0: God has a name, హిరణ్యగర్భాయ నమః.
1: హిరణ్యమనగా బంగారు యొక్క ఇది వర్ణము.
0: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
1: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
1: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో,
0: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్ ఈస్ సప్లైడ్ టు ది హోల్ బాడీ, అదే విధంగానే
1: ఈ హిరణ్యం అనేటువంటిది దేహమంతా సంచరించిన చేతనే ఇతనికి మహా అందవాడైన అన్నాడు.
0: లైక్ వైజ్ ద గోల్డ్ ఆల్సో ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ సో ఈస్ మోస్ట్
1: హిరణ్యాయ నమః.
0: And then we call him Hiranyaya
1: Namaha. అందమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ వెరీ వెరీ హ్యాండ్సమ్.
1: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
0: ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
1: అతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
0: As is the beginning, the fundamental principle is called Manu.
1: మూలాధారం అనగా ఏమిటి?
0: What is మూలాధారం?
1: అన్నిటికీ ఫండమెంటల్ పవర్.
0: ఇట్ ఈస్ ది ఫండమెంటల్ పవర్.
1: ఈ మూలాధారమైనటువంటి ఒక పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
0: The fundamental power has no definite meaning.
1: ప్రతి సృష్టిని కూడాను తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక,
0: as everything happens as per his will,
1: దానికి పరిక్షత్రుడు అని పేరు పెట్టాడు.
0: He is called పరిక్షత్రుడు.
1: పరిక్షత్రుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరిక్షత్రుడు.
0: పరిక్షత్రుడు మీన్స్ ద క్రియేటర్.
1: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
0: Likewise, as we investigate and explore,
1: అంతమైన
0: many infinite number of names.
1: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్పబుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
1: తన యొక్క గర్భంనందు ఆ దక్షిణామూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
0: As all these sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
1: Dakshinamurti aniga manchi telivainatundi vaadu.
0: Dakshinamurti means greatest intellect.
1: నిరంతరం కూడా ఒక సంకల్పంలో అభివృద్ధి పరచుకునేటువంటి వాడు.
0: హి విల్స్ కంటిన్యూస్లీ.
1: ఆ సంకల్పం ఎట్టి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ విల్ ఇట్ ఈస్?
1: పవిత్రమైనటువంటి సంకల్పములు.
0: ఇట్ సీక్రెట్ విల్.
1: నిర్గుణములు,
0: నిరంతరములు,
1: సమాధానములు, నికేతనములు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
0: ఇట్స్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయమునందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
0: When God himself has installed at the altar of the human heart, how can you be mean?
1: త్రోసివేయాలి మనం.
0: Brush aside that mean idea.
1: మానవుని కంటే గొప్పవాడు మరొకడు లేడు.
0: There's no other creature greater than man.
1: మానవుని కంటే మించినటువంటి వాడు మరొకడు లేడు.
0: There's no person greater than man.
1: మానవత్వమునందే దైవత్వం ఉండి ఉంటున్నది.
0: There's present divinity in humanity.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
0: Human life is most valuable in this world.
1: అట్టి పవిత్రమైన మానవత్వాన్ని మనం అల్పంగా భావించుకుంటున్నాము.
0: That sacred human life is considered so low.
1: అది యద్భావం తద్భవతి.
0: As is your feeling, so you
1: మీ భావమును పురస్కరించుకుని మీరు అల్ప బుద్ధికి చోటిస్తున్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ సచ్ ఎ లో ఫీలింగ్ యు ఆల్సో కన్సిడర్ లైఫ్ సో సింపుల్.
1: దైవానికి ఇట్టిది అట్టిదే నీకు గుణములే లేవు.
0: గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్.
1: అప్రమేయే నమః.
0: బియాండ్ మెజర్.
1: ప్రత్యక్ష ప్రమాణం చూస్తాం కొంచెం వరకు.
0: జస్ట్ థింక్ ఆఫ్ డైరెక్ట్ పర్సన్.
1: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
0: అండ్ యు జస్ట్ ఫైండ్ ద స్మోక్ బిహైండ్ ద మౌంటైన్. యూ డోంట్ సీ ద ఫైర్ డైరెక్ట్లీ.
1: కానీ అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటుంది.
0: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: ఆ పొగను చూసి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
0: వాచింగ్ ద స్మోక్ యూ కెన్ డిసైడ్ ద
1: అనుమాన ప్రమాణము.
0: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
1: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చును.
0: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
1: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటుంది.
0: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి confusing.
1: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటుంది.
0: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: మానవుని ఎందుకు సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
0: If anyone asks you where is God, you can say God is in the form of love. He is present in the words I
1: utter.
0: Truth is God.
1: ఈ సత్య స్వరూపానికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫార్మ్ బియాండ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం కంటే మించినటువంటి దైవం వేరొకటి ఉందా?
0: కెన్ దేర్ బి గాడ్ బియాండ్ ట్రూత్?
1: సత్యంబులు, త్రైలోక పవిత్రంబులు, వరిదలాల విత్తంబులు, సన్మిత్రంబులు.
0: దే ఆర్ ట్రూత్ ఓన్లీ, నథింగ్ బట్ ట్రూత్. సో క్లోజ్ అండ్ ఎండేరింగ్ టు సేజెస్ అండ్ సైంట్స్ విచ్ ఆర్ రెవరెన్షియల్ టు ఆల్ త్రీ వరల్డ్.
1: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
0: సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. Which is direct evidence.
1: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకంలో ఎక్కడ కూడా లేదు.
0: There is no God beyond this truth in this world.
1: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
0: Countries may be many.
1: అమెరికా, జర్మనీ, జపాన్, ఇట్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
0: Countries are many, like America, Germany.
1: అందరి యందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
0: But all speak only one truth.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరూ చేయరు.
0: There is no distinction like American truth, Japan truth and so on.
1: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
0: దే ఆర్ ఆల్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ మీన్ మైండ్.
1: అల్పులు కాదు, అనంత స్వరూపులము.
0: యు ఆర్ ఇన్ఫినిట్ ఇన్ ది.
1: సత్యమే నా యొక్క స్వరూపము.
0: ఐఎమ్ ది ఎంబాడిమెంట్.
1: ప్రేమనే నా యొక్క స్వభావము.
0: అండ్ మై నేచర్ ఇస్
1: ఆనందమే నా యొక్క సహజము.
0: అండ్ దిస్ బ్లెస్ ఇస్ మై నేచురల్ క్వాలిటీ.
1: ఈ సహజాన్ని పట్టి మనం విచారించాలి.
0: వి షుడ్ గో బై దిస్ నేచురల్ టెండెన్సీ.
1: మానవుడు మననశీలుడు.
0: మ్యాన్ ఆల్వేస్ రికాల్స్ మననశీల.
1: అతని ఆలోచనలు,
0: his thought,
1: అతని అన్వేషణలు,
0: his search,
1: అనంతమైనటువంటివి.
0: ఆర్ ఇన్ఫినిట్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క అన్వేషణలో మనం ఎంతవరకు చూసుకుంటున్నాం?
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ సెర్చ్ టు వాట్ ఎక్స్టెండ్ వీఆర్ ఎంక్వైరింగ్.
1: ఒక పిటికడు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
0: ఇఫ్ యు జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ శాండ్ అండ్ కీప్ ఇట్ ఎట్ వన్ ప్లేస్,
1: దాని రంగును,
0: ఇట్స్ కలర్,
1: దాని బరువును,
0: అండ్ ఇట్స్ డైరెక్షన్,
1: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్టు ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
0: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ శాండ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
1: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
0: And that we call it sand at that point of time. This what is available here now.
1: కాని వేదాంతులు దీనికి పోరు.
0: But philosophers don't think like that.
1: దైవం యొక్క సృష్టి.
0: They call it is all creation of the
1: దైవం యొక్క క్రియేషన్.
0: It's God's creation.
1: దైవం యొక్క మాయా.
0: And it's all the will of God.
1: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికి, సైన్స్ లో ఉన్నటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
0: There's vast difference between the approach of a saint and approach of

0: సైన్స్ కేవలము అర్థమాగ్జన్, అది కేవలము అర్థం యొక్క తత్వమే.
1: అండ్ సైన్స్ ఇస్ సంథింగ్ లైక్ ఎ మిర్రర్, ద నేచర్ ఆఫ్ ద మిర్రర్.
0: సెమీ సర్కిల్, సెమీ సర్కిల్,
1: సెమీ సర్కిల్.
0: ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
1: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
0: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్, ఎండ్స్ ఓవర్ దేర్, దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
0: కానీ దాన్ని అర్థం తుడిచేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్
0: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
1: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్, ఎండ్స్ ఎట్ అనదర్ పాయింట్.
0: ఇట్ ఇస్ సైన్స్.
1: This semicircle is science.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
1: It starts at one point and ends somewhere
0: else. ఇది పూర్ణంగా చేరేటువంటిది కాదు.
1: And it will not happen all through.
0: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
1: Therefore the power of the divinity is that which ends at the point of its origin.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
0: ఈ పూర్ణత్వం ఏర్పడి దైవత్వం ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: This totality of the divinity is in every human being.
0: కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: But man is not making an attempt to know.
0: తన కన్నులు మూసుకొని నిద్రించే సమయంలోపల
1: while one sleeps with the clothes
0: ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు?
1: Who is protecting your body?
0: ఈ దేహం యొక్క తత్వం ఏ రీతిగా జరుగుతుండాలి?
1: What is happening within the body?
0: ఎవరికి తెలియదు.
1: No one knows.
0: అన్నింటినీ రక్షించటము, శిక్షించటము, పోషించటము అంతటికి దైవమే కారణము.
1: The creator, protector and the sustainer is God himself.
0: ఈ విధమైనటువంటి శక్తి ప్రతి మానవుని యందు ఉంచుకొని
1: this power of the divinity is in everyone.
0: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
1: But yet man is depressed because of
0: బాధలకు కుంగిపోతున్నాడు.
1: And he is frustrated because of
0: ఆనందానికి పొంగిపోతున్నాడు.
1: And he gets himself
0: elated. ఈ పొంగి కుంగినటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
1: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
0: సుఖం ఎక్కడ పుట్టుతుండాలి? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
1: ప్లెజర్, వేర్ డు యు గెట్ ఇట్?
0: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
0: ఇది ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే.
0: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడే ఉంటుండాలి మానవత్వం.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ హావ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
0: ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ లైస్ ద బ్లిస్ బిట్వీన్ ద టూ పాయింట్స్.
0: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ బ్లిస్ ఎల్సెవర్.
0: ఆనందం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: దిస్ బ్లిస్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
1: వై షుడ్ యు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్ ఆఫ్
0: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
1: బి బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
1: బికాస్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్.
0: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
1: ద ప్లెజర్ ఇస్ విదిన్ యూ.
0: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
0: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
1: దిస్ ఆనంద ఈస్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ ఇండీడ్.
0: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్ యూల్ ఎర్న్ ఇట్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: మీరు దైవంతో మీరు చేరండి.
1: జాయిన్ గాడ్, యునైట్.
0: ఆనందం మీతోనే ఉంటుండాలి.
1: అండ్ బ్లెస్ విల్ బి విత్ యూ.
0: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
1: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుకనే not follow, slave. Slave ga vastundadi.
1: Slave ga vastundi.
0: Slave.
1: Slave. Oh. This bliss will follow you like a slave.
0: మీ బానిసగా ఉంటుంటుంది.
1: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
0: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
1: హి హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
0: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
0: అప్పుడే మనం నిజమైనటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: నిజముగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లిస్.
0: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
1: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
0: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరిస్తూ రావాలి కానీ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
0: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
1: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వాలర్, ద కరేజ్.
0: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: దేర్ ఫోర్ హనుమాన్ ఈస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్,
0: బలవంత
1: బలవంత ద స్ట్రాంగ్.
0: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామ అంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హీ వెంట్.
0: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
0: హనుమాన్ అనగా కోతిని మనం భావించుకుంటున్నాము.
1: యు థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
0: కానీ అది మంకీ కాదు. అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ మైట్ బి ఎ మంకీ, బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్, ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్.
0: నీవు మొట్టమొదటి మ్యాన్ కావాలి.
1: ఫస్ట్ బి ఎ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
0: మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
1: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని చదువులో చదువుతున్నారు,
1: యు అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: లర్నింగ్, గ్రంథాలలో ఉచ్చరిస్తున్నారు,
1: యు రీడ్ సో మెనీ బుక్స్,
0: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు,
1: అండ్ యు అచీవ్ మెనీ.
0: కానీ ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరరీ.
0: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
1: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
1: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజ్.
0: శక్తి అనంతమైనటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
1: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇలాంటి విస్తారం కలిగేటువంటి యొక్క ఆనందము మన ఎందే ఉంటుండగా,
1: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
0: ఈ కష్టములకు గురి కావటం,
1: వై డు యూ సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్.
0: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
1: All old students have gathered here.
0: వీళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు.
1: You are rendering service activities.
0: ఎన్నో గానములు పాడుతున్నారు.
1: In fact, you have been singing the glory of God.
0: కానీ
1: బట్
0: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
1: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్ వేర్ యూ స్టే.
0: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
1: యూ షుడ్ ఫాలో ద విలేజెస్ ఇన్ ద విసిటీ.
0: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరినీ చేర్చుకుని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
1: యూ డోంట్ నీడ్ టు కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ ఇన్ ఎ బిజినెస్.
0: అది మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ వర్క్.
0: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
0: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
1: In fact, many people wanted
0: Swami, Mysore Randi Palace Istamu. ఇంకో దానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న, నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్, విల్ గివ్ యూ ప్యాలెస్.
0: చిన్న పల్లె లోపలే నేను ఉండాలి.
1: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
0: స్థానాన్ని నేను వదలలేదు.
1: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
1: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
0: పుట్టపర్తి చాలా కుగ్రామము.
1: పుట్టపర్తి ఇస్ అ టైనీ హ్యామ్లెట్.
0: ఇక్కడికి రావాలంటే పెనుగొండ నుంచి ఒక బండల్ బాడుగ తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
0: బులక్ కార్ట్ పైన రావాలి.
1: బులక్ కార్ట్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే
0: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
1: ఎక్కడ ఏరోడ్రోమ్ ఎయిర్ ఫ్లైట్ వి ల్యాండ్ దేర్.
0: హాస్పిటల్ కి వెళ్ళాలంటే
1: టు గో టు ద హాస్పిటల్.
0: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
1: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
0: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
1: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
0: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్, రీచ్ హియర్.
0: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హ్యామ్లెట్.
0: పల్లె గొప్ప విలువైనటువంటి గ్రామం.
1: ద విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్, ద అర్బన్ ఏరియా.
0: పట్టణ సేవలో ఏమాత్రం ఆనందం ఉండదు.
1: There is no happiness in serving the
0: prakinti varu vachi dongalu ettukoni larilo teesukoni pothunte kudanu manam maatadichamo.
1: In cities, even if is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered.
0: Prakinti emaina koncham jariginda andaru akkada gootu chestaru.
1: But in a village, if anything happens, all will come to know. India
0: aikamatyam anetundi palleri endi inka unnadi.
1: The unity still exists in villages.
0: Aa unity undinappude manaku డివినిటీ వస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
0: ఈ డివినిటీ ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ డివినిటీ,
0: ఆనందాన్ని లభిస్తుండాలి.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
1: సో దిస్ యూనిటీ ఇస్
0: నెసెసరీ. ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతున్నారండి.
1: సో ఎవ్రీవన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
0: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
1: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
0: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
1: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ and act like politician.
0: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
1: This will not make Swami happy.
0: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికి.
1: You can do bhajan wherever you go.
0: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
1: But you should not have anything like this working elsewhere.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: All should stand united.
0: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
1: Don't give scope for politics.
0: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
1: What happened to this country?
0: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
1: The country which was peaceful.
0: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్
0: ఎక్కడ నుంచి వచ్చారండి ప్రేమగా పలకరించేటువంటి వారు.
1: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే విల్ ఆస్క్ యూ.
0: ప్రేమనే పోయింది.
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్? దేర్ ఇస్ నో లవ్ టుడే.
0: అన్ని లేనిపోయినంత కలగలంతా ప్రారంభమవుతున్నాయి.
1: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజెస్.
0: ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి ఒక అల్లర్లో ప్రారంభమైంది.
1: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
0: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
1: దే డోంట్ కన్సిడర్ లైఫ్
0: ప్రాణాలు తింటము ప్రాణాలు పో ఇది మన మానవుడు చేసే పని.
1: It is not the action of a human being to kill the fellow human being.
0: ఇది కాదు మనకు.
1: This is not
0: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
1: It's not killing that's important. Killing is more important.
0: Skill చేయాలి.
1: Skill.
0: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
1: Skill the latent divinity.
0: దివ్య శక్తిని తో skill చేసినప్పుడే balance సక్రమంగా కుదురుతుంది.
1: When once you skill the divinity there will be perfect balance.
0: Balance సక్రమంగా కుదిరినప్పుడే మనకు insight వస్తుంది outside రాదు.
1: When there's perfect balance there will be insight but not
0: knowledge.
1: Ni
0: skill cheyandi.
1: Skill the humanity.
0: Knowledge.
1: The knowledge. Skill the knowledge.
0: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
1: దెన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్
0: బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
0: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
1: టుడే వీ డోంట్ స్కిల్ వీ జస్ట్ కిల్ దేర్ ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్టర్నల్.
0: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
0: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇది ఎంత ఒక సంతన కానే కాదు.
1: బట్ మెనీ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. హైదరాబాద్, అమెరికా, జపాన్, యూ కెన్
0: ఒక్క హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ కానీ అభివృద్ధి చేయండి.
1: హైదరాబాద్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హైదరాబాద్.
0: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళని తిరిగి అభివృద్ధి చేయండి.
1: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్ టౌన్.
0: అంతే కానీ హైదరాబాద్, మెడ్రాస్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబ మాదిరి చేసేసి కరెక్ట్గా ఇప్పటికి కల్తీగా చేరిపోతుండాలి.
1: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ కమ్ అండ్ మిక్స్ ఇట్
0: కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
0: పొల్యూషన్ అయిపోతుండాలి.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: పొల్యూషన్ కాకూడదు. ప్యూరిటీ కావాలి మనలో.
1: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
1: You are just polluting, but you are not
0: purity. Kavali, purity kavali.
1: Purity is very essential.
0: Purity eppudu vastundi?
1: When do you attain purity?
0: Unity undinappude purity vastundi.
1: When there is unity, there is purity.
0: Ee purity vachinappude divinity vastundi.
1: Out of this purity you will get divinity.
0: Kabatti unity, purity, divinity ee moodinti oka sambandhanni meer penchukondi.
1: Therefore understand the interlink between the unity, purity and divinity.
0: Kanuka meeru andaru cheravachunu kaani ittati sthanamlo andaru kalisi pani cheyochu.
1: In place like this all can assemble and work.
0: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్లా పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
1: But if you go around the villages like this all your sacred ideas will be polluted.
0: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
1: ఇట్ ఇస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
0: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
1: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
0: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
0: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
1: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
0: ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
0: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
1: True bliss lies in the unity and diversity.
0: దాని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యు షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
1: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
0: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
0: భూమి నుంచి బంగారం పుట్టింది.
1: And you find the gold in earth.
0: ఈ బంగారను పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
1: We process దిస్ గోల్డ్ విచ్ షైన్స్,
0: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400 రూపాయలు 500 రూపాయలు వస్తుంది.
1: And when the gold that is shining is highly valuable at a high price,
0: దాంట్లో కొంచెం కాపర్ పిత్తాడు కల్పించేటప్పటికి వెల తగ్గిపోతుంది.
1: If you mix some copper, its value goes down.
0: ఇంతే కాదు, షైనింగ్ కూడా పోతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
0: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
1: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఇస్ గాన్.
0: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
1: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్.
0: అది ఏ హిరణ్య గర్భుడు,
1: దట్ ఈస్ హిరణ్య గర్భ.
0: ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
1: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
0: ఆ విధంగా ఉంటే మంచిది.
1: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
0: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
1: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ప్రేమను పంచుకోండి,
1: యు కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
0: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
1: Make this unity which is highly sacred.

0: Sai Ram, dear listeners, just as a sculptor is the unseen hand behind a beautiful sculpture, there is an invisible divine power that pervades everything in this world. In today's discourse, Baba talks about the five elements and explains how God is latent in each of them. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1999 in Prashanti Nilayam.
1: తలచినట్టి పనులు తారుమారైనచో తలచినట్టి పనులు తారుమారైనచో తొణుకవలదు ఎవడు బెడుకవలదు చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు
2: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ వన్ షుడ్ గివ్ అప్ ద డౌట్ అండ్ యాంగ్జైటీ అండ్ ఇఫ్ హి పుట్స్ ఆన్ a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
1: Prema swarupulaina vidyarthulara vidyarthinilara
2: embodiments of love, boys and girls, students.
1: Ekam seno sthitam jagat ee prapanchamandai kudanu ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
2: ద హోల్ యూనివర్స్ రెస్ట్స్ ఆన్ వన్ ప్రిన్సిపల్.
1: సూర్యుడే లేకుండా సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండా జగత్తే లేదు.
2: జస్ట్ యస్ యు డోంట్ ఫైండ్ ద రేస్ విదౌట్ ద సన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద యూనివర్స్ to sustain without the primordial basis.
1: Pushpam unnadi.
2: Here is a flower.
1: Cup unnadi.
2: Here the cup here.
1: Mic unnadi.
2: And the mic.
1: Kerchief unnadi.
2: So also a kerchief.
1: Pushpamunaku, cupunaku, micunaku, tumblers anaga handkerchief kudanu. Chivara bhagamu unnadi, unnadi, unnadi. అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
2: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎ కర్చీఫ్ అట్ ద ఎండ్ వి సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్
1: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాదు ఈ పదములు అన్నిటికీ కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
2: దేర్ ఇస్ ఎ పిక్చర్. There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
1: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
2: This existence proves the divinity in total.
1: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కాని ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
2: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
2: The five elements sustain, protect, uphold the entire world.
1: అయితే ఈ పంచభూతముల యందు మొదటి భూతము భూమి.
2: Of the five elements, the first one is earth.
1: ఈ భూమిపైన అనేక పెద్ద పెద్ద పర్వతములు, నదులు, సముద్రము, కొండలు, పట్టణములు, పల్లెలు, అడవులు, అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడాను ఆధారపడి ఉంటుంది.
2: This earth has mighty mountains, rivers, vast oceans, city, villages and forests.
1: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
2: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ది కెపాసిటీ అండ్ ద లేటెంట్ పవర్ ఆఫ్ ద నేచర్ యాజ్ ఇట్ బేర్స్ ది హెవీ బర్డన్.
1: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
2: అర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నాము ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
2: ఆల్ ద పవర్స్ దట్ యు రికగ్నైజ్ ఇన్ ది వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ద అర్త్ ఇన్ పర్టికులర్.
1: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
2: సైంటిస్ట్ హావ్ డిసైడెడ్ దట్ అర్త్ రివాల్వ్స్.
1: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
2: Yes, truly speaking, it revolves.
1: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
2: Don't you think the mountains also have got to move because they are located on earth?
1: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
2: Should not the ocean also
1: ఈ అడవులు కూడా తిరగాలి.
2: So also the forest.
1: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్ని తిరగాలి.
2: Cities and the villages, they should always be on the run and the move.
1: కానీ ఇవి తిరగటం లేదు. భూమి మాత్రమే తిరుగుతున్నది.
2: దే డోంట్ మూవ్, ఇట్స్ ఓన్లీ అర్త్ దట్ రొటేట్స్.
1: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీన్ని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
2: అర్త్ హ్యాస్ గాట్ స్పెషల్ ట్రెయిట్, స్పెషల్ కెపాసిటీ ఫర్ ద ప్రొటెక్షన్, సస్టెనెన్స్ of all those that are present on it.
1: Railu atyanta vegamato parigettu untadi.
2: The train runs very fast at a high speed.
1: Ee railu pattala paina parigettu untadi.
2: It runs on the rails.
1: Kaani ee railu tho paatu pattalu kuda nu parigettina prayanam chesetundi vaadi yokka pranamulu egati avutayi.
2: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
1: Kaadu. రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
2: ద ట్రైన్ రన్స్ ఫాస్ట్ బట్ నాట్ ద రీల్స్ ఆన్ విచ్ ఇట్ మూవ్స్.
1: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
2: దెర్ఫోర్ ద రీల్స్ ఆర్ ది బేసిస్ ఫౌండేషన్ వైల్ ద ట్రైన్ ఈస్ బేస్డ్ ఆన్ దాట్.
1: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
2: ద మైక్ స్టాండ్స్ హియర్ ఆన్ ద టేబుల్.
1: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
2: Without the table, the mic can't stand there.
1: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: So we have to make an effort to know the relationship between the support and the supported.
1: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వస్తున్నది.
2: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
1: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
2: You find electricity in earth.
1: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
2: So also magnetism.
1: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
2: The laser power is in earth.
1: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
2: So also the video power.
1: అన్ని కూడా ఈ భూమి యందే ఉంటున్నవి.
2: All powers are present in earth.
1: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
2: There is no power which is not present.
1: ఈ అనంతమైన, అగాధమైన, శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
2: బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్ ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
1: రెండవది జలం.
2: ద సెకండ్ ఇస్ వాటర్.
1: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
2: యు మే సీ ఆర్ నాట్ యు డోంట్ ఫైండ్ ఇన్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
1: జలము సర్వత్రా నిండి ఉంటున్నది.
2: వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ జలమే మానవుల యొక్క జీవితాన్ని ఈ జగత్తు యొక్క అభివృద్ధిని పోషిస్తూ ఉంటున్నది.
2: ఇట్ ఇస్ ది వాటర్ దట్ సస్టైన్స్ ది లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: జలము ప్రాణాధారమైనటువంటి యొక్క పదార్థము.
2: వాటర్ మెయింటైన్స్ లైఫ్ ఇన్ జనరల్.
1: జగత్ అభివృద్ధికి మూలాధారము.
2: ఇట్స్ ది బేసిస్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇది జలం యొక్క స్వరూపము.
2: దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఇంకా మూడవ భూతము.
2: ద థర్డ్ ఎలిమెంట్
1: అగ్ని.
2: ఈజ్ ఫైర్.
1: అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
2: Nobody can decide where fire is and where it is.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుండాలి.
2: In the human body, fire is present in the form of jataragni.
1: ఆ జఠరాగ్నియే లేకుండినా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీట్ రాదు.
2: Without this latent fire in the body, you don't find normal temperature 98.4.
1: కనుకనే ప్రతి మానవుని యొక్క జఠం నందు కూడాను ఈ అగ్ని ఉండటం చేతనే దీనికి జఠరాగ్ని అని పేరు పెట్టారు.
2: As it is present in every human body, it is called jataragni.
1: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire in ocean.
1: దీనిని బడవాగ్ని అన్నారు.
2: Fire in the ocean is badabagni.
1: ఒక చెట్టు నందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire in a tree.
1: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
2: As branches rub against each other, ప్రతి
1: రాయి ఎందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire.
1: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
2: When you strike two stones, you find the fire.
1: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని లేని స్థానం కూడాను జగత్తులో కానరాదు.
2: Investigations will show you that there's no place where there's no fire.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి సర్వశక్తిమయమైనటువంటిది సర్వజ్ఞమైనటువంటిది.
2: Therefore, the divine power is all pervasive, all powerful.
1: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
2: You can find out for yourself, when the five elements creation are so powerful, the creator must have been more, much more.
1: ఇంకా ఆకాశం ఉంటున్నది.
2: Then there lies the sky, the space.
1: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
2: ఇట్ హ్యాస్ నో లిమిట్.
1: ఈ ఆకాశమునకు అన్నింటికి ఆధారమైనటువంటిదే ఆకాశము.
2: అండ్ ఇట్ ఇస్ ది స్పేస్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: అక్కడ నుండి ఏ శబ్దం కూడా ప్రారంభమవుతుంది.
2: సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది స్పేస్.
1: అక్కడ నుండి వాయువు ప్రారంభమవుతుంది.
2: సో ఆల్సో ఎయిర్.
1: కనుకనే సర్వాధారమైనటువంటిదే ఈ ఆకాశము.
2: Therefore, the sky, the space, is
1: samasta bhutamulaku aadharshamainatundi aakasham.
2: It is an ideal for all of the elements.
1: Samasta bhutamulaku aavirbhavinchinatundi aakasham nundi.
2: In fact, all elements arise out of the space.
1: Ee vidhamainatundi vicharana chestu poyinappudu pancha bhutamulu yendu lenatundi okka paramatattvamu mari deeni yendu kaanaradu.
2: Therefore, the supreme power present in five elements is nowhere else.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
2: Therefore, the five elements are present in a grand, mighty way.
1: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
2: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
1: Bhuta bhavishyat vartamanamulu kodanu gurtinchinatvanti bhagavat tattvamunaku ee shaktulu okka anu maatramainatuntivi.
2: For the divine who knows the past, the present and future, these powers are nothing.
1: Kanuka sarvagnudainatvanti oka bhagavat tattvanni mottamota artham chesukodaniki తగిన కృషి చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ నేచర్ ఆఫ్ గాడ్.
1: జగత్తంతయు కూడాను ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ నీ ప్రపంచం శూన్యమే.
2: జస్ట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఎంప్టీనెస్. ఈ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ మిస్సింగ్.
1: మానవునికు కనిపించినను కనిపించకపోయినప్పుడును ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
2: యు మే సీ ఆర్ నాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు,
2: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ ఎయిర్,
1: సరైన జవాబు రావటం లేదు.
2: వీ డోంట్ గెట్ ప్రాపర్ ఆన్సర్.
1: సర్వత్రా ఉంటున్నది.
2: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: నీ చుట్టూ ఉన్నది అంతా కూడా నువ్వు గాలియే.
2: ఇట్స్ ఎయిర్ దట్ ఇస్ అరౌండ్ యూ.
1: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
2: వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: కనుక నీ ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
2: ది ఎయిర్ ఇస్ responsible for sustenance which is around you.
1: Kaani kantiki kanipinchadu,
2: but you don't see.
1: Chetiki labhinchadu, chikkadu,
2: you can't catch hold of it.
1: Chetiki chikkani kantiki kanipinchinatvanti oka shakti nee chuttu untunnadi.
2: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
1: Sarvatra untunnadi satyanni మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
2: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ డివైన్ పవర్.
1: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నానని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్ బికాస్ హీ టేక్స్ టు క్రెడిట్ టు హిమ్సెల్ఫ్ దట్ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్ పవర్.
1: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను గిట్టున్నంత వరకు కూడాను మానవుని అడుగడుగున క్షణ క్షణమున కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
2: ఫ్రమ్ హోమ్ టు ది టాంబ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ అట్ ఎవ్రీ స్టెప్ ఇట్ ఇస్ ది డివినిటీ దట్ సేఫ్ గార్డ్స్
1: తనను తాను రక్షించుకునేటువంటి శక్తి ఎవరి యందు కూడాను లేదు.
2: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ పవర్ టు ప్రొటెక్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
2: విత్ గాడ్స్ సపోర్ట్ అండ్ పవర్ వన్ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీ విల్.
1: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వం నందు తప్ప, ఈ పంచభూతం ఎందు తప్ప మరొక దాని ఎందు కనిపించదు.
2: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
1: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛా స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: ద ఫ్రీ విల్ విచ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ మ్యాన్ ఈజ్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ యాజ్ ద బేసిస్.
1: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతై కొన్ని జగత్ సత్యేమ నిమిత్తమే చెప్తున్నాడు, కానీ తన నిమిత్తము కాదు.
2: వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ సేస్ అండ్ డస్ ఇట్స్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఫర్ హిమ్.
1: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి యొక్క స్థితియే దైవము.
2: గాడ్ ఈజ్ సెల్ఫ్ లెస్.
1: ఏ కించిత్ భాగం కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
2: దేర్ నో ఫ్రాక్షన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
2: హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
1: సూర్యోదయం జరుగుతుండాలి.
2: యూ ఫైండ్ సన్ రైజ్.
1: సూర్యాస్తమం జరుగుతుండాలి.
2: ఆల్సో సన్ సెట్.
1: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
2: వాట్ ఇస్ ది బెనిఫిట్ దట్ సన్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్?
1: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
2: విత్ ద సన్ రైజ్ వి హావ్ డే టైమ్.
1: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
2: డ్యూరింగ్ డే టైమ్ వి అటెండ్ టు అవర్ జాబ్.
1: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమనేటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
2: ద బాడీ దట్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే టైమ్ విల్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్ టైమ్ యాజ్ సన్ సెట్స్.
1: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
2: Who is responsible for the maintenance of all?
1: సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా నువ్వు కాలం జరగదు.
2: Without sunrise and sunset, day will not pass off.
1: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
2: If you observe and investigate that way, you will understand that every act of God
1: దేవుడు దైవమునకు తెలియటువంటి ఒక ఆదాయం కాని, దైవం కలిగేటువంటి ఒక సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
2: By these acts, God is not benefited nor personally profited.
1: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
2: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ హ్యుమానిటీ.
1: నరసింహమూర్తి చెప్పాడు.
2: నరసింహమూర్తి సేడ్,
1: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
2: నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సేడ్, స్వామి వెన్ యూ ఫాల్ డౌన్ ఫ్రమ్ ది స్టెప్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ది బాడీ. ఫర్ హూ సేక్ ద బాడీ హస్ కమ్.
1: వారి కోసమే పోతుంది ఈ దేహం.
2: ద బాడీ విల్ వానిష్ ఫర్ హ్యుమానిటీ.
1: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
2: ఇట్ ఇస్ డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
2: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
1: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
2: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
1: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
2: Since God has no body attachment, he is not bothered
1: by anything.
2: Many things do happen to the body.
1: ఎవరి కోసం జరుగుతున్నాయి?
2: For whose sake?
1: దేహ నిమిత్తమే కాదు.
2: Not for the body.
1: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
2: It is for the welfare of the world.
1: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు చాలా మంచివారు.
2: Boys and girls, students, they are very good.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
2: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ దే డూ, దే వాంట్ టు ప్లీజ్ స్వామి.
1: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
2: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్ అండ్
1: సాటిస్ఫైడ్. అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటల యందు ప్రవేశిస్తూ ఉంటారు.
2: స్టూడెంట్స్ డూ ఎవ్రీథింగ్, దే టేక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ స్వామి.
1: అది నాకు బాగా తెలుసును.
2: భగవాన్ నోస్ ఇట్ వెల్.
1: అయితే
2: హౌఎవర్,
1: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
2: యూ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
2: అవుట్ ఆఫ్ కరేజ్ యూ మే జంప్ ఇన్ టు ద ఫైర్, విల్ ఇట్ మేక్ స్వామి హ్యాపీ?
1: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
2: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ బ్రేవరీ యూ జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లారీ.
1: మోటార్ సైకిల్స్ వేసుకుని ఒకరిపైన ఒకరు ఎగురుతూ, ఒకరిని ఒకరు జయిస్తూ, ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
2: ఆన్ మోటార్ సైకిల్స్ యూ డూ సో మెనీ స్టంట్స్ అండ్ ఫీట్స్, jumping over 20 people lying on the ground, that makes Swami happy?
1: Meeru sukhanga undali.
2: You should be happy.
1: Prekshakulu sukhanga undali.
2: Also the audience.
1: Andariki aanandam nandinchetvadiga undali.
2: Everybody should be happy by witnessing the show.
1: Noppinchaka tanavvaka tappinchuku tirugu vaadu dhanyudu annaru.
2: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
1: Meeru sukhanga undali.
2: You should be happy.
1: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
2: యూ షుడ్ బి సెక్యూర్.
1: మీ నుంచి ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
2: నో వన్ షుడ్ బి పుట్ టు సఫరింగ్.
1: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
2: దట్స్ వాట్ స్వామి వాంట్.
1: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
2: దిస్ ఎగ్జిబిషనిజం షో will never make Swami happy.
1: Nidarshana naaku aanandam.
2: It's only the nidarshana, the proof that is important.
1: Mee hrudayapurvakamaina premato ye chinna karyam chesina naaku aanandame.
2: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
1: Naaku 6 nelala nunchi chakkaga telusu.
2: Bhagavan knows pretty well for the last 6 months.
1: Ee pramadhi nama samvatsaram raabothundadi.
2: Pramadhi year is advancing.
1: Kanuka idi first నెల జనవరి.
2: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
1: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
2: దిస్ ఎగ్జిబిషనిజం షో విల్ నెవర్ మేక్ స్వామి హ్యాపీ.
1: నిదర్శన నాకు ఆనందం.
2: ఇట్స్ ఓన్లీ ది నిదర్శన, ద ప్రూఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.

0: టు నెల జనవరి.
1: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
0: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
1: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
0: ఆర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
0: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటాడు.
1: ఇఫ్ యు బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ పీస్ ప్లెజర్ అండ్ బ్లెస్ are assured for the rest of the year.
0: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డెన్కి చెప్పాను.
1: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
0: బెంగళూరు, ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
1: దేర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామీస్ డిసిషన్.
0: నేను కారణాలను లెక్క చేయను.
1: భగవాన్ ఇస్ నాట్ బదర్.
0: కార్యమే నా లక్ష్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
0: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాడు.
1: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
0: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
1: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
0: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఎంఎంఓ బాల్ అంతా ఉంటాయి. ఇవన్నీ వారు ఆడుకోని
1: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
0: గేమ్స్ లో నేనేమాత్రము ప్రవేశించను. నేనేమాత్రమో ప్రవేశించను.
1: బట్ ఐ డోంట్ ఇంట్రో.
0: అందులో కూడా నువ్వు ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
1: నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
0: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
1: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11వ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
0: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి యొక్క అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
1: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ ద డివైన్ లవ్. దే వాంట్ టు ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
0: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
1: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
0: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫన్?
0: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
1: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
0: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
1: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
0: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
1: They said that sports ended up in a thumping grand success.
0: Santoshame digvijayam kavatame santoshamu.
1: Thumping success makes you happy.
0: Kaani pillalu baaga chesaru.
1: Students have done well.
0: Yavaravu shaktyanusara varu va anni vidhalu kodina shaktini upayoga petti andariki aanandanni andincharu.
1: Basing on their own capacities and talents, they made everybody happy.
0: Nena compound lo dwaramlo praveshinchanu.
1: Bhagavan stepped into the campus.
0: Praveshinchetappudiki
1: there
0: రెండు లారీలు కనిపించాయి.
1: భగవాన్ సార్ టూ లారీస్ దేర్.
0: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
1: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ ద డేంజర్ అహెడ్.
0: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
1: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
0: మగపిల్లలు వస్తున్నారు.
1: దెన్ బాయ్స్ వర్ అప్రోచింగ్.
0: దీనికి ఎవ్వరూ కారకులు కాదు.
1: నో వన్ ఇస్ ఇండివిజువల్
0: అనుకుంటారు, కానీ వాడు వీరు వీరు అని కాదు. కానీ జరగవలసింది జరిగే తీరాలి.
1: యు బ్లేమ్ సో అండ్ సో, నో వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
0: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్ ఇఫ్ యు ఆర్
0: భోగన్మాన్ దేహమి విధం నన్ను పోషించి రక్షించిన.
1: యు మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
0: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
1: What is bound to happen is
0: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరికీ తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుండదా?
1: Have you not noticed emperors and kings who wanted to safeguard and protect their life? Are they alive today?
0: కనుక జరగవలసినవి జరుగుతూనే ఉంటుంటాయి.
1: So what is sure to happen will happen.
0: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
1: But one should find an escape out of it.
0: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
1: భగవాన్ saw the lorry there.
0: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
1: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
0: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
1: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
0: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
1: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
0: ఆ సమయంలో ఒక్కటి

0: చిరిగిపోయే స్థితిలో ఉంటుండాలి.
1: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
0: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి, ఇట్ట పడేటప్పటికి తల, స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
1: ఇఫ్ దట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దట్ టాప్, naturally he'll have his backbone and the head totally broken.
0: Oka oppuram oka varamunaku munduga oka pillavaadu padi spinal column virigi ippudu kudunu Bengaluru Manipal hospital lo untunnadu.
1: Prior to that one boy fell from the top and had his spinal column broken. Now
0: spinal column
1: Manipal hospital
0: Bengaluru kudunu chakka cheyadaniki veelu kaadu.
1: And when spinal column is fractured none can correct it.
0: Ilanti pramadam sambhavinchakoddani నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: బాయ్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
1: When boys are secure, Bhagwan.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
1: When students are happy, Bhagwan.
0: పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
1: As the boy fell from this top, Bhagwan sent the ambulance and 10,000 rupees.
0: తల్లిదండ్రులు వచ్చారు.
1: Parents came.
0: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
1: You cannot describe the happiness, the joy of the parents.
0: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
1: Which parent can do render such help?
0: అక్కడికి పోయాడు, మా డాక్టర్ని కూడా వెంట పంపించాను.
1: Bhagwan sent the doctor also.
0: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదేంది అన్నాడు.
1: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: నేను యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
1: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: వెళ్ళినాడు.
1: ఈవెంట్
0: వెళ్లేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
1: బై ది టైమ్ హీ రీచ్డ్ ద హాస్పిటల్ హీ సాట్ దేర్.
0: తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత బెడ్ పైన కూడా కూర్చున్నాడు.
1: ద బాయ్ కుడ్ సిట్ ఆన్ బెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్షియస్ వచ్చింది.
1: అండ్ హి కుడ్ హావ్ కాన్షియస్ రైట్ ఫ్రమ్ ద
0: తిరిగి అక్కడి నుంచి కిందికి కూడా వచ్చేసేసింది.
1: అండ్ హి కుడ్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ టచ్.
0: అన్ని చక్కగా జరుగుతూ వచ్చేసాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్.
0: ఏమీ ప్రమాదం లేదు.
1: నో డేంజర్.
0: కారణం,
1: రీజన్,
0: దయానుగ్రహమును దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
0: నేను అక్కడ నిలిపాను.
1: భగవాన్ స్టాప్ దేర్.
0: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
1: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
0: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
1: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
0: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
0: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
1: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింట్.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
0: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ రెడీ.
0: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
1: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్
0: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
1: భగవాన్ కాల్ ఫోర్ బాయ్స్ ఇన్ సైడ్.
0: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
1: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
0: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
1: డోంట్ మూవ్ ఎనీవేర్.
0: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
1: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
0: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండదు కదా అన్నారు.
1: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
0: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్,
0: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కారు దగ్గర ఉండాలా.
1: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్.
0: కానీ వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
1: దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్
0: ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
1: నో మిస్టేక్ ఇన్ ఎనీబడి.
0: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్ టు డూ విల్.
0: స్ట్రాంగ్ అంటే పిల్లలందరికీ ప్రాణము.
1: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
0: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
1: Bhagwan commanded Srinivas, stop the vehicle now.
0: Chesadu.
1: He did so.
0: Nenu lechanu.
1: Bhagwan got up.
0: Lechi vice chancellor vachadu.
1: Vice chancellor came there.
0: Atanni pilipinchi maatadalani anukune lopala taanu em ayipoyindi adantha oka maya.
1: It was all delusion, a maya.
0: Oka kaalu kindane untundadi భూమి పైన.
1: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
0: ఇంకొక కాలు ఏదో బ్రేక్ పొత్తాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడో క్లచ్ వచ్చేసాడు.
1: One was on the ground, another he wanted to apply the brake and pressed it.
0: Because
1: of this fast speed, immediately fell.
0: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
1: భగవాన్ టుక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ.
0: స్టెప్స్ పైన కూర్చున్నారు ఆడవారు మగవారు.
1: బికాస్ మెనీ వర్ దేర్ ఆన్ ద స్టెప్స్ దేర్.
0: ఎంతమంది చుట్టూ ఉంటున్నారు.
1: మెనీ అరౌండ్.
0: ఏదో నేను కూర్చున్నట్టుగా కూర్చున్నాను.
1: జస్ట్ స్వామి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యువర్ సీటెడ్.
0: అప్పుడు నా స్పైనల్ కాలంకు, నా తలకు, చేతికి పెద్ద ప్రమాదం జరిగింది.
1: దెన్ ద స్పైనల్ కాలమ్ ద హ్యాండ్ అండ్ ద హెడ్ ఆఫ్ భగవాన్ వర్ డ్యామేజ్.
0: నాకు జరిగింది.
1: What the boy was to face was taken over by Bhagavan.
0: Vice Chancellor chustunnadu. Ee swami leyakunda pothunnade, em cheyali em cheyalani chaala baadha padutunnadu.
1: Vice Chancellor was there thinking, why swami sat here? How is that he is not able to get up?
0: Ee samayalo nenu aalasyam chesthe aalasyam amrutam vishamu. Enta mandiko pramadam jarugutundi. Takka nenu tanchukunnanu, dehanni marchipoyanu lechanu.
1: Bhagavan immediately willed any delay will put further danger and he immediately got up.
0: అందరికి ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
1: And Bhagavan started waving his hand to the crowds.
0: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
1: The hand was completely damaged as if it was cut with a
0: sword. కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
1: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
0: Chokka emi chinagaledu.
1: Nothing happened to the shirt.
0: Lopala peddaga kattu kottinattuga ayipoyindi.
1: But the hand inside the shirt is totally damaged.
0: Tarvata ikkada pedda pramadam jarigindi.
1: Then there was a big danger.
0: Veellandarki etta telustundi, nenu akkada nadchukoni povali kada.
1: And Bhagavan should walk the distance.
0: Veellandarki telustundo emto ani evariki teliyakoddani sankalpinchukunnanu.
1: Bhagavan willed that he should not go to the notice of the crowd.
0: పోయినాను.
1: ఈవెన్
0: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
1: ఈవెన్ దేర్ క్లైమ్ ఆఫ్ ది స్టెప్స్ అండ్ హోయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
1: అండ్ ద హోల్ ది థింగ్ ది రోప్ వాస్ కంప్లీట్లీ వెట్ విత్ బ్లడ్.
0: కానీ ఇంకా ఎట్టైనా 5 మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
0: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలేదు, అంత రక్తమైపోయింది.
1: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్ టు వైప్
0: ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
1: But if the towel is kept in the bathroom, somebody
0: అదే టవల్స్ తిరిగి ఆ బాధలో కూడా సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
1: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
0: అలసట అనేటువంటి కానీ బాధ అనేటువంటి కానీ నొప్పి అనేటువంటి కానీ ఎవరికి నేను చూపను.
1: Bhagavan will never allow anybody to know his tiresomeness or pain or suffering.
0: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నిదూరు బాత్రూమ్ పోతున్నారని.
1: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి హౌ డు యు నో నంబర్
0: ఇది నా పని.
1: ఇట్స్ వై ఆర్ యు కన్సర్న్ ఇట్స్ మై జాబ్.
0: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకరు నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
1: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
0: 5 టూర్లు 6 టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
1: As he has gotten 5 times because the entire row was wet by blood.
0: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తుంటుండాలి.
1: అండ్ that time is approaching that it may be noticed.
0: ఆ సమయంలో పలి ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
1: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
0: బా ఒక చైర్ నుంచి దిగాను.
1: He got down from the chair.
0: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
1: Swami smiled, said his own divine miracle.
0: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
1: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
0: కాలు భూమిని కరుచుకోలేదు.
1: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
0: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
1: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
0: హాయిస్టింగ్ చేశాను.
1: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: తిరిగి జ్యోతిని ముట్టించాను.
1: లైటెడ్ ద ల్యాంప్.
0: వీళ్ళు వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్.
0: కానీ ఇదంతా తరిచిపోతూ వస్తున్నారు.
1: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
0: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటున్నారు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
0: అప్పుడు నేనే దండించుకున్నాను.
1: దెన్ భగవాన్
0: చి అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
1: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
0: ఏ బాధ లేకుండా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
1: అన్మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్ భగవాన్
0: లేత హృదయాలు, అతి మధురమైనటువంటి హృదయాలు ఆనందంతో కూడిన ముఖం కృషించుకొని వచ్చి కూర్చున్నారు.
1: The children of the primary school with the nectarine, beautiful, pure, sacred hearts sat there.
0: Photo తీసుకోవాలని ఆశించారు.
1: They wanted to have a photo with Bhagavan.
0: నిరాశ చేయకూడదు.
1: They shouldn't be disappointed.
0: లక్ష్యమే దిగారు, వాడి దగ్గరికి వెళ్ళాను,
1: Bhagavan
0: photos తీసుకున్నాను.
1: Bhagavan got down and I had a photo with the children.
0: Photo తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి ఒక బాధ కలుగుతుంది.
1: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
0: అది సహజమే.
1: It's quite natural.
0: అది ఒక జెలసీ కాదు.
1: It's not an act of jealousy.
0: కానీ తర్వాత మరొక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
1: Later, Swami had another group
0: photo. ఈ విధంగా ఐదు తూర్లు తిగటము రావటం పోవటం లోపల
1: as he was getting down five times
0: దేహాభిమానం పూర్తి పోయింది.
1: There's no body connection or
0: attachment. లేకుండా పోయింది.
1: There's no body connection at all.
0: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
1: Or the whole body is something
0: insensitive. తల ఉండినట్టుగా నాకు అనిపించలేదు.
1: And he didn't notice any part of the body there.
0: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
1: Let it be there or not.
0: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
1: I should make everybody happy.
0: ఎవరికి తెలపకూడదు.
1: I should not tell anybody.
0: అని నాలో నేను పెట్టుకున్నాను.
1: He has decided himself.
0: ఈ విధంగా ఉంటుంది.
1: So saying.
0: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
1: The bleeding was there little noticeable outside.
0: తిరిగి బయట వచ్చేట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది ఆ స్టెప్స్ ని పైకి వచ్చాను.
1: And slowly he climbed up the steps nearing the flag.
0: దాని వెనకలు ఎవరు లేరు.
1: Because no one was there behind.
0: చూడడానికి వీలు కాదు.
1: Nobody can notice it.
0: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
1: Is it possible to be there unnoticeable?
0: తిరిగి వచ్చాను. 5 గంటల సైమ నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
1: And Bhagavan sat there at 5 o'clock.
0: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
1: Bhagavan is telling all this so that the public and students might know.
0: ఇంకా ఇంకొక మానవ శరీరమేగినైతే
1: if it is for to be a human body
0: ఒక్క క్షణమైనా కూడా నాకు చైర్ పైన కూర్చోవడానికి వీలు కాదు.
1: Impossible to sit on the chair for a moment of time.
0: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
1: Impossible to step forward.
0: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
1: Something like an electric shock all over the body.
0: చీ, షాక్ ఏది కొడుతుంది? కరెంట్ కొడుతుంది. నేనే కరెంటు, నా కరెంట్ ఇంకోటి ఏం కొడుతుంది?
1: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current. With that he is not bothered of any shock.
0: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
1: And he allowed the program to go.
0: కార్ లో కూర్చున్నాను.
1: Sat in the car.
0: తిరిగి వచ్చాను.
1: And came here.
0: సెంట్రల్ టెస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
1: సెంట్రల్ టెస్ట్ మెంబర్స్ కేమ్.
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్.
0: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
1: And he asked them to have their food.
0: శ్రీనివాసు మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
1: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి,
0: నేను తలుచుకుంటా, పాస్ట్ ఇస్ పాస్ట్.
1: ఐ వై డు యు థింక్ ఆఫ్ దిస్ పాస్ట్ ఇస్ పాస్ట్.
0: ఐ ఆమ్ హ్యాపీ.
1: ఐ ఆమ్ హ్యాపీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ
0: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
1: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
0: భోంచేసిన తర్వాత
1: ఆఫ్టర్ ఫుడ్
0: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
1: Then they noticed bleeding.
0: పిల్లలందరూ కూడా బయట తట్టు తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
0: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
1: బ్యాండ్ బాయ్
0: వాళ్ళంతా కాచుకున్నారు.
1: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
0: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
1: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
0: ఏమిటి అన్నాడు? హిందూలాష.
1: హిందూలాష, వాట్ ఇస్ దట్? స్వామి,
0: హిందూలాష జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
1: హిందూలాష, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ది బాడీ విల్ హ్యాపన్.
0: చూడు అని ఇది నీ విప్పి కొంచెం అట్లా చూపించాను.
1: స్వామి సెడ్, నౌ యు సీ అండ్
0: అందరూ బాధపడ్డారు. రక్తమంతా ఉంటుండాలి.
1: దే నోటీస్ బ్లడ్ ఆల్ ఓవర్.
0: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
1: ఇఫ్ యూ ఫీల్ సాడ్, ఐ డోంట్ అలవ్ యూ టు బీ హియర్. యూ షుడ్ నాట్ టెల్ ఎనీబడి.
0: ఎవరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
1: నో వన్ నో సంటిల్ భగవాన్.
0: ఇదే విధంగానే
1: లైక్ దిస్
0: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారి ఎన్ని రకములైనటువంటి బాధలు తీసుకుంటుంటాను.
1: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆఫ్ ద డివోటీస్, ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
0: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
1: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
0: అన్ని రంగములు ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
0: రాజకీయం ఎందే కాకుండా
1: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
0: విద్యారంగములందే కాకుండా
1: ఎడ్యుకేషనల్,
0: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
0: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
1: దిస్ ఇస్ ఎ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
0: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
1: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మహాభారత యుద్ధ సమయం నందు
1: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత
0: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
1: కృష్ణ సాట్ ఇన్ ద ఫ్రంట్.
0: అర్జునుడు వెనక పైన పైభాగంలో కూర్చున్నాడు.
1: అర్జున వాజ్ ఆన్ ద టాప్ బిహైండ్.
0: భీష్ముడు వేస్తున్నాడు అంబులు.
1: భీష్మ వాజ్ షూటింగ్ ది యారోస్.
0: ప్రతి అంబు కూడాను కృష్ణుడికే తగులుతుంది, కానీ అర్జునుకి ఏమాత్రం తగలదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆరో వాజ్ షాట్ ఎట్ కృష్ణ అండ్ అర్జున వాజ్ నాట్ ఎఫెక్టెడ్.
0: ఆ అర్జునుడు రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుని ఎటు పోమని చెప్పాలి, ఎటు ఉండమని చెప్పాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి చిహ్నములు ఉంటున్నాయి.
1: యాజ్ కృష్ణ వాజ్ సీటెడ్ దేర్ ఇన్ ద చారియట్ ఇన్ విచ్ డైరెక్షన్ ది చారియట్ హాస్ టు గో, దేర్ ఆర్ సర్టన్ సైన్స్ టు ఇండికేట్.
0: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పినటువంటి సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
1: టుడే వీ హావ్ సిగ్నల్స్ ఇన్ సైన్స్ టు గో టు ద రైట్ ఆర్ లెఫ్ట్. దోస్ డేస్ దట్ వర్ నాట్ దేర్.
0: అర్జున యొక్క కుడి పాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన వేలు వత్తలు.
1: And the first finger, the toe of the right
0: foot has to be pressed. ఇనుప బూట్లు వేసుకున్నాడు.
1: And Arjuna was wearing iron shoes.
0: ఒక ఇనుప బూట్తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
1: So with that iron shoe of the right foot,
0: left
1: foot
0: అంటే ఇక్కడ ఒత్తాలి.
1: And it has to be pressed on the left side.
0: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
1: There Krishna also had this blood coming out of it because the constant pressure.
0: అంబులు అన్ని కూడా కృష్ణుడికి తగిలినాయి.
1: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్ అట్ కృష్ణ.
0: ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
1: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుని చుట్టం లేదు.
1: నో వన్ వర్స్ వాచింగ్.
0: అది వారు.
1: ఇట్ వాస్ వార్ టైం.
0: అది వారి వారి డ్యూటీ.
1: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
0: అందులో తగ్గులో కూర్చున్నాడు.
1: అండ్ హి ఆల్సో
0: కనిపించేది అర్జునుడే, కానీ కృష్ణుడు కనిపించడు.
1: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
0: ఎందుకోసం? కృష్ణుడు ముందుగానే అర్జునికి అభయం ఇచ్చాడు.
1: బికాస్ కృష్ణ గేవ్ ప్రామిస్ టు అర్జున బిఫోర్.
0: అర్జున దుశ్శాసన ఇద్దరు కూడా చేరినప్పుడు
1: అర్జున అండ్ దుర్యోధన వర్ దేర్.
0: దుశ్శాసన నీకేం కావాలి?
1: హీ సెడ్ వాట్ డు యు
0: నాకు రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి.
1: ఐ హావ్ టూ ప్రాపర్టీస్.
0: ఒకటి సిపాయిస్ ఉన్నాయి, కావాలా నేను కావాలా?
1: యు వాంట్ ది ఆర్మీ ఆర్ ఐ హియర్?
0: దుశ్శాసన చెప్పాడు నాకు సిపాయిలు కావాలి అని.
1: అండ్ హీ సెడ్ ఐ వాంట్ ది ఆర్మీ.
0: అంతరం 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
1: దెన్ హీ సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యూ.
0: అర్జున,
1: అర్జున
0: నేను నీకున్నాను.
1: అర్జున ఐ యామ్ హియర్ ఫర్ యూ.
0: నువ్వేం భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
1: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
0: కానీ ఇంజన్ నేనే.
1: ఐ యామ్ ది ఇంజన్ దేర్.
0: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
1: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
0: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు తీసుకుని పోమన్నాడు.
1: సో ఐ గివ్ యూ ద ఇంజన్, యూ గో.
0: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
1: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
0: కానీ అర్జునికి సంభవించవలసినటువంటి అన్ని కూడాను
1: Therefore, what all the danger that Arjuna was to face was taken out by
0: Krishna.
1: In fact, many such incidents took place in the past.
0: Kanuka,
1: so,
0: ee naadu jaragavalsinatundi okkaru kaaranam kaadu.
1: No person
0: leka pillalu yokka dosham kaadu.
1: Nothing wrong with students.
0: Inke vidhamaitundi pilot yokka dosham kaadu.
1: Nor the pilot.
0: Adantha aa samayamlo jaragavalsin jarige teerali.
1: It was bound to happen at that moment of time as designed.
0: Idi anta kudunu naa yokka dinte kaani evvariki ee vidhamaitundi tappu ledu.
1: It's all Bhagavan's will, divine will. Nothing is wrong with anybody.
0: Appudu అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
1: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
1: అండ్ హి సాట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
0: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
1: ఎవ్రీ డే దే యూస్డ్ టు కమ్ అండ్
0: ఆస్క్ స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
1: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
0: నేను పరిగెత్తడానికి స్థలం లేదు, లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పింది.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
0: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
1: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ది టైమ్ స్మైలింగ్.
0: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
1: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నరేటెడ్,
0: మీకు ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అదే అర్పితం చేస్తాను.
1: When once a devotee follows the command of Bhagavan, Bhagavan will come to your protection, come what may.
0: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాడు.
1: The moment he returned, he called all four boys.
0: వాడు చూచారు ఇదంతాను.
1: They noticed this.
0: చాలా బాధపడ్డారు పాపం.
1: They felt very sad.
0: బాధపడినప్పుడు నేను చెప్పాను.
1: Then Bhagavan said,
0: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
1: Why don't you follow the command?
0: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
1: How is that you are not there?
0: మీరు అక్కడ ఉండి జరిగింది ఏది కాదు కదా?
1: Had you been there, this incident would not have
0: happened.
1: And Bhagavan said only escaping answers like that.
0: సరే వాళ్ళు బాధపడ్డారు.
1: They too felt sad.
0: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
1: Then Bhagavan said, don't feel sorry. What is destined to happen, happened.
0: కనుక ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడా జరిగిపోయినాయి.
1: So all those things that are bound to happen in the rest of the year has already happened.
0: మీరందరూ కూడాను,
1: all of you,
0: సరైనటువంటి భావంతో,
1: with good feeling,
0: చెప్పిన మాటను విని,
1: follow the command,
0: మీరు చక్కగా నడుచుకొని,
1: conduct yourself,
0: మీరు క్షేమంగా ఉండండి, సమస్తకు మంచి పేరు తేండి.
1: You should be safe and secure, get a good name to the institution.
0: మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి.
1: And you should make your parents happy.
0: ఎందుకంటే రేపటి దినము మహా పుణ్య కాలం.
1: Tomorrow is a highly sacred day.
0: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
1: భీష్మ after long battle,
0: కట్టకడపటికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
1: భీష్మ, the great warrior, was waiting for Uttarayana.
0: 56 దినములంత కూడాను అంపసేయ పైన పరుండినాడు.
1: He was on the bed of arrows for a long period of time.
0: కానీ ఈ 56 దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
1: 56th days tomorrow.
0: అప్పుడు పాండవులందరిని పిలిచి,
1: then he called all Pandavas,
0: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
1: he taught them what they're supposed to do.
0: కనుక ఆ ఉత్తరాయణం కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు.
1: And he told Pandavas,
0: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
1: Tomorrow is the most auspicious time.
0: ఈ సంక్రమణానికి మహా పవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
1: And it's highly sacred day.
0: కొరకు ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ది నార్త్ సైడ్.
0: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
0: దినకరుడు శాంతుడై తోచే,
1: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేస్
0: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే,
1: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవరి
0: కులములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడుతుడగిరి,
1: అండ్ వి ఫైండ్ ద ప్రెసెంట్రీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హిప్
0: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే,
1: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్,
0: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే,
1: అండ్ ద చిల్లీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్,
0: బంతి పువ్వుల ముఖములు అల్లంత విప్పే,
1: the flowers also blossoming in full,
0: mana grahamula dhanya sampadala nilpe,
1: and you find the grain in plenty and prosperity,
0: sarasuralaina sankranti pandagocche,
1: and it's a beautiful festival of sankranti that is at once in
0: sarva vidhamulaina dhanyamulanta kudunu mana yokka indaku cherutuntai,
1: all forms of grain are present in our granary.
0: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
1: During this time of Sankranti, peasants take rest.
0: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
1: As Sankranti approaches, we do face certain risks and dangers.
0: నా పనులు ఏమి చేసినప్పటికీ,
1: whatever we do,
0: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
1: Nobody can prevent it.
0: జరిగిపోతూనే ఉంటుంటాయి.
1: They simply happen.
0: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
1: Another point need to be informed.
0: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
1: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
0: స్త్రీలందరూ వచ్చి చేరారు.
1: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
0: స్వామి, 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
1: భగవాన్, యు డిసైడెడ్ 19th as the ladies day.
0: మేమంతా మీరిచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరిచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
1: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
0: ఏమి చేయనక్కర్లేదు.
1: You don't need to do.
0: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
1: You be happy, that is enough.
0: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
1: But one or two told.
0: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
1: Bhagavan, many sevadal members come here.
0: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయకూడదు, సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేటట్టుగా అనుగ్రహించండి అన్న.
1: భగవాన్ గివ్ us this chance to serve food to the sevadal that visits Prashanthi Nilayam.
0: నేను సంకల్పించుకున్నాను ఇది.
1: భగవాన్ సెడ్ ఐ విల్ ఆల్రెడీ.
0: రాబోయేటువంటి దీని నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న.
1: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: ఈనాడు
1: టుడే
0: నేను సంకల్పించుకుని
1: భగవాన్ డిసైడెడ్
0: 360 దినములు కూడాను,
1: ఆల్ ది 365
0: డేస్, రెండు దినములు కాదు,
1: నాట్ వన్ ఆర్ టూ,
0: జీవితం అంతా కూడాను,
1: త్రూ అవుట్ లైఫ్,
0: ప్రతి దినము కూడాను 3000 మంది సేవాదళం వారు.
1: Every day we have 3000 సేవాదళ members working here.
0: మీరందరికీ కూడాను మీరు చక్కని భోజనం పెట్టాలి.
1: You will have very good food.
0: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా వేపించేశాను.
1: దట్ ఇస్ భగవాన్స్ విల్.
0: ఎవరికి తెలియదు.
1: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో.
0: సత్యసాయి సైలెంట్ వర్కర్.
1: సత్యసాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
0: అంత గ్యాస్ అంతా తెప్పించాము,
1: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
0: పెద్ద పెద్ద పాత్రలంతా తెప్పించాము,
1: బిగ్ యుటెన్సిల్స్,
0: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి అంతా, తినే తట్టలు, పొడించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
1: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్, ఆల్ ఆర్ రెడీ నౌ.
0: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
1: రైస్ అండ్ ది డాల్స్ ఆర్
0: రెడీ. ఒక్క దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుండాలి.
1: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
0: Tarvata, Central Trust vallu pilchanu.
1: Then Bhagavan called Central Trust members.
0: Yem meer chese pani emtundi?
1: What is that you are going to do?
0: Kevalam perlu pettukoni kucchunte prayojanam emti?
1: Are you there for name?
0: Meer cheyavalsinattu kuda konni cheyali.
1: You are supposed to do certain duties.
0: Nijanga baapu sevaku vachetunte varu chaala beedavandanta vastunnaru.
1: Many poor men,
0: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు,
1: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
0: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు,
1: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
0: కానీ అందరూ వస్తున్నారు,
1: మెనీ పీపుల్ కమ్.
0: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
1: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
0: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు,
1: అండ్ రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
1: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
0: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
1: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
0: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి,
1: ప్రైజెస్ హావ్ గాన్.
0: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు, సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
1: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that sevadal members will have railway concession.
0: Kani maduranga cheptanu, katinanga vestanu.
1: Bhagavan talks sweetly, but he's so harsh in treating people.
0: Cheppanu,
1: he told them firmly.
0: ఎర్ఆర్డీ వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
1: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
0: మీరు ఢిల్లీలో ఉండే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
0: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
1: వి ఆర్ ఇన్ ఏ విలేజ్ వేర్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్
0: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి అన్నాను.
1: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
0: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
1: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiated with the government and railways concessions are sanctioned.
0: Oka vidhamainatundi kathinamainatundi ga jariginappude ee manushu kuda koncham kadultadu.
1: When Bhagavan is so harsh and strict, we start acting.
0: Lekapothe manushu kuda kadaladu.
1: Not otherwise.
0: Manushi ee naadu emaipindante kaliyuga prabhavam cheta,
1: because effect kali
0: sovaratvanni penchukoni poyinadu.
1: Man is lazy more and
0: swartham anetundi perigipoyindi,
1: full of selfishness.
0: Ee swarthamu ఈ యొక్క సెల్ఫిష్ అనేది చూసుకునేటప్పటికి సోమర్చనము అనేక కను పనుల్లో నిలిచిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వేర్ లేజీ మోర్ అండ్ మోర్ అండ్ డోంట్ డూ ఎనీ వర్క్ అట్ ఆల్.
0: నేను కఠినంగా చెప్పాను, చేస్తే చేయి, లేకపోతే రిజైన్ చేయను.
1: భగవాన్ గేవ్ స్ట్రాంగ్ డోస్, డూ ఇట్ ఆర్ రిజైన్.
0: పోయి పూర్తి అయిపోయింది.
1: They went.
0: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
1: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
0: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
0: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడా ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు, ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
1: Several, in order to reach the sanctum sanctorum prasanthalayam, they had to rely on several means of
0: transport. Central government kudanu oka nirnayaniki vachindi.
1: The central government also arrived at a decision.
0: 50 crore sanction chesindi.
1: It sanctioned 50 crores.
0: కంకరా లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేసారు.
1: అండ్ దే కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
0: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్డుకు పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్ణయించేశారు.
1: We are going to have very soon a railway station
0: ధర్మవరము ప్రశాంతనిము చిక్కుపళాపురం ఈ రకంగా అన్ని దేశాలకు కూడా కనెక్షన్ ఇచ్చేటువంటి రైలును ప్రారంభిస్తున్నారు.
1: అండ్ విల్ హ్యావ్ ద రైల్వే కనెక్షన్ కనెక్టింగ్ దీస్ త్రీ పాయింట్స్ చిక్కుపళాపూర్ ధర్మవరం అండ్ పుట్టపర్తి.
0: రైల్వే డిపార్ట్మెంట్ కూడా మొన్న మీటింగ్ జరుపుకొని ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్
0: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతనిములో దిగాల.
1: Everybody should reach comfortably, conveniently by for
0: Bombay ekkachunu, Madras lo ekkachunu, Hyderabad lo ekkachunu, inke vidhi Delhi lo ekkadi digina kadani prashanthane emochi cheripovatam.
1: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
0: Yenikosam meeku cheptunnanante,
1: why Bhagavan is telling this?
0: Avatara samayal lopala,
1: the time of incarnation,
0: ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది కూడా ఈ విధంగా అన్ని ఒక సమకూరినటువంటి తెలియదు.
1: ఇన్ నో టైమ్ యు ఫైండ్ ఆల్ థింగ్స్ జాయినింగ్ టుగెదర్.
0: ఇది చిన్న పల్లె,
1: ఇట్స్ ఎ స్మాల్ విలేజ్,
0: చిన్న వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
1: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
0: అలాంటి చిన్న పల్లె లోపల
1: సచ్ ఎ టైనీ హామ్లెట్
0: యూనివర్సిటీ రావటం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
0: రావటం ఏమిటి?
1: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
0: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
1: ఎ రైల్వే స్టేషన్.
0: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
1: ఎంఐటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపలనే ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
1: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba,
0: inka
1: we find these impossible things happening here.
0: ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: Many more things are going to happen.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఈ స్వామి చెప్పేటువంటిది కాదు.
1: These are not things to be said.
0: దినదినానికి ఇంకా మీరు ఈనాడు దగ్గర కూర్చున్నారు. ఇంకా కొంతకాలమునకు కొన్ని మైళ్ళ నుంచి చూడవలసి వస్తుంది మీరు.
1: Today, at least you are near. After some time, you have to be away 100 miles
0: far off.
1: Never lose the chance having had Bhagavan.
0: Poyina chikkadi pattisuni ee pada sevayandi.
1: Never give up the service to Bhagavan.
0: Bhaktini ichi.
1: Having conferred devotion. Giving power.
0: Mukti chechunandi.
1: And he will give you redemption.
0: Itarula matalu impuga nammi kompadeyakandi.
1: Never listen to the words of others and ruin yourself.
0: Nerchukondi nerchukondi ee buddhulanni nuvu teerchukondi karmam.
1: Learn from today itself and get relief from your karmic effects.
0: Kanuka.
1: So.
0: Mee andari prarthanalu nenu aalakinchi.
1: Bhagavan respond to our prayers.
0: Teppinchukotam mee kosame teppinchukunnanu.
1: This has been brought for your sake.
0: Ippudu mee kosame dinnanta nenu nayam cheskuntanu.
1: Bhagavan has decided to cure himself for our sake now.
0: Antha nayam ayipoyindi, em yochana pettukovaddandi.

0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect, perfect,
0: perfect. Perfect and perfect, nothing but perfect.
1: కనుక మీరందరూ కూడాను చెప్పినట్టు నడుచుకొని
0: ఫాలో భగవాన్స్ కమాండ్,
1: చక్కని పేరు ప్రతిష్టలు నింపుకొని
0: గెట్ ఎ గుడ్ నేమ్,
1: మంచి మార్క్స్ లో ఉత్తీర్ణులైపోయి
0: పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్,
1: ప్రపంచానికి అంటే ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
0: బి ఐడియల్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ,
1: నేను ఆశించేటువంటి
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ వాలంటీర్స్ కూడాను
0: ది వాలంటీర్స్
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: Separate arrangements were made for them.
1: ఇంకా భక్తులు కూడా తగినటువంటి ఏర్పాటంతా చేయాలనుకున్నాము.
0: Arrangements for devotees also.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికి 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 sheds are going to be erected there to accommodate devotees.
1: అందరికి కూడా కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
0: And 150 acres are required for accommodating people.
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు.
0: And they'll have sheds there accommodating everybody.
1: ఈ 75th బర్త్డేకి
0: for the 75th birthday.
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కాని స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: But if Bhagavan's grace is there, wherever you may be, you belong to him.
1: ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడ ఉన్నాడు, ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: Here or there, anywhere, only one Sai present who will protect.
1: స్వామి వెంటనే ఉంటాడు.
0: Bhagavan is always with you.
1: కనుక స్వామి దూరం అవుతాడని మీరు భ్రాంతికి ఏమాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
0: Never be deluded with the feeling that Bhagavan will distance himself.
1: దృఢం చేసుకోండి.
0: Have the strong faith.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka.
0: So,
1: ఇంక మున్ముందు
0: ఇన్ ఫ్యూచర్
1: మీ కార్యక్రమాలు
0: ద ప్రోగ్రామ్
1: సక్రమంగా జరుపుకోవచ్చు.
0: డూ ఇట్ ఇన్ ప్రాపర్ వే.
1: రాబోయే సంవత్సరము
0: ద ఫ్యూచర్ ఇయర్
1: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
0: యూ కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: మీకేమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి,
0: ఎట్ ఆల్ యూ బీ హ్యాపీ,
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి,
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి,
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ,
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
0: విదౌట్ స్పిరిచువాలిటీ
1: ఈ డిప్రెషన్,
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద డిసీజెస్ ఇంక్రీజ్.
1: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు.
0: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ,
1: మనసు నుంచి పుట్టినవే.
0: దట్ ఇస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసుకు శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దట్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
1: శారీరక పుష్టిని మీరు పెంచుకుని,
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్,
1: ఆనందంగా జీవితం గడిపి,
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: బ్లిస్ ఫుల్ వే. మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
1: కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: యు మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
1: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగు పడిపోతుంది.
0: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
1: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుంది.
0: ఎవ్రీ where we find bestiality, animality.
1: కనుక ఈ పశుత్వము రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
0: సో ఎనిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
1: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
0: వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను
0: ఆల్ ఆఫ్ యూ
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
1: దేశం నలుమూలలా తిరిగి
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: యొక్క క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల.

0: సంస్కృత ధరము శివము. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్.
0: అష్టాదశ పురాణములు కాదు.
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వైలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: ద టంగ్ ఇస్ యూజ్డ్ టు డిఫరెంట్ టేస్ట్.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ టంగ్.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్? హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వి హావ్ టు పుట్ టు.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వము యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని బిచ్చాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలిని నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కానీ ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకమైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering patience all through?
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the

0: ఆహారమైనటువంటివి అందించకుండా ఎన్ని రకమైనటువంటి పుష్పాలను అందించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ఆఫరింగ్ ద ఫ్లవర్ దట్ గాడ్ లైక్స్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఆఫరింగ్?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము,
1: but the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of self control, the flower of non violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు,
1: not merely in
0: భారత, అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమ్ అని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి,
1: he waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతాగణ్యను."
1: She replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడాను లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరు ఏమైనా ఉన్నదా అన్నాడు అబిబెన్ ఆడమ్.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయనా, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరు ఏమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find my name?
0: నీ ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరుల బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukodanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Ravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ

0: ప్రేమించాడు.
1: దెన్ దట్స్ ద రీజన్ వై గాడ్ లవ్స్
0: యు. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ ఆల్. ఇన్
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఇస్ లవ్.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయాపుష్పం, ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ కంపాషన్, గాడ్ విల్ కమ్ టు యు అండ్ లవ్ యు.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
1: వీ షుడ్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి,
1: పీస్,
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనిపించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: ఆల్ అబ్స్టకల్స్,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే,
0: శాంతం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ పీస్,
0: పేషెన్స్. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్ర కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్.
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావ్ హెడ్ మెన్.
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: They could resist all the difficulties and could observe patience.
0: శాంతి పుష్పం.
1: This flower of peace and patience.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: కనుకని త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: So త్యాగరాజు declared, without being patient you
0: can't be happy. మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: there. బయట వస్తువాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. ఇవన్నీ సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు.
1: పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్
0: తమస్. తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందుకును తాను ప్రతిదానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds
0: of agitation. ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: వీ షుడ్ కంట్రోల్ ఆల్ ది ఎజిటేషన్స్ అండ్ ది డిస్టర్బెన్సెస్.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఈక్వానిమిటీ ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ద ప్యాషన్.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఆల్ ద టైమ్.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: హి ఇస్ ద ట్రూ మ్యాన్ ఇఫ్ హి కాన్సన్ట్రేట్స్ ఆన్ గాడ్.
0: దట్స్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం,
0: దుర్వినియోగం చేయటం కాదు,
1: నార్ మిస్ యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ దిస్ అట్రిబ్యూట్స్.
0: యోగి,
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.
0: Nata

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో పెనెన్స్, నథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాస్ దిస్.
1: ఇది కాదు తపస్సుకు మూల కారణములు.
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్?
1: మూడు గుణములను కూడా ఏకం చెయ్యాలి.
0: వి షుడ్ యూనిఫై ద త్రీ అట్రిబ్యూట్స్.
1: కోపం వచ్చింది,
0: వేర్ యాంగ్రీ,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: యూ షుడ్ కంట్రోల్ ఇట్.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యూఆర్ మోర్ ఎమోషనల్, యూ షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యూఆర్ ఎక్స్టాటిక్, యూ షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హ్యాస్ టు బి అండర్ చెక్.
1: సుఖదుఖే సమే కృత్వా లాభో లాభం చేయాలి. సుఖదుఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: దట్ ఈస్ ద ట్రూ పెనెన్స్.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: యూ డూ ఎనీథింగ్,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: సర్వ్ ఇన్ ఎనీ కెపాసిటీ,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: బట్ డోంట్ హ్యావ్ డిజైర్.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: ద డిజైర్లెస్నెస్ స్టేట్ ఈస్ పెనెన్స్.
1: ఇంకా ధ్యాన పుష్పం,
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్,
1: ఏడవది.
0: దిస్ ఇస్ ద సెవెంత్ ఫ్లవర్.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ మెడిటేషన్ మెంట్ సిటింగ్, కీపింగ్ క్వైట్ విత్ ఐస్.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: దిస్ ఇస్ ఎ ఫిజికల్, ఎ వరల్డ్లీ లెవెల్ ఆఫ్ అబ్జర్వెన్స్.
1: ఇదంతా కూడా నువ్వు ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు?
0: వాట్ ఎక్స్టెంట్?
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the world.
1: Dhyanamanaga idi kaadu, mana manasu bhagavantunlo deenam kavali.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: Palalo neenu ekamainattuga,
0: just as water mixes in milk,
1: ee palalo ekamainatunti yokka neernu manam veeru cheyadaniki veelu kaadu.
0: You cannot segregate or separate out water from the milk.
1: Adhe vidhamgane bhagavantunto ekamainatunti yokka prema tattvam వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: When once the individual merges in the cosmos, you cannot separate him.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: just as iron put in fire,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: The whole iron becomes red hot like fire.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: It burns you wherever you
1: touch. మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of the universe.
1: బ్రహ్మైవ భవతి అన్నది వేదం.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: రెండు ఏకమైపోవాలి.
0: Both become one.
1: అగ్ని వేరు, ఇనుము వేరు కాకూడదు.
0: The fire and iron should not be separate.
1: అగ్ని ఇనుము రెండు కూడాను ఏకమైపోవాలి.
0: The iron and fire should become one.
1: మన మనసు భగవంతుని యొక్క భావములో ఏకమైపోవాలి.
0: Our mind should merge in the thought.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: Ye pani cheyina chesina ee panulanta kuda nee lakshyamle pettuko, kaani andulo nee yokka prema lakshyam kavali.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం?
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతు అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతు అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది, సత్యం అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: truth. Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్డ్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా. శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: ఎప్పటికీ మారనటువంటిది సత్యం.
0: You cannot divide it.
1: ఎప్పటికీ ఉండునటువంటిది సత్యం.
0: It is total existence.
1: సర్వము అంతర్ధానమైనప్పటికీ సత్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది.
0: Everything might vanish, but the truth remains.
1: ఆ సత్యమే భగవంతుడు.
0: The truth is God.
1: కనుకనే truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: దిస్ ట్రూత్ ఈస్ ది ఎయిత్ ఫ్లవర్.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: గాడ్ రిసీవ్స్ దీస్ ఆఫరింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడా భగవంతుడు ఆశించడు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ ఫ్లవర్ అదర్ దెన్ దీస్.
1: కనుకనే అహిం ప్రా ప్రసవం పుష్పం.
0: ద ఫస్ట్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఇంద్రియ నిగ్రహం.
0: ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting, agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: బుద్ధి చెప్తాం. హే నోరా, ఎంతకాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: ఓ టంగ్, హౌ లాంగ్ యూ వాంట్ టు కన్స్యూమ్ ఫుడ్?
1: ఎంతకాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: యూఆర్ నాట్ కంటెంటెడ్ ఇన్ స్పైట్
1: ఆఫ్ ఈటింగ్. ఎంత
0: యువర్ నేచర్ ఇస్ దాట్
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: యాజ్ యూ టీచ్ ఎ లెసన్ టు యువర్
1: అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్
1: మీ. ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యూ నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యూ షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: You in fact you experience all that.
1: కరుణని నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: You in fact you should look at God only. అదే
1: దైవ స్వరూపుడు.
0: He is the form of truth.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: Expect God.
1: ఆ నిజమైనటువంటి ఒక దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: You also think of God.
1: కరుణ నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: give up all problems.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: Your tongue, eat.
1: దేనిని భుజించాలి?
0: What should be eaten?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ వదికగా నుండరేల ఓ చెవుల.
0: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ, యు ఆర్ నాట్ రెడీ.
1: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: You listen to vain gossip.
1: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: All the tales around.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: You listen all the
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: All unnecessary.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: You have been listening.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: The video and the radio.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is that you get out of it?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: What a shame. Ear, don't listen.
1: నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: In fact, you are spoiling yourself.
1: ఎట్టి విషయాలు నీ వింటువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తువో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యు హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యు హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంకా నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్‌లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen.
1: Alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get them.
1: Kanuka mana hrudayam anetuvantidi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed there.
1: Indulo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకును ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
2: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
2: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
2: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
2: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
2: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
2: గాడ్ వాంట్స్ us టు హావ్ దట్
1: సేక్రెడ్. ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
2: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
2: The priest brings so many kinds of flowers and offers.
1: ఓ ప్రీస్టా, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
2: He tells the priest, what is it you have learned?
1: లారీ లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
2: You go on by these flowers which
1: లారీ లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
2: And you collect the jasmine
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
2: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
2: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
2: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
2: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
2: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
2: ద ఫ్లవర్ ఆఫ్
1: లవ్. ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
2: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
2: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఏంటి అహింస?
2: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
2: వి షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడి.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
2: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
2: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్.
1: కాదు కాదు.
2: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
2: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
2: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హీ గివ్స్ యూ హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కాని అపకారం కాదు.
2: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కాని హింస కాదు.
2: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది, అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
2: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man cheseetvanti pannanta kuda nu kurugalaku sambandhinattu kaadu.
2: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
2: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
2: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
2: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kuda nu ledu.
2: They do not have wisdom either.
1: ఒక కాయను మనం కోసిటమంటే అక్కడ నీరు కారుతుంది.
2: If you cut the fruit over there, you find the water sap oozing out of it.
1: ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుందదే, కంటిదారలు కారుస్తుందదే అని అనుకుంటావు.
2: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: అది సహజమైన జలమే కానీ
2: it's a natural process.
1: దుఃఖ జలం కాదు అది.
2: It is not the tears.
1: దుఃఖం అనేటువంటిది ఎప్పుడు మనస్సుండినప్పుడే దుఃఖం వస్తుంది.
2: Where there is mind, there is grief.
1: మనసున్నటువంటి వాడికి ఆనందం కలుగుతుంది.
2: The one with mind would be delightful.
1: కనుకనే మనసున్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
2: It's only mankind that has got the mind. But
1: పశు పక్షి మృగాదులకు కూడా మనసుంది.
2: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసుంది.
2: So also insects.
1: కానీ
2: but
1: వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంతా ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
2: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
2: ద వన్ వితౌట్ ద మైండ్ విల్ నెవర్ సఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
2: ఆల్ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
2: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
1: యు. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
2: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
2: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
2: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
2: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
2: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
2: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామాజిక సేవలు చేయాలి.
2: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
2: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
2: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
2: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
2: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
2: Not only relieved
1: of the pain, పవిత్రులు గావించటము.
2: You also sanctify them.
1: వారిని కూడా అభివృద్ధి గావించటము.
2: You also help them
1: in the process. వారిని కూడా గావించటము.
2: You also make them happy.
1: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
2: With all the pious feeling,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
2: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
2: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
2: In fact, we sing the glory of God.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
2: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
2: Listener also he has satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
2: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
2: The impact
1: అది భంగరమైనటువంటిది.
2: The influence
1: is momentary. చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
2: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అర నిమిషం కూడా ఉండదు.
2: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
2: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా కదిలిపోతుండాలి.
2: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
2: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
2: Why so many desires?
1: కనుకనే దీన్ని కూడా మనం త్యజించాలి.
2: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
2: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
2: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగాక తీసుకోకూడదు.
2: Do not take it to heart.
1: మంచి కాని చెడ్డ కాని,
2: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
2: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనము వేస్ట్ చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
2: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్
1: వే. 24 గంటల లోపల
2: Within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, మిగిలిన
1: ముక్కాల భాగం అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
2: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్ట్.
1: ఊరి వారి చింతలు,
2: థింక్ ఆఫ్ పీపుల్,
1: ప్రాకృతమైన చింతలు,
2: ద వరల్డ్లీ థాట్స్,
1: అపవిత్రమైన భావములు,
2: అన్సేక్రెడ్ థాట్స్,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
2: స్పాయిల్ ఆల్ ద టైమ్.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్
1: అన్సేక్రెడ్. కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
2: We should render service in order to sanctify the time.
1: Samaja sevalo manam palgonali.
2: We have to participate.
1: Samaja sevalu chese anta varaku kudunu manaku durbhavalu manlo prabhinchinchavu.
2: So long we serve in the society, there will be no chance.
1: Samaja sevalu chese anta varaku ye chintalu manaku japtiki raadu.
2: No worry would be there in your mind if you serve society.
1: Aa samajamlo leenamaina vyaktiki ahankaram nirmoolam avutundi.
2: The one who is in society will not be egoistic.
1: Ee samaja sevalo ahankaranni nirmoolam cheyatame kaakunda,
2: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
2: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
2: యువర్ మైండ్ వుడ్ బి సేక్రెడ్.
1: సర్వ కర్మలు కూడాను మనోశుద్ధి కోసమని.
2: ఆల్ యాక్షన్స్ వుడ్ గివ్ యు ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్.
1: చిత్తశుద్ధియే కర్మ అన్నది వేదం.
2: ద గోల్ ఆఫ్ ది యాక్షన్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
2: ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ టు ప్యూరిఫై ద మైండ్.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసి ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ది యాక్షన్ ఇస్
1: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
2: మెనీ వేస్ట్ టైం.
1: ఎంతనో కాలంను వ్యర్థం చేస్తున్నాము.
2: టైం ఇస్ వేస్ట్.
1: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
2: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆల్సో యూస్లెస్.
1: ఒక్కదాని ఎందైన కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
2: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
2: There's no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
2: Peace appears and passes off like a
1: passing cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
2: We should aspire for that permanent
1: peace. అది మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
2: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
2: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
2: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
2: ధర్మజా మెయింటైన్డ్ పీస్ ఇన్ స్పైట్ ఆఫ్
1: ద్రౌపది. పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
2: When ద్రౌపది was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసనం పైన పోయాడు.
2: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
2: ధర్మజా objected.
1: నాయన, ధర్మమే జయం.
2: Brother, righteousness will be
1: మనం ఓడిపోయినటువంటి వారము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
2: వీఆర్ అండర్ దర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
2: లెట్ దెమ్ యాక్ట్ యాజ్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటం అధికారం లేదు.
2: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
2: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
2: Under any circumstances, maintain your peace.
1: అది మనకు ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
2: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
2: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
2: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
2: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
2: And you will have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
2: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమందో పుట్టారు.
2: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
2: Pandavas are fine.
1: కానీ ఇరువురు పోయారు.
2: Both are gone.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
2: the name of Pandavas,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
2: The name of Pandavas remained.
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
2: Dharmaja is liked by everybody.
1: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
2: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
2: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్నెస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
2: ఎవ్రీ మూమెంట్ వేర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
2: ఎవ్రీ మినిట్ వే అటర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
2: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు. నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి ఆలోచన అంతా ఎందుకు కలిగేది?
2: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
2: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
2: Why conflict and fighting?
1: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
2: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
2: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటు.
2: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: ప్రపంచంలో అల్లరి లేదు.
2: There's no agitation.
1: మానవుని ఎందు ఉంటుందా ఈ అల్లర?
2: It is within you.
1: వాణి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
2: All your actions are disturbing.
1: వాణి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
2: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
2: So the whole life is of
1: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
2: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
2: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
2: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
2: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి,
2: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి,
2: వి హార్మ్ అదర్స్.
1: పరులను కూడా బాధ పెట్టి,
2: వి సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
2: వాట్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ.
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
2: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్ సెన్సెస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
2: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి
1: సెన్సెస్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్
1: మాటలు శాంతంగా మాట్లాడు.
2: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
2: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
2: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
2: ఆల్ రిలేటెడ్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
2: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
2: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
2: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
2: దెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: అందుకోసమని చెప్పారు, నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
2: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
2: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
2: Oh, peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
2: I cannot distance myself.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్ తిరిగే నేను దూరం అయిపోతాను.
2: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
2: We should observe peace.
1: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది.
2: What God expects?
1: నీవు చేసే పూజలు.
2: Not your worship.
1: నీవు చేసే అర్చనలు.
2: Not your worship or rituals.
1: చేసే దాన ధర్మాలు.
2: All the acts of charity.
1: చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
2: You just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
2: I distributed clothing to 500 people.
1: Ee ekkalanta nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
2: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu.
2: God goes by your
1: ee hrudayamto chesanu.
2: With what thought?
1: Ee premato chesanu.
2: With what spirit?
1: Adhe bhagavantun dishlo vastundi.
2: That goes to the account of God.
1: Kanuka manu premato cheyali.
2: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
2: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
2: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్న పూర్వకంగా సాధించాలి.
2: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములు సాధించారు.
2: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: What about the ahimsa pradhamam pushpam annaru?
2: The first flower of non-violence.
1: Adi chala pradhanamaina atvanti.
2: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
2: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్
1: కంట్రోల్ సర్వభూత దయా పుష్పం మూడవది.
2: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
2: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
2: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
2: అండ్ పెనెన్స్
1: ఆరు. ఏడవది ధ్యాన పుష్పం.
2: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్
1: ఎనిమిదవది. సత్య పుష్పం.
2: ఎయిత్ వన్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్
1: అహింసలో ప్రారంభమై
2: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్
1: సత్యంతో అంత్యమైపోయింది.
2: ఎండ్స్ ఇన్ ట్రూత్
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
2: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
2: People say Gita speaks of wisdom.
1: భక్తిని బోధించింది అంటారు.
2: It speaks of devotion.
1: కర్మను బోధించింది అంటారు.
2: Action.
1: కాదు కాదు.
2: No, no.
1: మొదటి శ్లోకం ఏమిటి?
2: What is the first stanza?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవ మమక పాండవ చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
2: The first verse begins with dharma.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
2: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
2: వాట్ ఈస్ ది లాస్ట్ వర్డ్?
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతి మమ.
2: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ద లాస్ట్ వర్స్ ఈజ్
1: మమ.
2: మమ
1: ఫస్ట్ వర్డ్ ధర్మ.
2: ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఈ లాస్ట్ వర్డ్ మమ.
2: రెండు చేతి
1: మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
2: ఇఫ్ యు కనెక్ట్ బోత్ ఇట్ ఇస్ మమ ధర్మ. యువర్ డ్యూటీ ఇస్ టు
1: మీ ధర్మం ఏమిటి?
2: వాట్ ఇస్ యువర్ డ్యూటీ?
1: నేను మానవుడు, నేను మానవుడిగా బ్రతకాలి.
2: I am a human being. I should lead a human life.
1: I am not animal.
2: I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
2: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
2: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
2: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
2: You are on the path of falsehood.
1: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
2: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
2: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
2: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
2: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
2: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
2: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్నిటిను సత్యాన్నే వరించినాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
2: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
2: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
2: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
1: క్షణభంగరం, వస్తుంది పోతుంది.
2: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
2: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
2: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
2: టు లీడ్ అన్ ఐడియల్ లైఫ్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ
1: కారణం. నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
2: యూ లివ్ సో లాంగ్, వాట్ ఐడియల్ యూ హావ్ సెట్?
1: ఏమి నీవు సాధించావు?
2: వాట్ దట్ యు అచీవ్
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
2: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
2: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
2: We do certain good things in
1: this world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
2: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు, అన్ని మంచి పనులు గానే రావాలి.
2: We should do all that is good.
1: చేసిన చేతలు,
2: actions,
1: పలికిన పలుకులు,
2: words,
1: విన్న వాక్కులు,
2: and thoughts,
1: ఇంకా అన్ని విధంగా నడిచిన నడతలు, అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
2: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
2: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
2: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుకనే మనం మంచి పనులు చేయాలి.
2: వీ షుడ్ డూ గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
2: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
2: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
2: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టం అవుతుంది?
2: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యు లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
2: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
2: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
2: దట్ ఈస్ ద ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
2: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
2: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
2: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
2: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్
2: అది ఆల్ ది కాన్షియన్స్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
2: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
2: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒకటే.
2: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
2: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsame ani bhagavad gita jagatunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద అస్పిరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఏన్షియంట్ ఎటర్నల్ ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖము లేదే.
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే.
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యు, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: భగవత్ విషయాన్ని విశ్వసించలేనిటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనిటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకు ఎందుకు?
1: Why family problems and anxieties?
0: నాకు ఎందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణా స్మైల్,
0: అర్జున నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయరథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్రస్వరూపుణ్ణి కానీ యంత్రస్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine.
0: నీవు నిరంతరము స్మరిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You think that you think of me constantly.
0: మాం అనురుచ్యత అనుస్మరణచ, అనగా నీ స్మరణ చేస్తున్నావు కానీ అనుస్మరణ చేయటం లేదు.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: ఈ స్మరణకు ఒక కాలము, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: Smarana, chanting, has got certain time-bound and it's also a place and a way of discipline.
0: అనుస్మరణకు సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
1: Anusmarana, constant think of the Lord, is beyond time, space, and position, or any consideration.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant thought.
0: యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: స్వామి,
1: స్వామి,
0: నేను సామాన్య కుటుంబుడికి.
1: I'm an ordinary householder. ఆలుబిడ్డలతో,
0: ఆస్తిపాస్తులతో, రాజ్య వాంఛతో నేను ఈ విధమైన అవస్థలు పడుతున్నటువంటి సమయంలో అనుస్మరణం నిరంతరము ఏ విధంగా స్మరించడానికి వీలవుతుంది?
1: అర్జున సే, స్వామి, ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ బీయింగ్. ఐ హ్యావ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రూలింగ్ ద కింగ్డమ్. వెల్, హౌ కెన్ ఐ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ యూ?
0: ఇవి నీ కర్తవ్యములు కానీ నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: You have to necessarily take care of your wife and children.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: You have to discharge your responsibilities, no doubt.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి యొక్క చింతన చేసినప్పుడే దివ్యత్వం అనేటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటవు అన్నాడు.
1: ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ ప్రాపర్లీ, థింకింగ్ ఆఫ్ ద డివైన్, యూ నెవర్ బి పుట్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: ఇక్కడ రెండు, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హ్యావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హ్యావ్ టు డిస్చార్జ్.

0: properly thinking of the divine, you will never be put to any kind of difficulties.
1: ikkada rendu rakamulainatundi yokka sadhana untunnavi.
0: Here there are two spiritual paths.
1: Okati prakrutamainatundi.
0: One is worldly or physical.
1: Apekshato chesetundi.
0: Expecting something in return.
1: Rendavadi nirapeksha.
0: Which does not expect any results or fruits thereby.
1: Anaga nirapeksha anaga desires ni teesukokunda povatam kaadu.
0: Nirapeksha does not mean that you don't anticipate any results.
1: Deenni upeksha ani kuda cheptaru.
0: This we can also say upeksha.
1: Upeksha tarakam. Apeksha marakam.
0: Upeksha is a tarakam. Apeksha is marakam.
1: మారక తారకములంటే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ టూ పాత్స్, వన్ ఇస్ తారక, అదర్ ఇస్ మారక.
1: మారకం అనగా ఏమిటి?
0: వాట్స్ మెన్ బై మారకము?
1: ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు.
0: దేర్ ఇన్ ఎ కాలేజ్ వీ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ డూయింగ్ హిస్ జాబ్.
1: ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వసామాన్యు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో ఉంటున్నవి.
0: ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ are under the control of the principal.
1: Anni samanlu kudanu atane paina adhikaram untundali.
0: He has got every right on all the belongings, furniture of the college.
1: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
0: Not merely furniture, the equipment and the machines.
1: Ee viluvainatvanti padarthamulu kudanu atane swadhinamende untunnavi.
0: All these valuables of the college campus are under the control of the principal.
1: Kaani ataniki oka transfer vachindatte.
0: Yet when he is transferred,
1: inni samanlu, inni deskulu, inni equipments etta ninnu vadile poyedi aneetundi vicharam cheyadu.
0: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
1: Idantha prabhutvamde.
0: They all belong to government.
1: Kevalam naaku oka kartavyanni icharu.
0: I was given a responsibility.
1: Nenu oka principal.
0: I am the principal.
1: Kaani deennanni cheyamani chusukovatame naa kartavyam.
0: In my responsibility lies in keeping them in safe custody.
1: ఏ పదార్థం కూడా నష్టం కలుక్కోకుండా,
0: I should see nothing is
1: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
0: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
1: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
0: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
1: ఏమీ వరి చేయడు.
0: హి వరీస్ నో మోర్.
1: ఎట్టి బాధలు పడడు.
0: హి విల్ నాట్ సఫర్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఇది ఏది నాది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
1: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
0: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
1: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
0: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
1: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
0: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
1: అదే ప్రిన్సిపల్,
0: ద సేమ్ ప్రిన్సిపల్,
1: ఆ గ్రామం నందే ఉండి,
0: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
1: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
0: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
1: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి.
0: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
1: కేవలం సామాన్లే కాదు,
0: not merely the
1: పాత చెప్పులు పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
1: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
0: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
1: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి పరకలు చెప్పులు అన్ని కూడా ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
0: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ that makes him, that prompts him to collect the useless sandals and the broomstick as well.
1: ఇక్కడ ఏది తారకము ఏది మారకము?
0: హియర్ వాట్ ఈస్ తారకము వాట్ ఈస్ మారకము?
1: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
0: మారకము ఈస్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
0: Tarakam means leaving the college without any kind of attachment thereby.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
0: With these spiritual pursuits, man should spend his daily routine life.
1: ఏది మనకు శాశ్వతం కాదు.
0: Nothing is permanent.
1: ఎవరూ శాశ్వతం కాదు.
0: None are permanent.
1: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
0: So long we are alive, we should

0: హోల్డ్ ద గుడ్ నేమ్,
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: అయితే
0: బట్
1: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని
0: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ అవర్ మైండ్,
1: విచారం చేస్తూ ఉంటే ఎంతకాలం విచారం చేయగలవు?
0: ఇఫ్ వీ గో ఆన్ వరింగ్, హౌ లాంగ్ కెన్ యూ వరీ?
1: ఎంతకాలం దీన్ని వదలకుండా ఉండగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ లివ్ విదౌట్ గివింగ్ దెమ్ అప్?
1: కేవలం ఒక మాయా ప్రభావములే.
0: దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇల్యూజన్.
1: కనుక మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
1: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
0: To the extent possible, yes, experience them.
1: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
0: Make use of them to the extent needed.
1: తప్పు లేదు.
0: No mistake.
1: కానీ
0: but
1: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: Install this fundamental truth that none of these actually belong to you.
1: ఇదంతా కూడా భగవంతుని యొక్క నిర్ణయము.
0: This is all God's will.
1: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
0: This gift of God.
1: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
0: The gifts of God should be experienced in the proper way.
1: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
0: we live in this world.
1: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
0: we experience this mundane world.
1: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
0: we should not have too much of attachment on any.
1: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: And we'll have to discharge our duty.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
0: Then we'll have the true peace in the strict sense of the word.
1: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములో మనం అనుభవిస్తూ పోవటం చేత,
0: because we go against the path of peace,
1: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
0: So we necessarily face so many
1: problems. అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
0: And we have to experience restlessness.
1: మనము ప్రపంచంలో ఉన్నాము.
0: We are in this world.
1: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
0: We cannot be away from this world.
1: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
0: So long we are in this world, we should have relevant appropriate experiences.
1: అయితే అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
0: While experiencing the worldly things, let us not have the sense of
1: ఈ ప్రపంచమంతా కూడాను భగవంతుంది.
0: The whole world is a property.
1: సమస్త పదార్థములు భగవంతునివే.
0: The all material belongs to him.
1: సమస్త వ్యక్తులు కూడాను భగవంతుని యొక్క వ్యక్తులే.
0: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
1: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనం.
0: ద రీజన్ ఈజ్ వి ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి,
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్,
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: వి షుడ్ క్యారీ ఆన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
1: ఇంతే కాక,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
0: మ్యాన్ ఈస్ క్యారింగ్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ డూయింగ్ సర్టన్ థింగ్స్
1: ప్రతి విషయంలో అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
0: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కారణం
0: వై?
1: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
0: Means he has no satisfaction with the lot on hand.
1: Vartamanamto tripti padinatundi vyakti ay nijamaina vyakti.
0: The man who is satisfied with the present is really true individual.
1: Pastunu talchukuntu
0: thinking of the past,
1: future ni vicharam cheskuntu
0: worrying for the future,
1: vartamanani visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
0: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
1: Bhagavantudu కేవలం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
0: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
1: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
0: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
1: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
0: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
1: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
0: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
1: ప్రేమకు భయం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫియర్.
1: కారణం స్వార్థం లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
1: ఇంతే కాక,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
0: In fact, the love doesn't expect any reward.
1: Premaku premane phalamu.
0: Love is the result for love.
1: Itti prema tattvanni anusinchi,
0: we should follow that love.
1: Divyamainatundi margamulo potunte enta dhanyamaina jeevitham jarugutundi.
0: As we tread along the divine path, our life would be redeemed.
1: Kanaka prema andari endu unnadi.
0: Love is in everyone.
1: Premaleni manamudu jagattulo kanaraadu.
0: There's no man without love.
1: Kani ee premanu ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
0: We should never experience love in a narrow sense selfishly.
1: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: It is the love of God that gives and gives, never receives.
1: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
0: But the worldly love only accepts and receives.
1: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
0: This is the difference between the physical love and the spiritual love.
1: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
0: Spiritual love gives and gives and goes on giving.
1: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
1: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
0: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
1: ఈ ప్రాకృతమైన జీవితములో,
0: in this physical life,
1: ఈ లౌకికమైన జీవితములో,
0: in this worldly sojourn,
1: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితములో,
0: in this ephemeral world,
1: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
0: It's not merely one way traffic.
1: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: We have to give and receive.
1: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
0: You have to receive from God.
1: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
0: And to the world you should give.
1: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: This is the main duty of every man.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
0: Man today is not following this path.
1: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: Wherever he goes, he wants to receive, accept.
1: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
0: There is no trace of giving at all.
1: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
1: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్ మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
0: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
1: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
0: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
1: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
0: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హింసెల్ఫ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఐ థింక్ దట్ మై ఫాదర్
1: చక్రవర్తులంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ రాంగ్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
0: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
1: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణా కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే,
0: when we less and reduce our
1: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
0: విల్ హ్యావ్ ద అథారిటీ టు రిసీవ్ ద డివైన్ లవ్.
1: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు లెస్ అండ్ రిడ్యూస్ ది సెల్ఫిష్ లవ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఎ చెక్ ఆర్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
0: When we follow this path, we'll reach our destination.
1: ఈనాడు
0: today
1: ఆధ్యాత్మిక మార్గమునందు
0: in the spiritual path
1: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: Today in the spiritual path many follow many ways.
1: శ్రవణం కీర్తనం అన్నారు.
0: It is said of chanting and listening.
1: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్,
0: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి said so.
1: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
0: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తులో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
0: We have so many names in this world, such as Vishnu and
1: Brahma
0: Shiva.
1: Yavaru.
0: Who is Brahma?
1: ఈ విష్ణు ఎవరు?
0: Who is Vishnu?
1: ఈ శివుడు ఎవరు?
0: Who is Shiva?
1: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
0: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ సెపరేట్ డైటీస్.
1: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
0: Till this day, none ever saw Brahma, Vishnu, Maheshwara in form, in human form.
1: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిపైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
0: By listening to these words, ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
1: ఇది కాదు సరైనటువంటి అర్థం.
0: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
0: ద పయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
1: మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
0: ద రజోస్ రజస్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
1: మానవుని యందున్నటువంటి తమోగుణ లక్షణమే ఈశ్వరత్వము.
0: ద తమోగుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
1: అందుకోసమని తమోగుణం అనగా ఏమిటి, నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
0: సో వి సే దిస్ తమోగుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
1: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమోగుణంగా ఉంటుండాలి.
0: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
1: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
0: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
1: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
0: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
1: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
0: ఇఫ్ ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
0: వీ కెన్ సీ దాట్ విచ్ మూవ్ అబౌట్.
1: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
1: పోనీ పూర్తి కన్నులు మూసుకుంటే,
0: ఇఫ్ వీ క్లోజ్ అవర్ ఐస్ కంప్లీట్లీ,
1: నిద్ర వస్తుంది.
0: వీ మైట్ గో టు స్లీప్.
1: కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోకుండా అర్ధ నిమీలిత నేత్రమని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర కెప్ట్ ది హాఫ్ ఐస్ క్లోజ్డ్. వై? విదౌట్ గెటింగ్ టు స్లీప్ నాట్ సీ ద మూవ్మెంట్
1: పైన దృష్టి ఉంచుకోవటం
0: అండ్ టు కాన్సన్ట్రేట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది టూ ఐబ్రోస్.
1: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
0: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
1: అర్థం అని చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈశ్వరుడనగా ఎవరు?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మౌళిగుల్కెడు చంద్ర మర్కంట కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
0: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
1: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
0: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
1: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షస్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
0: దిస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
1: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: లయాకారుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
1: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
1: లియతే గమ్యతే ఇది లింగ. లియమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
0: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
1: తమో గుణము.
0: దిస్ ఇస్ తమో గుణ.
1: గమ్యాన్ని చేరుస్తుండాలి.
0: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
1: విష్ణు అనగా ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విష్ణు?
1: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
0: విష్ణు ఈ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
1: మానవుడు జన్మించిన తర్వాత,
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
1: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
0: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
0: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
1: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
0: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
1: బ్రహ్మ అనగా,
0: బ్రహ్మ
1: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
0: నాట్ మియర్లీ క్రియేటర్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
0: శివ ఇస్ వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్.
1: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
0: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
1: త్రిగుణాతీతులు.
0: బియాండ్ త్రీ అట్రిబ్యూట్స్.
1: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
0: ద ఫార్మ్స్ సీమ్ టు బి డిఫరెంట్.
1: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
0: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
1: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
1: శబ్దము.
0: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
1: చక్రం అనగా ఏమిటి? కాల చక్రము.
0: వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
1: కాలము,
0: ద టైమ్.
1: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడా భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
0: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
1: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
0: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
1: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
0: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
1: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
0: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
0: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
1: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
0: Everyone would notice the unity of these three principles.
1: Karuka kalamu,
0: time,
1: kevalam oka shabdamu,
0: the sound,
1: balamu
0: and strength.
1: Ee moodu kudanu bhagavanti oka swadhinamlo untunnayi.
0: The time, sound and energy are under the control of God.
1: Kanukane trigunam tridalakaram.
0: The three attributes are equal to three leaves.
1: Trigunam tridalakaram.
0: And just take the three leaves.
1: Triyatram tatyayudam.
0: A three-eyed one.
1: Trijanma papa samharam.
0: With a trident.
1: Ekabilvam sivarpanam unnaru.
0: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
1: Kevalam oka shivuniki matrame unnada?
0: Is Shiva only divine?
1: Bhagavantuni yokka triyatramu idiye.
0: This is three-eyed nature.
1: Manavuniki rendu netramulu untunnayi.
0: Man has two eyes.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
1: రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ది టూ ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
1: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ హీస్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నొస్తపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
1: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
0: దెర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
1: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్
1: దీన్ని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం.
0: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్ ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్ అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
0: రత్నకార రోబా as he thought of Rama, he had on his face ప్రహ్లాదుని
1: నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
0: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
1: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
0: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్, యు
1: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐ యామ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డు సేక్రెడ్ యాక్షన్స్.
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అట్టర్ సేక్రెడ్ వర్డ్స్.
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: ఐ షుడ్ లిసన్ టు సేక్రెడ్
1: థింగ్స్. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: ఐ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది సేక్రెడ్
1: పాత్. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: ఎ కాన్స్టెంట్ కాషన్, ఎ రిమైండర్ విల్ బి ఎంటర్టైన్డ్ విత్ఇన్ us.
1: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ది డివైన్.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
1: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
0: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: These are four F's, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఈజ్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్. కాబట్టి
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ది డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: You think it's well.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: Don't have too much of desire for money.
1: ఈ దీన్ని మనం వెనుకకు త్రోయాలి.
0: This face the devil of money.
1: తర్వాత మూడవ ఎఫ్.
0: థర్డ్ ఎఫ్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్.
1: అదే మన ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ది గేమ్. లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకని మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: And we certainly attain divinity during our lifetime.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: Everything is within us.
1: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: There is nothing more valuable than man.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is trying to investigate the latent strength of man. మానవునియందున్నటువంటి
1: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందున్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
0: The human strength is as good as the divine strength. The divine strength is equal to the human strength.
1: ప్రయత్నించి ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: By putting effort you can achieve anything.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: By constant effort you will accomplish anything.
1: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
1: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: And Krishna summoned him.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith.
1: బాలుండి తడు,
0: thought that he is a boy.
1: కొండ దొడ్డది,
0: mountain is
1: big. మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: He is a boy. The mountain is very heavy. Can he bear the weight?
1: ఇతను మోయగలడా?
0: Can he bear the heaviness?
1: మన తనపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుకు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain.
1: ఎవరు
0: నమ్మకంతో
1: ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారో వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected and saved.
1: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తిలు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
0: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
1: Krishna kaadu Balaramuni yokku pani.
0: In fact, it's not the job of Balarama.
1: Talliki Krishnudu intati vaadu aneetundi oka tattvam gurtinchalani ee pani chesadu.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma,
0: mother,
1: mani intilo kaavasanni untunnai.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకున్ పోయి.
0: You go to the neighbor.
1: నిన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
1: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
0: She caught hold of his hand, asked him to open the mouth. చంపలు కొట్టింది యశోద. And Yashoda slapped him on the cheek.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: Krishna smilingly said, Mother,
1: మన్ను తినంగ నీ శిశువునా.
0: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
1: నాకేం ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను ఫూలిష్ కాదు.
0: I'm not foolish.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: I'm not a child.
1: అమ్మా.
0: Oh mother.
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: Why do you punish me unnecessarily?
1: నేను బాలుడు కాదు.
0: I'm not a child.
1: నాకు ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not foolish.
1: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning when you say that I'm eating sand?
1: చూడండి,
0: yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was visualized.
1: యశోద.
0: And Yashoda.

0: దేవి కానో.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggariki cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్,
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగు చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ, ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే,
1: వెన్ షీ వాస్
0: దేవకీ దేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీ దేవి వాస్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొజ్జను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇట్ సీమ్స్ ఆల్ దట్ వాస్ నాట్ ఇనఫ్.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: వెల్ ఐ కుడ్ నాట్ సీ ఆల్ దట్.
0: బిడ్డడుండి నేనొక గొడ్డురాలు.
1: దో ఐ హ్యావ్ చిల్డ్రన్, ఐఎమ్ బ్యారన్ వితౌట్ ఎనీ చిల్డ్రన్.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: దో యశోద డిడ్ నాట్ బిగెట్ ఎనీ సన్, బట్ షీ హాస్ ది ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్.
0: ఇది నా కర్మమా?
1: ఇస్ దిస్ మై
0: ఫేట్? ఆమె అదృష్టమా?
1: ఆర్ ఇస్ ఇట్ హర్ ఫార్చ్యూన్?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: సో సేయింగ్ షీ వాస్.
0: ఇదే విధంగానే రామాయణమునందు కూడాను,
1: ఇన్ రామాయణ ఆల్సో,
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: కుమారుణ్ణి దైవముగా రాముణ్ణి నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనా కూడా, ఏ అవతారం నందైనా కూడా, కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్,
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సాడ్. ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామా టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: రామా వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హీ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది
0: అదే విధంగానే
1: లైక్
0: అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీ అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy
0: rain. ఈ వర్షబిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you.
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water.
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లోపలను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి నీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ,
0: ఎందుకంటే మనము అంశము,
1: వేర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు. కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్, ఈ ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, దేర్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ఫాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరి మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, అనదర్
0: జిలేబీ. కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్, ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్.
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దాట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ అస్పిరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటినీ ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బి సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra life. Entati panaina chestundi.
1: Mantra can do a lot.
0: Entati sahajana aina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swarupudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of
0: atan nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: atanki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంత పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ఇన్వర్డ్ లుక్ వీ హ్యావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: We should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: Anduvalne manam shanti shanti shanti bhajana in tarvate moodu paryayam enduku shanti cheptunnaru.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: Kani rendu thurlu enduku cheppakoodadu?
1: Why not twice?
0: Kani naalugu thurlu enduku cheppakoodadu?
1: Why not four times?
0: Moodu thurlu enduku cheppali?
1: Why thrice?
0: Anaga emiti?
1: What does it mean?
0: Deha sambandhamaina shanti.
1: Peace at the body level.
0: Manasika sambandhamaina shanti.
1: Psychological peace.
0: Atma sambandhamaina shanti.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్.
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్
0: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్.
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఈస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble. Don't follow the body. Mind is like a mad monkey. Don't follow the mind. Follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: హౌఎవర్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ ద మైండ్ ఈస్ గివెన్.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగిటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగిటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగిటివ్.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
1: ఎవ్రీథింగ్ విల్ బి యూస్లెస్.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: ఇది మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: నాట్ డేస్, మంత్స్, ఇయర్స్,
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మోమెంట్ యూ విల్ రియలైజ్ ఇట్.
0: స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ స్వార్థముతో
0: కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అట్లీస్ట్
0: ఈ స్వార్థం అనేటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ అది టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వము.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

హంపి అండ్ అదర్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ స్కూల్ డేస్. భగవాన్ బాబా ఆల్సో నరేట్స్ ఈవెంట్స్ రిలేటింగ్ టు హిస్ పేరెంట్స్ అండ్ హిస్ సిబ్లింగ్స్. లెట్ అస్ నౌ లిసన్ టు ఎక్సెప్ట్స్ ఫ్రమ్ ద డివైన్ డిస్కోర్స్ బై భగవాన్ బాబా డెలివర్డ్ ఎట్ ప్రశాంతి నిలయం ఆన్ 20th October 2002 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ అవతార్హుడ్ డిక్లరేషన్ డే.

ఇరువదవ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్ర

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి, ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged 12.
0: Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu. Corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachchame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunramani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: the officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, Satyanni Ballari ke kaadu, ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nan nadaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside the temple?
1: And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said,
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram. Maatone vachinatvanti okka commissioner Raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు, యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్, ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ది కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచిక సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచిక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హు ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ థ్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ?
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుంటుంది. అది
1: with a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchan intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meeru iddaru bayaldeeri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendavo dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaaridduniki teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: Akkadiki vachi aa gramasthulku aanandaparchi tadupari naa ishta prakaram nenu velutanu annanu.
1: I'll come to Puttaparthi, I'll follow you, make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: Rendava dinamu,
1: second day,
0: school prayer.
1: It was school prayer time.
0: School prayer time lo dinamu nene prayer cheyali.
1: Bhagavan did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాజ్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastamani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా నా డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సీ ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ లో బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 1
0: 95 వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకో 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెం సాట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: బికాజ్ ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమన్నా చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: చూడటానికి మాత్రం ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు. ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: అక్కడ పోతాని రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు ఏడ్చినాడు పాదాల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హవ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పట్లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these 2 classmates came to Bhagavan in the form of 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆయన.
1: There was the sister of Mysore Maharaja.
0: ఆమె రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These 2 puppies, 2 small dogs are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ అ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి మనిషి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపు పైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken down.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండాలి పాపం.
1: This jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోమ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టాంబ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ జిల్లు కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam matti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodani,
1: that it's not good to be near the village.
0: Maharaja Menamama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
0: ఆఫ్ ద మెడ్రాస్. ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ ఈ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: విత్ ఆల్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ సిన్సెరిటీ సమ్ హౌ దే కుడ్ కంప్లీట్
0: కన్స్ట్రక్షన్. కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
1: దే హావ్ డిసైడెడ్ ద స్వామి షుడ్ నాట్ బి హియర్ అంటిల్ కన్స్ట్రక్షన్ ఇస్ ఓవర్.
0: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
0: ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any in fact.
0: ఏది నాకు ఆశ లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: From top to toe, he has no desire whatsoever.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్ దే స్ట్రగుల్ హార్డ్ పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతి రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే. ఇవన్నీ కూడా
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
0: Venkamma gari eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
1: Venkamma gari used to make food for bar swami.
0: Tarata kontha kaalamaku parvatamma kuda vachindi.
1: Later parvatamma also came.
0: Ante aame chellelu, venkamma chellelu,
1: meaning the younger sister of venkamma.
0: Aa parvatamma gari kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవరబుల్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ది ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: సేమ్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. కూడా అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: నేను వెళ్ళాను ఇక్కడికి.
1: స్వామి వెంట.
0: పార్వతమ్మ, పార్వతమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ పార్వతమ్మ, పార్వతమ్మ.
0: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కంటిదారులు కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడా కేర్ చేయకుండా స్వామికి సేవ చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: Their lives are liberated.
0: అదే విధంగానే కర్ణం సుబ్బమ్మ కూడాను.
1: Same thing is the case with కర్ణం సుబ్బమ్మ.
0: కర్ణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: Though she is not physically anyway related, she has got that mental affinity.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, వీరు క్షత్రియులు, ఎట్ట నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
1: I don't want to.
0: నేను ఎవరింటికి రాను.
1: I don't go anywhere.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: Nobody need to be here.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: She has determined, if Swami is here, it is enough, she said.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: Finally she had one desire.
0: స్వామి, కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలని.
1: She had only one desire. Swami, when I leave my body, I should see your physical form.
0: సరే, నేనప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాడి తల్లి గారింట్లో ఉంది.
1: She was staying with her mother.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే, నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్, వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా, ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే, నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ యాంట్స్. డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ సుబ్బమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాన్ని నీళ్లు తీసుకుని అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి.
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్.
0: ఈ నీళ్లు త్రాపించి.
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ, నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ, ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి దారి కార్చుకుంటూ, ఒక తట్టు నవ్వుకుంటూ, నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: Subbamma served a lot.
0: కృష్ణ అవతారం లోపల.
1: In Krishna incarnation.
0: దేవకి దేవి ఎంత ప్రేమనో, యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి, యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీలో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్
0: ఆమె ఇక్కడ రాకూడదు ఈమె అక్కడ పోకూడదు
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ది
0: విండోస్ వాళ్ళిద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్
0: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తుండేటువంటి వాడు
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు ముక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్ యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు
1: అండ్ హీ సర్వ్డ్ డివోటీస్
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు
1: and towards end he came to prashant nilayam
0: nen andarni select cheskoni kurcho pettukunnanu korikalaku
1: bhagwan selected devotees for interview
0: aa kurcho unte ayana vachi akkada nilchukunnadu
1: and he came and stood there
0: em ochinaav ante chinna pani undi annadu
1: when swami asked him why are you here he said small job
0: ra annanu
1: said come in now
0: emi pani enni
1: what is that you want
0: swami nenu evvariki paradheenamlo pokoodu
1: swami I don't want to be ever
0: runamo nalo undakoddu
1: I should not be indigent
0: vinukti jaragali
1: everything should happen
0: edo nenu vyaparam gipam chese samilo konni bottu ardanaanu konchi mosanga jarigindachunu
1: in during this financial transaction there I might have given I must have been due some
0: pariharam nimittamai
1: to atone sins
0: ivu nenu kashtapadi sampayinchukunnanu
1: I struggle hard earn money
0: ani 500 rupayalu
1: 500 rupees
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి
0: 5 మూటలు బియ్యం పెట్టాను
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్
0: 2 మూటలు బెల్లం పెట్టాను
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను
1: ఆన్ ది 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్డ్ టు ది పూర్
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు ఇక్కడ పండుకున్నాడు పోయాడు
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్ హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి వెంట్ హోమ్ స్లెప్ట్ అండ్ బ్రీత్డ్ హిస్ లాస్ట్
0: ఇంకా ఈశ్వరమ్మ
1: దెన్ ఈశ్వరమ్మ
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో
1: ఇట్ వాజ్ ది సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూర్
0: సమ్మర్ కోర్స్ కి వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హి గోస్
0: సమ్మర్ కోర్స్ వచ్చింది
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్
0: ఆ పిల్లలు ఆ ఇద్దరు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి
1: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్
0: మా కాలంలో మేము ఎప్పుడూ ఇట్లా చేయలేదు
1: వి నెవర్ డిడ్ లైక్
0: ఈ స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు
1: స్వామి gave us this fortune of witnessing
0: what all the prapti ani tan chaala santoshincheetundi
1: she congratulated herself for her fortune
0: okanaadu
1: one day
0: bhojan tiffin chesindi
1: she made tiffin
0: ee summer class pillalakandarki tiffin oddistunnaru
1: and all the breakfast was served
0: aa kuda tiffin chesindi
1: she too had her breakfast
0: coffee teeskundi
1: she had her coffee
0: all went venkamma undedi
1: and venkamma was by her side
0: appudu venkamma ayamukanta chusukunteetundi
1: venkamma was I mean, she used to attend on her.
0: అంతా చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటి పాపం
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇట్ మేడ్ టు పీసెస్
0: అది కొట్టుకొని శబ్దం ఇస్తుంది